ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 40 సెకండ్లవుతున్నది.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం ఇయలటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా లైనుండి శ్రీరామ భక్తి గీతాలు

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శివగీత శివకథ వింటారు.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 FM மனசு நீண்ட ఇయాలటి కార్యక్రమాలు ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ప్రసంగాలు, పరిచయాలు, ప్రత్యేక కార్యక్రమాలు, కథ, కదంబం, సినీ, జానపద సంగీతం, గిట్లా తీరొక్క కార్యక్రమాలతో మిమ్మల్ని ఎల్లా అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ముందుగా ఈ పొద్దుటి పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ పొద్దుగల్లా 7:30కి ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో సాహితీ యాత్ర అనుభవాలు, రేడియోతో అనుబంధం గురించి బాల సాహితీవేత్త, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ అమ్మీన శ్రీనివాసరాజుతో ముచ్చట, అదైనాక వర్ధమానం ఆనంద నిలయం మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతాయి. 8:30కు పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో కొండ కోణల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగం ప్రసారమవుతుంది. ఇక పొజామట్ల 5:30కు సంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో బోరజ్ మండలం పిప్పర్వాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో పుజామట్ల 6:20కు భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు, ఇంకా తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన దేవుని పాటలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:30కి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో వానాకాలం సోయా చిక్కుడు సాగుకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటుంటది. అదైనాక భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది ఇల్లు యోసం కార్యక్రమంలో. ఇక రాత్రి 9:30కు కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో కథమానం భవతి 101 కథలు సంపుటి నుంచి నాన్న తప్పిపోయాడు కథ ప్రసారమవుతుంది. రచన కెవి నరేందర్, చదివి వినిపించేది పి కమలాకర్ రెడ్డి. ఇక ఇనుండ్రి ఈ కార్యక్రమంలో 9:45కు రాత్రి సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్తో ముచ్చటుంటది. ఇక రేడియో మాణిక్యాలు అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో ఇవాళ రాత్రి 10:00 వేయి పడగలు నాటకం 17వ భాగం ప్రసారమవుతుంది. రచన నవలా మూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. పొద్దుగల 8:45కు సింగిడి, పొజ్జామట్ల 5:00 మాట చెప్పుని పాట అయినండి. రాత్రి 7:45కు దిల్ పసంద్ హిందీ పాటల కార్యక్రమం, 8:00 ఉషారు సరదా సినీ గీతాలతో సందడి చేసే కార్యక్రమం. అట్లనే రాత్రి 10:30కు మధురిమలో హాయన పాటలింటారు. ఇవే కాకుండా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అవుతాయి. ఇగో ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:45గా వస్తున్నది. మరి కొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 6:55కు రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యగర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పీఎం సూర్యగర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ
1: దేశంలో ఎక్కడ లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తుందంట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగల పూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్దం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
0: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన

0: పదో తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్ట్రంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్కి కానీ స్వర్ణాంధ్రకు కానీ కల సహకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
0: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత రెండేళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్తాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్చారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపులు ప్రాధాన్యతాంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సదుపాయాలతో కూడిన నూతన అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ లో అందించే వైద్య సేవలు ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. జనగామ జిల్లా పెంబర్తిలో నిర్మించిన రైల్వే ఆర్ఓవీ భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. రోడ్ అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న అవకాశాలను గుర్తించి సమన్వయంతో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో బమ్మేర పోతన స్మారక స్తూపంతో పాటు ఇతర నిర్మాణ పనుల కోసం రాష్ట ప్రభుత్వం 44 కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ది పనులు చేపడుతుంది. పనుల పురోగతిపై జనగామ జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. 15 రోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్వీకులు అందించిన అమూల్యమైన జ్ఞాన సంపదను భావితరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జ్ఞాన భారతం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. యజమానుల వద్ద ఉన్న గ్రంథాలను కేవలం ఫోటోలు మాత్రమే తీసుకుని అసలు ప్రతులు యజమానుల వద్దే సురక్షితంగా ఉంచుతామని పురావస్తు శాఖ స్పష్టం చేసింది. చారిత్రక ఆధారాలను 9912288083 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలపాలని కేంద్ర పురావస్తు శాఖ జనగామ జిల్లా నోడల్ అధికారి మడిపల్లి మల్లేష్ కోరారు. ఫోన్ నెంబర్ మరోసారి 9912288083. భారత ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతీయ జనగణన కార్యక్రమం 2027లో భాగంగా ఈసారి స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఈ సౌకర్యం కల్పించారు. స్వీయ గణన పూర్తవగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి జనగణన చేపడుతున్నారు. ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో వేగంగా జరుగుతోంది. వీఆర్ఓలు, ఏవీఆర్ఓలు తమ పరిధిలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపడుతున్నారు. బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్ల సహకారంతో ఓటర్ల నమోదు సవరణ చేపడుతున్నారు. ఇందులో 2002 ఓటర్ జాబితాలో ఉన్న పేర్లతో పోలిస్తే పేర్లు లేని అర్హులైన పౌరులను ఇంటింటికి వెళ్లి సర్వే చేసి గుర్తిస్తున్నారు. మే 1వ తేదీన జిల్లాలో మేడే కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో మే 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారోత్సవాలను జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులు గుర్తించి బహుమతులు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు వేసవి శిబిరాలు, ఆగిపోయిన పనుల శంకుస్థాపన కింద పాఠశాలలో మౌలిక సదుపాయాల దినోత్సవం, 2వ రోజున 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెమిడియన్ తరగతులు నిర్వహించనున్నారు. 3వ రోజున ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి సర్పంచుల భాగస్వామ్యంతో విద్యా కార్యక్రమాలపై చర్చ, 5వ రోజు లైబ్రరీ డే నిర్వహణ, 6వ రోజున ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కల్చరల్ డే కింద చేతి పనులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతు వేదికలో వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో మట్టి పరీక్షలు, ఎరువుల సమగ్ర వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. జిల్లాలోని బచ్చన్నపేటలో ఆయిల్ పామ్ సాగుపై ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాల్లో 2338 మంది మొదటి సంవత్సరం, 1259 మంది రెండో సంవత్సరం విద్యార్థులతో కలిపి మొత్తం 3597 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు.
1: జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు శ్రీ బి నరసింహారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన

0: ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్దతకు భారత్ నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమాపేశంలో మాట్లాడుతూ మోదీ అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమాపేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్టపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్టాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్టాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జిలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి 2వ పోస్ట్ మార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు, విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ ప్రహార్లో గడ్చిరోలీ పోలీసులు, సీఆర్ఎఫ్

0: ఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్బంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమాపేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్బంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యకుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజులపాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం, చైతన్యం, సమాచారం అందించే కార్యక్రమం. ఇయ్యలటి కార్యక్రమంలో సాహితీ యాత్ర అనుభవాలు రేడియోతో అనుబంధం. ఈ అంశం గురించి బాల సాహితీవేత్త, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ అమ్మీన శ్రీనివాసరాజుతో ముచ్చట ఇంకా వర్ధమానం ఆనంద నిలయం, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతాయి ఈ ఎలటి అంబటాల సముద్రం కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం పాడ్యమి కృత్రిక నక్షత్రం, ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్. ఇక గాలిలో తేమ 54%. ఇక వచ్చే 24 గంటలలో వాతావరణం పొడిగానే ఉంటుంది. పగటిపూట ఎండ తీవ్రత పెరుగుతుంది, వడగాలులు కూడా వీస్తాయి, ఉక్కపోత ప్రభావం కూడా ఉంటుంది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నరు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. మనిషికి హాయినిచ్చేది, మనసుకు స్వాంతన చేకూర్చేది సంగీతం. అలాంటి వాద్య సంగీతం ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు చెవులకింపుగా.

0: ఈ అలర్ట్ కోసం యోసమ్ సలహా.
1: నా పేరు డాక్టర్ ఎం సురేష్. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. మొక్క పెరుగుదలకు కావాల్సిన పోషకాల్లో స్థూల పోషకాల్లో భాస్వరం కూడా ఒక ముఖ్యమైన పోషకం. అయితే ఈ భాస్వరం అనేది మనకు నేలలో అంటే అవసరం మేరకు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అది అందుబాటులో ఉండదు. ఎందుకంటే మన నేలలో ఉండే ఉదదని సూచిక ఆధారంగా అంటే ఆ నేల ఆమ్ల లక్షణాలను కలిగి ఉందా క్షార లక్షణాలను కలిగి ఉందా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ నేల ఆమ్ల లక్షణాలు కలిగి ఉందనుకోండి, నేలలో ఉండే భాస్వరం ఆ నేలలో ఉండే ఐరన్ గాని అల్యూమినియం వాటితోని రియాక్షన్ చెంది అందుబాటులో లేకుండా పోతుంది. అదే క్షార లక్షణాలు ఉన్న నేలలో అయితే నేలలో ఉండే సున్నం గాని మెగ్నీషియం గాని వీటితోని రియాక్షన్ చెంది అందుబాటులో లేకుండా పోతుంది. అంటే అల్టిమేట్ గా మనం ఎంత ఎరువు వేసామన్నది కాకుండా మనకు ఎంత అందుబాటులో ఉండేది అనేది మనం చూసుకోవాలి. అంటే రైతు సాధారణంగా వివిధ రకాల రూపాల్లో డిఏపి గాని కాంప్లెక్స్ రూపాల్లో గాని వేస్తూ ఉంటారు. కానీ వేసినప్పటికి కూడా నేల లక్షణాన్ని బట్టి అది కొంత మట్టుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, మిగతా అంతా వివిధ రకాల రూపాల్లోకి మారిపోతుంటుంది. అయితే ఆ అందుబాటులో లేని రూపంలో ఉన్న భాస్వరాన్ని మనం మొక్కకు అందించాలంటే ఈ సూక్ష్మజీవుల్ని, ముఖ్యంగా ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు మనం వాడుకుంటుంటాం. దీనివల్ల ఖర్చు తక్కువ ఉంటుంది, ఈ రసాయన ఎరువులపైన పెట్టే పెట్టుబడి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.

0: ఇది ఇయలటి వ్యవసాయం సలహా. గిన్నెలా వ్యవసాయంలో భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ చెప్పిన సలహా ఇది.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: शिक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నారు అంబటాల సంగతులు. ఏడాదికి 365 రోజులు. చరిత్ర తెరిచి చూస్తే ఒక్కో రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత విశిష్టత ఉంటుంది. మరి ఇయ్యలటి రోజుకున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం ఇయ్యలటి చరిత్రలో ఈ రోజులో. ఇయ్యల ఆంగ్ల శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్, ప్రముఖ కవి శ్రీరంగ నారాయణ బాబు జయంతి, గట్లనే నటి చార్మీ కౌర్, గాయకుడు పంకజ్ ఉదాస్ పుట్టినరోజుగా ఇయ్యలనే, ఇంకా ఇయ్యల ప్రపంచ టెలికాం దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రముఖ ఆంగ్ల శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ జయంతి ఇయ్యల. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి టీకాను కనుగొని ప్రఖ్యాతి చెందిండ్రు. ఒకప్పుడు మశూచి ఒక భయంకరమైన అంటువ్యాధి, ఆ పేరు వింటేనే అందరూ ఉలిక్కి పడేవారు. అలా 1700 నుంచి 1800 సంవత్సరాల మధ్య కాలంలో ఈ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య 6 కోట్లకు పైగానే ఉండే. ఆ సమయంలో ఓ శాస్త్రవేత్త, అదే ఎడ్వర్డ్ జెన్నర్, ప్రపంచంలో అత్యధికుల ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఈ వ్యాధికి వేరియోలా మేజర్ అనే వైరస్ క్రిమి కారణమని గుర్తించి దీనికి సంబంధించిన టీకాను కనుగొన్నారు. అయితే ఎడ్వర్డ్ జెన్నర్ వైద్య విద్యపై ఆసక్తిని పెంచుకొని చిన్నప్పటి నుంచే, ఆ రోజుల్లో డాక్టర్ కావాలంటే మరో పెద్ద వైద్యుడి దగ్గర శిక్షణ పొందే అవకాశం ఉండేది. అట్లా 14 ఏళ్లకే ఓ శస్త్రచికిత్సకారుడి దగ్గర 8 ఏళ్ల పాటు అభ్యాసం చేసిన ఎడ్వర్డ్, ఆ పైన లండన్ సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో జాన్ హంటర్ వద్ద వైద్యాన్ని అధ్యయనం చేసిండు. ఆ శాస్త్రంలో డిగ్రీ పొందిన తర్వాత సామాన్యుల కోసం స్వగ్రామంలో వైద్య వృత్తిని ప్రారంభించిండు. అగో ఆ సమయంలోనే జెన్నర్ దృష్టి మశూచిపై పడ్డది. ఆవులకు కూడా మశూచి లాంటి వ్యాధి సంక్రమిస్తుందని, దాన్ని గోమశూచి అంటారని, ఇది ఆవుల నుంచి పశువుల కాపురులకు సోకేది. ఈ ప్రమాదకరం కాకపోవడమే కాకుండా ఒకసారి వచ్చి తగ్గిన వారికి స్మాల్ పాక్స్ రాకపోవడాన్ని జెన్నర్ గమనించిండు. దాంతో కౌపాక్స్కి కారకమయ్యే వైరస్ను కొందరి ఆరోగ్యవంతులకు వారి అనుమతితోనే సూక్ష్మమైన మోతాదులో ఎక్కించేవాడు. వారికి కౌపాక్స్ వచ్చిన తగ్గిన తర్వాత స్మాల్ పాక్స్ వైరస్ను సూక్ష్మస్థాయిలో ఎక్కించి పరీక్షించేవాడు. చిత్రంగా వారికి మశూచి సోకలేదు. ఇలా చేసిన పరిశోధనల ఫలితాలను ప్రకటించి సంచలనం సృష్టించిండు. ఆ పరిశోధన ఫలితంగానే ఈనాటికి కౌపాక్స్ మోతాదును టీకాల ద్వారా ఎక్కించడం ద్వారా మశూచి రాకుండా ఉండే రోగ నిరోధక శక్తిని కల్పిస్తున్నారు. మశూచిని మట్టి కల్పించారు. ఎడ్వర్డ్ జెన్నర్ను రోగ నిరోధక పితామహుడు అని కూడా పిలుస్తారు. జెన్నర్ను బ్రిటిష్ పార్లమెంట్ నైట్ బిరుదుతో సన్మానించింది. తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు నుండి సాహితీ యాత్ర అనుభవాలు రేడియోతో అనుబంధం గురించి బాల సాహితీవేత్త, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజుతో ముచ్చట పెట్టింది సుమనస్పతిరెడ్డి.

0: వృత్తిరీత్యా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడైన డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు విద్యా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేషమైన పాత్రను పోషిస్తున్నారు. మారుమూల గ్రామీణ అటవీ ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని ప్రజలు, వారి సంస్కృతి సంప్రదాయాలే కథా వస్తువులుగా పరిశోధనా సామాగ్రిగా అమ్మిన శ్రీనివాసరాజు సాహిత్య రచనల్లో చోటు చేసుకున్నాయి. రేడియో కార్యక్రమాల ద్వారా ప్రేరణ పొంది బాల సాహిత్యంలోని అనురక్తి ప్రదర్శించి, పిల్లలకు నచ్చే కథలను సృజించి, పలు సంపుటాలుగా వెలువరించి బాల సాహితీవేత్తగా పేరు పొందిండ్రు అమ్మిన శ్రీనివాసరాజు. ఇప్పుడు తన సాహిత్య యాత్ర అనుభవాలను గురించి ఈ ముచ్చట్లో పంచుకుంటారు. ఇందాం. వీరితో ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
1: ఇవాళ మనకు ప్రసార మాధ్యమాలు అనేకంగా లభిస్తున్నాయి, సోషల్ మీడియా కారణంగా, సెల్ ఫోన్ల కారణంగా, కంప్యూటర్లు, ఇంటర్నెట్ల కారణంగా. కానీ ఒకప్పుడు ఇన్ని ప్రసార మాధ్యమాలు కాకుండా శాటిలైట్ కేబుల్ ద్వారా దొరికే కొన్ని టెలివిజన్ ఛానళ్లు, అట్లాగే దూరదర్శన్, రేడియో ఇవి ఉండేవి. అంతకుముందు కాలంలో కొంతకాలం కేవలం దూరదర్శన్ ప్రసారాలు, టెలివిజన్ అంటే, ఇంకా ప్రజా ప్రసార మాధ్యమం అంటే కేవలం రేడియో ఉండేది. అంతకుముందు కాలంలో ఒక 40-50 ఏళ్ల క్రితం చాలా ప్రాంతాల్లో ప్రజా ప్రసార మాధ్యమం లేక ఎలక్ట్రానిక్ మాధ్యమం అంటే కేవలం రేడియో ఉండేది, దినపత్రికలు, ఇది కాకుండా రేడియో. ఇవే ప్రజలకు తెలిసిన ప్రచార సాధనాలనండి, ప్రసార సాధనాలనండి, ప్రపంచం గురించి విషయాలు తెలుసుకోవడానికి దొరికే ఆధారాలుగా ఇవే ఉండేవి. అటువంటి వాతావరణాన్ని ఇవాళ ఊహించుకోవడం చాలా కష్టం, కానీ అటువంటి వాతావరణంలో పెరిగి రేడియో వల్ల ఎంతో స్ఫూర్తిని పొంది తెలుగు సాహిత్యంలోకి వచ్చి ఎన్నో రచనలు చేసి అధ్యాపకుడిలా కూడా, కాలేజీ లెక్చరర్గా కూడా ఉంటూ విశేష సేవలు అందిస్తూ వస్తున్న ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా, ఆ తర్వాత ఖమ్మం జిల్లా, ఇప్పుడు ములుగు జిల్లాలో వాజేడు మండలం, వాజేడు అనే ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడే ఉంటూ అధ్యాపన చేస్తూ ఒక జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న, అట్లాగే రచయితగా, బాల సాహిత్య రచయితగా, సాహిత్య విషయాల గురించి అనేక సమీక్షలు చేసే రచయితగా, విద్యా విషయాల గురించి కూడా వ్యాఖ్యానం చేసే వ్యక్తిగా, ఆదివాసీ సంస్కృతి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఉండే అనేక ఆదివాసీ సంస్కృతుల గురించి కూడా ఎన్నో వ్యాసాలు రాసిన రచయితగా పేరు సంపాదించుకున్న డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు ఇవాళ రేడియో స్టేషన్లో ఉన్నారు. శ్రీనివాసరాజు గారు, నేను కొత్తగూడెంలో పనిచేస్తున్నప్పుడు రేడియో స్టేషన్లో అప్పుడు మీకు రేడియోతో మొట్టమొదటిసారి పరిచయం కలిగింది. నేనే మొట్టమొదటిసారి మీకు రేడియో ఇచ్చిన అవకాశం కారణంగా మీకు నా పట్ల చాలా అభిమానం ఉంది. ఇవన్నీ శ్రోతలకు కొంత నేపథ్యంలాగా తెలియాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. చెప్పండి, అసలు వాజేడు ప్రాంతానికి మీరు ఎట్లా వచ్చారంటే, మీ పూర్వీకులు అక్కడి వారు కాదు కదా, వాజేడు ప్రాంతంలో స్థిరపడటం ఎలా జరిగింది, మీరు పుట్టింది అక్కడేనా?
2: నమస్కారం సార్. మీరు అన్నట్టుగా మా ప్రాంతం ప్రస్తుతం వాజేడు మండలం, పూర్వం తూర్పుగోదావరి జిల్లా, తర్వాత జిల్లాల విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాలోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా మొట్టమొదట జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఆ తర్వాత ములుగు జిల్లాలో ప్రస్తుతం వాజేడు మండలం.
1: తెలియని వాళ్ళ కోసం చెప్పండి, అసలు ఈ వాజేడు మండలం ఎక్కడ ఉంది, దాని చుట్టుపక్కల ఎటువంటి ప్రాంతాలు ఉన్నాయి?
2: వాజేడు మండలం గోదావరి పరివాహక ప్రాంతంలో, ఒకవైపు గోదావరి, ఒకవైపు దట్టమైన అడవులు, హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ వైపు వెళ్లేటువంటి ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మారుమూల గిరిజన ప్రాంతం. ఇటువంటి సౌకర్యాలు కానీ రవాణా వ్యవస్థ కానీ లేనటువంటి ఒక మారుమూల ప్రాంతం వాజేడు మండలం.
1: ఇప్పుడు కూడా,
2: ఇప్పుడు జాతీయ రహదారి ఉంది, రవాణా పరంగా ఉంది, కానీ ఇంకా కొన్ని విధాలైనటువంటి అభివృద్ధులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
1: సరే, మీ చిన్నప్పుడు మీకు మరి స్కూల్ పుస్తకాలు ఇవి కాకుండా ప్రపంచంతో సంబంధం ఉన్నట్టుగా తెలిపే ఏ సాధనాలు మీకు ఉండేవి?
2: సార్, మాది ఒక గ్రామీణ ప్రాంతం. నేను బాల్య దశలో ఉన్నప్పుడు కరెంట్ అంటే మాకు తెలియదు. ఇంకా చెప్పాలంటే మాకు పాఠశాల కూడా లేదు, మా ఊర్లో పాఠశాల లేదు. రికార్డులో ఉండొచ్చు కానీ భౌగోళికంగా మాకు తెలియదు, ఎందుకంటే 1 నుంచి 5వ తరగతి వరకు కూడా మా నాన్నగారి దగ్గరే నేను విద్యాభ్యాసం చేయటం జరిగింది. ఆయన కూడా 5వ తరగతి చదువుకున్నారు. ఆయన నేర్చుకున్నటువంటి ఆ ఎక్కాలు, కూడికలు, తీసివేతలు, వాచిక పుస్తకాలను చూడకుండా చెప్పటం, అప్పగించటం, ఈ రకంగా నా ప్రాథమిక విద్య ముగిసింది. బడి వాతావరణం అంటే నాకు తెలియదు. ఈ సందర్భంలో కేవలం చదువే కాకుండా మిగతా పరిజ్ఞానం నేర్చుకోవడానికి మా నాన్నగారు రేడియో వినేవారు. రేడియో అంటే ముఖ్యంగా వార్తలు వచ్చేవి, వార్తలు ఆయన ఆసక్తిగా వినేవారు. ఆయనతో పాటుగా నేను వింటుండేవాడిని. దాంతో పాటుగా పాటలు రావడం, నాటికలు. మా నాన్నగారు కూడా ఆయన గ్రామీణ ప్రాంతపు కళాకారుడు, అంటే నాటకం.
1: ఎప్పటి విషయం చెప్తున్నారు మీరు? 1970ల విషయం.
2: 70, 80, 90.
1: మీరు పుట్టింది 1970.
2: 71. అయితే నాకు సమాచారం అని అనుకోవడానికి లేదు, కేవలం వినోద సాధనంగా మా ఇంట్లో రేడియో ఉంది. అయితే రేడియో ప్రసారాలు కూడా సవ్యంగా వచ్చేవి కావు, వినేవి కావు. దానికోసం మేము చాలా ఇబ్బంది, ఎక్కడైతే బాగొస్తుందో అక్కడ రేడియో పెట్టుకోవటం, ఆ రకంగా
1: చేస్తూ సిగ్నల్ ఉన్న చోటికి సెల్ ఫోన్
2: అట్లా చేస్తూ వినేవాళ్ళం. ఆ రకంగా నాకు తెలియకుండానే రేడియో అనేటి వినాలి అనేటువంటి ఒక ఆసక్తి ప్రారంభంలో కలిగింది. తర్వాత మళ్ళీ చదువుకోవాలన్నటువంటి ఆసక్తి పెరగటం, అంటే 5వ తరగతి అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల పాటు నేను స్కూల్కి వెళ్లకుండా డ్రాప్అవుట్ గా ఉన్నాను, ఎందుకంటే చదువుకునే అవకాశం లేదు. ఆ తర్వాత మళ్ళీ నాకు నేనుగా చదువుకుంటే బాగుంటుంది, రేడియోలో మాట్లాడవచ్చు అని అనిపించింది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రేడియోలో మాట్లాడతారు కదా,
1: రేడియో అంత ప్రేరకంగా
2: ప్రేరక, ఎందుకంటే నేను వింటూ ఉన్నప్పుడు నేను కూడా అట్లా మాట్లాడితే బాగుంటుంది రేడియోలో, నా పేరు కూడా వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక జరిగింది. ఎలా చేస్తే ఏమవుతుంది అనేది నాకు తెలియదు. ఈ సందర్భంలో నేను మళ్ళీ ఒక 3 సంవత్సరాలు డ్రాప్అవుట్ గా ఉండి తర్వాత మళ్ళీ నేను దగ్గర ఉన్నటువంటి పేరూరులో మళ్ళీ హై స్కూల్ స్టార్ట్ చేసి అట్లా చదువుతూ ఉన్నాను. నేను 8వ తరగతిలో ఉండగా రేడియోలో బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు బాగా వినేవాడిని. కారణం ఏంటంటే అక్కడ
1: హైదరాబాద్ కేంద్రమే,
2: హైదరాబాద్ ఒకటే మాకు స్పష్టంగా వచ్చేది, విజయవాడ రాత్రిపూట కడప వచ్చేది, పగలు మాత్రం కేవలం హైదరాబాద్ ప్రసారాలు మాత్రమే ఉండేవి. అక్కడ ప్రతి శనివారం ఆదివారం మధ్యాహ్నం పూట ఈ బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు ఎందుకు వినేవాడిని అంటే దాంట్లో ఈ చిన్న చిన్న గేయ నాటికలు వీటితో పాటుగా పిల్లలు రాసినటువంటి ఉత్తరాలు కూడా వాళ్ళు చదివేవాళ్ళు. అంటే ఉత్తరాలు రాయొచ్చు అనే ఉద్దేశం కలిగి నేను ఉత్తరం రాశాను. అప్పుడు సైన్స్ మామయ్య కబుర్లు అని ఉండేవి, అందులో కేవి గోపాలం గారు సైన్స్ మామయ్య, తర్వాత కంగారు మామయ్య అని గాది రామకృష్ణారావు గారు. అంటే వాళ్ళ పేర్లు నాకు తెలియదు, నేను తర్వాత తెలుసుకున్నాను. అప్పుడు మాత్రం మాకు తెలిసింది అంటే కంగారు మామయ్య, సైన్స్ మామయ్య. సైన్స్ మామయ్య ఏం చేసేవాడంటే చొప్పదండు ప్రశ్నలు అని ఉండేవి, దానికి సంబంధించి శ్రోతలు, బాల శ్రోతలు అడిగినటువంటి వాటికి సమాధానం రాసేవారు. అప్పుడు 1989లో నేను పోస్ట్ కార్డు మీద ఒక ప్రశ్న రాశాను, చొప్పదండు ప్రశ్న, కళ్ళు మూసుకోండి నిద్ర ఎందుకు రాదు అని. వాళ్ళు వేసాను, మరి పేరూరులో పోస్ట్ ఆఫీస్ ఉండేది, ఒక మేము ఒక ఉత్తరం వేస్తే అది వారం రోజులకి హైదరాబాద్ వెళ్లేది, నెక్స్ట్ వారం అవి ప్రసారం అనుకూలంగా ఉంటే వచ్చేవన్నమాట. అట్లాగే నేను వేసిన 2వ వారంలోనే నా పేరు ఫస్ట్ పేరూరు నుంచి అమ్మిన శ్రీనివాసరాజు ఒక ప్రశ్న అడుగుతున్నారు అని, కళ్ళు మూసుకుంది నిద్ర ఎందుకు రాదు అనే ప్రశ్న. అది ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది. అప్పటి నుంచి రేడియోకు ఉత్తరాలు రాయొచ్చు అనేటువంటి ఒక ప్రోత్సాహంతో కేవలం సొప్పదండ ప్రశ్నలే కాకుండా తర్వాత నుంచి రేడియో ప్రసారాలు వినడం, వాటికి సంబంధించినటువంటి స్పందనలు రాస్తూ ఆ రకంగా నేను రేడియోకి ఉత్తరాల రచయితగా నా యొక్క ప్రస్థానం ప్రారంభించాను. కేవలం హైదరాబాదే కాకుండా మిగతా అంటే ఏదైతే స్పష్టంగా వస్తున్నాయో ఆ కేంద్రాలకు కూడా ఉత్తరాలు రాస్తూ నాకు అంటే నా పేరు కూడా రేడియోలో రావాలని భావన.
1: ఏ కేంద్రాలకు రాసేవాళ్ళు మీరు?
2: హైదరాబాద్ తో పాటుగా విజయవాడ కడప, విశాఖపట్నం కూడా రాసేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి పెద్ద కేంద్రాలు అవే తెలుసు నాకు.
1: ఇట్లా మీ చదువు, మీరు స్కూల్లో చేరడం, తర్వాత జూనియర్ కాలేజీలో చేరడం, డిగ్రీలో చేరడం, ఇవన్నీ చేస్తూ రేడియోతో కూడా మీ అనుబంధాన్ని క్రమంగా
2: పెంచుకున్నారు.
1: ఎట్లా జరిగింది చెప్పండి.
2: రేడియోకి ఉత్తరాలు రచయితగానే అంటే ఉత్తరాలు రచయిత అనకూడదు, రచయిత అనరు కానీ అనేవారు కొందరు, ఉత్తరాల రచయిత అనేవాళ్ళు. రేడియోతో పాటుగా పత్రికలు కూడా రాస్తుండేవాడిని. ఇప్పుడు డిగ్రీకి వెళ్ళిన తర్వాత 10th దాకేమో రేడియో, 10th నుంచి డిగ్రీకి వెళ్లిన తర్వాత ఇంటర్లో రాసుకునేవాడిని కానీ అంత అది కూడా ఒక స్తబ్దమైనటువంటి సమయం. డిగ్రీకి వెళ్లిన కాడి నుంచి నాకు ఈ రేడియో కానీ ఇంకో ఏదైనా పత్రికలు కానీ రాయడం అనేది ఒక వే వచ్చింది. ఎందుకంటే భద్రాచలం వెళ్ళాము,
1: అనేక విషయాల మీద మీ స్పందనలు రాస్తాం.
2: అంటే ఒక మారుమూల ప్రాంతం పేరూరు చెర్లలో ఉన్నప్పుడు నాకు పరిధి దొరికేది కాదు, అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే భద్రాచలం డిగ్రీలో చేరానో అప్పటి నుంచి నా యొక్క వ్యాపకానికి అక్కడ ఎక్కువ దారులు దొరికాయి. అక్కడ ఉన్నటువంటి మిత్రులు సలహాలు ఇవ్వటం, సూచనలు దాంతో చేస్తుండేవాడిని. ఫస్ట్ లో రేడియోలో పేరు రావాలనుకున్నటువంటి వ్యక్తిని పేరు వచ్చిన తర్వాత రేడియోలో మాట్లాడితే ఎలా ఉంటుంది, రేడియోలో కూడా మాట్లాడాలి, మాట్లాడంటే ఏం చేయాలి, ప్రసంగం ఎలా రాసుకోవాలి, ఈ విషయాన్ని కూడా అడిగితే ఒక మిత్రుడు సలహా ఇవ్వటం. దాంతో నేను మొట్టమొదట ఆకాశవాణి కొత్తగూడెంకి, ఎందుకంటే అప్పటికే నేను ఈ ప్రసంగాల కన్నా ముందు కొత్తగూడెము, వరంగల్ వీటన్నిటికి ఉత్తరాలు రాస్తుండేవాడు.
1: అంటే ఈ స్థానిక కేంద్రాలు కూడా
2: వచ్చేసినాయి అప్పుడు రాస్తుండేవాడిని. అమ్మిన శ్రీనివాసరాజు ఉత్తరం లేకుండా ఏ లేఖావళి గాని పరిచయ పత్రం గాని ఉండేది కాదు, అదొక పెద్ద ఫేమస్. చాలా మంది ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్కడైనా కలిసినప్పుడు నువ్వు రేడియో ఉత్తరం నీ పేరు వచ్చిందనేవాళ్ళు, ఎక్కడైనా బయట కలిస్తే
1: గుర్తింపు ఇచ్చేది,
2: చాలా ఆనంద పడేవాడిని. కేవలం నేను రాసింది ఉత్తరమే కానీ రేడియోలో మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా అని అప్పుడు మొట్టమొదట కొత్తగూడెంకి కూడా ముందే లేఖావళి ద్వారా అక్కడ నేను పరిచయం. అందులో భాగంగా ఒకసారి ఒక మిత్రుడిచ్చినటువంటి సలహాతోటి మొట్టమొదట రేడియో ప్రసంగం గ్రామీణ

0: చైతన్యంలో చిన్న పత్రికల ప్రాధాన్యత అనేటువంటి ఒక వ్యాసం రాసుకొని నేను పోస్ట్ చేసి పంపించాను. పంపించిన 5 రోజులకి నా కాంటాక్ట్ వచ్చింది అక్కడిని.
1: ఇది ఏ సంవత్సరం?
0: 1993. రావడంతో ఆ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ప్రకారం అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం జరిగింది. ఎందుకంటే కొత్తగూడెం రేడియో స్టేషన్లో నా పేరు అందరికీ తెలుసు, అమ్మిన శ్రీనివాసరాజు పేరూరు నుంచి అని చెప్పేవాళ్ళు. భద్రాచలం ఉంచుకొని భద్రాచలం ఉన్నారు. సెక్యూరిటీకి వెళ్ళిన తర్వాత ఇట్లా నేను కాంట్రాక్ట్ తీసుకెళ్లి ఇట్లా రికార్డింగ్కి వెళ్ళాలని అడిగాను. అడిగితే అతను ఆపేశాడు. ఏం పేరంటే అమ్మిన శ్రీనివాసరాజు అంటే ఆపేశారు. ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి అధికారులను అడిగి వచ్చాడు. అప్పుడు పంపించమంటే లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అధికారులను నువ్వేనా రాస్తున్నదంటే నేనే సార్ అన్నాను. ఫస్ట్ నమ్మలేదు వాళ్ళు కూడా. కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్ళు అన్నిటికీ సమాధానం చెప్తే అప్పుడు మెచ్చుకొని చాలా మేమెవరో అమ్మిన శ్రీనివాసరాజు అంటే ఎవరు రిటైర్డ్ ఎంప్లాయ్ అనుకుంటున్నాం, నువ్వేనా అని ఆనందించారు. అప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో అట్లా యువవాణితో ప్రారంభమైనటువంటి ఆకాశవాణి ప్రసంగాల ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా. అక్కడ ఇంకొక విషయం, నాకు కొత్తగూడెం రేడియో స్టేషన్లో మిగతా ఏ రేడియో స్టేషన్లు లేనటువంటి అంశం అక్కడ ఉండే, ప్రతి గురువారం కూడా గిరిసీమలు అని ఒక విభాగం ఉండేది. దాంట్లో కేవలం గిరిజనులకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు ప్రసారం చేసేవాళ్ళు. అప్పుడు కొత్తగూడెంలో ఈ గిరిజనులకు సంబంధించినటువంటి ప్రసారాలకి ఎక్కువ సోర్సెస్ ఉండేవి కావు. నేనున్నటువంటి విధానం, నా అంటే పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు నాకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి మీరు ఇలా రాయగలరు, గిరిజనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మీరు రాయండి అంటే, అప్పటి నుంచి నేను ఆ స్ఫూర్తితోటి కేవలం ఆకాశవాణి కొత్తగూడెంకి గిరిసీమలకు కార్యక్రమాలు రాయడం కోసం నా యొక్క రచనా వ్యాసంగాన్ని, మొట్టమొదటి నేను బాల సాహితీవేత్తని కానీ గిరిజనుల కోసం కూడా రాయాలనే ఉద్దేశం అక్కడి నుంచి నేను 1996 నుంచి గిరిజన సాహిత్యం రాయటం మొదలుపెట్టాను.
1: బాల సాహిత్య రచయితగా, ఆ తర్వాత గిరిజన విషయాల గురించి రాసే రచయితగా మీరు ఇలా వృద్ధి చెందుతూ ఇప్పటికీ ఎన్ని పుస్తకాలు రాశారు మొత్తం? అసలు మీ రచనలు వ్యాస రూపంలో చిన్న పెద్ద వ్యాసాలు చూసుకుంటే అవన్నీ, వాటిని అసలు ఎన్ని విభాగాలుగా ఎన్ని రకాలుగా చూడవచ్చు?
0: అంటే నేను ప్రారంభంగా నేను రచయితగా ఎదగడానికి పురుడు పోసింది ఆకాశవాణి, నన్ను పెంచి పోషించింది బాల సాహిత్యం.
1: సరే, ఈ మధ్యలో మీ చదువు ఎట్లా సాగింది అది కూడా చెప్పండి.
0: నా చదువు, నేను మీకు చెప్పినట్టుగా 5వ తరగతి దాకా చదివిన తర్వాత చదువుకునే అవకాశాలు లేక 3 సంవత్సరాల పాటుగా ఇంటి దగ్గరే ఉన్నాను, డ్రాప్ అవుట్. తర్వాత మళ్ళీ రచయితగా ఎదగాలంటే చదువుకోవాలనేటువంటి ఒక సూచనలతోటి కేవలం రచయిత కోసమే, అంటే రచయిత అవడం కోసం, అంటే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, టీచర్లు అవుతారు ఇలాంటి జ్ఞానం లేదప్పుడు, కేవలం చదువుకుంటే రచయిత కావచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ నా చదువును ప్రారంభించి పేరూరులో 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. చెర్లలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. డిగ్రీకి వచ్చి భద్రాచలం వచ్చాను. భద్రాచలంలో నా రచనా వ్యాసంగం అనేది విస్తృతమైంది. దాంతో డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే పీజీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూర విద్యా విధానంలో ఎంఏ తెలుగు చదువుకుంటూనే ఒకవైపు ఉద్యోగం ప్రైవేటు విభాగంలో ఉద్యోగం చేస్తూ,
1: ఇది ప్రైవేట్ స్కూల్లో,
0: ప్రైవేట్ స్కూల్లో చేస్తూ ఇటు అధ్యయనం చేస్తూ, ఎప్పుడైతే మనిషికి ప్రోత్సాహం ఉంటుందో ఆ ప్రోత్సాహంతో ముందుకు పోవచ్చు అనడానికి నా జీవితం ఒక ఉదాహరణ.
1: ఇప్పుడు ఈ సమయంలో మీరు గతంలో చెప్పిన ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటే ప్రపంచం ఎంత మారిపోయిందా అని అనిపిస్తుంది కదా. సరే, అయితే రచయితగా మాత్రం మీరు కొనసాగుతూ ఉన్నారు, రేడియో మాధ్యమంలో కూడా మీ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వేరు వేరు మాధ్యమాలు కూడా వచ్చినాయి, సోషల్ మీడియా ఇలాంటివి వచ్చింది, అయినా కూడా రచన అనేదే ఆధారంగా మీ జీవితం ముఖ్యంగా వెళ్తోంది, మీ సృజన అనేది ఆ రకంగా జరుగుతుంది. దీంట్లో మీరు పిల్లల గురించిన కథలు, అవి రేడియో ప్రసారం కోసం రాశారా? నేను ఇవి రాయగలను, పిల్లల కథలు నేను రాయగలను అనే చిన్నప్పుడు రేడియో విన్న స్ఫూర్తితో ఎక్కువగా రాశారా?
0: రేడియో కార్యక్రమాలలో ముఖ్యంగా బాలల కార్యక్రమాలు ఉండేవి
1: చెప్పారు మీరు.
0: అయితే బాలల కార్యక్రమాలు ఉన్నటువంటి స్ఫూర్తితో అందులో రాసినట్టుగానే చిన్న చిన్న కథలు లాంటివి చిన్న చిన్న రాయొచ్చు అనే ఉద్దేశంతో డిగ్రీలో చదువుతున్నప్పుడే పిల్లల కథలు రాయటానికి ప్రయత్నం చేశాను. అవి కొన్ని పత్రికల్లో ప్రచురించబడటం, పత్రికలు ఇచ్చినటువంటి ప్రేరణతోటి ఏ ప్రక్రియ అయితే రాస్తే మనకు ప్రచురణలో ఉంటుందో వెంటనే అదే ప్రక్రియ కంటిన్యూ చేస్తాం. ఆ రకంగా పత్రికలు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో నేను విస్తృతంగా బాలల కథలు సుమారు 5-6 సంవత్సరాల పాటు నిర్విరామంగా రాసి 130 కథల దాకా బాలల కథలు రాశాను. అవి 4 పుస్తకాల రూపంలో వచ్చినాయి. మొట్టమొదటి 2002లో రసగుల్లలు, తర్వాత పూతరేకులు, చంద్రవంకలు ఇట్లా పెట్టాను. అయితే ఇక్కడ నాకు విషయం ఏంటంటే మనం రాయటంతో పాటుగా ఒక ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత మీన్స్ ఒక ఆసక్తి ఉండాలి. ఇక్కడ ఈ పిల్లల కథల పుస్తకాలకి ఈ తీపి పదార్థాల పేర్లు పెట్టడం అంతరార్థం ఏంటంటే, ఒకటి పిల్లలకి తీపి అంటే ఇష్టం, రెండు అటువంటి వంటకాలు ఉంటాయనే విషయం కూడా కొందరికి తెలియదు. అంటే ఆ రకంగానైనా కాస్త మనం
1: అది ఆ రకంగా కూడా కొంత పరిజ్ఞానం కొంత ఆసక్తి
0: అనే ఉద్దేశంతో నేను అట్లా పెట్టాను. అట్లాగే ఇప్పటిదాకా కూడా నేను ఏ రచన చేసినా సాధారణంగా రచనలో ఆ రచనలో ఉన్నటువంటి ఏదో ఒక అంశాన్ని పుస్తకం పేరుగా పెడతారు. అది కవితా సంపుటి కావచ్చు కథా సంపుటి కావచ్చు, కానీ నేను అట్లా పెట్టకుండా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఆ పుస్తక శీర్షికగా పెట్టుకుని ఇప్పటిదాకా నేను 3 పిల్లల కథల పుస్తకాలు, తర్వాత ప్రౌఢ సాహిత్యంలో వచ్చి ఒక 3 ప్రౌఢ సాహిత్య పుస్తకాలు.
1: చెప్పండి వాటి వివరాలు.
0: ప్రౌఢ సాహిత్యంలో నాది పరిశోధన అయిపోయిన తర్వాత మొట్టమొదట అక్షరాభిషేకం అని ఒక వ్యాస సంపుటి ప్రచురించడం జరిగింది.
1: పరిశోధన అంటే మీరు ఎంఫిల్ పిహెచ్డీ చేశారు, సరే వాటి గురించి మాట్లాడుకుందాం. ముందు మీ ప్రౌఢ రచనల గురించి.
0: ప్రౌఢ సాహిత్యంలో ప్రౌఢ సాహిత్యానికి ఎలా వెళ్ళానంటే, నేను 2000 సంవత్సరంలో నేను చదువుకున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల చెర్లలోనే తెలుగు ఉపన్యాసకుడిగా నా యొక్క ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాను. బోధన రూపంలో తెలుగును బోధించడంలో ఆ నేపథ్యంలో ప్రౌఢ సాహిత్యాన్ని ఎక్కువగా అధ్యయనం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించానో ఆ ఉద్యోగ ప్రస్థానానికి అనుబంధంగా ప్రౌఢ సాహిత్యాన్ని రాయాలి అనేటువంటి ఉద్దేశంతో 2000 సంవత్సరం నుంచి ప్రౌఢ సాహిత్యాన్ని కూడా రాసే అంశాన్ని నేను ఎంచుకుని దాని గురించి కృషి చేయాల్సిన అవసరం వచ్చింది అని బాల సాహిత్యాన్ని నేను పక్కకు పెట్టలేదు. బాల
1: సాహిత్యం
0: సమాంతరం కాకపోతే ఒడి తగ్గవచ్చు, కానీ బాల సాహిత్యాన్ని అయితే పూర్తిగా నేను అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు. తర్వాత ఇప్పుడు పీజీ చేసిన తర్వాత పరిశోధన కూడా చేయాలి అనేటువంటి అంశం నాకు ఆసక్తి కలిగింది. పరిశోధనలో నేను ఏం చేశానంటే బాల సాహిత్యం మీద నేను ఫస్ట్ నుంచి ఇది కాబట్టి రెడ్డి రాఘవయ్య గారు అని ఒక బాల సాహిత్యవేత్త ఉన్నారు, ఆయన చెప్పారు అసలు తెలుగు బాల సాహిత్యానికి ఆద్యుడు న్యాయపతి రాఘవరావు గారు.
1: రేడియోలో పనిచేసి రేడియో అన్నయ్యగా,
0: రేడియో అన్నయ్యగా
1: రేడియో తొలి రోజుల నుంచి మొదలు పెట్టుకుని 1970ల దాకా ముందు మద్రాసులో తర్వాత హైదరాబాద్ లో ఉండి అసలు పిల్లల కార్యక్రమాలు అంటే ఇలా ఉండాలి ఒరవడి పెట్టి బాల ఆనంద సంఘాలు ఈ రకంగా కూడా
0: బాల అనేటువంటి మాసపత్రిక తీసుకొచ్చారు. తర్వాత ఇంకోటి అందరూ కూడా
1: అనేక రకాలుగా పిల్లల్లో సరదాగా పిల్లల సృజనను పెంపొందించే పనిలో చాలా ఉద్యమశీలతతో పనిచేసిన వ్యక్తి.
0: బాల సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా నడిపించారు. ఇంకా ఇక్కడ చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే బాల సాహిత్యం అంటే అందరూ చందమామ అంటారు, కానీ చందమామ పత్రికకు ప్రేరణ రేడియో అన్నయ్య గారు తీసిన బాలపత్రిక. బాలపత్రికను చూసే చందమామ నాగిరెడ్డి వాళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే వాళ్ళు ఎక్కువగా ప్రింట్ చేయడంలో మంచి ఆధునికత ప్రచురించారు కాబట్టి ఎక్కువగా చందమామ ప్రజల్లోకి వెళ్ళింది, బాల పత్రిక ఆగింది.
1: అయితే న్యాయపతి రాఘవరావు గారి గురించి మీరు ఎంఫిల్ చేశారు?
0: చేశాను.
1: అదొక సిద్ధాంత గ్రంథం. ఎన్ని రోజులు పట్టింది పరిశోధన చేసి?
0: పరిశోధన చేయడానికి కూడా ఒక పెద్ద, నేను నాకు 98లో నాకు పీజీ అయిపోయింది, అయిపోయిన తర్వాత నుంచి 99లో పీజీ అయిపోయిన తర్వాత నుంచి కూడా నా దృష్టి పిహెచ్డి చేయాలి అనేటువంటి అంశంతో ఈ అంశం ఎందుకొని నేను చాలా యూనివర్సిటీలకు వెళ్ళాను. రేడియో అన్నయ్య గారి సాహిత్యం మీద నేను పిహెచ్డి చేస్తానని చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఎవరు రేడియో అన్నయ్యని అడిగారు. చాలా మంది ఏమన్నారంటే ఈ బాల సాహిత్యం మీద చేయాల్సిన అవసరమే లేదు పరిశోధన అని. అట్లాగా సుమారు నేను 8 సంవత్సరాల పాటు పరిశోధనకు దూరం అయ్యాను. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే వాళ్ళు ఏదో టాపిక్ చెప్పేవాళ్ళు, ఈ టాపిక్ మీద చేయమనేవాళ్ళు. నేను రేడియో అన్నయ్య గారి మీదే చేస్తాను అని 2000 నుంచి 2007 దాకా.
1: అయితే మీరు రేడియో అన్నయ్య గారు రేడియోలో పనిచేసిన కాలంలో మీరు లేరు అసలు?
0: లేదు లేదు.
1: కానీ ఆయన ఖ్యాతి ఆయన గొప్పతనం వినున్నారు?
0: విన్నాను, విని అది ప్రేరణ కలిగింది. తర్వాత అతని యొక్క, అతను లేకపోయినా సరే రేడియోలో బాలానందంలో పునఃప్రసారాలుగా ఆయన యొక్క ఆయన చేసినటువంటి గేయ నాటికలు,
1: అవును గేయాలు కూడా,
0: గేయాలు, బూర్లెమ్మూకుడు, శ్రావణ భాద్ర పదాలు వస్తూ ఉండేవి. అవి చాలా బాగుండేవి. అది నాకు ఆయన అంటే తెలియకుండానే అభిమానం అన్నమాట. కాబట్టి ఆయన గురించే చేయాలని కూర్చొని చిట్ట చివరికి నాగార్జున విశ్వవిద్యాలయంలో తేళ్ల సత్యవతి గారు, నేను తీసుకెళ్లి నా కృషి చూపించాను, ఇక బాల సాహిత్యం నేను పుస్తకాలు రాశాను ఇది. అప్పుడు ఆవిడకి రేడియో అన్నయ్య గారు అంటే ఇష్టం అట. దాంతో ఆవిడ నాకు అవకాశం ఇచ్చారు. ఆ రకంగా నేను
1: మొత్తానికి చాలా కష్టపడాలి
0: 7 సంవత్సరాల నిరీక్షణతో చేశాను. అయితే ఇంత చేసినా చివరికి మళ్ళీ ఏమైందంటే అది ఎంఫిల్ కే వచ్చింది, పిహెచ్డికి పరిధి సరిపోవటం లేదు. కారణం ఏంటంటే రేడియో అన్నయ్య గారి కృషి మొత్తం కూడా ఆకాశవాణిలో వాయిస్ రూపంలోనే వెళ్ళింది తప్ప ఎక్కడా కూడా ఆథెంటిక్ పుస్తకాల రూపంలో లేదు. దాంతో నాకు పరిశోధనలో కూడా అక్కడ మళ్ళీ ఇంకో ఆటంకం వచ్చింది. అయినా సరే వదలకుండా ఎంఫిల్ అన్నా చేశాను, డాక్టరేట్ అనుకోవడం నాకు అవసరం లేదు. అన్నయ్య గారి మీద మొట్టమొదటి పరిశీలన చేసినటువంటి వ్యక్తి నేనే, అట్లా చేశాను. ఆ తర్వాత మళ్ళీ దాని కంటిన్యూషన్ గా అవకాశం వచ్చింది, పిహెచ్డి చేశాను.
1: ఒక్క 2 వాక్యాలు చెప్పండి అసలు న్యాయపతి రాఘవరావు గారి మీద రేడియో అన్నయ్యగా ప్రఖ్యాతి పొందిన ఆ వ్యక్తి మీద ఈ పరిశోధన చేయటం ద్వారా అసలు మీకు ఏమిటి అవగతమైంది? ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది, ఆయన ప్రభావం ఈ స్థాయిలో జరిగింది అని క్లుప్తంగా మూడు నాలుగు వాక్యాలు చెప్తే ఎలా చెప్తాం?
0: ఫస్ట్ నేను ఎంఫిల్ లో నేను ఆవిష్కరించిన కొత్త విషయం ఏంటంటే, మనకు న్యాయపతి, న్యాయపతి అని రెండు పేర్లు ఉన్నాయి. న్యాయపతి సుబ్బారావు, న్యాయపతి రాఘవరావు. ఈ అంశం గురించి నేను ఫస్ట్

0: వాళ్ళ మేనల్లుడు గాది రామకృష్ణారావు గారు ఉన్నారు, వాళ్ళ చెల్లెలు కొడుకు. రేడియోలో కంగారు మామయ్య అని ఆయన ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తుండేవాడు. వాళ్ళది ఒరిస్సా. ఆయన ప్రత్యక్షంగా నేను సంప్రదించి న్యాయపతికి న్యాపతికి తేడా. వీళ్ళు తప్పనిసరిగా న్యాయపతి, న్యాపతి కాదు.
1: ఈ అంశం న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరరావు ఆయన
0: వాళ్ళిద్దరూ
1: భార్యాభర్తలు. అవును, ఆవిడ స్త్రీల కార్యక్రమాలను,
0: మహిళా కార్యక్రమాలు కూడా చేసింది. బాలపత్రికలు నడపడంలో ఇద్దరిది కూడా విశేషమైన కృషి ఉంది.
1: వాళ్ళిద్దరిని కలిపి చెప్పుకోవడం
0: చెప్పుకోవడం జరిగింది. అయితే నేను ఎంఫిల్ చేయడం నాకు సంతృప్తికరంగా ఏంటంటే, ఫస్ట్ ఇంటి పేరులో ఉన్నటువంటి సందిగ్ధను క్లియర్ చేశాను. రెండు, ఆయన చేసినటువంటి రేడియోలో ప్రసారం చేసినటువంటి సంగీత రూపకాలు అయితేనేమి, తర్వాత నవలలు, ఆయన రెండే రెండు నవలలు రాశాడు, సముద్ర దొంగ ఇట్లాంటివి, ఇటువంటివన్నీ కూడా మరుగున పడినటువంటి ఆయన రచనలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి నేటి కాలానికి అందించానటువంటి తృప్తి నాకు ఉంది. అంటే డాక్టరేట్ రాకపోయినా సరే,
1: అంటే మీ పరిశోధనా గ్రంథం కాకుండా ఆ పుస్తకాలు కూడా వెలువరించేలా
0: వెలువరించాను.
1: మీ దీర్ఘ సిద్ధాంత గ్రంథం అంటున్నారు మీరు, పిహెచ్డి
0: చేసి
1: పిహెచ్డికి డాక్టర్ మంతెన అనే ఆయన తీసుకున్నారు. ఎవరు ఈ మంతెన గారు? ఈ దృశ్య శ్రవ్య రూప
0: రూపక అనుశీలన,
1: దృశ్య శ్రవ్య రూపక అనుశీలనం అని పెట్టారు.
0: పేరు పెట్టింది మా అంటే పిహెచ్డికి మార్గనిర్దేశంగా ఉన్నటువంటి ప్రముఖ రచయిత డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు. గుమ్మా సాంబశివరావు గారు ఆయన టైటిల్ పెట్టారు. ఆయన మంతెన సూర్యనారాయణ అని ఆయన, అతను ఒక తెలుగు ప్రొఫెసర్ గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన నాటకాలు రాశారు, రెండు విధాలైనటువంటి నాటకాలు రాశారు. దృశ్య శ్రవ్య అంటే ఆకాశవాణి కోసం రాసినటువంటి నాటకాలు ఉన్నాయి,
1: రంగస్థలం
0: కోసం రాసిన ఉన్నాయి. ఇవి రెండూ తీసుకుని నేను రెండు రకాల నాటకాలను తీసుకుని నేను పరిశోధన చేసి దృశ్య శ్రవ్య రూపకాంశీలన అని దాని మీద చేశాను.
1: మీ పరిశోధన గ్రంథాల గురించి మాట్లాడుకున్నాం, మీరు పిల్లల కోసం రాసిన బాల సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం, ఇతర విషయాల మీద, అనేక సాహిత్య విషయాల మీద, ప్రౌఢ సాహిత్యం అని చెప్పుకోదగిన మీ రచనలన్నింటి గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ఈ మధ్య కాలంలో మీరు అదే పద్ధతిలో కొనసాగుతున్నారా, లేక మీ రచనలు ఇంకా వేరే దేశాల్లోకి వెళ్తున్నాయా? ఇప్పుడు ఏం చేస్తున్నారు రచయితగా?
0: ప్రస్తుతం నా యొక్క లక్ష్యం ఏంటంటే, అది బాల సాహిత్యం కావచ్చు, ప్రౌఢ సాహిత్యం కావచ్చు, రచనల యొక్క నిడివి పెరగాలి. కొందరు మాత్రమే రాయటం కాదు, అందరూ రాయాలి. అవి కూడా ప్రామాణికమైనటువంటి రచనలు రావాలి అనేటువంటిదే నా లక్ష్యంతో. ముఖ్యంగా నేను ప్రారంభంలో రాసేటప్పుడు నాకు సరైనటువంటి సూచనలు సలహాలు ఉండేవి కాదు, ఎలా రాయాలో తెలిసేది కాదు. దాని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న సందర్భంలో, నేనేదైతే నా బాల్యంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనుభవించానో అవి నా పిల్లలకు, నా విద్యార్థులకు ఉండకూడదనే ఉద్దేశంతో నాకు ఎక్కడ అవకాశం దొరికినా, తరగతి గదిలో కావచ్చు, వేరే సందర్భంలో కావచ్చు, పిల్లల్లో ఏ మాత్రం కొంచెం వాళ్లల్లో సాహిత్య వాసనలు ఉన్నాయి అంటే వాళ్లతోటి కవిత్వమో ఏదో ఒకటి రాయించాలనే ఉద్దేశంతో నేను సుమారు 53 మంది పిల్లల చేత ఇప్పటికీ వాళ్ళని ఒక కవులుగా, రచయితలుగా నా పరిధిలో తీర్చిదిద్దటం, ఇది కూడా నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. కేవలం నేను రాయటమే కాదు, నా విద్యార్థులు కూడా వాళ్ళు రచయితలుగా ఉన్నారు. అట్లాగే రేడియో ప్రసంగాలు కూడా వాళ్లతో ఇప్పించాలి. తర్వాత ఇక్కడ ఇంకొకటి, రేడియో ప్రసంగాలు అనగానే చాలా మంది రచయితల్లో ఒక అపవాదం కాదు కానీ ఒక మూఢనమ్మకం అనుకోవాలి ఉంది. ఏమిటంటే, శ్రోతలతో పాటుగా కళాకారులకు అందరికీ కూడా మనకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణి ఒక అమ్మ లాంటిది. దాంట్లో ప్రసంగించటం గానీ దాంట్లో పాల్గొనేటువంటి హక్కు ప్రతి భారతీయుడికి ఉంది, రచయితలకి. కానీ ఇప్పుడున్నటువంటి రచయితలు ఆకాశవాణి వాళ్ళు మమ్మల్ని పిలవడం లేదు, ఒకప్పుడు పిలిచేవాళ్ళు, ఇప్పుడు పిలవడం లేదు కాబట్టి మేము వెళ్ళడం లేదు అని అంటున్నారు. కానీ దయచేసి రచయితలు అందరూ గమనించాలి, ఆకాశవాణి వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మనకున్నటువంటి ఒక పరిధి 2 నెలలో 3 నెలలో ఉంటుంది. ఆ పరిధి అయిపోయిన తర్వాత మనంతటా మనమే మన రచనను తీసుకుని వెళ్లి అధికారులకు చూపించి మనం మన ప్రసారాలని అందించాల్సిన బాధ్యత ప్రతి రచయిత మీద ఉందనేది నా అభిప్రాయం.
1: ఎందుకంటే ఇది ప్రజల డబ్బుతో,
0: ప్రజల కోసం ఉన్నటువంటి ప్రజా ప్రసార మాధ్యమం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి,
1: దీన్ని బాగా వినియోగించుకోవాలి, ఇది బాగా నడిచేలా చూడాలి.
0: ఎందుకంటే ఇప్పుడు ఏ పత్రికలో కన్నా ప్రసార మాధ్యమాలు అంటే చాలా మందికి రేడియో అనగానే రేడియో ఎవరు వింటారు, రేడియో ఇప్పుడు ఇంకా వింటున్నారా అనేటువంటి ఇదిలో ఉన్నారు రచయితలు. ఇది అసలు సరైనటువంటి ఆలోచనే కాదు. ఎందుకంటే పత్రికల కన్నా కూడా రేడియో ప్రసార మాధ్యమానికి ఎక్కువ మంది శ్రోతలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, రేడియోకి ఒక నమ్మకం ఉంది, పత్రికలో వచ్చినటువంటి దానికన్నా రేడియోలో వచ్చింది ప్రామాణికము అనేటువంటి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిశోధక విద్యార్థులు కావచ్చు, రచయితలు కావచ్చు, వాళ్ల రచనా విధానాన్ని తప్పనిసరిగా ఆకాశవాణి వారి వారి స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక కేంద్రాల్లో వారి వారి రచనలను విధిగా అదొక బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం.
1: చాలా మంచి విషయం చెప్పారు, మంచి అభిప్రాయం కూడా తెలియజేశారు. ఇవాళ ఆకాశవాణిలో ప్రసారమైన కార్యక్రమాలు ఒక్కసారి ప్రసారమయ్యి లేక మళ్లీ పునఃప్రసారం ఎప్పుడు అవడమే కాకుండా వాటిని యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు కట్టడం వల్ల అవి ఎప్పుడైనా వినగలిగే అవకాశం ఉంటోంది. వాటికి ఒక రకమైన శాశ్వతత్వం, ఒక రకమైన లభ్యత అనేది అపారంగా పెరిగింది. ఇంతసేపు మీతో మాట్లాడుతుంటే శ్రీనివాసరాజు గారు, అసలు మారుమూల గ్రామ ప్రాంతాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఒకప్పటి పరిస్థితి ఎలా ఉండేది, అక్కడ ఉండే పిల్లలు వాళ్ల సృజన దృష్టి అనేది వేటివేటితో ప్రభావితం అవుతూ ఉండేది, చాలా తక్కువ ప్రసార మాధ్యమాలు లభ్యంగా ఉన్న అటువంటి స్థితిలో అసలు ఆకాశవాణి ప్రసారాలు ఎంతగా జనాన్ని ప్రభావితం చేస్తూ ఉండేవి, స్ఫూర్తినిస్తూ ఉండేవి, ప్రపంచానికి ఒక కిటికీ తలుపులు తెరిచి చూపించే మాధ్యమంగా ఆకాశవాణి ఎంతటి లోతైన ప్రభావాన్ని చూపింది అన్నది అసలు మీ జీవన గమనం చూస్తూ ఉంటేనే ఒక ఉదాహరణగా దీన్ని తెలుసుకోవచ్చు. ఇది ఇట్లా అందరి మీద, లక్షలాది ప్రజల మీద, కోట్లాది ప్రజల మీద ప్రభావం చూపిన మాధ్యమం. మరీ పాతకాలం కూడా కాదు, 40-50 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండేది. అక్కడి నుంచి మొదలుకొని మీరు ఇలా ఒక సాహిత్యకారుడిగా, అధ్యాపకుడిగా, తెలుగు భాష సేవకుడిగా, గిరిజన ఆదివాసీ సంస్కృతుల గురించి కూడా ప్రపంచానికి తెలియజేసే పనిగా సమీక్షలు చేస్తూ, రచనలు చేస్తూ అనేక కోణాల్లో మీరు పని చేయగలిగారు. మళ్లీ రేడియోలోనే ఈ విషయాలన్నీ మీతో మాట్లాడుకోవడం ఒక విహంగ వీక్షణం లాగా, సమాజంలో ఒకప్పటి పెరుగుదల ఎలా ఉండేది చిన్నతనం నుంచి పెద్ద అయ్యేదాకా, ఆ ఒకప్పటి వాతావరణం మీ ఉదాహరణ ద్వారా అందరూ తెలుసుకోవడానికి వీలైంది. ఈ కార్యక్రమాన్ని మీతో పెట్టిన ఈ ముచ్చటని విన్న శ్రోతలందరూ ఈ విషయాన్ని గమనించి ఆసక్తిగా దాన్ని తెలుసుకోగలుగుతారు అనిపిస్తోంది. చాలా ధన్యవాదాలు మీరు వచ్చి మనసు విప్పి మాట్లాడినందుకు.
0: ధన్యవాదాలు సార్.
2: ఇప్పటిదాకా మీరు సాహిత్య యాత్ర అనుభవాలు, రేడియోతో అనుబంధం గురించి బాల సాహితీవేత్త, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజుతో ముచ్చటిన్నారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: మన భాష మన యాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. ఇలా ప్రముఖ కవి శ్రీరంగం నారాయణ బాబు జయంతి. నారాయణ బాబు పద్య రచనలకు భావకవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలిసి సర్రియలిజం అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేసిండ్రు. ఒక యథార్థ రూపాన్ని కవితలోనూ చిత్రలేఖనంలోనూ చూపించినప్పుడు ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితుల్లో వర్ణించి మరవలేని చిత్రంగా ప్రదర్శించడమే సెరియలిజం అంటారు.
7: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: విపశ్యన ధ్యానము, మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశ్యన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. May 20 నుంచి May 31 దాకా మన ఆదిలాబాద్ లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీ క్యాంపస్ లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.
11: త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా.
12: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
11: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
12: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
13: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు.
2: మీరు వింటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పటి నుండి వర్ధమానం ఆనంద నిలయం మునిమడుగుల రాజారావు అందించిన తాత్విక ప్రసంగం. తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి వాటిని ఆచరణలో ఇముడ్చుకుని కవిత్వం వచనం రాస్తున్న కవి మునిమడుగుల రాజారావు తాత్విక భావనల్ని సులభమైన శైలిలో వివరిస్తూ సాగే పలు లఘు ప్రసంగ మాలికలను ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం అందించిండ్రు రాజారావు. అందులో నుంచి ఇప్పుడు మనం వినబోయే ప్రసంగం ఒకటి, వర్ధమానం ఆనంద నిలయం అంటున్న రాజారావు లఘు ప్రసంగం ఇప్పుడు విందాం.
14: ఆ ఇంట్లో దొరికినంత ఆనందం మరే ఇంట్లోనూ లభించదని అంటే ఎవరూ నమ్మరు. కానీ ఆత్మజ్ఞానులు అనుభవంతో చెప్పిన అనేక మాటల సారమది. అవును, ఆ నిలయంలో అవధులే లేకుండా ఆనందం పొంగి పొరలుతూ ఉంటుంది. అలా జరగటానికి గల కారణమేంటంటే ఆ గృహ నిర్మాణానికి వాడిన ప్రతి ముడి సరుకు పరమానందంతో తయారైంది కాబట్టి. అందుకనే దానికి ఆనంద నిలయమని ఇంకో పేరు. చెట్టుకి ఏడాదికోసారే వసంతం వస్తుంది, కానీ మనిషిగా పుట్టి ఆ నివాసంలోకి అడుగు పెడితే వారి బతుకంతా జీవనోత్సవం అవుతుంది. అక్కడికి పోతే జీవిత చరమాంకం దశకి చేరుకున్న వారు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు. జీవితం మొత్తాన్ని పూర్తిగా అనుభవిస్తారు. కాలం దగ్గర పడినప్పుడు మరణమంటే భయం లేకుండానే శరీరాల్ని వదిలేస్తారు. అంతటి మానసిక బలాఢ్యులుగా తయారవుతారు. కామ వికారాలు అసలే లేక భేద భావాలన్నింటినీ మరిచిపోతారు. ఎలాంటి మలినం లేకుండా అత్యంత శుద్ధమైందిగా నిత్య నూతనంగా ఉండేది అదొక్కటే. అది ఒక నది లాంటిది, ఎప్పుడు కొత్తగా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఒక పచ్చని చెట్టు లాంటిది, అన్ని దిక్కులకు విశ్రాంతి లేకుండా విస్తరిస్తూ ఉంటుంది. అది ఒక మహాసముద్రం లాంటిది, దాంట్లోకి కలిసిపోయి సేద తీరాలని ఈ భూమి మీద నదులన్నీ పరుగులు తీస్తూ పరితపిస్తుంటాయి. అందులోంచి అవిరామంగా వెలిగేది అఖండ జ్ఞానజ్యోతి. దానికోసమే అజ్ఞాన చీకట్లు యుగాలుగా తపస్సు చేస్తూ ఎదురు చూస్తుంటాయి. అది నిరంతరంగా పలికేది ప్రణవనాదం, అదే విశ్వ సంగీతం.
2: ఇప్పటిదాకా మీరు వర్ధమానం ఆనంద నిలయం మునిమడుగుల రాజారావు అందించిన తాత్విక ప్రసంగం విన్నారు. ఇంతటితో ఇయ్యలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు పొద్దుగల 7:00 ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మ యోగంలో బుద్ధి స్మరణ మేధాశక్తి వికాసముల గురించి యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం, ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో నైపుణ్యం విజ్ఞానం అందించే యాపులు ప్రయోజనాలను గురించి విద్యావేత్త కెరీర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసి కుమారి నంద ప్రసంగం హిందీలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:00 అవుతున్నది. మరి కొంచెం సేపట్లో సమాచార్ ప్రభాత్, అట్లనే 8:30 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. వింటూనే ఉండండి మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మీరు వింటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా ఇప్పుడు వింటారు పుస్తకంతో. ఈరటి కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగం వింటారు. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ప్రకృతి నడకలతో కలగలిసి సాగే గోదావరి లోయలు, పాపికొండల్లోని కొండరెడ్ల జీవన సంస్కృతులు వాళ్ల ఆటపాటల్లో ఎట్లా పల్లవిస్తాయో ఆవిష్కరించే పుస్తకమే ఈ కొండకోనల్లో తెలుగు గిరిజనులు. కొండరెడ్లతో 4 ఏళ్లు గడిపి వారి జీవన సంస్కృతులపై పరిశోధనలు చేసి వాటిని పుస్తక రూపంగా తీసుకొచ్చిండ్రు రచయిత డాక్టర్ పి శివరామకృష్ణ. ఇప్పుడు వారి కంఠంలో ఈ పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగాన్ని విందాం.
1: ఇప్పుడు కొండరెడ్లలో ప్రత్యేకంగా కనిపించే ఆచారాలు, వాళ్ల పదాలు, వాళ్ల సామెతలు, వాళ్ల అలవాట్లు, వాళ్ల పాటలు ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇంతకు ముందే మనం కొండరెడ్లు చెదపుట్టకు మొక్కుతారు అని ఒకసారి అనుకున్నాం. చెదలు ఇళ్లు కట్టుకోవడానికి వాళ్లకు స్ఫూర్తినిచ్చినాయని కూడా అంటాం. ఈ ఇల్లు అనేది ఆహార సేకరణ నుంచి వ్యవసాయం వైపు మళ్లేటప్పుడు ఇల్లు లేకపోతే కష్టం. ఇల్లు అనేది అందరూ ఇంట్లో ఒక చోట చేరితేనే వ్యవసాయానికి తగిన శ్రమశక్తి, అంటే పోడు చేసుకోవడానికి, అడవి నరికి, వ్యవసాయం పండించుకోవడానికి దానికి ఎంతో మంది కావాలి కదా. వాళ్ళందరూ ఉండాలంటే ఒక మంచి వస్తైన ఇల్లు కావాలి. కాబట్టి ఆ ఇల్లుకు సంబంధించిన ఆ ఇల్లు కట్టుకోవడం, ఇల్లు చేయడం, మనం కూడా ఒక ఇంటివాణ్ణి చేయడం ఉంటాం. ఇల్లు కట్టుకోవడం అంటే ఒక ఇంటివాణ్ణి చేయడం, వాడి సంసారాన్ని నిలబెట్టడం, వాడికి ఒక కొత్త ఇల్లు కట్టడం ఉంటాం. ఈ ఇల్లు కట్టడం అనేది కొండరెడ్లు వాళ్ళు పాటల్లో ఉంటుంటేనే, వాళ్ళ సామెతలు ఉంటుంటేనే దాని లోతు మనకు అర్థమవుతుంది. ఆ వివరాలు కొద్దిగా మనం తెలుసుకుందాం. అన్ని పంటలకు కొత్తలు చెల్లిన తర్వాత గ్రామం అంతా చేసుకునే కొండరాజుల పండుగ. ఆకలి బాధ వల్ల పంటలు పాలపదంలో ఉండగానే కొత్తలు కలుపుక తప్పదు. అప్పుడు పండుగను వేడుకగా జరపడం సాధ్యం కాక మూటకట్టిన వెన్నులను కళ్లంలో తలరాసులు కలిపి కొత్తలు చేసుకుంటారు. అరణ్యవాసంలో చింతల తోపుల్లో మద్దిబుగ్గి అంబలితో కడగనులుగా బతుకు కడిపిన పాండవరాజులు నగరి బస్సులోకి రాక సందర్భంగా వారి కోసం వారు ఉండడానికి వెల్లలోకాలు నిర్మిస్తున్నారు. లోపాలు పూరిస్తామని మాట ఇస్తున్నారు. ఆకాశ సౌధాలు పెరుగుతున్న రోజుల్లో కూడా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్న సామెతకు కాలం చెల్లిపోలేదు. లక్ష ఏండ్ల మానవజాతి చరిత్రలో మానవుడికి ఒక సొంత నివాసం ఏర్పరచుకునే అగత్యం ఏ దశలో వచ్చిందో, ఏ సుఖాన్ని ఇచ్చిందో, వ్యవస్థాపరంగా ఏ మార్పులు తెచ్చిందో తెలుసుకుంటే ఈ కొండరెడ్ల రాజుల పదం రెండో చేరి పాండవుల రభుంచేయ రెండో అని వారు పాడే పదం దాని అర్థం సందర్భశుద్ధి మనకు హత్తుకుంటుంది. చెంచులవి చుట్టు గుడిసెలు, 4 గుడిసెలు కలిసిన బయలు ప్రదేశాలు పెంటలు. ఉప్పనపల్లి కూటూరు గట్ల మీద రెడ్ల ఇళ్లు కొన్ని కూడితే అవి గుంపులు. ఉప్పనపల్లి కూటూరు గట్లు చింతూరు మండలంలో ఉన్నాయి, వరరామచంద్రపురం మండలంలో. చేలు చిలకలు చేసుకునేందుకు స్థిరపడినవి వాడెలు. వాడలు పాలెములు, పల్లెలు గెడ్డవాడ, కుండవాడ, కానివాడ. ఆహార సేకరణ చేసుకునే సంచార జీవితంలో గృహ నిర్మాణంలో శ్రద్ధ తీరిక అవసరం ఉండవు. అదీకాక చెంచులుండే నల్లమలలు, వర్షపాతం తక్కువగా గల పొడి నేలలు. అప్పుడు చుట్టుగుడిసెంత సుఖం లేదు. కొండపోడు కూడా 2-3 ఏళ్లకు కొత్త చోట చేసుకోవాల్సి వస్తే ఆ కొద్ది కాలానికి ఇల్లును చక్కగా తీర్చిదిద్దుకోవడం కుదరదు. కాని కొండ వ్యవసాయం సమిష్టి కుటుంబాలు శ్రమపడితే తప్ప దారికి రాదు. సమిష్టి కుటుంబాలకు దీర్ఘచతురస్రంగా లోపల కనీసం 1 గదితో, వసారాలో నెగడుబస్తో విస్తరించిన ఇళ్లు కావాలి. ఇంట్లో ఏకాంతం దొరక్క సంసారానికి ఏ చెట్టు కిందకో చేరవలసిన వాడు సకాలంలో పనికి ఏమి అందుకుంటాడు? అడవిలో వారికి భద్రత ఏమి ఉంటుంది? కుటుంబం మధ్య సహజీవనం ఏమి పెరుగుతుంది? ఈ అవసరానికి ఏ కొక్కిపాకన వేసుకుంటే ఒక ఆనందము, ఇంటి మీద మోజు ఎలా కలుగుతుంది? అది అలుకులతో, ముగ్గులతో, సత్తరతో, అంటే అటకతో, చక్కని నేతతో అందగించాలి. వ్యవసాయం ఇంటికి, ఇల్లు కుటుంబానికి, కుటుంబాలు గ్రామానికి పరస్పరం ఆధారాలు. వీటిలో సౌఖ్యము, సౌందర్యము, ఐక్యతకు అవసరమని హెచ్చరించేది ఈ రాజుల పదం. ఈ పాట మంత్రపుష్పంలో ఆయతనవాన్ భవతి, ఇల్లు గలవాడు అనే ఆవృతిని గుర్తు చేస్తుంది. చేను చెయ్యవాలే, చేటపాక వెయ్యవాలే, బొట్టెకెత్తవాలే, పిల్లలను కనాలి. మంచి ఇల్లే కాదు, పొలంలో వాలుగా చేటపాక దించాలి. వేటవలే కాక కొండ వ్యవసాయం ఆడా మగ కలిసి చేసేది. ఈ పాకల్లో అనుభవాలే సీతపదాలు, అంటే పొలిపదాలు అయినాయేమో. పెళ్లి చేయడాన్ని ఇల్లు చేయడం అంటారు. పెళ్లి నిశ్చయం కాగానే ఇల్లు కట్టుకుని కొత్త ఇంట్లో కాపురం చేయడం చెంచుల పద్ధతి. తూర్పు గిరిజనులు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అత్తాకోడళ్ల కలహాలకు తాబివ్వకుండా వేరే ఇల్లు కట్టుకుని ఉండడం లేకపోలేదు గాని సమిష్టి కుటుంబాలుగా ఉండి తర్వాత విడిపోవడమే ఎక్కువ. వీరి ఇళ్లు ఏ పరిస్థితుల్లోనూ చుట్టుగుడిసెలు కావు. ఇల్లు పుట్టుకతోనే అబ్బడం ఎంత అద్భుతం! ఆహారాన్ని దాచుకోవడం, పనిముట్లు తయారుగా ఉంచుకోవడం ఎంత ప్రేరణ కలిగించే విషయం. అందుకే అడవిలో ఇవన్నీ సహజంగా అమీరినాయి. అందుకని ఇవన్నీ గోదావరిలో పొడుపు కథలు. ఇసుకను మప్పినవాడు, మంచును కుంచాన పట్టినవాడు, తంబలి తరిమిన పట్టినవాడు, తీడని కత్తి, పేనని తాడు. తంబలి తరిమిన పట్టినవాడు అంటే ఈ సున్ని పురుగు దాన్ని కాస్త ఆ స్తంభాన్ని రాటను నెమ్మదిగా దాంట్లోంచి పురుగు దూలి దాన్ని కాస్త పాడు చేస్తుంది. తీడని కత్తి చెంగలే ఆకు, అడవిలో ఆకు ఉంటుంది చెంగలే ఆకు, అది రాసుకుంటుంది. దారిన పోతుంటే ఆ ఆకు మీదుగా నడుస్తుంటే మనకు రాసుకుంటుంది. తీడని కత్తి అది నూరని కత్తి, ఎప్పుడు పదునుగా ఉంటుంది. పేనని తాడు సేమతకాయ, అది తాడు పేరినట్టుగా ఎప్పుడు ఉంటుంది. మనం పేనవలసిన అవసరం లేదు, సహజంగా ప్రకృతిలో ఇవన్నీ సమకూరినాయి. గిరిజనులు అనగానే మనకు విల్లమ్ముల మీదకి దృష్టి పోతుంది. ఆ విల్లమ్ములు తయారు చేయడంలో కూడా చాలా విధానం ఉంది, చాలా పద్ధతి ఉంది. ఆ పద్ధతిని కూడా మనం కొంత తెలుసుకుందాం. ఈ విల్లమ్ముల్లో పింజిరి కట్టు, ఈకల తుంటి, తొట్టెడు పొలం, బారతీపు, బొక్కతీపు, ఇలా రకరకాల పేర్లుంటాయి. బారతీపు అంటే విల్లు తాడును ఆకరణాంతం లాగి చెవిదాకా లాగి బాణాన్ని వదలడాన్ని బారతీపు అంటారు. బార అంటే బార, రెండు చేతులు జాపితే ఎంత అవుతుందో అది బార. బొక్కతీపు అంటే జంతువు ఎదురుగా ఉంటే బ్యాడ్మింటన్లో టెన్నిస్లో కట్ కొడతారు చూడండి, వెంటనే ఆ వల నెట్ పక్కనే పడుతుంది, దాన్ని బొక్కతీపు అంటారు. ఆ జంతువు ఎదురుగా ఉంటే వెంటనే కొడతారు, దాన్ని కట్ కొట్టడాన్ని బొక్కతీపు అంటారు. జంతువు దూరంగా ఉంటే బాణం ఆకాశం నుంచి వెళ్లి ఆ జంతువును కాస్త తగులుతుంది, దాన్ని బారతీపు అంటారు. అలాగే ఆ ఈకలను పింజిరి కట్టు అంటారు, బాణానికి కట్టే ఈకలను. ఆ బాణం ఎంత దూరం జంతువు గుచ్చుకుందయ్యా అంటే దాన్ని పింజిరి కట్టు దాకా, ఈకల తొంటి దాకా, బాణం మధ్య దాకా, అంటే బాణం మధ్యన తొట్టెడు అంటారు, ఆ తొట్టెడు పొలం అంటారు. ఈ బాణాల్లో కూడా అనేక రకాల బాణాలు ఉంటాయి. పిట్టను కొట్టే బాణం దాన్ని మిట్ట అంటారు. ఆ మిట్ట అంటే పిట్ట కొట్టడానికి ఇనుప ముక్కు ఉన్న బాణం పనికిరాదు, ఎందుకంటే ఆ పిట్టను కొడితే ఆ మాంసం అంతా చిదిపోతుంది. అందుకని ఓ చిన్న వెదురును కాస్త ఓ టోపీలుగా తయారు చేసి బాణానికి తొడిగి దాంతో కొడతారు. అప్పుడు జంతువును అది పిట్టను ఉరికి తాకుతుంది, ఆ వెంటనే పిట్ట పడిపోతుంది. ఇట్లా ఈ బాణాలు తయారు చేయడంలో కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఆ వేళలను మామూలుగా సమయాలను టైంను కూడా చెప్పుకోవడంలో కూడా వాళ్ళ పద్ధతులన్నీ కొంత అడవి పద్ధతుల్లాగా మనం వాడే పదాలు వాళ్ల పదాలు కూడా తేడా ఉంది. తూతుగొమ్ము పడుతున్నాడు గౌడు అంటే పశువులకు టైం అయిపోయింది, మనవాడు పశువులను తోలుకుపోతున్నాడు, గొడ్ల కాపరి బోర నోదడం పొద్దెక్కిన తర్వాత అని చెప్పడానికి. ఎడగీత అంటే మధ్యాహ్నం కళ్ళు. మధ్యచిత్రం అంటే మధ్యాహ్నం పూట ఈ బూరుగు పూలు వేసవి కాలంలో పూస్తాయి. ఆ బూరుగు పూల్లో ఉన్న మధు ఆ తేనె కోసం, మకరందం కోసం ఈ పిట్టలన్నీ వెళ్లి ఆ మధ్యాహ్నం కళ్ళు బాగా పులిసిపోతుంది, ఎండకు బాగా పులిసిపోతుంది కాబట్టి మత్తెక్కిన ఆ కళ్ళు తాగి, ఆ మకరందం తాగి మత్తెక్కిన పిట్టలన్నీ కూడా ఆ మత్తులో కింద పడిపోతూ ఉంటాయి, దాన్ని మధ్యచిత్రం అంటారు. ఆ బూరుగు చెట్ల చుట్టూ కూడా మధ్యాహ్నం దాహానికి ఆ మకరందం తాగడానికి చేరిన పిట్టలన్నీ ఆ వేడుకను మధ్యచిత్రం చూడండి, ఆ వేడుక ఎలా ఉందో, ఆ పిట్టలన్నీ కూడా ఆ మకరందం కోసం ఆ బూరుగు చెట్టు చుట్టూ ఎట్లా మూగాయో అని అదొక చిత్రంగా కనిపిస్తుంది వాడికి. అలాగే పులివేళ అంటే సాయంత్రం పులి వేటకు బయలుదేరే వేళ, సాయంత్రం 5 గంటలకు. అది రాత్రి పులి వేటాడుతుంది కాబట్టి పగలంతా కూడా ఎక్కడో వేసవి కాలంలో ఒక గుండంలోనూ ఒక నిల్వ నీళ్లలోనూ అది సేదతీరి, అదొక దానికి ఏసీ ఛాంబర్ అనమాట, పగలు ఎండ తట్టుకోలేదు పులి, పగలంతా అక్కడ ఉండి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. ఈ 5 గంటలకు పులివేళ అంటే ఈ టైంకు కళ్ళు మామూలుగా 6 గంటలకు 7 గంటలకు వస్తుంది, కానీ కొంతమంది ముందే అడ్వాన్స్ పార్టీ కొంతమంది బయలుదేరతారు, వాళ్ళ కాస్త ఆ పులివేళ కూడా వెళ్లి ఆ కళ్ళు తాగుతూ ఉంటారు. అందుకని పులి బయలుదేరే వేళ అంటారు 5 గంటలకు సాయంత్రం. అలాగే అన్నాన్ని వాళ్ళు పిల్లి కూడా దూకలేదు అంత అన్నం అనమాట, విస్తరిండా ఉంటే పిల్లి కూడా దూకలేదు అంటూ ఉంటారు, అంత అన్నం. అలాగే ఆకాశంలో కుందేటి చుక్కలు, కళ్ళు కావళ్లు, పరిసరాలన్నీ తానంబసలు, జాకరి మెట్టలు, భూదేవి చింతలు, సమర్థ చింతలు, కణుజునాకిన జాడలు, పికిలిపిట్ట వేనాలు, మగనాలి మెట్టలు, వీటిని గురించి కొన్ని మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి కోపగించి వెళ్లిపోయిన పెళ్లాం జాడను ఊలి పెరమేలలోని మెట్టల్లో వెతుకుతుంటారు.

0: ఈ విధంగా కొండరెడ్లు తమ పరిసరాలనే తమ జీవితంలో భాగంగా చేసుకుని ఆ పరిసరాలతో సమరసంగా జీవిస్తూ తము ముందుకు పోతున్నారు. ఆ ప్రాంతంలో తమ సంస్కృతిని అభివృద్ధి చేసుకుంటున్నారు. మన కావ్యాల్లో కూడా ఈ కొండరెడ్డి ప్రాంతాన్ని గురించి అనేక వర్ణనలు ఉన్నాయి. ఆ వర్ణనలు కూడా కొన్ని తెలుసుకుందాం. తూర్పు పశ్చిమ గోదావరి మన్యాలు కురువాట చెంగర ప్రాంతాలుగా ప్రసిద్ధం. సాలంకాయన నందివర్మ కంతేరు శాసనంలో మొదట ఈ విషయం కనబడుతుంది. ముమ్మిడి నాయకుని శ్రీరంగపురం కోరుకొండ శాసనాల్లో కూడా ఇవి కురువాట భూములే. జీర్ణ కాకతీయ రాజ్య పునరుద్ధరణకు ప్రయత్నించిన ముమ్మిడి నాయకుడు కోన లేదా రంప అడవి ప్రాంతం పానార చెంగర సీమల ఏలేవాడు. పానార అంటే భీమవరం నర్సాపురం, చెంగర అంటే పెద్దాపురం శంఖవరం సీమల ఏడేవాడు. క్రీడాభిరామంలో మధువామతి భావి జన్మలో దక్షారామమ్మ చిన్నిపోతుగా గంధర్వాప్సరోభామినిగా తరువాత జన్మమున కురువాటికా దేశమందు చెంచుకత్తుగా జన్మించునని శ్రీనాథుడు వర్ణిస్తాడు. దక్షారామంలో చిన్నిపోతి ఆ వేశ్య, ఆమె దేవదాసి, ఆమె చాలా అందగత్తె. ఆ రోజుల్లో మిస్ యూనివర్స్ అనమాట. ఆమె వచ్చే జన్మలో గిరిజన ప్రాంతంలో ఆమె గిరిజన యువతిగా జన్మించాలి అని శ్రీనాథుడు ఆమెకు ఆశీర్వదిస్తాడు. అంటే శ్రీనాథుడి ఆ సౌందర్య దృష్టి, అంటే గిరిజనులు వాళ్ళ రూపము లావణ్యము ఆ శ్రమైక జీవన సౌందర్యము ఆ సూటిగల్ల రూప లావణ్య విలాసాలు ఆమెకు ఆ చిన్ని దక్షారామంలో ఉండే ఆ గొప్ప దేవదాసి కంటే ఏమి తీసిపోవు, నువ్వు మళ్లీ వచ్చే జన్మలో నువ్వు అక్కడ పుడతావు అని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదనం సంబంధించిన ఒక పద్యం మనం తెలుసుకుందాం. పావనంబైన తమిళేటి పరసరమున దీగి కురువాటిక దేశ విపిన భూమి గోవులను పేర చెంచుల కులమునందు గడిమి కత్తుల అమ్మున కలుగగలదు. ఈమె దక్షిణామంలో ఈ చిన్నిపోతి తన మరుసటి జన్మలో తమిళేటి పరిసరం పశ్చిమ గోదావరిలో ఒక నది తమిళేరు వేంగి, వేగి అంటే ఆ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో వేగి దేశం ఉంటారు, రాజమహేంద్రుడు పరిపాలించిన వేగి రాజ్యం అది. అక్కడ గోవులను పేర యువకులను గోవులు అంటారని, యువతులను గుబ్బట్లు అంటారని కూడా ఇదివరకు చెప్పుకున్నాం. కాబట్టి శ్రీనాథుడు అంత ఆనాటి అతిలోక సౌందర్యవతి ఆమె వచ్చే జన్మలో గిరిజన ప్రాంతంలో గిరిజన యువతిగా పుడుతుందని ఆశీర్వదించడం ఆయన సౌందర్య దృష్టికి నిదర్శనం. కురువాట విపిన భూముల్లో ఉన్న వారికి తరువాతి కాలంలో కొండరెడ్లని పేరు వచ్చింది. అప్పుడే కోయలు ఆ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. చెంచులు నల్లమల్లోని వారు కాని గోదావరి తీరం వారు కాదు. యువకులను గోవులని కన్యలను గుబ్బట్లని కొండరెడ్లలో దిడ్డది దిడ్డకాడు అని చెంచుల్లో పేర్లు. మధుమావతి భావి జన్మను గిరిజనంలో భావించిన కవి సౌందర్య దృష్టికి జోహారు చేస్తీరాలి. ముదురంగ పండిన మాలూర ఫలములు చెంచు కన్యల కుచశ్రీలను గుర్తు తెచ్చాయి మరొక కవికి. ఈ దట్టమైన అడవులు అక్కడి పడుసుల గాఢ యవ్వనం సాహసికులను నాటికి నేటికీ కవ్విస్తూనే ఉన్నాయి. మన ఆటవికల్లో ఆంధ్రేతరుల కట్టు కోరకొప్పు పచ్చబొట్టు గడసరితనం ఎవరి మనసునైనా ఉరకలెత్తిస్తుంది. తెలుగుల సిగ్గు ఆప్యాయతలకు ప్రతి గుండె లొంగిపోతుంది.
1: ఇప్పటిదాకా మీరు కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగం ఇన్నరు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. ఈ పుస్తకంతో కార్యక్రమం మళ్ళా శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపు 8:30 కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కథనానం భవతి 101 కథల సంపుటి నుంచి నాన్న తప్పిపోయాడు కథ ఇంటారు. రచన కెవి నరేందర్, చదివి వినిపించేది పి కమలాకర్ రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. నింగేనేలను కలుపుతుంది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను మరింత దగ్గర చేస్తున్నది ఆకాశవాణికి ఈ పాటల హరివిల్లు. సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరు తీరుల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, మరి ఈ నడుమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా గవిటిని శ్రోతలతో పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ. 7 రంగులు కలిస్తే ఇంద్రధనస్సు అవుతుంది, 7 స్వరాలు కలిస్తే సంగీతం అవుతుంది, 7 రోజులు కలిస్తే వారం అవుతుంది, 7 ద్వీపాలు కలిస్తే ప్రపంచం అవుతుంది. మీ పిలుపే ఈ ఎల్లటి ప్రభాత సంగీతం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేయండి, పసందైన పాటను అడుగుండ్రీ.

మీరు వినబోయే ఈ పాట సుబ్బారావుకి కోపం వచ్చింది సినిమా నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం సత్యం.

శ్రోతలు, మీరు వింటున్నారు సింగిలి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మాకు ఒక చక్కటి గీతాన్ని వినిపించండి అని కోరుతూ శ్రోతలు ఉత్తరాన్ని పంపించారు. ఈ ఉత్తరం పంపించిన శ్రోతలు ఎవరంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరంతా కోరుతున్న వీరందరూ ఒక చక్కటి గీతాన్ని మాకోసం వినిపించండి అని కోరుతున్నారు. మరి వీరి కోసం కృష్ణ నటించిన అల్లరి బుల్లోడు చిత్రంలోంచి పాటను విందాం. ఈ పాటను వినబోయే ముందు ఉత్తరాల ద్వారా పాటలు కోరాలనుకున్న శ్రోతల కోసం మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. చిరునామా ఇంకోసారి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడు విందాం అల్లరి బుల్లోడు చిత్రం నుంచి ఈ పాట.

0: త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా.
1: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
0: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
1: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
2: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. ఇందులో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. పాటలు అడుగుటే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా నలుగురితో చెప్పుకుంటే మంచిగుంటుందని ముచ్చట్లేమున్నా గవిటిని శ్రోతలతో పంచుకోవచ్చు పసందైన పాటల నడుమ. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరకని అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలా. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడొద్దు. మన దారిలో మనం సాగిపోతూ ఉండాలి, దానంతట అదే మన వెంట వస్తుంది.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడువులో తామరా, బుర్రద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మన భాష మన యాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు వింటున్నది సింగిడి సినీ గీతల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి ఈ నడమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన, పసందైన పాటల్ని అడగవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకా నంబర్ ఇంకొక నంబర్ 2950081. ఫోన్ చేసి పాటలు అడగచ్చు, ఇంకా మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా శ్రోతలతోని పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ కార్యక్రమంలో ఇప్పుడు పంతులమ్మ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతాన్ని విందాం.

0: శ్రోతలు, మీరు వింటున్న ఈ సింగిడి సినీ గీతల కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉమ్మేడ నుండి ఫరీద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ చెప్పండి ఫరీద్ గారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ మరి ఏ పాట వినాలనిపించింది, ఫోన్ చేసిండ్రు? సరే, మరి ఈ పాటను ఇంకా మీతో పాటు కోరుతున్న శ్రోతలు ఎవరు పేర్లు చెప్తారా? సరే ఫరీద్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం. ఆనందం చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన గీతం ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిండ్రు. పాట విందాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. భాషలు వేరైనా భావాలు ఒకటే, మనసులు వేరైనా మమతానురాగాలు ఒకటే. కంటికి కనిపించని మనసును గెలుచుకోవడానికి కావాల్సింది స్వచ్ఛమైన ప్రేమ, కల్లాకపటం లేని మమత. అక్షరానికి అందం కవిత, అట్లనే జీవితానికి అందం మనసులోని మమత.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: త్వరగా కాని గురు, ప్లీజ్ త్వరగా.
1: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
0: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
1: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
2: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని, మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు.
3: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలీ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. ఈ నడమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగవచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఫోన్ ద్వారానే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటల్ని కోరవచ్చు. మీరు రాసి పంపాల్సిన ఉత్తరాలు చేరాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 5040001. కార్యక్రమంలో ఇప్పుడు అమెరికా అమ్మాయి చిత్రం నుంచి జి ఆనంద్ పాడిన ఈ గీతాన్ని విందాం. మైలవరపు గోపి రాసిన ఈ గీతానికి జీకే వెంకటేష్ స్వరాలు సమకూర్చిండ్రు.

పాయింట్ ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ప్రసార సమయంలో వినలేకపోయిన శ్రోతల సౌలభ్యం కోసం కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మరి ఆ కార్యక్రమాలను మీరు వినాలనుకుంటే సంప్రదించాల్సిన మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇన్నడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరకుండా.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా.
3: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
2: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
3: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
4: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా గానీ RBI ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. పీల్చే గాలి, తాగే నీరు, నివసించే నేల, ఇవన్నీ ప్రాణకోటికి ఎంతో విలువైనవి. అయితే మన కొన్ని అవసరాల పేరేట, అభివృద్ధి పేరేట, అత్యాశ పేరేట ఈ వీటిని కలుషితం చేస్తున్నారు మనుషులు. సహజత్వం కోల్పోతున్నాయి ఇవి. నీరు ప్రాణాధారం, గాలి జీవనాధారం, నేల మన మనుగడకు ఆధారం. అలాంటి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. గాలి, నీరు, నింగి, నిప్పు, వీటి విలువల్ని తెలుసుకొని మసులుకోవడం అవసరం. వినబోయే ఈ పాట సిరివెన్నెల చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడింది, రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

శ్రోతలు, ఇలా ప్రపంచ టెలికాం దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీన్నే ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాచార సమాజ దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మే 17వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ కార్యక్రమం 1865లో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU స్థాపనకు గుర్తుగా జరుపుకుంటారు. అట్లనే సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీల సామాజిక మరియు ఆర్థిక ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించడమే ఈ రోజుకున్న దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఉద్దేశం. దీన్ని 1969లో ITU స్థాపించి తర్వాత 2006లో ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఆచరణగా ప్రకటించింది. డిజిటల్ ఆవిష్కరణలు డిజిటల్ అంతరాన్ని ఎలా పొడుస్తాయో, మారుమూల సమాజాలను ఎలా అనుసంధానిస్తాయో, అట్లనే ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన జీవనాధారాలుగా ఎలా పనిచేస్తాయో తెలియజేయడమే ఈ రోజుకున్న ముఖ్య ఉద్దేశం. ఒక్కో ఏడాది ఒక్కో నిర్దేశంతో ఈ టెలికాం దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ 7 అంశం

డిజిటల్ జీవన రేఖలు అనుసంధానిత ప్రపంచంలో స్థితిస్థాపకతను బలోపేతం చేయడంపై కేంద్రీకృతమై ఉన్నది. ఇది ప్రకృతి వైపరీత్యాలను అట్లనే ప్రపంచ సంక్షోభాల సమయంలో పటిష్టమైన నిరంతరాయమైన సమాచార ప్రసార మౌలిక సదుపాయాల ఆవశ్యకతను గురించి చెబుతున్నది. కార్యక్రమంలో ఇప్పుడు భారతీయుడు చిత్ర నుంచి ఈ పాటను విందాం.

శ్రోతలు, ఇవాళ ప్రముఖ నటి నిర్మాత చార్మి కౌర్ పుట్టినరోజు. చార్మి తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, తమిళ సినిమాల్లో కూడా నటించిండ్రు. ముఖ్యంగా తెలుగులో మాస్, అనుకోకుండా ఒకరోజు, లక్ష్మి, రాఖీ, పౌర్ణమి ఈ సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టినాయి. ఇందులో అనుకోకుండా ఒకరోజు సినిమాలో నటించిన పాత్రకు నంది పురస్కారం కూడా లభించింది. 2007లో వచ్చిన మంత్ర సినిమాకు గాను ఈమెకు నంది ఉత్తమ నటి పురస్కారం కూడా లభించింది. తర్వాతి సంవత్సరాల్లో మనోరమ, కావ్యాస్ డైరీ, మంగళ చిత్రాల్లో నటించింది చార్మి. మంగళ సినిమాకు గాను నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు. అట్లనే హిందీలో అమితాబ్ బచ్చన్ పక్కన బుడ్డా హోగా తేరే బాప్ అనే హిందీ సినిమాలో కూడా నటించిండ్రు చార్మి. మరి అలా చార్మి పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన పౌర్ణమి చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం. పాడినది కేఎస్ చిత్ర, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా.
4: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిది అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
5: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా కానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డెఫినెట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు.
6: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, మీరు వింటున్న ఈ సింగిడి కార్యక్రమంతో పాటు పొద్దుమట్ల 5 గంటలకు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం ద్వారా పాటలు వినేందుకు ఫోన్ ద్వారా అడగవచ్చు, అట్లాగే ఉత్తరాల ద్వారా కూడా పాటలు కోరవచ్చు. ఇక రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి కూడా ఫోన్ చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటల్ని అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నెంబర్ 2950081. ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరాలనుకున్న శ్రోతల కోసం మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా, విద్యానగర్ ఆదిలాబాద్ 504001. పోస్టల్ చిరునామా మరొకసారి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. కార్యక్రమంలో చివరిగా వినండి డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి ఈ గీతం.

0: మీరు విన్న ఈ పాటతో ఈ అలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతుంది. మళ్ళా ఈ సింగిడి కార్యక్రమం రేపు పొద్దుగాల 8:45 ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ గల శ్రోతలు ఫికర్ చేయకుండా పొద్దుమట్ల 5 మాట చెప్పుండ్రి పాట అయిన కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 అవుతున్నది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్ లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగీ పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అబ్సెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఈ ఉదయం 11 విడుదల చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను అధికారులు దారిమళ్లిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2 పర్యటన కోసం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రాష్టంలో తాత్కాలిక పద్దతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూయేషన్ ఆర్డర్స్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు ఆయా ఉద్యోగుల బిల్లులను ఆమోదించి వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత HODలను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ బోరాజ్లో నిన్న అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి.

అని నిఖిల భువన ప్రధాన దేవతావందనంబు చేసి ఇష్టదేవతలను చింతించి వ్యాసునకు మృక్కి కాళిదాసునకు కైవారంబు చేసి మరియు ఇతర పూర్వనాటకకర్తల సంభావనంబు గావించి వర్తమానకర్తలకు ప్రియంబు వలికి భావి

0: తల్లి భూదేవి, ఎందులకి కంటినీరు? ఏల దుఃఖించుతుంటివి? శరీరము రోగభూయిష్టమయ్యున్నట్లుగా అనవచ్చుతున్నది.
1: నాయన ధర్మదేవత, ఏమని చెప్పుదు దుర్నిమిత్తముల నిన్ననే చెప్పుదు. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిదేమున్నది? కృతయుగంబున తపశ్శౌచ దయా సత్యములను నాలుగు నీకు పాదములను చెప్పుదు. అటువంటిది త్రేతాయుగంబున ఒక్క పాదంబు, ద్వాపరంబున పాదద్వయంబు నశించి ఇప్పుడు కలియుగమందు పాదత్రయంబు భగ్నంబయ్యి అవశిష్టంబగు ఒంటికాలితో ధర్మదేవతవైన నీవు
2: ధర్మదేవత భూమాతలిద్దరూ ఇక్కడ చేరి సరసోక్తు నాడుచుంటిరా? తన్నెడగా ఆగుమాగుము. సాధువులకు బాధలు కావచ్చు, కరుల ఖండించిన నా ఖడ్గమిందుల వినువీధికెగినా నేల దాగినా పట్టి నిన్ను సంతెడగా.
3: రాజోత్తమ పరిచ్ఛిన్నరేంద్ర రక్షింపు, శరణాగతుడ రక్షింపు.
2: దురాత్మ, అర్జున పౌత్రుండైన ఈ పరీక్షిత్తు శరణమని మృక్కిన వారిని చంపనొల్లడు. దుర్జన భావంబు విడిచి తొలగిపోము. నీవు పాపబంధుండవు, మా బాహుపాలితంబైన దేశంబున నిలవ్వను. పొమ్ము, నిన్ను అసత్య లోభ చౌర్య దౌర్జన్య దురాచార మాయ కలహ కపట కలుషాలక్ష్మ్యాది ధర్మేతర సమూహంబులు ఆశ్రయించగలవు.
3: జగదీశ్వర, నీ ఖడ్గ ధగద్ధగిత ప్రభలు నా గుండెలను ధరించుచున్నవి. ఇక ఎక్కడికి పోదును, ఏమి చేతును?
2: ఒలి క్రూరాత్మక కలి, నీకు ప్రాణివధ, స్త్రీ ద్యూత పానంబులనీడి నాలుగు స్థానంబులని చుతున్నాడు. పొమ్
3: నరేంద్ర, మరికొన్ని స్థానంబుల నానతి చేయుడు.
2: సరియా, సువర్ణమూలంబగు అసత్య మద కామ హింసావైరంబులనీయుడు పంచప్రదేశంబులను సొంగుతున్నాడు. మరి ఇతర స్థలంబుల స్పృశించితివా? నీ తల తెగటార్చ పొమ్మిట.
0: ధన్యుడ రాజేంద్ర, ధన్యుడ.
2: ధర్మదేవత, గత యుగములలో హీనములైన తపశ్శౌచ దయలనీయుడి నీ మూడు పాదంబుల నీకిదే ఇచ్చుతున్నాను.
0: మహాప్రసాదం విజయపౌత్ర, మహాప్రసాదం. ఈ విజయోత్సాహమున శుభముహూర్తంబున ఎవ్వరికి నీ తెలియరాని రహస్య కథ యొక్కటి చెప్పెద అవతరింపుడు. ఈ కథారహస్యమును భగవంతుడైన పరమేశ్వరుండే రుంగు మరియు దేవర్షియుగు నారదుండును భగవంతుడు కపిలమునియూ మాత్రమే ఎరుంగుదురు. వరులకెవ్వరికి నీ తెలియరాదు.
2: ఏమా కథ?

0: ఎవరి కథా వృత్తాంతంబు?
1: ఎవరైతే నిన్ను రక్షించి ప్రాణభిక్ష పెట్టిరు ఆ పరమేశ్వరుని చిత్రకథ. పరీక్షన్ మహారాజా, నీవు నీ తల్లి ఉత్తర గర్భమున గర్భస్థ శిశువయ్యుండగా ద్రోణనందనుడైన అశ్వత్థామ క్రోధావేశుండై లోకమంతయు అపాండవంబయ్యుడుమని దివ్యాస్త్రం వేసి ఆ దుర్భర బాణానలమున నీవు దగ్ధమవుతుండగా మీ తల్లి ఈ దుర్లోక్యమును మాన్పుమని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకొని, అయ్యడ నా పరమేశ్వరుండు వైష్ణవమాయ గప్పి అంగుష్టమాత్ర దేహుండై గర్భమున దొచ్చి గద జేతదాల్చి బ్రహ్మశిరంబనేడి ఆ దివ్యాస్త్ర స్ఫూర్తి నడంచి నిన్ను కాపాడిన లీలామానుష విగ్రహధారి యొక్క చిత్రకథ యొకండు చెప్పెద ఆకరణింపు.
0: తమ సెలవు, సావధానుండ.
1: పరమ భాగవతోత్తమురాలును శ్రీకృష్ణుని పట్టపురాణియునైన రుక్మిణి సహోదరుండైన రుక్మి కుండిన పురంబును రాజధానిగా చేసుకుని విదర్భరాజ్యమునేలుచుండే. ఆ రాజ్యమున ఒక కుగ్రామమునందు వైప్లవ్యుండను సత్కవీశ్వరుండొకడు ఆ లీలామానుష విగ్రహధారి యొక్క ప్రకారంబుల ప్రభావితుండై శ్రీకృష్ణ శిరోభారమును నాటక ప్రబంధమును రచించి అది వెలుగులోనికి వచ్చిన ఇమ్మనుజేశ్వరాధములకు జట్ట కలుగునని కృష్ణవైరి అయిన రుక్మి ప్రభు కుపితుండై ఆ వైప్లవ్య గ్రంథమును లాగికొని భూస్థాపితంబు జయించి ఆ వైప్లవ్య మహామునిని శిరఛేదనంబు గావించి
2: కృష్ణ కృష్ణ
1: శిరఛేదనమైన అమ్మునీశ్వరుండు ఇప్పటికీ సజీవుడయ్యున్నవాడు. ఆ ఖండిత శిరస్సు ఇప్పటికీ చేతనమై సజీవమై నీరాక కొరకు ఎదురుచూచుతున్నది. నరేంద్ర, సత్వరమేజని ఆ సత్కవీశ్వరును ఉద్ధరింపు. సత్కవీశ్వర ఖండిత శిరస్సు నీకొక రహస్యము చెప్పగలదు. విజయవస్తు వెళ్ళిరమ్ము.

0: ఎవరు? ఎక్కడ?
1: ఇటు ఇటు పైకి చూడు. నేనే వైప్లవ్యుండదు హాలిపుడను కవి.
0: మృక్యద మీకు విగత శరీరులై ఒక్క శిరస్సుతోనే వృక్షశాఖను వేలాడుతున్న మీరు సక్కవులైన వైప్లవ్యుల మహాశ్చర్యం. ఖండిత శిరస్కులై ఇంతకాలం ఎటుల జీవించి ఉంటుంది సత్కవి?
1: పరమాత్మని కృప వల్ల నీ ప్రతీక్షలో ప్రాణములుగ్గబట్టి ఈ చుంచువన నిలిపి జీవించుతున్నాను. నీ రాకతో నా యాత్ర ముగిసినది. నరేంద్ర, నీకీ రహస్యము చెప్పుటకే నా ప్రాణములు నిలుపుకుంటే నీకు దక్క అన్యుల తిరిగి చెప్పినను ప్రయోజనముండదని.
0: చెప్పండి సత్కవి, మీ దాసుడు నేను.
1: భక్తవత్సల ఆశ్రిత రక్షక, నాచే రక్షింపబడిన గ్రంథం అది ఆ సమీప శైలగుహయే. నిరంతర నిబిడాంధకార కంటకావృత శైలగుహయందు నిక్షిప్తమయ్యున్నది. దాని బయటికి తీయించవలయునాయన. భూస్థాపితమైన కారణముచి అందుకొన్ని భాగములు శిథిలములైన ఆ శిథిల భాగములు గ్రంథపాతములను పూరించగలిగిన పుణ్యపురుషుడు ఈ ప్రపంచమున ఒక్కడే గల వేదవ్యాస పుత్రుండైన శుక మహాయోగి. అతని సహాయముతో ఈ పవిత్ర కార్యమును నెరవేర్చు. నీకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆనయ్య శ్రీకృష్ణ శిరోభారమును గ్రంథరచన వల్ల నేను, ఆ గ్రంథ ప్రాచుర్య సేవ వల్ల నీవును ధరించగలవు.
0: కృతార్థుల వైప్లవ్య, తక్షణమే ఆ నాటక ప్రబంధమును బయటికి తీయించి మీ సెలవు ప్రకారం సుఖమహర్షులతో పూరింపజేయించి నటీనట గాయకుల రప్పించి వాడవాడల ప్రదర్శనలిప్పింతు.
1: శుభమస్తు.

0: वासंतिके हंजे वासंतिके हला वासंतिके నిన్నేనే జంతిక, ఏమిటి పరాకు చిత్తగిస్తున్నావు?
1: పరాకు లేదు, చిరాకు లేదు. నువ్వు కాసేపు మాట్లాడక ఊరకుండు వసంతక.
0: అదిగో చిరాకు లేదంటూనే చిటపటలాడిపోతున్నావు, కారణమేమిటి?
1: కారణం చెప్తే నువ్వు ఆర్చగలవా, తీర్చగలవా?
0: అన్నన్నన్నా, అంతహీనమైపోయానా? అంత చేతగాని చెవుల పిల్లి కింద కట్టావా నన్ను? ఒసే వాసంతిక,
1: ఇదిగో ఒసే గిసే అన్నావంటే నిజంగానే నీ చెవులు ఎక్కలాగిస్తాను. అప్పుడిక అచ్చు పొన్నకాయలాగుంటావు.
0: నువ్వు ఇప్పటికే ఉన్నావు కదే దిది దిమ్మెసపోయేలాగా.
1: అయ్యో వసంతయ్య, నాకసలు కోపం ముక్కు మీదనే ఉంటుంది.
0: అందుకనే కదటే హండే, ఆ ముక్కు కందమని ముక్కెర చేయిస్తా. మనలో మాట, నువ్వు నన్ను అంటే ఈ చెట్టంత మగ మనిషిని 10 మందిలోనూ పట్టుకుని ఓరి ఓరి అనగాలేని తప్పు, పిట్టంత ఆడకూతుర్ని నిన్ను నీ నిజ సిద్ధాంతయ్య కాంతంలో ఓసి అంటే తప్పొచ్చిందే.
1: సరేలే ఊరుకో బాపనయ్య, ఎవరైనా వింటే నిజమనుకోగలరు.
0: అలా నవ్వొచ్చింది కదా, నవ్వావు కదా, ఇప్పుడు చెప్పు. ఓయమ్మా పట్టపురాణి ప్రియసఖియ, రుక్మిణీ చలి వాసంతిక జంతిక, నీ చిరుబుర్రులకు కారణం వెయ్యది ప్రభువుల వారి శిరోభారం.
1: ప్రభువులకు శిరోవేదన కలిగిందంటే అది మనకు కాదా వసంతక?
0: ఆహాహా, గొప్ప ఆధ్యాత్మిక భావన.
1: ప్రభువుల వారి భారం పట్టపురాణి భారం, ఆ పట్టపురాణి భారం ప్రియనెచ్చలినైన నా భారం.
0: నీ భారమే ఇకపై నా భారమగుగాక. నాకు సంక్రమించి నాతోనే ఆగక అది నా ప్రజలకున్ను వ్యాపించుగాక.
1: నీకా? నీకెందుకొస్తుందయ్యా వసంతక?
0: అంటే ఓసే ఓసే జంతిక, నా చర్మం మందమనా నీ అభిప్రాయం?
1: కాదయ్యా, ప్రభువుల వారి చెలికాడా, శ్రీకృష్ణ పరమాత్ముల సైదోడా వసంతయ్యా బొంతయ్యా, నీవు వీటన్నిటినీ అధిగమించిన వాడవని, అతీతుడవని. గొప్ప ఆధ్యాత్మిక భావన కదూ.
0: వారుగో కలహభోజనమైన నారదమునీంద్రులు విచ్చేయుచున్నారు. ఇంకా కథలకు కొదవేమున్నది, తిండికి తరుగేమున్నది, తినగలిగిన వారికి తినగలిగినంత.

0: నారదమునీంద్రులకు నమస్కారం.
1: దయచేయండి దేవర్షి, దయచేయండి.
2: నారాయణ నారాయణ, సర్వులకు సుఖమే గదా.
1: నా చేత చెప్పించడానికి కాకపోతే సుఖంగా ఉన్న తోటికి తమరు విచ్చేస్తారా మునీంద్ర?
2: వసంతక, నా కలహ కారణములన్నీ సర్వలోకోపకారకములని గదా విదితము.

0: అయితే మనుగుడుపుల కోసమే మా ద్వారకానగరమున దిగినారా ఏమిటి స్వామి? పులి మీద పుట్రలాగా ఈ కలహకల్పన ఒకట. ఇప్పటికే మా ప్రభువులకు శిరోభారం.
1: ఏమిటి వసంతక, ఏమిటన్నావు, ఏమైనది?
0: అయ్యా, నానోట చెప్పించాలని తమ ప్రయత్నం.
1: లేకుంటే సత్వరజస్తమో గుణ పరిహారిణి అయిన భక్తి మార్గానుయాయులం మాకేం తెలుస్తుందయ్యా
0: స్వామి? మీరు త్రిభువన సంచారులు, దివ్య జ్ఞాన స్వరూపులు, దేవర్షులు.
1: నారాయణ,
0: మీకు తెలియని కార్యమున్నదా? అయినా మీపోటి మహాత్ములు అడిగిన కారణాన తప్పక సమాధానం చెప్పి పుణ్యలోకాన పోయేదగాక.
1: చెప్పుము.
0: మా ప్రభువుల వారికి శిరోభారం వచ్చినది, వల్లమాలిన శిరోభారం.
1: నారాయణ,
0: రుక్మిణమ్మ సొంటి గంధమే రాసిందా? సత్యభామాదేవి కర్పూరమే పట్టు వేసిందా? రాజపురోహితుడు గర్గుడు కంట్లో కలికమే వేశాడా? దేశదేశాల భిషగ్వర చక్రవర్తులంతా వచ్చి?
1: భిషగ్వరులంతా వచ్చారా?
0: రారా స్వామి. ఈ శిరోవేదన తగ్గించిన వారికి 10,000 ధేనువులను, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000ను, 9,000 గజంబులను, గజంబులకు శతగుణములైన రథంబులను, రథంబులకు శతగుణములైన హయంబులను, హయంబులకు శతగుణాధికమైన భట సమూహమును ఇత్తమని దండోరా వేయిస్తే రాక మారుతారా?
1: నారాయణ, వచ్చిన వారంతా మరి చప్పరించి వెళ్లారా వసంతక?
0: అది వేరుగా చెప్పాలా మునీంద్ర. ప్రభువుల వారి శిరోభారం తగ్గుముఖం పట్టలేదు సరిగదా. శుక్లపక్ష చంద్రునికి వల్లే దినదినాభివృద్ధి చెందుతున్నది. తలకు వాసిన కట్టు కట్టుకుని కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నారు పాపం ప్రభువుల వారు.
1: నారాయణ, పద వసంతక, ప్రభువుల వారి దర్శనం చేసుకుందాం. నారాయణ నారాయణ, అంతా ఇక్కడే ఉన్నారే. ఓహో, ఇటు ఉగ్రసేన వసుదేవ బలభద్రాది గురుజనంబులు, సాత్యకి శరణ ప్రభుతి సోదరులు, ప్రద్యుమ్న సాంబ సంకర్షణాది కుమారవర్గము, యదు వృష్టి కురుభోజాంతక బంధు సందోహంబులు, అహో అటు రుక్మిణి జాంబవతి సత్య భద్ర లక్షణమున్నకు అష్టమహిషులు కొలువు తీర్చినట్లున్నారే. కృష్ణుడెక్కడ?
2: మునిచంద్ర, వారి బాధ చూడలేకుండా ఉన్నాం.
1: రుక్మిణమ్మ, నీవెందుకమ్మా తలకు వాసిన కట్టుకున్నావు?
2: మీకు తెలీదా మునీంద్ర, పతి ఏ రూపము దాల్చిన మా రుక్మిణమ్మ ఆ రూపము దాల్చును గదా.
1: నారాయణ, చింతిలకు తల్లి, త్వరలోనే నీ భర్త వేదనారహితుడవుతాడు.
2: మహానుగ్రహం.
0: ఇంకా అటు అటు చూడండి మునీంద్ర, 16,000 అచ్చరలు ప్రాసాదాలు పట్టక ఉద్యానవనములలోనూ కొలనుల్లోనూ విడిచినారు.
1: ఏమన్నావు వసంతక, 16,000 అచ్చరలా?
0: అవును స్వామి, తెప్ప తిరునాళ్లలా ఉన్నదనుకోండి.
1: ఆ ఒక్క అచ్చరను, ఆ బిగురాక్షర్ని ఎక్కడ పట్టుకొచ్చావయ్యా వసంతక? 16,000 అందరకూ తెలిసినది, నరకాసురుని చెరవిడిపించి తెచ్చిన రాజకన్యలు. మరి ఆ మిగులాక్షరి?
0: బాబు, మీకు పుణ్యం ఉంటుంది, అంత గట్టిగా అరవకండి, నా కొలువుకు భంగం రాగలదు. ఏదో వేదవాదుల ఇంట పుట్టిన సద్బ్రాహ్మణులు కదా అని.
1: వసంతక,
0: రహస్యం ఒకటి చెప్పబూనుకుంటే కొండ మీద గోలేమిటన్నట్లు గడబిడ చేస్తారే స్వామి. నాకు తెలియగలుగుతాను, తమరికి మధ్య చెవుడేమైనా వచ్చిందా? ఏమన్నావు ఏమన్నావని రెట్టిస్తున్నారు, పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు.
1: నారాయణ, అసాధ్యుడవయ్యా నీవు వసంతక. చెప్పు, రహస్యమును రహస్యముగానే ఉంచుతాను.
0: మరీ అంత దాగని రహస్యం కూడా కాదనుకోండి. ఎందుకులేండి మునీంద్ర, నే చెప్పను.
1: ఓరి వసంతక, నీ నోటితుత్తర నాకు తెలియదనుకున్నావా? చెప్పకుండా నీవు ఉండలేవు, ఉంటే నీ కడుపు ఉబ్బరిస్తుంది, ఉబ్బరించిందంటే చస్తావు.
0: మునీంద్ర, ముని చక్రవర్తి ముని సార్వభౌమ ప్రతిహత మమంగళం, మీ పాదదాసుడను, అదీనుంగాక మా తాతకు అమ్మకు కలిపి మా నాయన ఒక్కడే కొడుకు, మా నాయనకు అమ్మకు కలిపి నేనొక్కడనే కొడుకను. నాకింకా వివాహమైనా కాలేదు, చుక్కల రాని రాత్రి పొడిచిన చంద్రుడిలా ఒంటరిగాణ్ణి. నేను చస్తే బిడ్డల్ని కనుటకైనా ఇంకెవ్వరూ ఉండరు. ఈ తప్పు కాచండి సద్గురు, తప్పక చెబుతాను.
1: చెప్పు మరి.
0: చెప్పవలసిందేనా? సరి, పూర్వకుబ్జ.
1: పూర్వకుబ్జ అంటే?
0: అంటే అంటే

0: అదే మునీంద్ర, పూర్వసువాసిల్లాగా ఈ లలామ పూర్వకుబ్జ మధురాపురవాసి, అంగరాగములు అమ్ముకుంటూ జీవించేది.
1: ఓహో, ఈ సంతానం.
0: తండ్రి తండ్రి, ఇది నా పని కాదు, ఉత్తవుడు కట్టుకున్న పుణ్యం. ధనుర్యాగం పేరు చెప్పి పిలిపించుకుని కంసుడు హతుడైనాడే, ఆ సందర్భంలో మన దక్షిణ నాయకుడు మధురాపురికి ఎగినప్పుడు ఈయమ తారసిలినది. ఆ యవసరంబున మువ్వంకల యొడలు చక్కగా నొత్తి కాముశరమును గావించి అనుగ్రహించినాడు మన భక్త పరాధీనుడు దీనమందారుడు. ఆ చక్కనైన చిత్తజన్ము బాణము ఇప్పుడు ఈ శిరోభార వార్తని రింగి చక్క వచ్చినది. అది ఏ మిగులాక్షరి
1: నారాయణ. సనక సనందనాథులు తలపోసి కానని విభుని ఆ రాజీవాక్షి కాంచుటయ్యేగాక పొందుటయా? తదీయ కర్మఫలమెట్టిదో కదా. వసంతక,
0: దయచేయండి, ఇటు ఇటు ప్రభువుల వారి శయ్యాగృహం ఇటు. వారుగో, ఆసులో కండెలాగు తిరుగుతున్నది ప్రభువుల వారి, దయచేయండి.
2: జయ శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మ సంకాశచరణ హృషీకేశ నమస్కరించదనవకరింపు.
3: నమస్కరించద మునీంద్ర క్షంతవ్యుడన్, మీకెదురొచ్చి నమస్కరించటకు గాని, చేతులు పట్టి తెచ్చి రత్నసింహాసనాసీనుని చేయుటకు గాని, వీవనతో విసురుటకు గాని, సపర్యలు చేయుటకు గాని నోచుకోని మందభాగ్యుడను.
2: పరంధామా, మేమందరం నీ అడుగులకు మడుగులొత్తవలసిన వాళ్ళం.
3: తిరగలేను, తిరగకుండా ఉండలేను, కూర్చోలేను, నిలబడలేను, నిద్ర రాదు, నిద్రపోదు, నేను నేను కాకుండా పోతున్నాను మునీంద్ర. ఈ వాసన కట్టు తీస్తే నా తల అండపిండ బ్రహ్మాండమంత ప్రమాణమై ఫెటిల్లున పగిలిపోతుందేమో. అది పిపీలికమంత చిన్న చిన్న ముక్కలుగా పరమాణువులుగా పగిలి నుగ్గునూచమైపోతుందేమో అన్నంత విసురుగా ఉన్నది భారం. ఓహో, ఈ మహోద్ధృత భారానికి నేను తట్టుకోలేను మునీంద్ర.
2: నారాయణ, శాంతించండి.
3: ఇంకెక్కడి శాంతి దేవర్షి, కాలహరణం చేయక నన్ను కాపాడు.
2: నారాయణ, ఓ జగన్నాథక సూత్రధారి, నీ శిరస్సును కాపాడవలసిన భారం ఈశ్వరుడిది.
3: కనుక
2: గనుక నీ సత్వరమే కైలాసమునకేగి ఈ మహోద్ధృత శిరోభార వృత్తాంతంబును ఆ పరమేశ్వరుడు కెరింగించదగాక. అతనిదే భారం. సృష్టి స్థితి లయములలోని లయకారుడు అతడే కదా, ఆతండే మనకు శ్రీరామరక్ష.
3: నారద, నన్ను రక్షించు.
2: నారాయణ,
3: కాలహరణం భరించరానిది.
2: ముళ్ళ మాటలు పెట్టి కలహములు పెంచవద్దని ప్రభువులు అన్నారు గాని అది నా తరమా? అయినను మన కలహములు లోక కళ్యాణములు, ఇందులో ముళ్ళ మాటలు కలహములనునవి చొప్పించకుండాని ఒక లఘు పరీక్ష పెట్టెదగాక. కాలహరణమునకు ఒకంత కాలక్షేపమైనా ఉండవలయు కదా. అదీనుంగాక అందరూ ప్రభువుల వేదన తమ వేదనగా నటించువారే, భ్రమించువారే, భావించువారే. ఎవరి వేదనలెంత లోతులో తెలుసుకుంటకు హా దేవదేవ, ఇప్పుడు గదా దొరికినది అతను. నారాయణ, నారాయణ,
4: దయచేసి సుఖాసీనులు కండు మునీంద్ర. ప్రభువులేమన్నారు, తరణోపాయం ఏదైనా?
2: ఆ కనుగొంటి, కనుగొంటి.
5: బలి బలి మునీంద్ర, బలి సెలవియండి. ముల్లోకాలను జయించితేమన్నా చేస్తా,
6: ఈ దేహ పరిత్యాగం చేయమన్నా చేస్తా.
7: సాధు సాధు.
2: సభాస్థారులారా, సావధానులై వినండి. అదిగో అది తామర కొలను, ప్రభువుల వారి శయ్యాగృహమునకు అతి చేరువలోనున్నది. ఎవరైతే ప్రభువుల వారి బాధను తమ బాధగా ఎంచుచున్నారో అటువంటి వారు సూక్ష్మంలో మోక్షమనటుల ఆ కొలను నీటిలో రెండు వ్రేళ్లను ముంచి ప్రభువుల వారి రెండు కణతలకును తాకిస్తే
8: శిఖిపించమోడి శిరోభారం తక్షణం తీసిపోగలదు. అయిన ఒక్క మాట.
2: తత్సమ నిజ భారం. గుర్తుపెట్టుకోండి, తత్సమ నిజ భారం. ఆ భారం ప్రభువుల వారి భారములకు సమమైనదిగాను ఉండవలే, నిజమైనదిగాను ఉండవలే. నిజముగా ప్రభువుల వారిని ఎవరు ప్రేమిస్తున్నారు, తానే ప్రభువయే జీవిస్తున్నారు, కించి తారతమ్యమైనను ఈషద్భేదమైనను లేక లీనమైనారు, మమేకమైనారు, ఆ పరబ్రహ్మలో కలసిపోయిన వారు మాత్రమే ముందుకు రండి. ఎక్కడ ఏ పాలు లోపించినా దీటు రాకున్నా ప్రభువుల వారి శిరోభారం తగ్గదు. నారాయణ, ప్రయత్నించి చూడండి. లీలా వినోద, ఇది ఎంతయు నీ సంకల్పమే. దీనిచే ఎవరినుద్ధరింపదలచితివు? కాని ఈ లీలా నాటకంబున నా పాత్రము నేను అభినయించును. నారాయణ, అక్కడ ఒక ఢమామి టోకించి వచ్చి తిని, మరి ఇక్కడ మహాప్రస్థాన భేరి మృగింపవలే. అహో, శరత్కాలపుటెండ ఎంత తీక్షణముగానున్నది! సూర్యుడు మేఘములయావరణము నుండి విడివిడి పూర్వ తేజస్సుతో మిక్కిలి క్రాతుచున్నాడు. అభ్యుదయోస్తు. అనశ్వరుండైన ఆ ఈశ్వరుండెక్కడున్నాడు, ఏమి చేయుచున్నాడో దివ్య దృష్టిని చూచెదగాక. శంకర, భక్తమానసవ శంకర, ఎక్కడ నీవు? ఎక్కడ? బలినందనుడైన బాణాసుర నివాసంబకు శోణపురంబులోన? ఆ పుర కోట వాకిట కావలి అయ్యున్నవాడవా? భక్తఫలప్రదాత, నీ ఒక్కరుండవేగాక గౌరీ సమేతుండవై తారకాంతకాది భూతగడంబులతోడ ఆ దుర్జను కృపగాచుచున్నావా? భక్తపాలక, అందులకే నిన్ను భోళాశంకరుడన్నారు. అపాత్రదానం చేసి అన్నీ తలకు తెచ్చుకున్నటలో నీవు ఘనాపాటివయ్యా, నీకు నీవే సాటి. నారాయణ, కానిమ్ము, చేయగలిగినదేమున్నది? కరములు మూర్చి మురుక్కుటయే కర్తవ్యంబు. నారాయణ, నారాయణ.
7: నారదుల వారా,
4: దయచేయండి మునీశ్వర, ఈనాటికి గతి పట్టినది మాకు.
2: జయ దేవా జగన్నాథ దేవేంద్ర వందిత బాలేంద్రభూష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవవినాశ శూలహస్త, ఈ కావలి ఏమిటి? కోట కాపరి వేషమేమిటి?
7: అందుతో మీకు నిమిత్తం లేదు. ఊరకరారు మహాత్ములని మీరు వచ్చిన పని చెప్పండి మునీంద్ర. బాణాసురుని కలుసుకోవాలనంటే మాత్రం ఇప్పుడు వలన పడదు. లోనికి పంపనుగాక పంపను.
2: ఏం, ఎందువల్ల గజచర్మ పరిధాన?
7: ఉషానిరుద్ధుల ప్రణయ కారణంతో రోషభీషణాకారుండై చండప్రచండంగా మండిపోతున్నాడు సహస్రకరుడు.
2: ఓహో, బలిరే, ఇది ఒక కథయా? మేలు మేలు, ఒక్క దెబ్బకు రెండు పిట్టలని. త్రినేత్ర, నేను దానవేంద్రుని దర్శనం కొరకు రాలేదు.
7: మరి
2: మీ దర్శనార్థే వచ్చాను.
7: చెప్పండి, నా చేయగల కార్యమేదైనా ఉన్న తప్పక నెరవేర్చదా?
2: సంతత పవిత్ర, సద్భక్త పోష, ఉపోద్ఘాతరహితంగానే కర్మకావ్యంలోకి దిగమనిదరా?
7: భేషుగ్గా.
2: సరియా, సరి. ఇది నాంది. శ్రీకృష్ణమూర్తికి శిరోభారం వచ్చినది.
7: శిరోభారమా?
2: అవును, అలవిమాలిన శిరోభారం. అయిన వారి శిరస్సును రక్షించవలసిన ప్రభువులు మీరే కదా.
7: నేనే.
2: మరి తద్రక్షణార్థం మీరు తక్షణం బయలువెడలాలి.
7: ఎక్కడికి?
2: ముందు ఎన్ని సపర్యలు చేసినను, చికిత్సలు చేసినను తగ్గని ఈ శిరోవేదనకు గల కారణమిద్యో గ్రహించవలే.
7: మునీంద్ర, నన్ను శ్రమ పెట్టకపోతే అహమాత్రపు గ్రహణ శక్తి మీకు లేదా?
2: లోకనాయక, ఇది ప్రస్తావన. శ్రీకృష్ణ పరమాత్ముని భూస్థలి ఎందు ఒక మారుమూల పల్లెటి గ్రామం. ఆ గ్రామమందు ఒక నిరుపేద బాలిక. అయ్యేడేండ్ల బాలిక శరీరమంతటా సలుపుతున్న శ్వేతవ్రణాలతో

0: ఏడేండ్ల బాలిక దయనీయమైన హృదయ. నారద, స్వేదవ్రణాలనేమిటో
1: ఎటుల ఏర్పడిన ఓ చెప్పమని సెలవా.
0: చెప్పండి.
1: అయ్యేడేండ్ల బాలికను తల్లి కొట్టినది.
0: తల్లి కొట్టినదా?
1: అవును. ఎంత కొట్టిననూ ఆ పిల్ల కుయ్యడలేదు. ఎంత కొట్టినా చెప్పి చావవేమి అని కోపగించిన తల్లి ఆ పసిబిడ్డను మండుటెండలో నిలువబెట్టి తిరిగి కొట్టినది. అప్పటికీ ఆ పిల్ల మాట్లాడలేదు సరిగదా. ఏడువనైనను ఏడువలేదు. కాని మూడు దినాల వరకు బువ్వ పెట్టకుండా నిన్నీ చెట్టుకు కట్టేస్తాను చూడు అని తన తల్లి అనటంతో పాపం ఆ పసికూన స్తంభించిపోయింది. శరీరం చలువల గ్రమ్మి చలనైపోయింది. ఎంత చలనైందనుకున్నారు గరళకంఠ? నిప్పులు చెరిగే మండుటెండలో నిలువబడి ఉన్నదేమో. శరీరం నిండా పట్టిన శ్వేద బిందువులు క్షణకాలంలో మంచుగడ్డల కవలి ఘనీభవించిపోయినాయి. ఒంటి నిండా పటికరాళ్ల వంటి మంచుగడ్డలు. ఆ ఊరి జనమంతా సంభ్రమాశ్చర్యాలతో అన్ని ప్రక్రియలు చేసి చూస్తున్నారు. ఆఖరికి పిల్ల శరీరమైతే స్వాధీనంలోకి వచ్చినది గాని మంచు కణాలు అలాగునే మిగిలిపోయినాయి. ఉక్కు గుండలా కరగకుండా ఒంటిని సలుపుతున్నాయి మహేశ్వర. ఆ సలపరానికి పిల్ల రోధిస్తున్నది. ఆ రోదనయే శ్రీకృష్ణ భగవానుల శిరోభారానికి కారణం.
0: దురాత్మురాలు, ఇంత వేదనకు కారణభూతురాలైన ఆ తల్లి శిరస్సును ఖండించాలి.
1: గంగాధర, తల్లి శిరస్సును ఖండిస్తే ఆ పిల్ల చెమటగడ్డలు సమసిపోతాయా?
0: మరి
1: నాతో రండు. ముందు ఆ గ్రామానికి వెళ్లి నిజ పరిస్థితులు తెలుసుకుందాం. బయలువెడరండి సాంబశివ.
0: మునీంద్ర, మరి ఈ కోటకావలి?
1: భోళాశంకర, నా చేత చెప్పించుకుంటారా? మీ అంశనొకదాన్ని ఇక్కడే వదలి బయలుదేరండి.
0: నారద, నేను ప్రయాణమైనతో వస్తున్నట్లు పార్వతీదేవికి తెలియని ఒక సుమా.
1: నారాయణ, తెలియనివ్వను అర్ధనారీశ్వర. అయినా మీ భక్తుడైన బాణాసురుని కొరకు ఎలాగూ మీరిట కింకర వేషమే కట్టియున్నారు గనుక ఇక భక్తజనపాలుడైన కృష్ణ పరమాత్మల కొరకు కిరాత వేషం కట్టండి.
0: బోయవేషమా?
1: అవును, కోయవేషమే.
0: అటులని నా ప్రధానాంశతో ఒక కోయదొర సృష్టింపబడుగా. అమ్మ తల్లి మీనాన దంతీశ్వరి పేరు మీన చెప్తున్నా. మావ, పట్ట పగులు సుక్కల్ని గాయిస్తా. ఆ సుక్కల రేడు సొందమావని ఈ నేల మీనికి దింపుతా. చూస్తావా మావ, ఈ నీళ్లలో నిప్పును పుట్టిస్తా. ఆ నిప్పుల్ని ఈ అంగోత్రంలో మూటగట్టి నీళ్లలాగా పిండమంటే పిండుతా.
1: నిలు నిలు కోయదొరా నిలు, నీ విద్యలన్నీ తరువాత చూపుదవు గాని. శంకర, గురగురలాడుతూ చూస్తున్నదే గిరితనయ. ఆమెనిక సెలవడికి పోదము.
0: ఓ తగవలమారి తాపసి, ఈ కొండదొర మాత్రమే నీతో నడుస్తాడు. బయలువెడ.
1: నారాయణ, అమ్మా గౌరీదేవి, మీ దొరను మీకే వదలి మా దొరతో మేము లేచిపోతున్నాము. సెలవు
2: అంటే?
1: సెలవు సాంబశివ.
0: అభ్యుదయ వస్తు. పోయిరా రణభోజన, పోయిరా.
1: దొర, నన్ను నిజస్వరూపముతోనే రమ్మనిదరా లేక?
0: కుర్రమా, నెత్తిన జుట్టు కట్టినోడెల్ల సాధుగాడు, నామాలు పెట్టినోడెల్ల యోగిగాడు, కొప్పు పెట్టిందెల్ల ప్రతివ్రతగాడు.
1: నారాయణ.
0: ఓం తత్సత్. అది ఉన్నది మామ, బ్రహ్మం ఉన్నది, ఉన్నదని.
1: ఓం తత్సత్.
0: మామ, అది మాట. గతాన్ని బూడిద పెట్టి తోవినట్టు నున్నంగా సొరకాయ బుర్రంటి శరీరంతో, శరీరం మీద ఏడ ఒక్క రోమమన్న లేకుండా సాపైన ఎతైతో చూడు.
1: ఓం తత్సత్. సంపూర్ణ హృదయానురక్తి గల వీణియ మెడలో సొరకాయ బుర్ర, సంసార విరక్తిగల సన్యాసి చేతిలో నది సొరకాయ బుర్ర. ఓం తత్సత్.
0: ఓం తత్సత్. కుర్రమా, గాలిలో తేలు కాలి కొద్ది.

0: हला वासंती के, हला जंती के, वसे वासंतिका, जंतिका, यक्कड़ा, यक्कड़ नीलार तुनावे जलोदरी।
1: ये मयो, वसंतया बोंतया, आवो आमुद पाकु तिन्नट्लु, ये उन्माद में विटनी को?
0: उन्मादंगा दे वेर्री, वेर्री कोड़ा गाद, पिच्ची, पिच्ची कोड़ा गाद, तलकी रोकली चुट्टु कोटं, नीला चरलाट, ह्रोम, ह्रीम, ह्रूम, भूत प्रेत पिशाच ढाकिनी शाकिनी काकिनी ठाकिनी पिनाकिनी बड़बाकिनी गोड़दूकिनी पाड़पीकिनी निंगिनाकिनी नेलदेकिनी नीड़गोकिनी दैयालनु अवलीलगा चूपेड़तारु इप्पुडु नीलचर्लाट नेने ई नीलचर्लादेयनु परीक्षलो पाल्गोंटेना रेंडु नीटिपुट्लतो प्रभुवुल वारि शिरोभारान्नि तग्गिंचि ఏనుగులు నొట్టిపిట్టలు ఎవడికి కావాలే దాసికూతురా యువతులు విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3000 దండుకోనుగానా
1: ఓ ఎబ్బో నీకంటే గండలే గండరగండలే దండుకోలేక గర్వభంగమయ్యారు ఆ జగడాల చీలి నారదమునీంద్రుడు పెట్టిన ఈ పెడకొలిమిలో ఏమిటన్నావు ఆ మాట ఏమిటి వసంతక
0: హ్రోం హ్రీం హ్రూం తత్సమ నిజభారం
1: లేకుంటే పట్టపురాణి మా రుక్మిణమ్మకు సైతం శృంగభంగమా
0: ఓసే హల కాంతును మిక్కిలిగా ప్రేమించునను గర్వము మీ రుక్మిణమ్మకు కృష్ణుని ప్రియతమనను గర్వము ఆ సత్యాదేవికి ఇద్దరికీ ఇప్పుడు గర్వభంగము గౌరవభంగము అయినది కదా ప్రభువుల వారు పడుతున్నంతటి బాధ తాము పడుటలేదని స్పష్టమైనది కాదా సాత్రాజితి చేతి కంటెన నీటి బొట్లు తడియారక కృష్ణ సముఖానకు మాత్రమే వస్తే వైదర్భివ్రేలుల తడి కృష్ణుని కణతల దాకా వచ్చి ఆవిరైపోయినది వీళ్ళిద్దరికంటే ఆ పూర్వకుబ్జ అదేనే మధురాపురవాసి ఆమె ప్రేమ మిక్కుటమని తేలినది
1: ఎందువల్ల
0: ఓ సినిజ జలోదరి ఒక కణత మీద తాకించే వరకు ఆ భక్తురాలి వ్రేణుల తడియారలేదే రెండవ కణతకే నిలవలేదు గాని వచ్చే వచ్చే బృందావనం నుంచి ఒక పిచ్చి గోపమ్మ వచ్చినది పేరు రాధమ్మట ఆపెను లోనికి రానివ్వకుండా జాంబవతీదేవి నిలిపినది గాని ఆ కట్టడి చేయకపోతే ఆహా ఆ మహాభక్తురాలు కృతార్థయై ఉండేదనుకుంటానే ఆమెను చూస్తే ప్రభువుల భారాన్ని మించిన భారాన్ని భరిస్తున్నట్లున్నదే వాసంతిక
1: మరి ఇప్పుడు తీసుకురాకూడదు లోనికి
0: లేదు రాదు హతాశయ్యై తిరిగి వెళ్లిపోయినది
1: ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడ కొలిచే కుచేలుణ్ణి కూడా ఇలాగునే రానివ్వలేదట ముందు
0: ఎలాగో వచ్చి పరీక్షలో పాల్గొన్నాడు గదా మగవాళ్లందరిలోనూ మినయను నిరూపించుకున్నాడు
1: ఎలాగూ చేతి తడి పొడిలాగు మారి భూతిలా రాలిపోయినది కదా
0: మిగిలిన వారంతా అసలు తామర కొలంలో వ్రేలను ముంచనే లేకపోయినారు గదటే కొందరికి తామరతూండ్లు పాములుగాను తామరాకులు పాములు చుట్టలుగాను పైకొచ్చి తలలూచే తామరపూలు పాముపడగలుగను దృశ్యమానములై కమ్మున కేకవేసినారాయి మరికొందరికి కొలంలోని నీళ్లు మంచుగడ్డల కింద మారిపోయి ఎవరి ప్రేమ అనగా ఎవరి బాధ ఎటువంటిదో ఎంతకు దీటు వస్తుందోననటకు ఇది గీటురాయే సెమ్మె
1: ఈ రాతి మీద నీ గీత కూడా రాచి చూచుకుంటావా వసంతక
0: ఆహా లెసగా పలికితివే హేళ
1: ఏ
0: నా రాత చూచుకుని 3000 మంది అప్సరాంగనల నీ గెలుచుకుంటే నీకు నా పీడ తప్పిపోతుందనేగా
1: కాదు కాదు ఈ వసంతక ప్రభువుల వారి భారం తీరిపోతుందని
0: కానే కాదే జంతిక నాకు తెలుసు నేను వెర్రివాణ్ణి కాను అయినా కృష్ణుడెవడే నాకు పరీక్ష పెట్టడానికి ఈ కృష్ణునికి విద్యాబుద్ధిని గడిపిన సాందీపని గురువులే మనకు పరీక్ష పెట్టలేదు పెట్టలేకపోయినారు ఇక ఈ చిల్లర మలర పరీక్షల్లో మనము కూర్చునడమా కూర్చునముగాక కూర్చునము అంతియ
2: వెరీ వెరీ

0: ఉత్తమమైన కాయత్తుమా, కాస్త అల్లముక్ మరి కాస్త ఎరగ సెక్క, సిటికడు తుమ్మ వంక రెండు సిటికల కలకండ, బుక్కెడు కూటి కళ్ళు కలిపి ఏడుగురు బిడ్డల తల్లికి ఎవరికైనా ఇచ్చి నూరించి దాన్ని రాగి తాయెత్తులో పెట్టి కట్టుకుంటే మా ఫలితం ఎంతనే కనిపిస్తుంది.
1: ఓం తత్స, కనిపిస్తుంది నిజం.
0: కుర్రమా, యాడి కడుకొక్క నుంచి కుంటలకు తోలుతున్నావు, ఒక్క మాట వినిపో.
1: మంచి మాట చెప్తాడు ద్వారా వినిపో.
2: దండం దండం దొరకి, దండం సౌరానికి.
0: మా నువ్వు అమాస నాడు పుట్టినవు, నా కెరికి.
3: నిజం ద్వారా, మీ కాళ్ళు ముక్కుతా, అమాస నాడే పుట్టిందంట మా అమ్మ చెప్పింది.
0: లే కాళ్ళ మించి లే. ఓ పుంజ, ఇంకొక నిజం మాట చెబుతా ఇనుకుంటావా?
3: ఇనుకుంటా ధర, చెప్పు ఇనుకుంటా.
0: చూసుకో, నీ గద్దల్లో ఒక పుట్టుమచ్చు ఉంటది.
3: ఉన్నది ధర, ఉన్నది చూసుకున్నా.
0: మరి ఈ దొర మాట సత్యమని నమ్ముతున్నావు మావా?
3: ముమ్మాటికి నమ్ముతున్నా ధర.
0: ఈ కొండ దొర పేరు చెప్పి ఎర్రబట్ట ఒకటి దానం చేస్తావా మావా? నీకు జుట్టుకున్న శని పంచమ నాటికి పారిపోతది. పో.
1: ఓం తత్స, వెళ్ళిపో.
3: దొర, ఒక మాట.
1: ఏమిటో చెప్పు.
3: మా ఊరి శివరి పడమటేపున సింతల తోపున్న దొర, యాణ్నించో ఎత్తొచ్చిన అరికులోళ్లు ఆ తోపులో సుట్టుగుడిసెలేసుకున్నారు. వచ్చి ఒక వారమైనా కాల, అందులో ఒక గుడిసెలో పిల్ల పసిది పూనకం వచ్చినట్టయి శివశివాని పళ్ళు కొరుకుతా మూర్చపోయింది. ఆ మూర్చలో ఒళ్ళంతా చెమటగా మెంది దొర. కళ్ళు తెరిచి చూసే తెలికి ఇంకేముంది, చెమట సుక్కలన్నీ బిగదీసుకుపోయి గడ్డగట్టుకుపోయినాయి. ఒంటి నిండా జలగడ్డలే దొర, పట్టికిరాళ్ల గడ్డలు. ఈ చిత్రం ఏందో గాని అలో లక్ష్మణాన దల్లాడుతుంటే చూడలేకుండా ఉన్నాం. కళ్ళున్నవాడెవడు చూడలేడు ధర. దాని ఉసురు మా గ్రామానికి తగులుద్దేమోనని పిసక్క సస్తున్నామనుకోండి. మీరే కాపాడాల దొరలు సోములు.
1: ఓం తత్స,
0: పదపోదు నడు సింతలతో.
3: నడవండి ధర, దూరం లేదు. ఓ అదిగో ఆ కనిపించేదే తోపు. కాలు సాగదీసి రెండడుగులు వేసినామంటే ఎరుకలో గుడిసెలకాలు ఉంటాం. నడండి.

0: ఓం తత్సత్. బిడ్డ శోకము పరమావధిని దాకుతున్నది.
1: ఏంది మామ, జనమెవరు కనిపించరు, పెట్టలు పుంజలన్నీ మేతకు పోయినాయా?
2: ఎవరు పొట్ట తిప్పల కోసం వాళ్ళు పోయింటారు ధర. పిల్లదాన్ని కనిపెట్టుకుని దాని తల్లి మటు గుడిసెలో ఉంది, కొడుగుట్టిన దీపం వలె.
1: పిలిపించు ఆ పెట్టని, పిలిపించు. ఈ చెట్టు కింద కూసుని మాట్లాడదు.
2: కర్మబోయే కారణం ఉంటే కాళ్ళ ముందుకు వస్తాడంట వైద్యుడు. వసే సింగి, బయటికి రాయే, దొరచ్చిండు.
3: దండాలు బాబు.
1: ఎరికె పిడికెడు ధనం అంట, కూసో ఎరికల సింగి, కూసో.
0: ఓం తత్సత్.
1: ఎరిక చెప్తావు కదా పెట్ట, నువ్వు ఒక్క ప్రశ్న చెప్పు.
3: అడుగు.
1: మడిసికి ఎన్ని హస్తాలుంటాయి పెట్ట?
3: మూడు.
1: శబాద్. మూడో హస్తం ఏది, యాడుంటది పెట్ట?
3: మూడో హస్తం శాదస్తం అని తెలుసుకో, అది కడుపులోన ఉంటది.
1: మరి ఈ శాదస్తం ఏం చేస్తదంటావు పెట్ట?
3: మంది కొంపలు ముంచి మంగళారతి పాడుతుంది, చెట్టు సిక్కుడుకాయలు గాయిస్తుంది.
1: వాహవా, పసందుగా చెప్పినవే పెట్ట. మరి నీ కూనని నువ్వెందుకు కొట్టినవు పెట్ట?
0: ఓం తత్సత్, దైవ సంధానవిధి. వృత్తం ఇట్లుండ పాపం ఆ సింగి ఏం చేస్తుంది దొర?
1: కుర్రు మావ, నువ్వు గమ్మున కూసు. చెప్పు పెట్ట, ఏడు పంటల కూనని ఎండను నిలబెట్టి కొట్టినవు, నాకంత ఇరికి. మూడు దినాల దాకా బువ్వ పెట్టకుండా చెట్టుకు కట్టేస్తానంటే నీ కూన ఒళ్ళు సల్లబడి ఇగమైపోయింది. నిజం కాదా? చెప్పు పెట్ట, ఎందుకు అట్లను, ఎందుకు కొట్టిన? ఊరుకో పెట్ట, నువ్వేడిస్తే ఈ ఊరు పాడైతుంది, గాలి తగిలి లేచిపోతుంది. కారణం చెప్పు, ఎందుకు కొట్టినావు?

0: కొట్టిను కొట్టినయ్యా, చేతులు ఇరిగిపోను కొట్టినయ్యా.
1: ఎందుకు కొట్టినవని?
0: ఎందుకంటేనా, ఆ పెద్దయ్య బాయి కాడ మట్టి తట్టలు మోసి ఆకలికి నకనకలాడుతా వచ్చిందేమో, రెండు మెతుకులు తిందవంటే కొంపలో బొచ్చ బోర్లిచ్చింది. ఏందే పిల్ల, భూవంత తిన్నవా అని అడిగిందయ్యా. లేదని తలూపింది బిడ్డ. మరి ఏం చేసినవే, కుక్కెత్తకపోయిందా ఏంది అని ఒక్క దెబ్బేసిందయ్యా. కుక్క కూడా కాదని తలూపింది. బిడ్డ పొట్టబట్టక చూసిన ఈపు కంటకు పోయి మంగళం లాగుంది. మరి నువ్వు తినక నాకు ఉంచక ఏం చేసినవే, మనరిష్టపుండా అంట దెబ్బ మీద దెబ్బ కొట్టిందయ్యా. పల్లెత్తి ఒక్క మాట పలకలేదు నా తల్లి. నాకు పిచ్చి ఉగ్రం వచ్చి అదుకు ఆ ఉసికెలో

0: లేకపోతే సంపదన నీ ఒళ్ళు పగల కొడతా అంటే అప్పుడు చెప్పిందయ్యా బిడ్డ.
1: ఏమంది
0: అమ్మా కొట్టొద్దే, బిచ్చ పమ్మికి పెట్టిన.
1: బిచ్చ పమ్మికి పెట్టిన
2: బిచ్చ పమ్మి లేదురా లే. ఓం తత్సత్.
1: కుర్ర కొంక నాకంత ఎరికే, నిజం చెప్పు. కొండ దొరకాడు అబద్దమాడితే కళ్ళు పేలిపోతాయి.
0: ఇప్పటికే నా కళ్ళు మసకలు వచ్చి కనిపించకుండా పోయినాయి. ఈ వయసులో అబద్ధం ఆడి ఇంకా పాపం మూటగట్టుకోమంటావా? కొడుకా నువ్వెవరో సరిగ్గా అనటం లేదు కంటికి.
2: అవ్వా దొర, దొర నీ ఎదుట ప్రత్యక్షమైనాడు, మృక్కుకో.
0: స్వామి ఏ దండాలు, నన్ను నీలో కలుపుకోయ్యా.
1: కుర్ర కొంక నీలు, ఇంకా నూకలుండయి ఈ భూమి మీద నీకు. ఆ అట్టెడు గింజలై పొంగని నిన్ను సేదుకుంటా, నిమ్మళంగుండు.
2: అవ్వా నీ జన్మ చరితార్థమైనది.
1: కొంక ఒక్కటడుగుతా చెప్పు, 3 దినాలకి ముందు అడక్క తినటానికి సింతల తోపుకెళ్లినాం. ఆడగూడ ఒక్క ముద్ద పెట్టే దాతలెవరు లేక శోషకొచ్చి ఒక చెట్టు కింద పడిన
0: పడినానయ్యా.
1: అప్పుడొక ఎరికలోళ్ల కూన మేత తెచ్చి నీకు పెట్టింది.
0: మాయమ్మ సల్లని తల్లి పెట్టిందయ్యా. అప్పుడు ఆ పసుకోన దారకం పోయకపోతే ఈ అంస ఆనాడే లేసిపోయేది.
1: బొచ్చలో ఎంత పువ్వున్నదని నువ్వు అడగలే?
0: అడగలేదయ్యా, చెప్పొద్దు.
1: కూన నువ్వు తిన్నవా లేదని కూడా అడగలే.
0: అడగలే.
1: బొచ్చలో ఉన్నదంతా దబదబ బొక్కినవు. కొంక ఎందుకట్ల మేతంత బొక్కినవు?
0: చెప్పమంటవయ్యా కొడుక. అప్పటికి 2 దినాలయ్య ఎంత పోవదిని పడమటి కాడుపు ఈ శివులోంచి ఆ శివులోకి దూసుకుపోతుంది. మండు దేశంకి పైగా బొక్కెడు కండలేని ముసిల్దాన్ని.
1: కొంక నీకు మేత పెట్టేటోళ్లు ఎవరు లేరా?
0: ఉంటే ఎందుకు అడక్క తింటనయ్యా? ఉన్న ఒక్క కొడుకు, రెక్కలొచ్చిన కొడుకు, దేశాల పాలయ్యిండు.
1: దేశాల పాలయ్యిండ?
2: దేశాల పాలైన బిచ్చ పమ్మి కొడుకు. ఓం తత్స. ఓం తత్స.
1: నిలుపు.
2: మనిషివయ్యుండి పశువులాగు కాడి మెడ మీద వేసుకుని దున్నుతున్నావు నాయన. జత ఎద్దు లేదా? నిలు.
3: దండాలు సోములోరికి.
1: మా నువ్వు మడిసివ పశువ.
3: మడిసినే ద్వారా పశువులెక్కనైనా.
1: మడిసివైతే మా కడుపు సించుకుని కన్నా తల్లిని వదిలిపెట్టొస్తావా? 3 కాళ్ల ముసల్దాన్ని అడక్క తినమని చెప్పి దేశాల పాలైతవా?
3: అయ్యా మాయవ్వ అడక్క తింటున్నదా?
1: ఓరి మావ మడిసివై పుట్టి పశువులెక్కనయ్యడు బూడికం చేస్తున్నావా?
3: ఏం చేయమంటావు తర, పొట్ట జానుడైనా ఆకలి 6 మూరలు ఏమైనా చేయిస్తుంది. ఈ బక్కరైతుకు జతెద్దు దావబట్టి నాకేడెంత కూలి దొరికింది. దాంతో కూసింత కూడు తింటన్నా గాని.
1: మావ నీ మేత నువ్వు చూసుకుంటే నీ కొంక ముసిరి కొంక మీద మాట ఎవరు చూస్తారు? నాకంత ఎరికే, నిజం చెప్పు. ఎందుకు నీ కొంకను లేచి వచ్చినావు?
3: కాళ్ళు మొక్కుతా, కడుపుని సెడబుట్టిన కొడుకుని కాదు నేను. మా అవ్వని పువ్వుల్లో పెట్టి పూజించిన సత్యప్రమాణకం. కాని కట్టపడి పాటలోకి తెచ్చి సాగు చేసుకుంటున్న నా భూమి కాజేసి నన్ను కొట్టి మళ్ళీ ఈ ఊరు పొలిమేరల్లో కాలుబడితే సంపుతునని
1: సంపి
3: నన్ను పారదోలిండు దారుణ కర్ముడు.
2: ఓం తత్స. దారుణ కర్ముడా?
3: అవు స్వామి, వాడి పేరు అదే, దారుణ కర్ముడు. వాడి వత్తాసులు 3 ఉండరు.
1: ఆ 3 ఎవరు?
3: గోమాయువు.
2: గోమాయువు
3: విపరీత జ్ఞానుడు.
2: విపరీత జ్ఞానుడు.
3: నష్టమంగళుడు.
2: నష్టమంగళుడు. ఓం తత్స. విన్నారా దొర, వీరే లోక కంటకులు. సంపదను కూడా వీసి ధనిక నిర్ధనికములనే 2 వర్గములను కల్పించి వాటికి శాశ్వత శత్రుత్వమును ఆపాదించి లోక శాంతికి విరోధులు అవుతున్నారు, విచ్ఛిన్నకారులు. సంపదను సృష్టించున్నది శ్రమ కదా, ఆ శ్రమశక్తిని దొంగిలిచున్న ఈ దోపిడీదారులను, ఈ లోక కంటక శరీరంలో సంహరించనిదే ప్రజకు ముక్తి లేదు, ప్రపంచానికి శాంతి లేదు. సృష్టి స్థితి సంహారంబులలోని స్థితికి మూలమైనది ఏమిటి?
1: అన్నాద్భూతాని జాయంతే తేన జాతాని జీవంతి.
2: అన్నం వలన ప్రాణులు పుట్టుచున్నవి, ఆ పుట్టిన ప్రాణులు అన్నం వలననే తిరిగి జీవించుచున్నవి. సర్వేశ్వర పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం ఎటుల పుట్టుచున్నది.
1: ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యాః ఓషధః ఓషధీభ్యః అన్నం.
2: ఆకాశం వలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్ని వలన జలము, జలము వలన భూమి, భూమి వలన ఓషధులు, ఓషధుల వలన అన్నం పుట్టుచున్నది. ప్రాణికోటి మనుగడకు మూలభూతమైనది అన్నం, అతి అన్నమునకు కారణభూతమైనది భూమి. పంచభూతములనంబడు ఈ ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి ఎవడి ఎబ్బసొత్తున్నూ కాదు సర్వులదీను. సర్వ మానవులది అయిన భూమిని కొందరు నష్టదర్శనులైన జనులు, దుర్జనులు తమ స్వంతం గావించుకుంటున్నారు. ఈ కావింపి అన్ని అనర్థాలకు మూలం, ఈ అనర్థం వల్లనే అశాంతి, ఈ అశాంతియే ఏడేండ్ల పిల్ల రోదనకు కారణం. ఆ రోదన ఏ విశ్వాత్మకుండైన ప్రభువుల శిరోవేదన, దీన్ని తొలగించండి.
1: ఓం తత్సత్. నష్టదర్శనులైన దారుణ కర్ముడు గోమాయువు, విపరీత జ్ఞానుడు, నష్టమంగలుడు మున్నకు దుర్జనుడు ఈ త్రిశూల అగ్నితో
2: దుర్జనుడైన వారును జనులే, ప్రాణులే, సర్వ ప్రాణుల యందునున్నది విశ్వాత్మయే.
1: కావున
2: వారిని కాచండి సర్వేశ్వర. విషసర్పమునకు కోరలు పీకిన ఎట్లు ఆస్తిపై యాజమాన్యపు హక్కులను మాత్రం పెకరించి వేయండి.
1: తథాస్తు. ఈ త్రిశూలాగ్నితో యావదాస్తులపై యాజమాన్యపు హక్కులు దగ్ధమైపోవుగాక. సుఖ సంపదలను సర్వమానవులు సరిసమానంగా అనుభవించురుగాక.
2: ఈశ్వర, సర్వేశ్వర, సురలు కుసుమ వర్షంబులు గురించుచున్నారు. రంభాదులాడుచున్నారు. గంధర్వాదులు పాడుచున్నారు. ఏడేండ్ల బాలిక స్వేద వ్రణములు సమసిపోవుచున్నట్లు మేఘంబుల మృదంగంబుల భంగి ఘోషించుచున్నాయి. శ్రీకృష్ణుల వారి శిరోభారం తీరినట్లు సిద్ధ గణంబులు జయ జయధ్వానములు చేయుచున్నారు.
1: యతీంద్ర,

0: ఇంకా మనకిక్కడ కావలసినదేమున్నది?
1: ఒక్కటి. అనిరుద్ధ కుమారుడు నాగపాశబద్ధుడై బాణాసురుని శోణపురంబునందున్నటుల తమరే సెలవిచ్చి ఉంటేనిగదా. ఎలాగూ శిరోభారం తీరిపోయినది కనుక తాతగారైన కృష్ణునికి చెప్పి ఆతనని విముక్తుం చేయుట మిగిలినది. జగదీశ్వర, మీ దర్శనమున అందరమును కృతార్థులమైతిని. ఇంకెనిత కావలసినదేమున్నది? అయిన నిటులగుగాక.
0: ఓం తత్సత్.

తొమ్మిది దశాబ్దాల ప్రచాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అబ్సెట్ ఫలితాలను మరి కాసేపట్లో అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. హైదరాబాద్ ఉప్పల్ విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ 4 రోడ్ల కూడలిని ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను హబ్సిగూడ మీదుగా దారి మళ్లిస్తున్నారు. నగరంలోకి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణించి హయత్నగర్ నుండి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 16 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పీసీఏ సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53% పరిమితమవుతుందని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. రాష్టంలో గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగి పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 6వ దశ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సంభాషించుకోవడానికి, సాంస్కృతిక వైవిధ్యం వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం వింటారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి అండ్ నేను మీ ఆర్జే భవాని. మరి సండే గుర్తుకొస్తున్నాయిలో స్పెషల్ ఏంటి? ఎస్, హిట్ సాంగ్స్ వింటున్నాం. 1980 నుండి 1990 మధ్యలో వచ్చిన సాంగ్స్ అలా వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం గడపబోతున్నాం అనమాట. మరి లేట్ చేయకుండా మీ సండేని సూపర్ హిట్ సాంగ్స్ తో ఎంజాయ్ చేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: టాలీవుడ్ లో గోల్డెన్ ఎరా 1980 నుంచి 1990 వరకు ఎన్నో భక్తి పాటలు వచ్చాయి పీరియడ్ లో, అండ్ అన్ని సూపర్ హిట్ అనే చెప్పాలి. కె విశ్వనాథ్, జంధ్యాల ఇలా సెలబ్రేటెడ్ డైరెక్టర్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ, యేసుదాస్, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది గొప్ప సింగర్స్, అలాగే కెవి మహాదేవన్, చక్రవర్తి, ఘంటసాల లాంటి సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సిరి వెన్నెల, వేటూరి సుందరరామూర్తి, భువన చంద్ర లాంటి ఎంతో మంది లిరిసిస్ట్, మరి వీళ్ళందరూ కలిసి చేసిన మ్యాజికే అప్పటి సాంగ్స్. మరి సినిమాల్లో భక్తి పాటలంటే కొంచెం రిస్క్ ఉంటుంది, అయినా కూడా వెనకాడకుండా చాలా మంది డైరెక్టర్స్ ఈ భక్తి అనే ఎలిమెంట్ ని సినిమాల్లో చూపించారు. కమర్షియల్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా మై మర్చిపోయాయి ఈ డివోషనల్ సాంగ్స్ అనే చెప్పాలి. మరి మీకోసం బ్యాక్ టు బ్యాక్ ఈ హిట్ సాంగ్స్ వస్తున్నాయి సూత్రధారులు మూవీ నుంచి అండ్ అల్లుడు గారు మూవీ నుంచి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2024.

Pamagari,

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే భవానీ అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:25 దాటి 41 seconds అవుతుంది. డైరెక్టర్ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాల కాంబినేషన్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది ఆల్ టైమ్ హిట్. మరి ఆ హిట్ కాంబినేషన్ కి వేటూరి గారి కలంతోడైతే అది సూపర్ హిట్ కాంబినేషన్ గా నిలిచిపోతుంది. మరి వంశీ ఇళయరాజాల కాంబినేషన్ లో వచ్చిన కొన్ని మూవీస్ సితారా, ప్రేమించు పెళ్లాడు, ఆలాపన, మహర్షి, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా సినిమాలే ఉన్నాయి. సితారా సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది అండ్ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన చాలా మూవీస్ ఎప్పటికీ జనాలకి గుర్తుండిపోతాయి. మరి అలాంటి సినిమా ఒకటి ప్రేమించు పెళ్లాడు. రాజేంద్ర ప్రసాద్, భానుప్రియల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలోని పాటలు అన్ని సూపర్ హిట్. మరి ఇదే సినిమా నుండి మీకోసం ఈ ట్రాక్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: చేతుల్లో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిద్ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. కొండవీటి దొంగ ఇది సినిమా కాదు, ఒక ఇమోషన్. అవునా, చిరంజీవి, రాధా, విజయశాంతి నటించిన ఈ సూపర్ హిట్ సినిమా కోదండ రామరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. మరి ఈ సినిమాలోని పాటలు అన్ని సూపర్ హిటే. క్యాసెట్ యుగంలో అయితే ఓ డిఫరెంట్ క్రేజ్ ని నింపింది జనాల్లో ఈ పాట. మరి ఇప్పుడు ఈ సినిమా నుండి వినబోయే పాట క్లాసిక్ అవుట్డోర్ సాంగ్ గా పేరు తెచ్చుకుంది. రొమాంటిక్ హిట్, మంచి డాన్స్ కొరియోగ్రఫీతో ఒకప్పుడు కుర్రకారిని ఒక ఊపు ఊపిన పాట ఇది. ఇక విజువల్స్ విషయానికి వస్తే, సన్ రైజ్ దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి పాటంతా పచ్చని చెట్ల మధ్య, క్యాండిల్ లైట్ డిన్నర్ టేబుల్స్ మధ్య, హిల్ స్టేషన్స్ లో షూట్ చేశారు సాంగ్ ని. బాక్సాఫీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది సినిమా. అంతేకాకుండా ఈ సినిమాని తమిళ్, మలయాళంలో కూడా డబ్ చేశారు. ఎంతైనా మన మెగాస్టార్ కి ఉన్న క్రేజే వేరు కదా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిసిస్ మరి 1980 నుండి 1990 మధ్యలో మ్యాజిక్ చేశారు అని చెప్పాలి. ఆ ట్యూన్స్ కానీ లిరిక్స్ కానీ ఒక సాంగ్లా మాత్రమే కాకుండా మంచి స్టోరీలా వినిపిస్తాయి. అండ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ కూడా టాప్ నాచ్ యాక్టింగ్ అందించారు. కల్చర్ని బాగా ప్రజెంట్ చేశారు ఈ సినిమాల్లో వచ్చిన సాంగ్స్లో కూడా, ఈ సినిమాల్లో కూడా. అండ్ అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు కళలకి. ఎస్, కళలని సెంటర్ చేసి తీసిన మూవీస్ అన్ని సూపర్ హిట్టే అయ్యాయి. అది వెంకటేష్ భానుప్రియల స్వర్ణకమల మూవీ నుండి కమల్ హసన్ జయప్రదల సాగర సంగమం, గిరీష్ కర్నాడ్ కాంచనల ఆనంద భైరవి, సుధా చంద్రన్ నటించిన మయూరి, ఇలా కళలని ఎంకరేజ్ చేసి చూపించిన మూవీస్ కొన్ని మాస్టర్ పీసెస్ లా నిలిచిపోయాయి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. మరి అలాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆనంద భైరవి సినిమా ఇంకా మయూరి సినిమా నుండి మీకోసం వచ్చేస్తున్నాయి. వాటి గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తవా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 దాటి 43 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
1: एनसीपीसीआर आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: పెద్ద పెద్ద ప్రయాణాలన్నీ చిన్న చిన్న అడుగులతో మొదలవుతాయంటారు. అది మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలన్నా, లైఫ్ లో ముందుకు సాగాలన్నా చిన్న చిన్న స్టెప్స్ డూ మ్యాటర్ అ లాట్. అవునా, ఆ చిన్న స్టెప్సే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి అండ్ మన గోల్ కి మనని కొంచెం దగ్గర చేస్తాయి. మరి అవే స్టెప్స్ ని డైలీ రొటీన్ లో అప్లై చేస్తే మన డే కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విషయంపై చిరాకు పడుతూనే ఉంటామండి బాబు. ఆఫీస్ కి మనం వేసుకోవాలనుకున్న డ్రెస్ కనిపించకపోయినా చిరాకు, నచ్చిన బ్రేక్ఫాస్ట్ లేకపోయినా చిరాకు, ట్రాఫిక్ అన్నా, బస్సులో సీట్ దొరకకపోయినా, మెట్రో నారోగా మిస్ అయినా, బాస్ ఒక మాట అన్నా కూడా చిరాకు చిరాకు చిరాకు. చిన్న చిన్న విషయాల్ని భూతద్దం వేసి చూసి ఈ డ్రామా అంతా బ్రెయిన్ కి తీసుకుని ఒక ట్రామాకి గురవుతాం. మన చేతిలోనే కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి ఈ చిరాకు స్ట్రెస్ ని తగ్గించుకోవడానికని మాత్రం మర్చిపోతాం. ఏంటి ఆ సీక్రెట్స్, ఏంటి ఆ చిన్న చిన్న హ్యాబిట్స్ చెప్పవా భవాని అంటారా, చెప్పేస్తా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎస్, మన డైలీ లైఫ్ లో మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగే కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ గురించి చెప్తానన్నాను కదా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎస్, మరి అందులో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మైల్. ఎస్, చిరునవ్వు. ఏ, మీరు చాలా బాగుంటారు, నవ్వితే ఇంకా ఇంకా బాగుంటారు అన్నప్పుడు మనం నవ్వుతాం కదా, కరెక్ట్గా అదే చిరునవ్వు. ఇది పొద్దున్న లేవగానే మొహం పైన మెయింటైన్ చేస్తే చాలు, డే అంతా సెట్ అనమాట. సో నిద్ర లేస్తూనే ఒక చిన్న స్మైల్ మనం చేస్తే మన బ్రెయిన్కి హ్యాపీ హార్మోన్స్ వెళ్తాయి, దాంతో డే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ అలా స్మైల్ చేయగానే మనతో మనం ఒక మాట చెప్పుకోవాలి, అదేంటో తెలుసా, ఈరోజు డే వండర్ఫుల్గా ఉండబోతోంది అండ్ నేను చాలా హ్యాపీగా ఉండబోతున్నానని ఒక్క డైలాగ్ కొట్టి చూడండి, దాని ఎఫెక్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. ఎందుకో తెలుసా, అలా మనం మనతో మాట్లాడుకున్నప్పుడు మన బ్రెయిన్లో మనం ఆల్రెడీ ఫిక్స్ చేసేస్తున్నాం దాట్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే డే అంతా హ్యాపీగా ఉంటుంది, అన్ని పాజిటివ్ యాక్షన్సే ఉండబోతుంది అని సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో మనం నమ్మడం స్టార్ట్ చేసేస్తాం. సో మన యాక్షన్స్ కూడా అదే రూట్ లో వెళ్తాయన్నమాట. ఇంకా బోల్డ్ అనే సీక్రెట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం అవన్నీ ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:18 దాటి 50 సెకండ్లు అండ్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆజే భవాని. అరే నేను డాన్స్ చేసి ఎన్ని రోజులైందో, డాన్స్ చేస్తే నాతో నేను ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. అబ్బా ఒక పాట పాడుకుని ఎన్ని నెలలైందో, ఈరోజు ఏదైనా పాట ప్రాక్టీస్ చేయాలబ్బా. అవును ఆ రోజు బుక్ చదువుదామని తీశాను కదా, ఇవాళ ఎలాగైనా స్టార్ట్ చేయాలి. ఇలా అనుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం, మన ప్యాషన్ని ఫాలో అవ్వాలి అని చాలా ఉంటుంది కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ దాన్ని పక్కకు పెట్టేస్తాం. సో నేను చెప్పబోయే కొన్ని సీక్రెట్స్ లో ఇంకో సీక్రెట్ మన ప్యాషన్ని ఫాలో అవ్వడం. అదేదైనా కావచ్చు, దానికి దగ్గరగా ఉంటే మనతో మనం దగ్గరగా ఉన్నట్టే. అప్పుడు ఈ కోపాలు, అలకలు, జెలసీ, స్ట్రెస్ ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ కి కిలోమీటర్కి ఏం కర్మ, అంతకన్నా ఎక్కువే దూరంలో ఉంటాం. సో కుదిరితే మండే మార్నింగ్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీ ప్యాషన్ని మళ్లీ ఫాలో అవడం స్టార్ట్ చేయండి. ఆ డిఫరెన్స్ ఏదో మీకే తెలుస్తుంది. కానీ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ಎಂದು ಕಂಡಿ. మనందరి లైఫ్ లో ఒక పర్సన్ ఉంటారు, ఎవరంటే మనకి ఏమనిపించినా షేర్ చేసుకోగలం అండ్ ఏ టైంకి కాల్ లేదా మెసేజ్ చేసినా అందుబాటులో ఉంటారు అని అనిపించే ఆ ఒక్క పర్సన్. మన బ్రెయిన్ లో ఉన్న బ్యాగేజ్ అంతా ఆ పర్సన్ మోసిస్తాడు. మీ లైఫ్ లో కూడా ఉన్నారు ఆ పర్సన్? అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఎమోషనల్ ట్రామా అంతా వాళ్ళ మీద వేయకుండా కొంత మనం డీల్ చేసుకోవడం నేర్చుకుంటే అది వాళ్ళకి, మనకి అండ్ వాళ్లతో మనం పంచుకునే బాండ్కి మంచిదన్నమాట. సో మన ఎమోషన్స్ ని డీల్ చేసుకునే ఒక వే ఏంటంటే రాయడం. ఎస్, ఒక పెన్ తీసుకుని పేపర్ మీద పెడితే మన ఫీలింగ్స్ అన్ని రాస్తే మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? చేసి చూడండి. అండ్ ఈ సీక్రెటే మనని ఇంకో సీక్రెట్ కి తీసుకెళ్తుంది, అదేంటంటే గ్రాటిట్యూడ్. ఎస్, కృతజ్ఞత భావం. ఇది లేదు అది లేదు అని కంపారిజన్స్ కి వెళ్ళి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు చాలా మంది. మరి ఆ కంపారిజన్స్ తో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే లైఫ్ ఈజీగా ఉంటుంది. ఎస్, ఇవండి మరి స్ట్రెస్ఫుల్ గా ఉండే మన డేని తేలిగ్గా మార్చుకోవడానికి కొన్ని సీక్రెట్స్. మరి మీరు కూడా పాటిస్తారని ఆశిస్తూ ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సర మధ్య కాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంఘం

మమ్ ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమాపేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు
ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్ లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యం.

విషయాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఈట్ ఫిట్ వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి అండ్ స్టూడియో క్లాక్ లో టైం 12:49 42 సెకండ్స్. అరే మామా ఆకలేస్తుందిరా, బిర్యానీ ఆర్డర్ పెట్టు అంటాడు ఫ్రెండ్ అర్ధరాత్రి 12 ఇంటికి. ఇంకా ఆర్డర్ పెట్టేవాడికి ఆకలేస్తుందా లేదా అని సంబంధం లేదు, కానీ బిర్యానీ అన్న మాట వినగానే చాలు ఆకలి క్రేవింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇలా ఇద్దరు కలిసి పుష్టిగా టైం కాని టైంలో కుమ్మేస్తారు. ఈ ట్రెండ్ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తోంది. వర్క్ వల్ల, ట్రావెల్ వల్ల స్లీప్ సైకిల్స్ డిస్టర్బ్ అయ్యి వర్క్ అవ్వగానే స్ట్రెస్లో ఏదైనా తినేస్తున్నారు. అండ్ మిడ్ నైట్ తింటే వచ్చే డిసడ్వాంటేజెస్ మనందరికీ తెలుసు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, బాడీలో ఉన్న బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్, యాసిడిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ చెప్పాను, కానీ ఒకవేళ మిడ్ నైట్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి కానీ మన వల్ల కావట్లేదంటే మాత్రం కొన్ని సొల్యూషన్స్ ఇస్తున్నారు న్యూట్రిషనిస్ట్. అవేంటంటే రాత్రి త్వరగా పడుకోవడం. ఏ ఆలయలా కుదురుతుంది, షిఫ్ట్ ఉండేదే 12 ఇంటి వరకు, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 1 గంట, ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలి కదా అంటారు. రైటే, ఆకలేస్తుంది. మరి ఆ టైంలో హెవీగా స్పైసీగా తినే బదులు ఫ్రూట్స్ కానీ ఓ గ్లాస్ మజ్జిగ కానీ లేదంటే పాలు ఇలాంటి లిక్విడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు డ్యామేజ్ని పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోయినా అట్లీస్ట్ మినిమైజ్ చేయొచ్చు, అంటే తగ్గించవచ్చు. ఇంకా రెండోది మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం. అది అసలు అవ్వట్లేదంటే మాత్రం ఏదో ఒకటి చేసి ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వాలండి, తప్పదు. అంటే ఒక స్టోరీ బుక్ చదవడం, వాటర్ తాగడం లేదా లైట్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేసినా కూడా క్రేవింగ్స్కి కొంచెం దూరంగా ఉండొచ్చు అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: జెన్ జీ అండ్ వాళ్లకున్న ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఈట్ ఫిట్ లో. చేతిలో ల్యాప్టాప్ ఉంటుంది, ఒళ్ళో స్నాక్స్ ఉంటాయి, టీవీ ముందు ఉంటారు, సోఫా మీద అంతా చిప్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ అండ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంటారు, ఒక పక్క స్నాక్స్. ఇలా ఏ సిచ్యువేషన్లో ఉన్నా స్నాక్స్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటున్నాయి, అవునా? మరి ఈ ట్రెండ్ ని స్నాకిఫికేషన్ అంటున్నారు అండ్ జెన్జీలో చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఇంకో మాటలో చిరుతిండి అనమాట. మరి పూర్వకాలంలో సాయంత్రం అలా ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ ఏ జంతికలో పప్పు చెక్కలో రెండు మూడు అలా పంటి కింద పడేసి తీరిగ్గా మాట్లాడుకునేవారు. మరి ఇప్పుడు ఆ స్నాక్స్ పోయాయి, ఆ టైము పోయింది. స్నాక్స్ అంటే వీళ్ళకి చిప్స్, నాచోస్, ఫ్రాంకీస్, ప్రోటీన్ బార్స్ ఇలా అనమాట. తినడంలో ప్రాబ్లం లేదు కానీ మీల్స్ ని స్కిప్ చేసి మరీ ఇదే తీసుకుంటున్నారు. దాంతో బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. అనవసరం అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అదైతే ఏదైతే అనవసరమో అది మాత్రం బాడీలో పెరుగుతుంది. సో ఈ ట్రెండ్ కూడా ఎంత తగ్గితే అంత మంచిది అంటున్నారు డాక్టర్స్. మరి స్నాకింగ్ తో పాటు వీళ్లకున్న ఇంకో అలవాటు కాంబినేషన్స్ ని ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ మ్యాగీ ఇంకా మయోనీస్ ని మిక్స్ చేస్తారు, మ్యాగీ విత్ చాక్లెట్, ఫాంటా మ్యాగీ, ఓరియో పకోడా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ని ట్రై చేస్తున్నారు జెన్ జీ. మరి ఇవి కొంతమందికి ఇష్టం, కొంతమంది దూరంగానే ఉంటున్నారు. కానీ అల్టిమేట్ గా డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇలాంటి కాంబినేషన్స్ టేస్టీగా ఉన్నా కూడా అవి మన బాడీలోకి వెళ్ళాక ఫుడ్ పైప్ ని కానీ స్టమక్ ని కానీ డామేజ్ చేయొచ్చు. మరి కొన్ని కాంబినేషన్స్ వల్ల ఆసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం ఏ కాంబినేషన్ ట్రై చేసే ముందు ఒకసారి వెరిఫై చేసుకుని ట్రై చేయడం బెటర్ అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: గగనమునీలే మహారాజు,
3: తర్వాత

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మార్నింగ్ లేవగానే ఓ కాఫీ ఓ టీ పడనిదే చాలా మందికి డే స్టార్ట్ అవ్వదు, అవునా? కొంతమందికి అలవాటు కంటిన్యూ అయ్యి డే అంతా వర్క్ మధ్యలో కూడా తాగుతూ ఉంటారు. టీ తాగితేనే బ్రెయిన్ పనిచేస్తుంది, కాఫీ తాగితేనే స్ట్రెస్ తగ్గుతుంది, సో బెటర్గా వర్క్ చేయగలుగుతాం, ఇలాంటి జోన్స్ లో ఉంటారు. వర్క్ చేస్తూనే మధ్యలో స్టైలిష్ గా ఓ పెద్ద గ్లాస్ కాఫీ ఫిల్ చేసుకుని వర్క్ చేస్తూ తాగుతారు. మరి దీనివల్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఇంపార్టెంట్ మీల్స్ అన్ని కూడా స్కిప్ చేస్తున్నారు జెన్సీ. కాఫీ తాగి మీల్స్ స్కిప్ చేస్తే కాఫీలో ఉండే ఆ కెఫీన్ బాడీకి ఎక్కువైనప్పుడు ఆసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ పడుకునే కనీసం ఒక 6-7 గంటల ముందు తాగితే కనుక స్లీప్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు డాక్టర్స్. అండ్ చాలా స్టడీస్ లో కూడా ఇది ప్రూవ్ అయింది. సో లిమిట్ లో ఉంచుకోవడం బెటర్ అంటున్నారనమాట. ఎస్, ఇదండి మరి ఈనాటి ఈట్ ఫిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెరగా ఉషారమణి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా చట్టం ముందు అందరూ సమానమేనని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి రాష్ట బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడంతో లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అయ్యే బస్తాలు, రవాణా, నిల్వ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు జరపకుండా రాష్ట ప్రభుత్వం కాలయాపన చేస్తూ కేంద్రంపైనే అబద్దపు ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని 83 కోట్ల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత బియ్యం అందిస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
1: కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఇబ్బందులు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తాం.
0: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పోలీసులు భగీరథ్పై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారని, రాత్రి 8 గంటల తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం భగీరథ్ను అదుపులోకి తీసుకుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ రెడ్డి వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మేడ్చల్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని ఆయన చెప్పారు. భగీరథ్ను పోలీసులు రాత్రి 12 గంటలకు చెర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగా లాయర్ల సమక్షంలో తమ కుమారుడిని పోలీసు విచారణకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలేలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ఎస్సీఆర్పీలతో సమాపేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో నివసించే అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు నేరుగా అందించేందుకు ప్రత్యేక అవగాహన, సేవల సాచ్యురేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రమాదేవి చెప్పారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీఓ రాహుల్ తెలియజేశారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన 19 మండలాల్లోని 130 గ్రామాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తారు. రేపటి నుంచి నెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించి విజయవంతమయ్యేలాగా ఎంపీడీఓలు చొరవ చూపాలని పీఓ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాల్లో 167 మంది ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటల్కు 2,400 రూపాయల చొప్పున రైతులకు చెల్లించి ఇప్పటి వరకు 32,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, హమాలీలు, రవాణా సదుపాయాలు తదితర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 6,76,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 2 లక్షల

0: హెక్టన్ల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూడాలని, ప్రతిరోజు కనీసం 400 లారీల ధాన్యాన్ని మిల్లులో దించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్ యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ, ఆన్లైన్ ఎంట్రీలు వేగవంతమయ్యేలా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మండలాల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ధాన్యం తూకం వేయడం, మిల్లులు గోదాములకు తరలించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోగరు సుధాకర్ మాట్లాడుతూ, ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ సరిగ్గా ఉండం లేదని, తద్వారా నకిలీ మత్తు కలిగించే మందులు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్టాలకు చెందిన వారికి ఇళ్ల తెచ్చే ముందు, వారిని ఇళ్లలో పనికి పెట్టుకునే ముందు పూర్తి వివరాలు సేకరించాలని, అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల హమాలీవాడలో సీఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి జిల్లా కేంద్రంలో ఇతర రాష్టాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేట్లు, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసైన వారిని డి అడిక్షన్ సెంటర్లలో చేర్పించాలని, మహిళల భద్రతకు షీ టీం భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
1: శాంతి భద్రతకి ఒక పెద్ద క్రైటీరియా ఉంటది, లేడీస్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ. మేము సి టీమ్ ద్వారా, భరోసా టీమ్ ద్వారా చాలా ఎఫర్ట్స్ జరుగుతా ఉంది. మీ దృష్టిలో ఎప్పుడు కూడా పిల్లలకి, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ కి బాధ ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మేము సి టీమ్ పంపిస్తున్నాము. ఎవరికి భయం లేకుండా అట్మాస్ఫియర్ ఇవ్వడానికి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఈ సహాయం మీ వైపు మాకు కావాలి.
0: రాష్టంలో ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, మరోవైపు అకాల వర్షాలు, పిడుగులతో నష్టం వాటిల్లుతోంది. ఆదిలాబాద్ బురాజ్లో నిన్న రాష్టంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఒక కోళ్ల ఫారంలో సుమారు 3000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో మార్కెట్ యార్డుల్లోని ధాన్యం రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పొలంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో నగేష్ అనే యువకుడు పిడుగుపాటు గురై మరణించాడు. కొల్లాపూర్ మండలంలో పిడుగుపడ్డంతో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రేపు ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా మ్యూజియంలు, వారసత్వ కట్టడాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ మహబూబ్ నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశన్ చెప్పారు. ప్రజలకు చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించేలాగా వివిధ సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. టీజీఎన్పీడీసీఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యుత్తమ ప్రాధాన్యతనిస్తూ 1 మినిట్ రూల్ అమలు చేస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వేణుమాధవ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి 1 నిమిషం సమయం తీసుకుని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పునః పరిశీలించడం దీని ప్రధాన ఉద్దేశం. ఆధునిక సాంకేతికత అనుగుణంగా విద్యార్థులు, యువకులు ఉద్యోగ అవకాశాలు పెంపొందించే ఉద్దేశంతో ఏఐ లైఫ్ స్కిల్స్ పై 4 రోజుల ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. సికింద్రాబాద్ పారడైజ్ జంక్షన్ నుంచి షమీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రతిపాదించిన 18.15 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణ, నష్టపరిహారాల పంపిణీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సుమారు 2232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతున్న ప్రాజెక్టు కోసం 197 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పాక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20 దాటి 40 సెకండ్స్ అవుతుంది. మరికొద్ది క్షణాల్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎస్, మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ ఆకాశవాణి విత్ మీ ఆర్జే భవాని. మరి మీరు చాలా వెయిట్ చేస్తున్న ఈ షో టైంలో మీకోసం నేను కొన్ని క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. మరి నాకు తెలుసు ఆన్సర్స్ పంపించడానికి మీరందరు కూడా రెడీగా ఉన్నారని. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. జంక్ ఫుడ్ ఎక్కువైపోయిందబ్బా, ఎలాగైనా తగ్గించాలి, రేపటి నుంచి తగ్గిద్దాం, పొద్దున్నే 5 o'clock లేవాలబ్బా, అలవాటు చేసుకోవాలి, రేపటి నుంచి లేద్దాం, ఇలా రేపటి నుంచి చేద్దాం, రేపటి నుంచి చేద్దామని కొన్ని హ్యాబిట్స్ మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, అవునా? మరి మీరు పోస్ట్ పోన్ చేసిన హ్యాబిట్ ఏంటి అండ్ దానికి ఇప్పటికీ కూడా ఫాలో అవడానికి ఛాన్స్ రాలేదు, రేపు రేపు రేపు అని అలా పోస్ట్ పోన్ చేస్తూనే ఉండే ఆ హ్యాబిట్ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నంబర్ పైన. మరి నా నంబర్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేస్తూ 2324 0852.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైంలో నేను అడిగినటువంటి క్వశ్చన్, రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసిన ఒక్క హ్యాబిట్ ఏంటి అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వాకింగ్ ఇన్ ద మార్నింగ్, కానీ పేరు పంపించలేదు ఎవరు అని. టీ తాగడం మానేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అంటున్నారు. సుచిత్ర సర్కిల్ రామరాజు నగర్ హైదరాబాద్ నుంచి సతీష్, శాంతి, రిషిత. ఇంకా ఎస్, ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, సేమ్ ఆన్సర్ ఇచ్చారు. పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, అలాగే మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కూడా అదే ఆన్సర్ పంపించారు. ఇంకా స్క్రీన్ టైం రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. జంక్ ఫుడ్ తిననంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, వెరీ గుడ్, బట్ మీరు పోస్ట్ పోన్ చేసిన హ్యాబిట్ ఏంటి అని అడిగాను. ఎస్, మళ్ళీ వాకింగ్ అనే ఆన్సర్ చెప్తున్నారు. చిక్క చక్రపాణి చందన జిబ్లాక్పల్లి నుంచి. ఇంకా చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి సేమ్ వాకింగ్. ఓ, చాలా మంది వాకింగ్ కోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు కానీ అవ్వట్లేదు. ఆడపు సంతోష్ కుమార్ కూడా అదే ఆన్సర్ చెప్తున్నారు. నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ, గాయత్రి జపం చేసుకుందాం అనుకుంటున్నాను కానీ రేపు చేద్దాం అని సుమారు 24 సంవత్సరాల నుంచి చేయలేకపోతున్నారంట. వామ్మో, చాలా పోస్ట్ పోన్ చేసేసారండి మీరు. 4 o'clock వెళ్ళేద్దాం పొద్దున్న కానీ అవ్వట్లేదు అంటున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య. అండ్ టీ తాగకుండా వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అంటున్నారు. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్. అలాగే సేమ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఎస్ వాకింగ్ చేయాలనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదు అంటున్నారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఇంకా రేపటి నుంచి ఫోన్ చూడొద్దు అనుకుంటున్నాను షహరా మామూలే అంటున్నారు. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, ఎస్ చార్మినార్ చూడాలనుకుంటున్నాను కానీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తోంది. షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్. ఏంటండో, అవ్వట్లేదా? వచ్చేసేయండి ఈరోజు, చార్మినార్ చూసేయండి, బాగుంటుంది. కరెంటు బిల్లు రేపు కడదాం అనుకుంటున్నాను కానీ లేట్ చేస్తున్నాను, తద్వారా ఫైన్ పడుతోంది. నెక్స్ట్ టైం ఫోన్లో రిమైండర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, మేబీ అది వర్క్ అవుతుందేమో. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి చెప్తున్నారు, పాపం బిల్ కట్టట్లేదంట, ఫైన్ కడుతున్నారంట. కార్ డ్రైవింగ్ నేర్చుకోమని పదే పదే అడుగుతున్నారు కానీ నేను దాదాపు దాన్ని 10 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాను. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి కళ్యాణ్, రవి రాజు కళ్యాణి మెసేజ్ చేస్తున్నారు. ఈరోజే జాయిన్ అయిపోండి, పోస్ట్ పోన్ చేయొద్దు. సూరారాం హైదరాబాద్ నుంచి టీవీ సీరియల్స్ చూడొద్దు అనుకుంటున్నారట ఎస్ఎన్ మూర్తి. పెండింగ్ వర్క్ పెట్టకూడదు అనుకుంటున్నాను. పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు మెసేజ్ చేస్తున్నారు. ఇంట్లో ఇండోర్ మొక్కలు తేవాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. మీరు కూడా ఈరోజు బయలుదేరిపోండి సార్. ఎవరు, శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత మెసేజ్ చేస్తున్నారు. సూర్యోదయం ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు ఎం రాధా. అవును కానీ ఓ, మీరు లేవలేకపోతున్నారా ఆ టైంలో? ఓకే ఓకే, అలారం కొంచెం గట్టిగా పెట్టుకోండి. గుడ్ మార్నింగ్ మెసేజ్ మానేయాలనుకుంటున్నాను రేపటి నుంచి అని, ప్రతిరోజు వాయిదా వేస్తానంటున్నారు కానీ పేరు ఎవరో చెప్పలేదు వీళ్ళు. ఓకే, ఏదైనా ఒక మంచి పాట వినిపిస్తానండి. మరి ఆన్సర్ ఏది? స్వీట్లు తినడం మానేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. డైటింగ్, ఎస్ డైటింగ్ అది ఎప్పటికీ అవ్వదండి. రాహుల్ కొండాపూర్ నుంచి స్క్రీన్ టైం రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ వాకింగ్ కూడా తగ్గించాలనుకుంటున్నారు కట్ల సతీష్, సుమలత. ఎస్, చాలా చాలా హ్యాబిట్సే మీరు ట్రై చేస్తున్నారు కానీ మీరు పాపం వాటిని అచీవ్ చేయలేకపోతున్నారు. పర్లేదు, కీప్ ట్రయింగ్, ఏదో ఒక రోజు అచీవ్ చేస్తారు. ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది, మీరు ఒకరోజు ఒక పాట పాడారు కదా, ఆ పాట బాగుంటుంది, అలా ఎవరైనా మనకి చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇస్తే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా, మరి మీరు మర్చిపోలేని ఆ కాంప్లిమెంట్ మీకు ఏదైతే వచ్చిందో అది గుర్తుంటే కనుక నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు మీకోసం ఎవరైనా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తే ఆ కాంప్లిమెంట్ మీకు గుర్తుండిపోయింది అంటే ఆ కాంప్లిమెంట్ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నంబర్ 0402324085255. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు అండ్ షో టైంలో నేను అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. ఎస్, మీరు మర్చిపోలేని ఒక కాంప్లిమెంట్ మీకు ఏదైతే వచ్చిందో అది నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో పద్మజ నాగకుమార్ మల్లాపూర్ నుంచి చెప్తున్నారు, మీరు లావు తగ్గారండి అని కాంప్లిమెంట్ చేసినప్పుడు బాగా అనిపిస్తోంది అని. ఎస్, ఇంకా మీరు ఏదైనా చేయగలరు అని మా ఆవిడ కాంప్లిమెంట్ ఇస్తే నాకు బాగుంటుంది, అది నేను మర్చిపోలేను అంటున్నారు. సూర్యారాం నుంచి ఎస్ఎన్ మూర్తి, రాణి, సుప్రియ, శ్రీహర్ష, ఇంకా మా అన్నయ్య వాడి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగినప్పుడు పాట పాడితే పంతుల్ గారు కాంప్లిమెంట్ చేశారు అన్నారు, దట్స్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అంటున్నారు. పావని, విజయ్ కుమార్, సుశీల, చెంగిచెర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటారండి? రమణి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, దానికోసం ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటున్నారు. మీ డాన్స్ చాలా బాగుంటుంది, సేమ్ యాజ్ మైకల్ జాక్సన్, వావ్. ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆకాశవాణి ఆత్మీయ సమ్మేళనం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో నిర్వహించారు అండ్ అధికారులు, శ్రోతలు నన్ను చాలా పొగిడారు, చాలా సంతోషంగా అనిపించింది అని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ చేస్తున్నారు. ఎస్, అండ్ ఆర్టిస్ట్, ఎస్, నేను పేపర్ మీద బొమ్మలు వేస్తాను, నేను ఒక ఆర్టిస్ట్ని, సో నా పెయింటింగ్స్ అన్ని బాగున్నాయన్నప్పుడు నాకు బాగా అనిపిస్తుంది అంటున్నారు. దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య. అలాగే సార్ మీరు నవ్వితే సూపర్ గా ఉంటుంది అని కాంప్లిమెంట్ చేస్తే నాకు బాగుంటుంది అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ హైదరాబాద్ నుంచి. అలాగే సాంగ్ పాడితే నన్ను మెచ్చుకుంటారు, అది నాకు ఇష్టం అంటున్నారు చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి. ఇంకా ఎస్, ఎన్ఐ యాక్ట్ నేరస్తుడిని ఒకసారి నేను అచ్చా నేరస్తుడిపై నేను గెలిచినప్పుడు నన్ను అందరు అభినందించారు అంటున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి కె ఆనందరావు. కొండాపూర్ నుంచి రాహుల్ మెసేజ్ చేస్తున్నారు, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి దండన్ రా బాబు, నీతో ఉంటే మమ్మల్ని కూడా కొడతారని చెప్తారట వాళ్ళ ఫ్రెండ్స్, అది తనకి బాగా అనిపిస్తుందంట. ఇంకా వివిధ్ భారతి హైదరాబాద్ ప్రోగ్రామ్స్ ని నేను రికార్డ్ చేసి గ్రూప్ లో పెడతాను, మా ఫ్రెండ్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తాయంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైదరాబాద్ నుంచి శ్యామ్ మెసేజ్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ భవానీ అండ్ దేవప్రియ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్, నేను ఫొటోస్ బాగా తీస్తున్నప్పుడు మంచి మూమెంట్స్ ని క్యాప్చర్ చేస్తాను అండ్ ఆ కాంప్లిమెంట్ నాకు చాలా నచ్చుతుంది అంటున్నారు శ్యామ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒకప్పుడు నాటకాల్లో నటించేవాడిని, ఇప్పుడు ఎస్ డైలాగ్స్ అన్ని నేను చెప్తాను, సో ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను పొగుడతారు అంటున్నారు. పోలిసెట్టి మోహర్ బాబా జూబ్లీ హిల్స్ నుంచి, ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి ఒకదాన్ని వాకింగ్కి వెళ్తావు స్కిప్ చేయకుండా, గ్రేట్ అని చాలా మంది చెప్పారట. కృష్ణకుమారి ఖమ్మంకి ఎస్, ఇంకా మెసేజ్ చేస్తున్నారు, కొత్త ఊరికి వెళ్ళినప్పుడు మీ పేర్లు రేడియోలో వస్తున్నాయని చాలా మంది పరిచయాలు అవుతున్నారు, ఇంతకు మించి ఇంకో సంతోషం లేదు అంటున్నారు. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మేము హోలీ పండుగ బాగా చేసుకుంటాం, నన్ను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. ఓకే, మీరు హోలీ బాగా చేసుకుంటారని అందరూ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు, సో అది మీకు ఇష్టం అంటున్నారా? ఓకే ఓకే. సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్, శాంతి, దీపిక, ఎస్, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు, మంచి మంచిగా మీరు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ అన్ని గుర్తు పెట్టుకున్నారు, అది అన్నింటికన్నా మంచి విషయం.

ఎస్ మరి మీకోసం షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఫుడ్ ఇష్టపడుతూ ఉంటాం కదా, ఎలా అంటే ఆ ఫుడ్ మనకి ఎవరైనా పెట్టినప్పుడు మనకి ఇంకెవ్వరితో పంచుకోవాలనిపించదు, మనం మాత్రమే తినేద్దాం అనుకుంటాం. అంటే పైకి అలా చెప్పము కానీ లోపల ఎక్కడో అనిపిస్తుంది కదా, ఇది నా ఫేవరెట్ ఫుడ్, నేనే తినాలి, ఎవరితో షేర్ చేసుకోవాలనుకోవట్లేదు అని. మరి ఆ ఫుడ్ ఏంటి, ఎవరితో షేర్ చేసుకోకుండా నేనే తినేయాలి ఫుడ్ అంతా అనిపించే ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి, నాతో నా వాట్సాప్ పై చెప్పచ్చు. 0402324 0852 నా వాట్సాప్ నంబర్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎస్, షో టైంలో నేను అడిగాను ఎవరితో షేర్ చేసుకోకుండా తినేయాలి అనిపించే ఆ ఫుడ్ ఏంటి అని. ఫస్ట్ మనకి మెసేజ్ చేశారు సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి వెజ్ మంచూరియా. ఎస్, ఐస్ క్రీమ్ అంటున్నారు సురేష్ నేరేడ్ మెట్ క్రాస్ రోడ్స్ నుంచి, అండ్ బిర్యానీ కూడా అంట. మ్యాంగో ఫ్రూట్ ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, జున్ను అని మెసేజ్ చేస్తున్నారు. వావ్, సికింద్రాబాద్ నుంచి రమణి, షాపల్లి నుంచి చింత, శ్రీనివాస్ చికెన్ బిర్యానీ, సూరారాం నుంచి ఎస్ఎన్ మూర్తి మిల్క్ మైసూర్ పాక్, ఇంకా తాటి ముంజులు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, భాను మియాపూర్ నుంచి కూడా బిర్యానీయే, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి కూడా బిర్యానీయే. ఇంకా బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఆడెప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి అదే ఆన్సర్ పంపించారు. గోంగూర ప్రాన్స్ కర్రీ అంటున్నారు ప్రొద్దుటూరు కడప నుంచి సివి శ్రీనివాస్ రెడ్డి. వంకాయ కూరతో భోజనం చేయాలి, సో వంకాయ కూర నేను ఎవరితో షేర్ చేసుకోను. వావ్, మా హార్ట్స్ అన్ని గెలుచుకున్నారండి మీరు. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెల్లూరు చేపల పులుసు నేను ఒక్కడనే తయారు చేసుకుని తింటానంటున్నారు, ఇప్పుడు కూడా అదే తింటున్నారట. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, అండ్ మటన్ బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారు అనంతపూర్ నుంచి, అలాగే చికెన్ బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళీ సిరిసిల్ల నుంచి సాయి. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ అంటే అన్ని ఇష్టమే, ఎంత కావాలో అంత తినడానికి ఇష్టం ఏంటి అంటారా? ఓకే, మీరు బాగా కంట్రోల్లో ఉన్నట్టున్నారు, బట్ కొంతమందికి అనిపిస్తుంది కదా ఎవరితో షేర్ చేసుకోకూడదు అని, మేబీ వాళ్ళు ఇంకా బెటర్గా ఆన్సర్ చేస్తారేమో. అండ్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్, అలాగే అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, వీళ్ళు కూడా బిర్యానీ అని వాళ్ళ ఫేవరెట్ అని చెప్తున్నారు. దోసకాయ చట్నీ వావ్. కొండాపూర్ హైదరాబాద్ నుంచి రాహుల్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా మెసేజ్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు వావ్, తిరుపతి లడ్డు ఎవరితో షేర్ చేసుకోరంట, యాక్చువల్లీ నేను కూడా అంతే. హైదరాబాద్ నుంచి ఏకనాథం మెసేజ్ చేస్తున్నారు. గులాబ్ జామున్ కూడా పంచుకోరు, అవునవును నేను ఇది కూడా ఎవరితో షేర్ చేసుకోను. గులాబ్ జామున్ అంటున్నారు కడప నుంచి సాహిత్య. ఇంకా వంకాయ మసాలా టొమాటో పప్పు బగారా రైస్ వావ్, మంచిగా లాగించాలనిపిస్తుందంట ఎవరికి. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, కరెక్ట్, చాలా మందికి అది ఫేవరెట్. బీట్రూట్ ఆర్మూర్ నుంచి, ఐఎమ్ హ్యాపీ బీట్రూట్ కూడా ఎవరో ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధా మెసేజ్ చేస్తున్నారు. నైట్ మిగిలిపోయిన రైస్ ని మరుసటి రోజు ఫ్రై చేస్తే అది మొత్తం నాకే తినాలనిపిస్తుంది. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు మెసేజ్ చేస్తున్నారు. ఇదేదో ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయాలనుకుంటా. డ్రై ఫ్రూట్ లడ్డు, బొబ్బట్లు, మడత కాజా వావ్. రత్నం పెద్దరాము, పాప అండ్ సాయి మెసేజ్ చేస్తున్నారు మచ్చబొలారం నుంచి. జాంగ్రీ అంటున్నారు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం. అగైన్ స్వీట్స్ అయిపోయాయి ఇప్పుడు, మటన్ బిర్యానీకి వచ్చేసారు మళ్ళీ. పులిపాటి వెంకటేష్, సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి, అండ్ ఆవకాయ వావ్, సమ్మర్లో ముద్దపప్పు ఆవకాయ మామిడి పండు వావ్, ఎంత బాగుంటుంది కదా, ఇంటికి వెళ్ళి నేను అదే తింటా. బుజ్జి హుడా కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా లిక్విడ్ డైట్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఓ, ఫేవరెట్ లేదు ఏది పడితే అది తింటాను నేను అంటున్నారు. నిజాంపేట్ నుంచి గణేష్ అండ్ వేదవతి. ఈతపళ్ళు అంటే ఇష్టపడుతున్నారు ఎవరు వీళ్ళు. వరంగల్ నుంచి పాష మెసేజ్ చేస్తున్నారు. ఎండాకాలంలో తాటి ముంజులు అంటే ఇష్టం మహమ్మద్ జైనుద్దీన్. ఉమ్మెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీకి అయితే చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు నాకు అర్థమవుతుంది. అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్. ఎస్, ఓ వా, ఆత్రేయపురం పూతరేకుల్ట అవి కూడా ఇష్టంట, పద్మజ నాగకుమార్ మల్లాపూర్కి. ఎస్, సో ఇది మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఎవరితో షేర్ చేసుకోకుండా తింటారు ఏంటి అంటే, ఇవి మనకి ఇవాళ షో టైంలో వచ్చినటువంటి ఆన్సర్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

మోనిక మోహితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దూసుకుపోతున్న మహిళ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తిశీలిలో. ఫార్మింగ్ లోకి పూర్తిగా రాకముందే కొంత ఐడియా ఉంది దాని గురించి మోనికాకి. 2010 నుండి ఎన్నో వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు, ఎంతో మంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడారు ఫార్మింగ్ గురించి, టెక్నిక్స్ గురించి, అండ్ ఎన్నో బుక్స్ కూడా చదివారు ఆర్గానిక్ ఫార్మింగ్ అర్థం అవ్వడానికి. మరి సొంతంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫుడ్ లోని న్యూట్రియన్స్ గురించి చదువుతూ ఇప్పటికే ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుని తన నాలెడ్జ్ ను అప్డేట్ చేసుకుంటూ ఉంటారు మోనిక. అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఒకటే అని అంటారు, హెల్తీ అండ్ క్లీన్ ఫుడ్ తిన్నప్పుడే మన దేశంలోని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని నమ్ముతారు మోనిక. మరి ఏం పండిస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ లో? తన కుమారుడి కోసం స్టార్ట్ చేసిన ఈ ఫార్మింగ్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీగా ఎదిగి ఎలా రన్ అవుతోంది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మోనికా మోహితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దూసుకుపోతున్న సూపర్ ఉమెన్ గురించి. నలభై ఎకరాల్లో ఉంది పారఖి ఆర్గానిక్ ఫార్మ్స్. పప్పులు అంటే పల్సెస్, ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్, సోయాబీన్స్, బెల్లం పొడి అంటే చెరుకుతో చేస్తారు కదా బెల్లం పొడి, ఇవన్నీ వీళ్ళ ఫామ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ లో బెస్ట్ సెల్లర్స్ అనమాట. ఇంకా ఇవి కాకుండా బియ్యం, జొన్నలు, సపోటా పళ్ళు, మామిడి పళ్ళు కూడా పండిస్తారు. ఇంకా ఇవి రొటీన్ గా పండించగా కొత్తగా ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే గోమయంతో అగరబత్తిని తయారు చేస్తారు. ఇది మోనికా ఐడియానే, కానీ మొదట్లో ఇది వర్కౌట్ అవ్వదు, ఎక్కువ మంది జనాలు కొనుక్కోరు అని హేళన చేసినా మోనికా ఎక్కడా ఆగలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఖరికి అది ఒక పెద్ద సక్సెస్ అయింది. మరి అలా కష్టపడి తన టైం అంతా ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇచ్చి ఇవాళ సుమారు కోటి రూపాయల వరకు ఆదాయం ఇస్తోంది ఈ ఫార్మింగ్. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఏ బిజినెస్ లో అయినా మరికొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అవునా? చాలా మంది జనాలు ఉన్నారంటేనే చాలా మైండ్ సెట్స్, అండ్ చాలా మైండ్ సెట్స్ ఉన్న చోటు ఒక కన్క్లూజన్ కి రావడం అంటే ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి అలాంటి ఛాలెంజెస్ లో మోనికా ఫేస్ చేసిన ఒక ఛాలెంజ్ ఏంటో తెలుసా? అసలు ఆర్గానిక్ ప్రాక్టీస్ ని అడాప్ట్ చేసుకోమని చెప్పడమే. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో రిజల్ట్స్ లేట్ గా వస్తాయి, కానీ క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి రైతులు ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి అనుకుని మొదట్లో మోనికా చెప్పిన ఐడియాస్ ని పెడచెవిన పెట్టారట. ఎరువులు, మొక్కలకి మందులు ఇవన్నీ నాచురల్ గా వాడాలి అంటే కొంత నిర్లక్ష్యమే చూపించారు రైతులు. మరి ఆ టైంలో మోనికా చాలా ఓపికతో నాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్లీ తన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లారు.

మోనికా మోహితే గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. గ్లోబల్ ఫార్మర్ బిజినెస్ నెట్వర్క్ లో మెంబర్ గా కూడా ఉన్నారు మోనిక. మరి ఈ నెట్వర్క్ లో ప్రపంచవ్యాప్తంగా ఫార్మింగ్ ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారన్నమాట. సో మెంబర్స్ వాళ్ళ వ్యూస్ ని షేర్ చేసుకుంటారు, ఫార్మింగ్ లో వచ్చే కొత్త టెక్నిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటారు. కొలాబరేషన్ కి మాత్రమే కాకుండా రైతులకి ఒక వాయిస్ లాగా నిలవాలి అనుకుంటున్న మోనిక మోహితే ఇంకా ఎంతో మంది రైతులకు సహాయం చేస్తూ దేశం కోసం మంచి ఫుడ్ ని, హెల్దీ అండ్ క్లీన్ ఫుడ్ ని అందించాలని కోరుకుంటూ ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్, ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నీళ్లు తాగండి, హైడ్రేటెడ్ గా ఉండండి, కానీ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి స్టూడియో క్లాక్ లో టైం సమయం 3 గంటలకు వస్తుంది. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. నేను మీ ఆర్జే భవాని సైనింగ్ ఆఫ్.
1: ये है विविध भारती राष्ट्रीय सेवा. मन चाहे गीत, ये कार्यक्रम आप सुनेंगे बस कुछ ही पलों में.

ఆకాశవాణి పద్మనాభయుద్ధం చారిత్రక నాటకం. రచన శ్రీ రామవరపు వెంకటరమణమూర్తి. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

0: వినండి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం.
1: విజయనగర సంస్థాన మహారాజాదిరాజ మీర్జా మన్నే సుల్తాన్ విజయరామరాజు సతీమణి మహారాణి పూసపాటి చంద్రాయమ్మ గారు వేంచేస్తున్నారహో.
2: ప్రణామాలు మహారాణి, ప్రణామాలు.
3: దివాన్ బుచ్చన్న గారు బాగున్నారా?
2: తమ దయ వల్ల.
4: వందనాలు మహారాణి, వందనాలు.
3: ఓహో, సైన్యాధ్యక్షులు, అనకాపల్లి సత్యవరం సంస్థానాధీశులు, రామభద్ర పాయకరావు గారు కూడా ఉన్నారే. బాగున్నారా మీరు?
4: తమరి దయ.
5: నమస్కారం అమ్మా.
1: నమస్కారం అమ్మా.
3: ఓహో, దంతులూరు వారు, జంపనవారు, దాట్లవారు, వత్సవాయి వారు, నడింపల్లి వారు, ముఖ్యులందరూ ఇలా రావడం మాకెంతో సంతోషదాయకం.
2: మహారాణి, నేనే వీరినందరినీ ఈనాటి మన ఆంతరంగిక సమావేశానికి ఆహ్వానించాను. వీరందరూ మన విజయనగర సంస్థానానికి ప్రాణాల వంటి వారు.
3: అందరూ ఆశీనిల్కండి. దివాన్ గారు, మనం ఇక అసలు విషయానికి వద్దాం.
2: అలాగే మహారాణి. విజయనగర సంస్థాన హితులారా, ఈరోజు మనం సంస్థానం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను చర్చించబోతున్నాం. బొబ్బిలి యుద్ధం తర్వాత పరిణామాలు, మహారాజా వారి మరణం తర్వాత వచ్చిన సమస్యకు నివారణ ఈనాటి ఈ ఆంతరంగిక సమావేశంలో మహారాణి వారు మనకు చెప్పబోతున్నారు.
4: మహారాణి వారికి అన్ని విధాలా సహకరిస్తాం.
3: నేను కోరుకుంటున్నది అదే. విజయరామ మహారాజా వారికి మీ సహకారం ఎలా అందించారో అలాంటి సహకారమే నేను కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
4: మేమందరం ఈ విజయనగర సంస్థానానికి రాజభక్తులం.
5: ఇందులో మీరు ఎటువంటి శంక పెట్టుకోవద్దు మహారాణి.
3: నేను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థాన పాలన సజావుగా సాగడానికి నేను దత్తత స్వీకరించాలని భావిస్తున్నాను.
6: సంతోషం, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మహారాణి.
2: అమ్మా, చాలా మంచి మాట చెప్పారు తల్లి.
3: కానీ అందరూ దత్తత తీసుకునే విధంగా నేను ఒక చిన్న బాలుణ్ణి దత్తత తీసుకోవడం లేదు. ఎందుకంటే నేడు మన సంస్థానంపై శత్రువుల కన్ను పడింది. బొబ్బిలి యుద్ధం తరువాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. మన మిత్రులు అనుకున్న ఫ్రెంచిదొర బుస్సీ కూడా మహారాజా వారి హత్య విషయంలో ఓ పాత్రధారని మాకనుమానం. ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే సమర్థుడైన వారినే దత్తత తీసుకుందామని మేం భావించాం. అటువంటి వ్యక్తి వలన సంస్థాన పరిస్థితులు సర్దుకుంటాయని, మన శత్రువులు వాళ్ల హద్దుల్లో ఉంటారని, సంస్థాన ప్రజలు కూడా నిర్భయంగా జీవించగలరని నా అభిప్రాయం. మరి మీరేమంటారు దాట్లవారు?
7: మహారాణి వారు తీసుకున్న నిర్ణయం సమంజసమైందే. ఈ దాట్ల వంశం వారి సంపూర్ణ

0: గారి పాలనలో మన సంస్థానం మరింత బలంగా మారుతుందని నా అభిప్రాయం. సర్వసైన్యాధ్యక్షులు పాయకరావు గారు, మీరేమంటారు?
1: ఎంత చక్కని నిర్ణయం! మహారాజా వారి తండ్రి గారు ఆనంద గజపతిరాజు గారు విజయనగర రాతికోటను నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారే ఈ ఆనంద గజపతి రాజావారి రూపంలో మళ్లీ విజయనగర సంస్థానానికి వెన్నుదన్నుగా వస్తున్నారని నా అభిప్రాయం. ఈ కాకర్లపూడి పాయకరావే కాదు, ఇక్కడున్న అందరి నాయకుల అండదండలు తమరికి ఉంటాయని అందరి తరఫున నేను ఈ కత్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.
2: ఈ జంపల వారు,
1: ఈ దాట్ల వారు,
3: ఈ దంతులు వారు కూడా,
2: ఈ వచ్చవాయి వారు,
4: ఈ నడింపల్లి వారు,
1: అందరం మహారాణి వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం.
5: అవును,
6: శిరసావహిస్తాం.

0: ఈశ పూసపాటి వంశ తేజో తిలక ఆనంద గజపతి మహారాజా వారు వేంచేస్తున్నారహో.
1: ప్రణామాలు మహారాజా. వందనాలు మహారాజా, వందనాలు.
2: సభాసదులారా, మీ అభిమానము ఈ విజయనగర దుర్గానికి 10 రెట్లు బలంతో సమానం. అందరూ ఆశీనులు కండి. ఆ దివాని బుచ్చన్న గారు, ఈనాడు మనం సభలో చర్చించవలసిన ముఖ్య విషయం.
3: మహారాజా, బొబ్బిలిపై జరిగిన యుద్ధంలో విజయం పొందినా మహారాజా వారి హత్య విషయంలో బొబ్బిలి వీరుల ప్రతీకారమే కాదు, ఇందులో ఫ్రెంచి సేనాని బుస్సీదొర కుట్ర కూడా ఉంది అనేది మన సర్దారులందరికీ ఉన్న అనుమానం. యుద్ధానంతరం విజయనగర ఫ్రెంచి వర్గాల నాయకుల రక్షణ బాధ్యతని ఫ్రెంచి వారే చేపట్టారు కదా. మరి అంత కట్టుదిట్టమైన రక్షణలో నిద్రపోతున్న రాజావారిని తాండ్రపాపయ్య అతని అనుచరులు ఎలా చేరుకోగలిగారు, ఎలా హత్య చేయగలిగారు, అంటే అది ఎలా సాధ్యమైంది అని. అంతేకాదు, రాజావారి మరణం తరువాత ఫ్రెంచి వారు రహస్యంగా పండగ చేసుకున్నారని మన వేగుల ద్వారా తెలిసిన వార్త. అంటే ఈ హత్యలో ఫ్రెంచి వారి పాత్ర లేదనుకోగలమా అని.
2: అవును దివాన్ గారు, మా అనుమానం కూడా అదే. మరి మీరేమంటారు పాయకరావు గారు?
4: నా ఉద్దేశం కూడా ఇదే మహారాజా. దివాన్ గారు చెప్తున్నది పచ్చి నిజం. మహారాజా వారి మరణం తర్వాత బుస్సీదొర గాని లేదా ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు, మన సర్దారులందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
3: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన బుస్సీదొరకు నర నరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని వణికిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
2: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాణి మన రాజమాతను ఒక్కసారైనా పరామర్శించని మిత్రద్రోహి ఈ బుస్సీదొర. వాణ్ణి నేను విడిచిపెట్టేది లేదు.
4: అంతేకాదు, మీ ధీరత్వం, దివాన్ బుచ్చన్న గారి కుశలతతో మన విజయనగర శక్తి మళ్లీ పుంజుకోవడం బుస్సీదొరకు కొనుకుటపడని విషయంగా మారింది మహారాజా.
2: అవునవును, మీరన్నది నిజమే. దివంగత మహారాజా వారి విషయంలో బుస్సీ వైఖరిని మనం ప్రశ్నించవలసిందే. ఈరోజే బుస్సీకి వర్తమానం పంపండి. త్వరలో మనల్ని కలుసుకోవాలి.
3: అవశ్యం మహారాజా.
2: ఎందుకైనా మంచిది, బుస్సీదొరను మనం ఆహ్వానిస్తున్నట్లే కబురు పంపండి. మనం మన శత్రువులపై నిఘా పెట్టినట్లుగానే ఈ ఫ్రెంచి వారిని, ఈ మిత్రద్రోహులను కూడా ఓ

0: కంట కనిపెట్టి అప్రమత్తంగా ఉండి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలి.
1: తప్పకుండా మనం బుస్సీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అందరూ సిద్ధం కావాలి.
2: సభాసదులారా, ఈ రోజున మనం చర్చించిన విషయం బయటికి పొక్కకూడదు. ఎవరి ద్వారానైనా బుస్సీ దొరకు ఈ విషయం చేరినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వార్తలు చేరవేసేవారి ప్రాణాలే కాదు, వారి బంధుజనుల ప్రాణాలకు కూడా ముప్పు. కాబట్టి అందరూ అప్రమత్తులై ఉండండి. సెలవు.
0: దివాన్ గారు,
2: మహారాజా,
0: ఈనాటి ముఖ్య విషయాలేమిటో తెలియజేస్తారా?
2: అవశ్యం మహారాజా. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన కోటని మరింత బలిష్టపరచడం జరిగింది. వేగుల వ్యవస్థను గట్టిపరిచాం.
3: మహారాజా, మన సైన్యాలు కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థాయిలో ఉన్నాయి.
0: ఇంకా చెప్పవలసిందేమైనా
2: ఉంది మహారాజా? కొద్దిసేపటి క్రితమే బుస్సీ దొర మన విజయనగరం చేరి విశ్రాంతి మందిరంలో ఉన్నారు. ఏ క్షణమైనా వారు రావచ్చు.
4: జయం జయం మహారాజా. ఫ్రెంచ్ దొర బుస్సీ మహారాజు వారు ఏం చేస్తున్నారు?
0: దివాన్ గారు, మీరు ఎదురు వెళ్లి వారిని సాధారణంగా సభలోనికి ఆహ్వానించండి.
2: అవశ్యం మహారాజా.
0: బుస్సీ దొరగారికి స్వాగతం. దయచేయండి, ఈ ఆసనంపై ఆసీనులకండి. ప్రయాణం సజావుగా సాగిందా దొరవారు?
5: అవును రాజావారు, మీరు విజయనగర మహారాజు అయినందున మాకు ఆనందంగా ఉంది.
0: అంతా రాజమాత చంద్రాయమ్మ గారి సంకల్ప బలం, మా ప్రజల కోరిక.
5: ఏమైనా మీ విజయనగర సంస్థానం అదృష్టవంతురాలు. మేం నిజాం ప్రతినిధులు కావడంతో కోస్తా ప్రాంతం మా ఆధీనంలో ఉందని మీకు తెలుసు కదా రాజావారు. ఈ మధ్యకాలంలో కొందరు ఈ ప్రాంత రాజులు పేష్కస్ సక్రమంగా చెల్లించడలేదు. ఇక మీ నుండి ఈ సమస్య రాదు అని ఆశిస్తున్నాం.
0: ఇదేమిటి బుస్సీధర గారు, మీరు ప్రస్తుతం పేష్కస్ గురించి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ప్రస్తావిస్తారని మేము ఆశించాం.
5: దేని గురించి మీరనేది?
0: బొబ్బిలి యుద్ధం తర్వాత మా మహారాజులు విజయరామ గజపతి గారు మరణించారు కదా, కనీస మర్యాదగా అప్పుడు మీరు మా మహారాణి రాజమాతను పరామర్శించనే లేదు. ఇన్నాళ్లకు వచ్చిన మీరు ఇప్పుడు మర్యాద కోసమైనా మా రాజమాతను సందర్శించకపోవడం ఎందుకో మాకు రుచించడం లేదు.
5: అది మీ మహారాజు వారి దురదృష్టం. బొబ్బిలి వారిపై మీ రాజావారు పగ తీర్చుకున్నారు. బొబ్బిలి వారికి అపకారం జరిగినందున వారు మీ రాజావారిపై కక్ష తీర్చుకున్నారు. మీ రాజావారి తప్పులే ఆయన మరణానికి కారణమని నా అభిప్రాయం.
0: మా సందేహం ఒక్కటే, బొబ్బిలి యుద్ధ రంగంలో మీ రక్షణలో ఉన్న మా మహారాజుల వారు ఎలా హత్యకు గురయ్యారో మాకు అర్థం కావటం లేదు.
5: ఆనందరాజా, ఏముంది? మీ రాజా వారు బొబ్బిలిపై దాడి చేశారు, మా చేత కూడా దాడి చేయించారు. ఓడిపోయిన బొబ్బిలి వారి వైపు నుండి పాపయ్య మీ రాజును హత్య చేశాడు అంతే.
0: అది కాదు దొరగారు, మీ రక్షణలో ఉన్న మా రాజా వారిని పాపయ్య ఎలా చేరగలిగాడు?
5: పాపయ్య కోపం అలాంటిది, అదే అతనికి అంతటి శక్తినిచ్చింది.
3: అదలా బుస్సీవారు, బొబ్బిలి యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు. బొబ్బిలి కోటలో మరణాలకి మీరు కూడా కారణమే కదా. మరి మీపై పాపయ్య ఎందుకు కక్ష తీర్చుకోలేదు? అంటే మీరే మా రాజావారిని కూడా అడ్డు తొలగించుకోవడం కోసం పాపయ్యకు రహస్యంగా రాజావారి గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించారని మా అందరి అనుమానం.
2: బుస్సీధర వారు, మీ మిత్రులైన మా మహారాజా వారి పట్ల మీ మిత్రధర్మం సరిగా పాటించలేదని మా అభిప్రాయం.
5: దివాను బుచ్చయ్య గారు, మీ అందరూ నన్ను ఇక్కడికి పిలిచి ఇలా అవమానించడం ఏమీ బాగోలేదు. మీ రాజావారికి రాజ్యాకాంక్ష ఎక్కువ. తన విజయం కోసం మాతో కలిశాడు. మేము ఎంత రక్షణ పెట్టినా తన జాగ్రత్త తాను కూడా చూసుకోవాలని మీ రాజాగారికి తెలియదా? ఈ విషయంలో ఆయన తప్పే ఆయన ప్రాణం తీసింది.
3: ఏమిటిది బుస్సీదొరా, మీ తప్పంతా మా రాజా వారిపై వేస్తున్నారు? సేనానిగానే చెప్తున్నా, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.
5: నన్ను ఇక్కడ పిలిచి ఇలా అవమానిస్తే నేను సాగించను. ఇదే పెంచి వారి హెచ్చరిక. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు.
2: ఆగండి, అందరూ శాంతించండి. బుస్సీధర గారు, మీరిలా

0: మా రాజావారిని దూషిస్తే మేము సహించలేము. వారు కూడా మీ మిత్రులేనన్న సంగతి మర్చిపోయారా? మా రాజావారి రక్షణ చేయలేకపోయిన మీ ఫ్రెంచి వారు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి. మా మాటని కాదని మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
1: ప్రతీకారం తీర్చుకుంటాం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. మీ సంగతి చూస్తా.
2: దివాన్ గారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బుస్సీ పగ పాము పగే, అందరూ కలిసి యుద్ధ ప్రణాళిక వేయండి. బుస్సీని ఓ కంట కనిపెట్టి ఉంచాలి. అవసరమైతే బెంగాల్ నుండి ఇంగ్లీష్ దొరలను రప్పిద్దాం. సైన్యాలను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచండి.
3: మేము సిద్ధం.

0: జయము జయము రాజమాత, దివాన్ బుచ్చన్న గారు తమని కలవాలని కోరుతున్నారు.
1: రమ్మని చెప్పు.
0: చెప్తాం రాజమాత.
2: రాజమాత చంద్రాయమ్మ గారికి నమస్కారాలు. రాజమాత, మీరు కుశలమే కదా?
1: రండి దివాన్ గారు, రండి. అలా ఆశీనులకండి. ఏమిటి యుద్ధ విశేషాలు? ఎలా ఉంది మన రాజావారి విజయ పరంపర?
2: ఆ భగవంతుని దయ వల్ల మన విజయ పరంపర నిరాఘాటంగా కొనసాగుతోంది రాజమాత. మీ వద్దకు నా ఈ రాక మహారాజావారి విజయాలు తెలపడానికే.
1: ఇంకే మంచి వార్తలే తెచ్చారన్నమాట.
2: అమ్మా, రాజావారు యుద్ధరంగంలో దూసుకుపోతున్నారు. విజయదుందుభులు మోగుతూనే ఉన్నాయి. బుస్సీ కుట్రని మనం బయట పెట్టడంతో కోపంగా ఉన్న ఆ దొర ఆంగ్లేయుల స్థావరాలైన విశాఖపట్నం, బెండమూర్లంక, ఇంజరములను ఆక్రమించాడు. అయితే ఈ ప్రాంతాలన్నీ మన ఆధీనంలోనే ఉన్నాయి. ఆంగ్లేయులు మన అనుమతితోనే అక్కడ ఉంటున్నారు. ఫ్రెంచి వారిని సమయం చూసి ఎదురు దెబ్బ తీయాలని రాజావారు వేచి ఉన్నారు.
1: ఓహో, అలాగా.
2: ఇంతలోనే మనకి సమయం కలిసి వచ్చింది. తమిళ ప్రాంతంలో ఇంగ్లీషు వారి ధాటికి తట్టుకోలేక పాండిచ్చేరి ఫ్రెంచి గవర్నరు బుసీని అక్కడికి పిలిపించాడు. ఆ తరుణం చూసి రాజావారు మన సర్వసేనాని పాయకరావు గారిని పంపి విశాఖపట్టణాన్ని ఫ్రెంచి వారి నుంచి విడిపించి దానిని మళ్లీ ఇంగ్లీషు వారికి ఇచ్చి ఆ స్థావరంపై ఇంగ్లీషు వారి జెండా ఎగరవేశారు.
1: భేష్ దివాన్ గారు, భేష్.
2: ఇది తెలిసి పాండిచ్చేరి గవర్నరు మన విజయనగరం పైకి సేనలను పంపాడు. మనం ఒక్కరమే ఫ్రెంచి వారిని ఓడించగలం. అయినా భారీ నష్టం తగ్గించడానికి కలకత్తాలోని క్లైవ్ దొరకు ఆంగ్ల సైన్యాన్ని పంపమని వర్తమానం పంపాం. ఇలా మన సైన్యం అటు ఆంగ్ల సైన్యం కలిసి పిఠాపురం దగ్గర చందుర్తి వద్ద ఫ్రెంచి వారిని, వారికి సాయం చేస్తున్నటువంటి పిఠాపురం రాజాను, ప్రతాపురం రాజాను ఓడించారు. పిఠాపురం వారు, ప్రతాపురం వారు సామర్లకోటకి పారిపోయి అక్కడ డచ్ దేశం వారి రక్షణలో ఉన్నారు. తగిన సమయం చూసి రాజావారు సామర్లకోటపై దాడి చేసి వాళ్లని ఓడించారు. ఆ తరువాత మన సైన్యం, ఆంగ్ల సైన్యం మజిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మన దెబ్బకి ఫ్రెంచి వారి పని ఎక్కడతో అయిపోయింది.
1: అంటే మన ఆనంద రాజావారు ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారన్నమాట.
2: అవునమ్మా, మన రాజావారు ఇటు నిజాము నవాబుని, అటు ఇంగ్లీషు వారిని సమతూకంలో ఉంచుతూ బహుచతురతతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. మళ్లీ తిరుగుబాటు చేసిన పిఠాపురం వారిని, పెద్దాపురం వారిని, డచ్చి వారిని ముండూరు యుద్ధంలో ఓడించి తనకు ఎవరు ఎదురు తిరగకుండా చేసి విజయనగర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
1: బాగుంది, అంతా బాగుంది. చాలా మంచి మాట చెప్పారు దివాన్ గారు. మొత్తానికి మన ఆనంద రాజావారు ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఈ తెలుగు నేలపై నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడన్నమాట. ఇన్నాళ్లకు మనకు ద్రోహం చేసిన ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారు మన మహారాజు. ఈనాటికి ఫ్రెంచి వారికి తగిన పరాభవం జరిగినందుకు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది దివాన్ గారు.
2: ఇక నాకు సెలవు రాజమాత, మళ్ళీ త్వరలోనే కలుస్తాను.
1: అలాగే.
0: రాజమాత, మీరు చేసిన ఈ పని ఏమీ బాగోలేదని మా అభిప్రాయం.
1: ఎందుకు బాగులేదు? యుద్ధ సమయంలో ఆరోగ్యం పాడై స్ఫోటకం సోకడం వల్ల ఆనందరాజు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా. రాజు లేకుండా విజయనగరం సంస్థానాన్ని ఎలా ఉంచగలం? అందుకే ఈ పని నేను చేయవలసి వచ్చింది. రాజ్య రక్షణ కోసం చేసిందే ఇది. దీనిపై మీకున్న అభ్యంతరం ఏమిటో?
0: అదే నాకు నచ్చలేదు. ఈ రాజ్యభారం వహించడానికి మేము లేమా? మా తమ్ముడి పడే అర్హత మాకు లేదా? బాలుడైన వెంకటరాజుకు మీ భర్త పేరే విజయరామరాజుని పేరు పెట్టి ఈ సంస్థాన సింహాసనంపై కూర్చోబెట్టడం, మీకు ఈ సర్దారులు ఒత్తాసు పలకడం నాకు నచ్చలేదు. అసలు ఇదేమీ బాగులేదు. పెద్దవాణ్ణి, దక్షుణ్ణి నేను లేనా? అంతేకాదు, మీ దత్తపుత్రుడు ఆనందరాజే గతంలో స్వయంగా తన తదనంతరం నేనే ఈ విజయనగర సంస్థాన మహారాజు కావాలని నన్ను ఆదేశించడం జరిగింది కూడా. ప్రస్తుతం మీరు ఆయన కోరికలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆనందరాజు ఆత్మ ఎంత క్రోవిస్తుందో మీకు తెలియదా?
1: సీతారామరాజా, ఏమిటి ఏమిటి నన్ను మీరు దూషిస్తున్నారు? నా భర్త విజయరామ గజపతిరాజు గారు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే నేను ఈ దత్తతను చేసుకున్నాను. అందుకే మీ తమ్ముడు వెంకటపతిరాజులం గారిని దత్తత తీసుకుని విజయరామరాజుగా పేరు పెట్టి ఈ విజయనగర సింహాసనాధీశుని చేశాను.
0: మీరు చేసిన ఈ పని వలన పెద్దవాడినైనా నాకు రాజ్యంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు దివాన్ బుచ్చన్న, మరికొందరు సర్దారులు ఒత్తాసు పలకడం ఏమీ బాగోలేదు.
2: సీతారామరాజుల వారు కొంచెం శాంతించాలి.
0: ఏమిటండి శాంతించేది? నాకు అన్యాయం జరిగింది. నాలాంటి సమర్థుడు దీన్ని ఎలా జీర్ణించుకోవాలి? చెప్పండి బుచ్చన్న గారు.
1: సీతారామరాజా, మీ ధోరణి మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండనీయలేదని, రాజ్యంలో ఎన్ని అలజడులు సృష్టించారో, ఎందరి చేత తిరుగుబాట్లు చేయించారో మాకు తెలియదా? ఎక్కువ మంది సర్దార్లు మా చిన విజయరామరాజు పక్షాన నిలబడ్డంతో మీ దూకుడు కొంత తగ్గింది గాని, లేకపోతే గతంలో మాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే.
0: అమ్మా, గతం గత, ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు తిరగదోడుతున్నారు. మీరు అన్ని మర్చిపోవాలి.
1: ఎలా మర్చిపోగలం సీతారామరాజా? కోట రక్షణాధికారిని లోపర్చుకుని మమ్మల్ని బాలరాజు గజపతిని గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నించడం, మా సర్దార్లు మీకు ఎదురు తిరగడం అందరికీ తెలిసిందే కదా. ఇకనైనా ఈ పనులాపి విజయనగర సంస్థాన విజయాలకు తోడ్పడండి. నేను మీలో మార్పును ఆశిస్తున్నాను. తెలిసిందనుకుంటాను.
0: ఇప్పుడే తెలుస్తోంది.
1: చూడండి, మనకెందుకీ గృహ కలహాలు? మీరు మీ తమ్ముణ్ణి మహారాజుగా గుర్తించండి. మీకు ఈ రాజ్యంలో సముచిత గౌరవం కలిగేలా మిమ్మల్ని కూడా దివాన్గా నియమిస్తున్నాను. ఒక అన్నగా తమ్ముని తీర్చిదిద్దండి. ఏమంటారు?
2: అంగీకరించండి సీతారామరాజా. ఈ రాజ్యానికి మీ సోదరులే కదా మహారాజుగా ఉంటున్నారు. మనందరం కలిసి పనిచేద్దాం.
0: తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును కదా. ప్రస్తుతానికి ఇదే తరుణోపాయం. నాకు సమ్మతమే ఉచ్చన్న గారు. నేను నా తమ్ముణ్ణి మహారాజుగా గుర్తిస్తున్నాను.
1: శుభం పలికారు.
2: మంచి శుభపరిణామం రాజమాతా.

0: గారికి జయం జయం.
1: ఏమిటి వర్తమానం?
0: మీకోసం ఎవరో ఈ రాత్రి వేళ వచ్చారు, మిమ్మల్ని తప్పనిసరిగా కలియాలని అంటున్నాడు.
1: వెళ్ళు, అతన్ని ప్రవేశపెట్టి బయట పహరాకాయ్, ఎవ్వరు ఇటువైపు రాకూడదు.
0: చిత్తం.
2: దొరవరికి వందనాలు.
3: నువ్వు ఇటువైపు రావడం వేరే ఎవరు చూడలేదు కదా.
2: జాగ్రత్తగానే వచ్చానయ్యా.
3: మనం అనుకున్న పని ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. పెద్ద దివాన్ బుచ్చన్న చావుతో మనకు సగం పిడ వదిలింది. ఇక చంద్రాయమ్మని ఎవరు కాపాడుతారో చూస్తాను. ఆ బుచ్చన్న ముందే నన్ను నిలదీస్తుందా, నన్ను దోషిగా నిలబెడుతుందా? ఇంకా ఉపేక్షించను. చంద్రాయమ్మ ప్రస్తుతం దీవుపల్లి కోటలో శ్రాంతి తీసుకుంటోంది. ఆమె మళ్లీ విజయనగరం కోటలోకి రాకూడదు.
2: త్వరగా
3: పని గుట్టుగా సాగిపోవాలి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో మీ ప్రాణాలే కాదు, మీ కుటుంబం మొత్తం తెలిసింది కదూ.
2: సోత్తారుగా నా శాఖ సఖ్యం.
3: ఇంత జాగ్రత్తగా వెళ్ళిరా, శుభవార్త వినిపించు. వెళ్ళు.
2: సిద్ధం ధరా.
3: వెళ్ళు.
4: జయం మహారాజా, జయం.

0: దివాన్ సీతారామరాజు గారు వేణు చేస్తున్నారు.
1: అన్నగారిని లోనికి తీసుకునిరా.
2: అంత క్షేమమే కదా సోదరా.
1: రండి అన్నగారు, దయచేయండి. మీరు కుశలమేగా?
2: కుశలమే సోదరా. విజయ, సావకాశంగా వింటానంటే మన రాజ్య వ్యవహారాలు ఒకసారి విన్నవిద్దామని వచ్చాను.
1: అన్నగారి నీడలో విజయనగర సంస్థానం ఎలా ముందంజ వేస్తుందో మేము వార్తలు వింటూనే ఉన్నాం.
2: సోదరా, అవసరమైనప్పుడు అటు తలవగ్గుతూ ఇటు మరల మనల్ని విభేదించే వారిని ఎదురిస్తూ ఒక పక్క ఇంగ్లీషు వారిని ఇంకో పక్క నైజాం నవాబుని సమతూకంలో ఉంచుతూ మన సంస్థానాన్ని రెండు రెట్లు స్థాయికి చేర్చాను. ఒకసారి జైపురం రాజాను ఓడించి మాడుగుల, ఆంధ్ర, సాలూరు, కురుపాం, సంగమ వలస లాంటి ఓ 10 ప్రాంతాలను కూడా మన రాజ్యంలో కలపడం మీకు తెలిసిందే కదా.
1: అవును అవును.
2: అంతేకాదు, మనకు ఎదురు తిరిగిన తిరుగుతున్న 20 మంది రాజుల్ని మన దేవుపల్లి కోటలో బంధించాను. ఇప్పుడు మనమంటే అటు పర్లాకిమిడి ఇటు జైపూర్ రాజాలు బెదిరిపోతున్నారు.
1: అవునవును, అంతా బాగుగానే ఉంది, కానీ మళ్లీ ఓ సమస్య వస్తుందేమోనని అనుమానంగా ఉంది.
2: కేవటి, మళ్లీ నాపైన ఫిర్యాదులు వచ్చాయా? లేదా నిన్ను రాజును చేసి నేను నా ఇష్టారాజ్యంగా రాజ్యపాలన పరోక్షంగా చేస్తున్నానని ఎవరైనా అంటున్నారా? అలా అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ భర్తం పడతాను.
1: అది కాదు, అది కాదు అన్నగారు, ఇలాంటివి జనాలు అంటూనే ఉంటారు.
2: అయితే ఇంకా ఉన్న సమస్య ఏమిటి?
1: మన రాజ్య విస్తరణ సందర్భంగా మీరు తరచుగా నిజాం నవాబు ఇంగ్లీషు వారితో సంధులు ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే మన రాజ్యం పెరుగుతున్న కొలది ఆ ఇంగ్లీషు వాళ్లకు మనం కట్టవలసిన పేష్కస్ కూడా పెంచుకుంటూ పోతున్నారని నేను వింటున్నాను. ఇలా అయితే భవిష్యత్తులో మనం ఈ పేష్కస్ భరించలేనంతగా పెరిగిపోతుందేమోనని నాకు కాస్త ఆందోళన.
2: విజయరామరాజా, నీవు నెమ్మదిగా రాజ్య నిర్వహణలో వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లున్నావే. అయితే నా పెత్తనానికి మోసం రాకుండా చూసుకోవాలి, చూసుకోవాలి. అలాంటిదేమి లేదు విజయరామరాజా, అవన్నీ నే చూసుకుంటాగా. నువ్వు నిశ్చింతగా ఉండు, మన రాజ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
1: అది కాదన్నగారు, పేష్కస్ పెరిగే కొలది మనం చెల్లించవలసిన దానికోసం అనవసరంగా రైతులను, వ్యాపారులను, మన సామంత రాజులను ఇబ్బంది పెట్టవలసి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రాజ్యానికి మంచిది కాదు కదా అని.
2: మరేం భయం లేదు విజయరామరాజా, నేనంటే పడిన సర్దారులు ఇలాంటి చాడీలు మీ చెవిలో చెప్తుంటారు. మీ బదులుగా నేను రాజ్య వ్యవహారం నడపడం వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళు మీలో ఇలాంటి భయాలు సృష్టిస్తున్నారు. మీరు వాటిని లెక్క చేయకండి. అలాగే ఈ ఇంగ్లీష్ దొరలు కూడా మీ మీద ఒత్తిడి తెచ్చి నన్ను ఎన్నిసార్లు దివాన్ పదవి నుండి తొలగించేలా చేయలేదు.
1: రాజునన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది, తప్పదు కదా. అయినా ఈ మధ్యకాలంలో తెల్లవారి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
2: అవును అవును సోదరా, మీరు నా నీడలో నిశ్చింతగా హాయిగా ఉండండి, అన్ని నే చూసుకుంటాగా.
1: అది సరే. విశాఖపట్నంలోని కంపెనీ వారి కౌన్సిల్ ఇన్ చీఫ్ మన విజయనగరంపై ఏ విధంగానైనా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని తగ్గించుకుని పేష్కష్ కూడా పెంచమని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంగ్లీషు వారు మన రాజ్యాన్ని 3 భాగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకు మనపై ఉన్న నమ్మకం వారి ఆటలను సాగనీయలేదు.
2: అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు చెప్పింది కూడా నిజమే. మన విజయనగరం వైపు తెల్లదొరలు చూపు పడకుండా మనం జాగ్రత్త వహించాలి సుమా.
1: అవును, ఏది ఏమైనా తెల్లవారి వలన ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళనగా ఉంది. చూద్దామన్న గారు, కాలం ఎటువైపు నడుస్తుందో.
2: అమ్మో, తమ్ముడు నా చేయి.

0: జారిపోయేటట్టున్నాడు. నేను జాగ్రత్త పడాలి.
1: సెలవా సోదరా, నేను వస్తా. నీవు ఏమీ ఆందోళన పడకు, నేనున్నానుక, అన్నీ చూసుకుంటా, వస్తాను.
2: అలాగే అన్నగారు. అన్నగారు నేను రాజ్య విషయంలో కలుగు చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. నేను కూడా జాగ్రత్త వహించాలి. తగిన సమయంలో సరైన చర్య తీసుకోవాలి.

0: జేము జేము మహారాజా, జేము జేము,
1: జయము జయము మహారాజా, జయము జయము.
0: మహారాజా వందనం.
2: అందరూ మీ మీ ఆసనాలలో ఆసీనులు కండి. సర్వులు క్షేమమే కదా?
3: క్షేమమే మహారాజా.
2: సభికులారా, వ్యవసాయ పనులు, అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నాయి కదా? మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో నిర్భయంగా విన్నవించుకోవచ్చు.
3: మహారాజా, మేమంతా క్షేమమే, కానీ దేశంలో అప్పుడప్పుడు కరువు వస్తున్నా తమరి దయవల్ల ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మహారాజా.
2: మీ అందరి క్షేమమే మా విజయనగర సంస్థానానికి శ్రీరామ రక్ష.
4: మహారాజా జయం జయము. మీ దర్శనం కోసం ఎవరో 10 సంవత్సరాల బాలుడు ప్రాధేయపడుతున్నాడు.
2: ఎవరు? బాలకుడా? వెంటనే ప్రవేశపెట్టండి.
3: చిత్తం ప్రభు.
5: విజయనగర సంస్థాన సార్వభౌమ పూసపాటి వంశకుల తిలక సంగీత సాహిత్య రసజ్ఞ, మీకిదే ఈ యోగి ప్రణామాలు చేస్తున్నాడు. దయచేసి స్వీకరించండి ప్రభు.
2: ఆహా, ఇంత చిన్నవాడైనా ఏమీ సంబోధన. ఓ బాలక, నీ ప్రణామాలను ఆనందంగా స్వీకరిస్తున్నావు.
5: ధన్యుణ్ణి ప్రభు.
2: ఇంతకీ మా దర్శనం కోసం ఎందుకు రావాలనుకున్నావు?
5: ఎదురులేని ఎంబలి త్రాగుతున్న ఈ యోగిని పోషించి రక్షింపవలనని వేడుకొనుటకై ఏలిన వారి దర్శనం కోరి వచ్చితిని.
2: చట్టి సత్యప్ప గారు.
6: మహాప్రభు,
2: ఎదురులేని ఎంబలి అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
6: మీకు తెలియంది కాదు మహారాజా, ఈ పేదబాలుడు తాను తాగుతున్న అంబలిలోకి నూకలు కూడా సంపాదించుకోలేనంత పేదవాడిగా ఉన్నానని అంటున్నాడు మహారాజా.
2: శభాష్ బాలక, నీ సమస్యను ఎంత సరసంగా తెలియజేశావు. నిన్ను చూస్తే ఆనందం కలుగుతోంది. ఎక్కడ నుండి వచ్చావు?
5: దీన ప్రాణ రక్షక, జనహృదయ నేత. మాది గోదావరి మండలం, క్రొత్తలంక గ్రామం. మా తాతగారు ఈశ్వరప్ప శాస్త్రి, మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి. చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కాలం చేశారు మహారాజా.
2: ఎంత కష్టం వచ్చింది రాయన. మరి ఇప్పుడు నీవు?
5: నన్ను ప్రస్తుతం మా పెదతండ్రి ఆదుకుని పెంచుతున్నారు. ప్రస్తుతం మా గోదావరి సీమలో దుర్భిక్షం వలన మా స్వగ్రామం వదిలి ఈ విజయనగరం వచ్చాము మహారాజా.
2: ఓహో, అలాగా.
5: అవును మహారాజా, అందరూ మీ మంచి గురించే చెప్తున్నారు.
2: మంచి పని చేశావు నాయన, నీకు సదా మేలే జరుగుతుంది. భయపడకు, నేటి నుండి నీకు 3 పూటలా మా దివాణంలోనే భోజన సదుపాయాలు కలుగుతాయి.
5: ధన్యుణ్ణి మహారాజా, అన్నదాత ధన్యుణ్ణి.
2: అంతేకాదు, మీ పెదనాన్నగారికి నేటి నుండి జీవనోపాధి కూడా కల్పిస్తున్నా. సంతోషమేనా?
5: శతకోటి వందనాలు మహారాజా, శతకోటి వందనాలు.
2: ఇంకో మాట
5: ప్రభు,
2: మేము నీ పేరుకు ముందు రామపదాన్ని చేరుస్తున్నాం. నేటి నుండి నీ పేరు రామయోగి. రామయోగి, ఆ రామతీర్థస్వామి, సీతారామస్వామి దీవెనలు సదా నీపై వర్షిస్తాయి. నీవు మా కోటలో నిర్భయంగా తిరగవచ్చు. ఈ సంస్థానమందే పండితుల వద్ద నీకు విద్యా ప్రదానం జరుగుతుంది.
5: మహారాజా, మహారాజా, మీకు నా వేవేల ప్రణామాలు. ఆర్తరక్షక ధన్యుణ్ణి.
2: మా సంస్థానంలోని పూజారి తిమ్మన, చట్టి సత్యప్ప, చల్లా సుబ్బరాయ శాస్త్రి వంటి గొప్ప వ్యక్తి కావాలని మా ఆకాంక్ష.
5: మీ ఆనతి నాకు శిరోధార్యం మహారాజా.
7: ఈ మధ్యకాలంలో రాజావారు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నారు, మేం తెలుసుకోవచ్చా?
2: నిజమే, నేను కూడా ఇదే విషయం మీతో మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాను మహారాణి.
7: ఏమిటి, మన రాజకుటుంబం విషయమా, లేదా రాజ్యపాలనలో ప్రతి విషయంలో మీ అన్నగారి అతి జోక్యం తన చేయే పైనుండాలనే భావం గురించా?
2: కాదు సీతయ్యమ్మ, నువ్వన్న ఆ 2 విషయాలు ఎప్పుడూ ఉండేవే. ఆ 2ే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం మన విజయనగర సంస్థానంపై తెల్లవాడి రూపంలో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకనిపిస్తుంది.
7: ఓ, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నమాట.
2: అవును సీతయ్యమ్మ, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
7: అలాగే.
2: మా అన్న సీతారామరాజు గారు విజయనగర పూసపాటి వారి కుటుంబ గౌరవం కాపాడేవారే. కాని వారిని కాదని చిన్నవాడినైన నన్ను రాజమాత చంద్రయ్యమ్మ గారు విజయనగర వారసునిగా చేయడం అన్నగారికి ససేమిరా ఇష్టం లేదు. దానివల్లే కొన్ని అరాచకాలు చేశారు. మీకు తెలియంది కాదు, ఆఖరికి రాజమాతను కూడా చంపించారని వినికిడి.
7: అవును, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.
2: అన్నగారిని గౌరవిస్తే రాజ్యపాలన విషయంలోనూ నన్ను కాదని తానే మహారాజు వలె ప్రవర్తించడం కూడా చేశారు. అందుకే ఆయన్ను దివాన్ పదవి నుండి కూడా తప్పించడం జరిగింది. యుద్ధాల పేరుతో ధన వ్యయం, శత్రువులను పెంచుకోవడం, తోటి రాజుల్ని జమీందారులను దేవుపల్లి కోటలో బంధించడం, ఇలా చేస్తే మున్ముందు మన రాజ్యంకు ఎంతవరకు మంచిది? అన్నగారనే గౌరవం వల్ల కొన్నిసార్లు సర్దార్ల మధ్య చీలిక రాకూడదనే భావంతో నేను ఉదాసీనంగా ఉండక తప్పలేదు. ఇంకో పక్క నిజాం నవాబు ఈ ప్రాంతాలపై పాలనా అధికారాన్ని ఇంగ్లీషు వారికి ఇవ్వడం వల్ల మన సంస్థానంపై కూడా తెల్లవారి ప్రభావం పడింది. మన సైన్యం మన పాలన విషయంలో వాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. అలాగే అన్నగారు కూడా ఇంగ్లీషు వారికి లంచాలు ఇస్తూ తన మాటే చెల్లేటట్లుగా కూడా చేస్తున్నారని వినికిడి.
7: ఓ, మరి మనమేం చేయలేమా? గతంలో ఆనందరాజు గారు ఫ్రెంచి వారిని తరిమివేసినట్లుగా మనం కూడా ఈ తెల్లదొరల్ని వదిలించుకోలేమా?
2: ప్రస్తుత పరిస్థితులు అంత బావులేవు రాణి. నైజాం నవాబు బలం సన్నగిల్లుతోంది. స్థానిక రాజులు జమీందారులు ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీష్ వారికి దాసోహము అంటున్నారు. ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసే బదులుగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాను. తప్పనిసరైతే సంస్థాన గౌరవం కోసం యుద్ధానికి కూడా సిద్ధమే, కాని అంత జన నష్టం ఎందుకు కలిగించాలా అని ఆలోచిస్తున్నాను.
7: మరి మన సర్దార్లు ఈ విషయంలో ఏమంటున్నారు?
2: మన సర్దారులకు ప్రజలకు నేనంటే అమిత గౌరవం.
7: అవును,
2: అందుకే ఆ తెల్లవాళ్లు మన సంస్థానాన్ని మూడు భాగాలు చేసి వేలం వేయదలిస్తే మన వాళ్లు వాళ్ల ఆటలు సాగనవ్వలేదు. మన వాళ్ల రాజభక్తిని మనం ఎప్పుడూ సంశయించనక్కర్లేదు. ఏమిటి రాణివారు ఆలోచిస్తున్నట్లున్నారు?
7: ఈ సమయంలో నేను ఏమైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను మహారాజా.
2: వీరనారి నోటి నుండి రావలసిన మాట ఇది. అయితే సీతయ్యమ్మ, నేను చెప్పేది శ్రద్ధగా విను.
7: అలాగే చెప్పండి ప్రభు.
2: యుద్ధం తప్పనిసరి అయితే నీవు యువరాజా నారాయణ గజపతి ఒక పని చెయ్యాలి.
7: సెలవేయండి ప్రభు.
2: మీరిద్దరూ మన విజయనగరం కోటలో ఉండొద్దు. మన సర్దార్ కాకర్లపూడి బాపిరాజు మీకు బాసటగా ఉంటాడు. మీరిద్దరూ అడవుల్లోని కాశీపురం కోటకు వెళ్లిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. రాణివారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకండి. మన యువరాజును మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మక్కువ కోటకు గాని ఆంధ్ర కోటకు గాని వెళ్లిపోండి. మన సంస్థాన ప్రజల మన్నన సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ఆలోచించి తగిన విధంగా ఇంగ్లీషు వారితో ఒప్పందాలు చేసుకోండి. మన విజయనగర సంస్థాన స్థితి ఎలా ఉన్నా అది మన కుటుంబం చేతుల నుండి జారిపోకుండా

0: Company.
1: Long live the British Company. Long live our beloved Chief and Council of Faizal Pata.
2: Long live.
1: Long live.
3: Long live.
0: Long live.
4: Now let us come to the point. మనకు హెడ్ఏక్ గా ఉన్న విజయనగరాన్ని ఎలా అటాక్ చేయాలి, విజయనగర సంస్థానాన్ని ఎలా నాశనం చేయాలి? బెండర్ గారు, మీ పని పూర్తయిందా?
5: యస్ సార్. మద్రాస్ గవర్నర్ ఆర్డర్స్ పై నేను విజయనగరం కోటను ఆక్యుపై చేశాను. ఇప్పుడు కోట నా కంట్రోల్లో ఉంది.
4: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకముందు వైజాగ్ పటాం కౌన్సిల్ మెంబర్స్ విజయనగరంలో భూములు ఆక్షన్ వేస్తే రాజుపై గౌరవంతో ఎవ్వరూ కొనలేదు. రాజంటే ఆ ప్రజలకు అంత ప్రేమ?
5: ఎస్ చీఫ్. అలాగే రాజుకి ప్రజలంటే అతని స్టాఫ్ అంటే అంతే అభిమానం. వారందరినీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన విధంగా ఆదుకుంటేనే తాను ఫ్యాంక్షన్ తీసుకుని మద్రాస్ గాని మచిలీపట్నం గాని వెళ్తాడట.
4: నాథింగ్ గోయింగ్. రాజు ప్రజల్ని స్టాఫ్ ని మనమెందుకు చూసుకోవాలి? మనకు తీసుకోవడమే తెలియాలి, ఇవ్వడం కాదు. రాజుపై యుద్ధం చేద్దాం.
6: సార్, సార్, ఎన్ ఇంపార్టెంట్ మెసేజ్ సార్.
4: గివ్ మీ. ఓ, ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విజయనగరము రాజా మద్రాసు వైపు గాని మచిలీపట్నం వైపు గాని వెళ్లలేదు. వైజాగ్ పటం వచ్చి అక్కడ నుండి సింహాచలం వెళ్లాడు. ఇప్పుడు నెమ్మదిగా పద్మనాభం వైపు వెళ్తున్నాడు. యుద్ధం కోసం సిద్ధమవుతున్నట్లు ఉన్నది. అక్కడ రాజుకి ఫుడ్ గ్యాంగ్స్ సప్లైకి ఇబ్బంది లేదు. అక్కడే ఆయన వర్షిప్ చేసే పద్మనాభ టెంపుల్ ఉన్నది. వాటర్ ప్రాబ్లం లేకుండా గోస్థాని నెవరు ఉంది.
5: ఎస్, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు చీఫ్. మన ఆర్మీని కదిలించాలి.
4: ఎస్, యు ఆర్ రైట్ మిస్టర్ ఫెండర్గాష్. మీ ఆర్మీని భీమిని పటేం వద్ద నిలపండి. కెప్టెన్ కాల్స్ తన ఆర్మీతో విజయనగరం కంటోన్మెంట్ నుండి బయలుదేరమనండి. ఎప్పటికే మద్రాసు నుండి మందుగుండు, ఫీరంగులు, తుపాకీలు వచ్చి అక్కడ రెడీగా ఉన్నాయి. విజయరామరాజుని పద్మనాభం వైపు కాకుండా మద్రాసు గాని మచిలీపట్నం గాని వెళ్లమని గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్ను మళ్లీ రాజుకు పంపుతున్నాను. మనందరం యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. ప్రజల నుండి రాజుకు ఏ విధమైన సహాయము అందకూడదు.
5: మేము యుద్ధానికి సిద్ధం. వీఆర్ రెడీ ఫర్ వార్.
2: లాంగ్ లివ్ కింగ్. లాంగ్ లివ్ కింగ్. Long live England!
3: Long live India!
2: Long live East India Company!
3: Long live East India Company!
0: Long live!
3: Long live!
0: Long live!
7: Maharaja, Jain Jain, ఈ తెల్లదారా మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
8: రండి, వెల్కమ్.
9: ఈ లెటర్ ఫ్రెండర్ గాష్ ద్వారా తమకు పంపారు. నా పేరు శామ్యుయల్.
8: ఓహో, అలాగా. ఇది మీరే చదవండి.
9: మిస్టర్ విజయరామరాజు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు చెప్పింది మీకిచ్చే పెన్షన్ తీసుకుని ఈ ప్రాంతం వదిలి వెళ్ళమని. కానీ మీరిప్పుడు పద్మనాభంలో ఉండి సైన్య సమీకరణ చేస్తున్నారు. తక్షణం ఇది ఆపండి. మీరు పద్మనాభం విడిచిపెట్టి

0: మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్లి పోండి. ఇది మా ఆర్డర్. లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అది ప్రమాదకరం. సో లేవ్ పద్మనాభం ఇమీడియట్లీ.
1: ఏయ్ తెల్లదొరా, మా మహారాజుని బెదిరిస్తావా?
2: నీ ఎందుకు చూస్తావు?
3: ఆగండి ఆగండి ఆగండి సర్దారులు, ఆగండి. శామ్యూల్, ఇదే నా సమాధానం. మీ దొరకు వినిపించు. నేను నా ప్రజల కోసం, నా సిబ్బంది కోసం ఈ రణరంగంలో నిలిచి ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా మీరు సైన్యాన్ని పంపి నా ప్రజలను, పసివాళ్లను, ముసలివాళ్లను, నా కుటుంబీకుల్ని, నన్ను నాశనం చేస్తానంటే ఎలా? నా వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న నా సైనికులు, నా సర్దారులు అందరూ విజయనగర సంస్థాన పరిరక్షణకు, రాజవంశ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ఈ యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. లొంగిపోవడం కాదు మా ముందున్న ప్రశ్న. ఆత్మగౌరవ రక్షణే ప్రస్తుతం మా కర్తవ్యం. యుద్ధమే అనివార్యమైతే అందుకు మేమంతా సిద్ధం. మిస్టర్ శామ్యూల్, ఈ సమాధానమే మీ దొరకు వినిపించు. మహాసేనానులారా, సర్దారులారా, అందరూ ఈ రాత్రి జాగరూకులై ఉండండి. బహుశా రేపు ఉదయం యుద్ధం ప్రారంభం కావచ్చు. సిద్ధంగా ఉండండి.
4: సిద్ధం.

సోల్జర్స్ తెల్లవారుతోంది. రాజు సైన్యం ఇంకా రెడీ కాలేదు. ఎప్పుడే మనం దాడి చేద్దాం. వి విల్ స్టార్ట్ అటాక్. ఎలాగైతేనే విజయరామరాజును దెబ్బతీయగలం. రాజు సైన్యము సిద్ధము కావడానికి టైం ఇవ్వకూడదు.

0: సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. తెల్లవారక ముందే మనపై తెల్లవాడు దాడి ప్రారంభించాడు. మన మట్టిని మనమే రక్షించుకుందాం. నీలాద్రి రాజా, రామచంద్ర రాజా, తిరుమల రాజా, కొండరాజు, హాల్రాజు, వెంకటపతిరాజు, ఆయుధాలు సిద్ధమే కదా. అప్పల్ రాజా, హుస్సేన్ బేగ్, నరసరాజా, విజయగోపాల రాజా, పద్మనాభరాజా, రామభద్రరాజా, మీరంతా సిద్ధమే కదా. రాఘవరాజా, వెంకటరాజా, జంపన రాజా, దంతులూరి రాజా, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సంయమనం పాటించండి, యుద్ధ నియమాలను పాటించండి. విజయమో వీర స్వర్గమో, మనం పోరాటం సాగిద్దాం.
1: జై అనంత పద్మనాభ,
2: జై
1: ఈ విజయనగర సామ్రాజ్యానికి,
2: జై
1: విజయనగర సామ్రాజ్యానికి,
2: జై
1: అనంత పద్మనాభ,
2: జై
1: జై జై వైరి మాంబ,
2: జై
1: అనంత పద్మనాభ,
2: జై
1: జై వైరి మాంబ,
3: జై మహారాజుకు,
2: జై
3: విజయ రామరాజుకు,
2: జై
3: మహారాజుకు,
2: జై
3: విజయ రామరాజుకు.
1: నా మాట విను, నాతో పోరాడి గెలువు, లేదా నా ప్రాణాలనైనా తీసుకో. నా సైనికుల్ని అనవసరంగా యుద్ధం పేరుతో ఫిరంగులతో చంపొద్దు.
4: మోరసు చెప్పొద్దు రాజా, నేతులు మాను, యుద్ధం చేయి. నో రాజా, నో. నీవు పోయినా నీ సైనికులు ఊరుకోరు. నీలాగే వాళ్ళు కూడా కంపెనీ పాలనకు ప్రమాదమే. మొత్తం మీ రాజవంశాన్ని, మీ సైనికుల్ని నాశనం చేస్తారు. సోల్జర్స్ ఫైర్ అండ్ ఫైట్. సోల్జర్స్, రాజును ఎదిరించండి. టార్గెట్ ద కింగ్, కిల్ హిమ్.
5: మహారాజా, మహారాజా, ఏం వెంకటపతి రాజు, మహారాజా మీపై నే దాడి జరగబోతు. సర్దారులారా, రక్షణ వలయం కట్టండి. మహారాజా, తమరు రక్షణ వలయంలోకి రండి. తిరుమల రాజా, రామచంద్ర రాజా, అందరూ రక్షణ వలయం వెంటనే కట్టండి. మహారాజా, తమరు రండి. అందరూ ఆయుధాలు సన్నించండి. తెల్లవాడిని దుర్మాడండి.
4: సోల్జర్స్, అటు చూడండి, 300 సోల్జర్స్ అండ్ సర్దార్స్ రాజు చుట్టూ ఎలా సర్కిల్ కట్టారో వాళ్ళని ఎదుర్కోండి. స్వాస్థ్యం, ఒక్కరు, ఏ ఒక్కరో మిగలకూడదు. నో వన్ షుడ్ లైవ్. అన్ని ఫిరంగులు రాజు వైపు చెప్పండి. రాజండి, వెల్ డన్ సోల్జర్స్, వెల్ డన్, ఆల్ ఆర్ డన్, ఆల్ ఆర్ డన్. అందరూ చచ్చారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 300 వారియర్స్ డెడ్.

0: మీరింతవరకు పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ రామవరపు వేంకటి రమణమూర్తి. ఇందులో దివాన్ బుచ్చన్న శ్రీ విఎస్ మూర్తి, రామభద్ర పాయకరావు శ్రీ హెచ్ఎం ప్రాణరావు, ఆనందరాజు శ్రీ పి శివప్రసాద్, బుస్సి శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్, సీతారామరాజు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, దాట్లవారు ఆగంతకుడు శామ్యూల్స్ శ్రీ కండ్రాతి సాంబశివరావు, బాలుడు శ్రీమతి హారిక, చట్టి సత్యప్ప శ్రీ ఎం వెంకటరమణ, చీఫ్ ఇన్ కౌన్సిల్ శ్రీ నవరసమూర్తి, ప్రెండర్ఘాస్ట్ శ్రీ పి బాలాజీ నాయకుడు, విజయరామరాజు శ్రీ బేతారామ సూర్య ప్రకాశరావు, చంద్రాయమ్మ శ్రీమతి పివివిఎస్ నాగమణి, సీతాయమ్మ శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీయుతులు టి దిలీప్ కుమార్ రెడ్డి, కె శివరామ్ ప్రసాద్, వాచస్పతి రమేష్ నాయుడు, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. నేపథ్య గానం శ్రీ వంకాల వెంకటరమణమూర్తి, ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు ఒక ఫిలిం గీతం వింటారు. ముందుగా ఆరెంజ్ చిత్రానికి విజయ్ ప్రకాష్, దేవన్, డాక్టర్ బూర్నే పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి.

0: फिल्म।
1: आप सुन रहे हैं विविध भारती बेचारा।

0: पिटारा में आज
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों के।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్త ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ పూట కార్యక్రమాలకు స్వాగతం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 25 సెకండ్లు. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా 100.2 ఎఫ్ఎం సొంత కార్యక్రమాలు షురూ అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని అలరించి పలకరించే కార్యక్రమం మాట చెప్పున్రీ పాట ఇనున్రీ షురూ అవుతుంది. ఇదైనాక 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో భోరజ్ మండలం పిప్పర్వాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయలటి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉంటుండ్రి 100.2 ఎఫ్ఎం.

மாட்ட செப்புன்றி பாட்ட இன்னுன்றி. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. అక్షరాల కలయిక పదాలుగా మారి ఆ పదాల కూర్పు వల్ల కావ్యం ఉద్భవించినట్లు స్వరాలతో కూర్చిన మాల సంగీతమై

సమవేదంగా మలచబడింది. మరి ఆ స్వరాలు కలగలిసిన గీతాలను ఇప్పుడు విందాం మన మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో. మరి శ్రోతలు ఆలస్యమెందుకు, వెంటనే ఫోన్లు చేయుండ్రి, పాటల్ని కోరుండ్రి. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873324 జతయేసి 2950081, ఇంకో నంబర్ 2300081. అట్లనే ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది పిన్కోడ్ నంబర్. కార్యక్రమాన్ని ముందుగానైతే అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం విందాం. సంగీతం కీరవాణి, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. ఒక పాట కొరతందుకు ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే, మీ పేరు? బాగున్నా నేను. మీరు బాగున్నారా? కేశవ్, ఎక్కడి నుంచి? నంద్యాల జిల్లా. సరే కేశవ్, మరి ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారా? మరి చెప్పండి. యాంకరింగ్ సూపర్ గా ఉంది అంటున్నారా? ఓకే ఓకే, అనౌన్స్మెంటా? సరే సరే, ధన్యవాదాలండి. ఓకే, మరి ఇప్పుడు ఏమున్నది భూమిలో, పంట ఏమన్నా ఉన్నదా లేకపోతే ఎండాకాలం దుక్కి దున్ని పెట్టినరా? ఏం లేవు ఇప్పుడు. భూమిని ఇప్పుడుగా నెక్స్ట్ మళ్ళా పంట కోసం తయారు చేసి ఉంచారు అన్నట్టు. అవును. సరే కేశవ్, మరి శ్రోతలకు ఏమన్నా చెప్తావా ఇంకా? ఏమి ఆదిలాబాద్ కార్యక్రమాలు బాగుంటాయి అంటున్నారు? అవునా, ఓకే. రోజు వింటారా మరి? అన్ని కార్యక్రమాలు వింటారు? వ్యవసాయం గురించి. అవును అవును. అవును అవును. సరే కేశవ్, మరి ఏ పాట వింటావు? ధర్మ పోరాటం నుంచి. ఓ, పాటలు పాడతారైతే మీరు? ఓకే, చైన్లో ఉండి ఇంకా పనులు చేసుకుంటా పాటలతో టైం పాస్ చేస్తారు అన్నట్టు, రేడియో వినుకుంటా పాటలు పాడుకుంటా కదా? ఎట్లా, రేడియో ఉందా ఇంట్లో, యాప్లో వింటారా? ఓకే, రేడియో కూడా ఉందన్నట్టు. అవును అవును. ఓకే ఓకే, ధన్యవాదాలండి. మరి కేశవ్, మరి పాట విందామా ధర్మ పోరాటం నుంచి?
1: ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.
0: సరే.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: శ్రోతలు, మీరు వింటున్నారు మాట చెప్పున్రి పాట ఇనున్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. గీనడమల మీరు ఫోన్లు వేయొచ్చు, నాతో ముచ్చట పెట్టచ్చు, అట్లనే మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోవచ్చు. ఈ పాటల నడుమ మీరు పాటల్ని కోరతందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 3 2, ఇది ఆదిలాబాద్ స్టేట్ కోడ్, దీన్ని జత చేసి 2950 1, ఇంకొక నంబర్ 2300 0 1. అయితే ఆకాశవాణికి ఒక ఉత్తరాన్ని రాసి పంపినరు. నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరైతే ఉత్తరాన్ని రాసి పంపినరు. వీరికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి శుభాకాంక్షలు చిత్రం నుంచి మనసా పలకవే అనే పాటను వినిపించండి అంటూ ఉత్తరాన్ని రాసినరు. శ్రోతలు, మీకోసమైతే ఈ ఉత్తరాన్ని క్షమించాలి, ఈ పాటను వినిపిస్తాను. అయితే కొత్త శ్రోతల కోసం మీరు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామాను చెప్తున్నా. స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్, 504001, ఇది పిన్ కోడ్ నంబర్. ఈ చిరునామాకు ఉత్తరాన్ని రాసి మీరు కూడా పాటల్ని కోరొచ్చు. ఇప్పుడైతే వీరు కోరిన పాట విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. గీనాన్మల ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడైతే పెళ్లి సందడి చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం సమాప్తం. ఇక రేపు జామట్టు 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట అయినండ్రిలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఉషారులో ఉషారైన పాటల్ని కూడా వినిపిస్తా. రాత్రి 10:30కు మధురిమలో హాయైన పాటల్ని వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు సంబురం పిల్లల కార్యక్రమం. చిన్నపిల్లలు వాళ్ళ చిన్ని చిన్ని ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే విన్న కొద్ది వినపుద్ది అవుతుంది కదా. మరి గసుంటి ముద్దు మాటలతో పాటలు, పద్యాలు, కథలు, జానపద గీతాలు, దేశభక్తి గేయాలు గిట్లా ఏం చెప్పినా కూడా సంబురం అనిపిస్తుంది. మరి గసుంటి పాటల్ని, పద్యాల్ని, కథల్ని ఇన్పేతందుకు మన ముందుకొస్తున్నారు భోరజ్ మండలం పిప్పరవాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో.
3: అందరికీ నమస్కారం. నా పేరు మన్నెసిరి వెన్నెల. మేము మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పిప్పరవాడ విద్యార్థులం. మా తెలుగు టీచర్ శ్రీమతి పైడి నవనీత గారి మార్గదర్శనంతో మా పాఠశాల పూర్వ విద్యార్థులు కొన్ని కథలు, గేయాలు రాశారు. అందులోని కొన్ని కథలను మేము మీకు వినిపిస్తాం. అలాగే మా టీచర్ రాసిన నాతో నేను కవిత సంకలనంలోని కొన్ని కవితలు కూడా వినిపిస్తాము. ఇప్పుడు నేను ప్రణయశ్రీ అక్కయ్య రాసిన నమ్మకం అనే కథను చదివి వినిపిస్తాను. ఒక చెరువులో ఎన్నో చేపలు పీతలు ఉండేవి. అవి నీటిలో ఈదుతూ ఆడుకునేవి. అయితే ఎండలు బాగా కాస్తున్నాయి, చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి, చేపలు బతకలేము అనుకున్నాయి. చాలా బాధపడుతున్నాయి. అవి మాట్లాడుకుంటున్న మాటలు కొంగ విన్నది. మంచి మనసుతో ఆలోచించింది, వాటికి ఎలాగైనా సాయం చేయాలి అనుకున్నది. దూరంగా ఉన్న ఒక చెరువులో మిమ్మల్ని తీసుకువెళ్ళి వదిలేస్తాను, నాతో రండి అన్నది. అయితే చేపలు పీతలు, మేము రాము, నువ్వు మమ్మల్ని తింటావు అన్నాయి. నేను పాతకాలం కొంగ లాంటి దాన్ని కాదు. ఇన్ని రోజుల నుండి నన్ను మీరు చూస్తున్నారు. మీ అందరి ద్వారా మా ఆకలి తీర్చుకుంటున్నారు.

0: చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన ఆపద మీకు మాత్రమే కాదు, మా జాతికి కూడా. అందుకే మిమ్మల్ని బతికిస్తాను, నన్ను నమ్మండి అన్నది కొంగ. ఇక్కడున్న మనం నీళ్ళ లేక బతకము, అందుకే పోదాము అంత దేవుని పైన భారం వేద్దాము అన్నది ఒక పెద్ద పీత. అవి సరే అన్నాయి. ఒక్కొక్క చేపను నోట్లో పట్టుకొని వేరే చెరువులో దించుతూ అన్నది. కొంగ సరే అన్నాయి. చేపలు ఒక్కొక్కటిగా తీసుకువెళ్తున్నది. చెరువు ఖాళీ అయింది. చేపలన్నీ ఒక్కసారిగా ఆనందంతో వేగంగా ఈదుతున్నాయి. కొత్త చెరువులో నిండుగా నీళ్లు ఉన్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, రంగులు, పూలు, కొత్త కొత్త చేపలు కనిపించాయి. తామర పూలు ఉన్నాయి. కొంగకు ధన్యవాదాలు చెప్పాయి. నువ్వింత సాయం చేస్తావని నమ్మలేదు, అయినా నన్ను నమ్మి వచ్చారు కదా, అందుకే మిమ్మల్ని తినలేదు అన్నది కొంగ. నీతి నమ్మిన వారిని మోసం చేయకూడదు. ఇప్పుడు ఇప్ప అమూల్య మరో కథను చదివి వినిపిస్తుంది. కథ పేరు నిర్లక్ష్యం.
1: నా పేరు ఇప్ప అమూల్య. నయం కుమార్ అన్నయ్య రాసిన నిర్లక్ష్యం అనే కథను వినిపిస్తాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో చాలా మంది పిల్లలు బడికి వెళ్లి చక్కగా బుద్ధిగా చదువుకునేవారు. ఆ ఊరిలో విక్రమ్ అని ఒక కొంటె పిల్లవాడు ఉండేవాడు. వాడు దినమంతా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అందరితో దెబ్బలు తింటూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత చెప్పినా, ఎంత ఏడ్చినా, ఎంత బాధ పడినా వినేవాడు కాదు. వారు కూలి పనికి పోయేవారు. ఒకరోజు స్నానం చేద్దామని వాగుకి వెళ్ళాడు విక్రమ్. విక్రమ్కి నాని అని ఒక స్నేహితుడు ఉన్నాడు. విక్రమ్ వాగుకి వెళుతుండగా నాని చూశాడు. విక్రమ్కి ఈత రాదు, స్నానం చేద్దామని మాత్రం అనుకున్నాడు. పైనుంచి గేట్లు తెరవడం వల్ల వాగులో నీరు పెరుగుతూ పోయింది. అలా పెరగడం వల్ల విక్రమ్ ఒకసారిగా భయపడ్డాడు. ఈత కొట్టలేకపోయాడు, బయటికి రాలేకపోయాడు. నీటి ప్రవాహం పెరగడంతో ఆ ప్రవాహంలో కొట్టుకపోయాడు. కాని నాని మోగవాడు, జరిగిందంతా సైగలతో చూపించాడు. విక్రమ్ తల్లిదండ్రులు నెత్తినోరు కొట్టుకొని ఎడవసాగారు. ఇదంతా పిల్లలందరూ గమనించారు. పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల ప్రాణానికే ప్రమాదం వచ్చిందని పిల్లలంతా అర్థం చేసుకున్నారు. నీతి పెద్దల మాట చద్ది మూట.
0: ఇప్పుడు కాప్రే వర్షిణి 5వ తరగతి సృష్టి అక్కయ్య రాసిన స్నేహం అనే కథను వినిపిస్తుంది.
2: ఒకరోజు గౌడీ తోటకి వెళ్ళింది. ఆ తోటలో చాలా పండ్లు చెట్లు ఉన్నాయి. ఒక మామిడి చెట్టుని చూసింది. అక్కడికి పోయి ఒక రాయి తీసుకొని మామిడికాయను కొట్టింది. ఒక మామిడికాయ కింద పడింది. తీసుకుందామని వెళ్ళింది. కానీ వెళ్లేసరికి కోతి అక్కడికి వచ్చింది. ఆ కాయ తీసుకొని తింటున్నది. కోతిని చూడగానే గౌడీకి భయం వేసింది. భయంతో చెట్టు ఎక్కింది. తన మామిడికాయ కోతి తినడం చూసి బాధపడింది. ఏడుపు వచ్చింది. ఏడుపు కోతి విన్నది. ఎవరు ఎవరు ఏడుస్తున్నారు, ఎక్కడున్నారు అని అడిగింది. అటు ఇటు చూసి పైకి చూసింది. ఏ ఎవరు నువ్వు, రా కిందికి, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నది కోతి. నీకేం కావాలి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నేను మామిడికాయ, కొడితే ఆ కాయ నువ్వు తింటున్నావు, అందుకే నాకు ఏడుపు వచ్చింది అన్నది. సరే నీకు నేను చెట్టెక్కి మామిడికాయలు కోసి ఇస్తాను, మరి నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అమ్మో నాకు భయం, నువ్వు కొరుకుతావు అన్నది గౌరీ. నేను అలా చెయ్యను, నాకెవరు లేరు, అమ్మ నాన్న ఎవరు లేరు అని బాధ పడింది. వెంటనే చెట్టెక్కి గౌరీకి మామిడికాయలు కోసి ఇచ్చింది. కోతి ఇద్దరు ముచ్చట్లు

0: చెప్పుకుంటా మామిడికాయలు తిన్నారు. తరువాత ఇంటికి వెళ్లారు.
1: గౌరీ తన స్నేహితులందరికీ కోతిని పరిచయం చేసింది. అందరూ రోజు ఆడుకునేవారు. కోతి కూడా సంతోషంగా గంతులు వేసింది.
0: నీతి మంచి స్నేహానికి మించిన ఆనందం లేదు.
2: నేను సిరివెన్నెలను కార్తీక్ అన్నయ్య రాసిన ఆలోచిద్దాము అనే కథను మీకు వినిపిస్తాను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు నాగపట్నం. ఆ ఊరిలో చాలా మంది వ్యవసాయం చేస్తారు. ఉదయం పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తారు. పెద్ద మనుషులు ఇంటి వద్దనే ఉండి చిన్నపిల్లలను చూస్తూ ఉండేవారు. పిల్లలంతా బడికి పోయేవారు. అయితే పెద్ద మనుషులు ఇంట్లో ఉంటారు కాబట్టి పండిన ధాన్యాలు వారి ఇంటి ముందర ఎండలో ఆరబెట్టేవారు. అలాగే ఒకరోజు వాకిట్లో ఆరబెట్టారు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక పెద్ద కోతిల గుంపు ఆరబెట్టిన పప్పులను, పత్తిని, ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. ఇలా అందరి ఇళ్ల ముందు ఆరబెట్టిన ధాన్యాన్ని పాడు చేస్తూ గోలగోల చేస్తున్నాయి. పక్కనే ఉన్న మార్కెట్లోకి వెళ్లి అక్కడ కూడా కూరగాయలు, పళ్ళు పాడు చేస్తున్నాయి, తింటున్నాయి. అక్కడున్న వారందరికీ చాలా కోపం వచ్చింది. వెంటనే ఊరి వారంతా కూడా సాయంత్రం సమావేశమయ్యారు. వారిలో అందరూ కూడా బాగా నష్టం జరిగిందని, కోతులను చంపేయాలని అనుకున్నారు. అదంతా విన్న ఒక యువకుడు లేచి నిలబడ్డాడు. పెద్దయ్యా, కోతులను చంపేస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు అని అన్నాడు. అసలు కోతులు ఊర్లోకి వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా అని అన్నాడు. అడవులకి వెళ్లి వాటికి తిండి లేకుండా ఉండడానికి జాగ లేకుండా మనం చేస్తున్నాము. అందుకే అవి వాటి కడుపు నింపుకోవడం కోసం ఊర్లోకి వచ్చి ఇలా చేస్తున్నాయి అని అన్నాడు. అప్పుడు ఆ పెద్ద అన్నాడు, మేమేం చెయ్యాలి కొడక దానికి అని అన్నాడు. ఎంతో కష్టపడి పంట పండిస్తాం, కోతులేమో పాడు చేస్తున్నాయి అన్నాడు. ఎవరు కూడా చెట్లు నరకవద్దు, అడవులు కొట్టడం ఆపాలి. అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా కూడా ఈ యువకుడు చెప్పిన మాటలు విని, నువ్వు చెప్పిన ఆలోచన బాగుంది కాని మేము అంత దూరం ఆలోచించలేదు. సరే, ఇప్పటి నుంచి అడవులను నరకకుండా అందరం కాపాడుకుందాము అన్నారు. కాని అప్పటి వరకు కోతుల బెడద తగ్గాలంటే వాటికి ఆహారం కావాలి కదా. అందుకని మనమంతా ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గర కొబ్బరి చిప్పలు, అరటి పండ్లు, మరి కొంత ఆహారాన్ని ఉంచుదాము. ఇలా అందరం చేయాలి, తప్పదు. మరి అన్ని పంటలు పండుతున్నాయి, మనకు ఇలా చేస్తే కోతులు ఊర్లోకి రావు అన్నాడు ఆ యువకుడు. అందరూ సరే అన్నారు. ఈ కథలోని నీతి, ఎక్కడి వారు అక్కడే ఉంటే మంచిది. నేను సిరివెన్నెల. మా టీచరు నాతో నేను అనే పుస్తకంలో ఆడపిల్ల గురించి కవిత్వాన్ని రాశారు కదా, అది నేను మీకు వినిపిస్తాను. ఆమె అడుగిడితే కటిక చీకటి సైతం మిరుమిట్లు గోల్పోతుంది, భయానక నిశ్శబ్దం కూడా గలగలా నవ్వుతుంది. సృష్టికే ఆద్యం ఆమె, అందానికే అందం ఆమె, వస్త్రానికే వన్నె తెస్తుందామె, సుడిగుండాలకే సుడులు నేర్పేది ఆమె, పడిన వేగంగా ఎగిసిపడే కెరటం ఆమె, మలుపులకే చక్కని ముగింపునిచ్చేది ఆమె, ఉరితీసిన ఆమెను, ఊబిలో దింపిన ఆమెను, ఉసురు పోసుకున్న ఆమెను, ఉప్పెనలా ముంచేస్తుంది నిన్ను, ముద్దమందారంలా నిండు జాబిలిలా హాయినిచ్చే ఆమెను కాపాడుకుందాము. కషాయితనము వద్దు, కక్ష సాధింపు వద్దు, బలి చెయ్యవద్దు, బతుకునిద్దాము. జంగమయ్య మంటను గంగమ్మ చల్లార్చింది, మరి గంగమ్మకే మంట పుడితే ప్రళయమే అది, అంధకారమే సుమా. ఆడపిల్ల సాక్షాత్ లక్ష్మీదేవి, హరికోసం వెదుక్కుంటూ ఈడ అంటే పుట్టింటి నుండి, ఆడ అంటే మెట్టింటికి వెళ్లేది, ఇంటి పేరు మార్చుకునేది, ఇల్లాలు అయ్యేది ఆడపిల్లే కదా. ఇప్పుడు నీకే సొంతం బాల్యమా అనే గేయం. బోసి నవ్వులు, నిద్ర ఏడుపులు, ఏడుపులో నవ్వులు, నీకే సొంతం బాల్యమా, నామ

0: కరణము డోలరోహణము అమాయకత్వం నీకే సొంతం బాల్యమా. ఉక్కుంగులు బుజ్జిగింపులు జోలపాటలు నీకే సొంతం బాల్యమా. దిష్టి చుక్కలు నల్ల పూసలు బొక్క గాజులు నీకే సొంతం బాల్యమా. తప్పటడుగులు పక్క తడుపులు దొంగ ఏడుపులు నీకే సొంతం బాల్యమా. అన్న ప్రాశనలు కేశఖండనలు అక్షరాభ్యాసలు నీకే సొంతం బాల్యమా. తిక్క వేషాలు ఇసుక మేడలు కాగితపడు నీకే సొంతం బాల్యమా. గోలీలాటలు టైరు తిప్పులు గల్లీ క్రికెట్లు నీకే సొంతం బాల్యమా. తొక్కుడు బిల్లాలు దాగుడు మూతలు ముక్కు గిల్లుళ్ళు నీకే సొంతం బాల్యమా. పుల్ల మావిల్లు చింత చిగురులు రేగు కాయలు నీకే సొంతం బాల్యమా. గిల్లి కజ్జాలు చిలిపి చాడీలు చెవిలో గోప్యాలు నీకే సొంతం బాల్యమా. కాకి ఎంగిళ్ళు ఏటి స్నానాలు చెరువు ఈతలు నీకే సొంతం బాల్యమా. బడిగంటలు హోంవర్క్ చూచిరాతలు నీకే సొంతం బాల్యమా. ప్రార్థన పాడడం ప్రతిజ్ఞ చెప్పడం పరవశించడం నీకే సొంతం బాల్యమా. చిట్టి పొట్టి కథలు అనుకరణలు కలలు ప్రపంచం నీకే సొంతం బాల్యమా.
1: నేను సిరివెన్నెల మా టీచర్ రాసిన కవితను ఇప్పుడు చదువుతున్నాను. సవరిద్దామా సహకరిద్దామా. పురులు

నాడుతున్నవి, పక్షులన్నీ రక్షణకై వేడుతున్నవి, పక్షులన్నీ రక్షణకై వేడుతున్నవి, కాలుష్యపు లోకాన్ని వీడుతున్నవి, కాలుష్యపు

పెరుగుతున్నవి, మనుషుల్లో మమతలు వాడుతున్నవి, తిండి లేక పశుపక్షి మాడుతున్నవి.

మారుకున్నవి, సమాజాన బుద్ధులు మారుకున్నవి. నాకేంటి నీకేంటని ఊరుకుందామా, నాకేంటి నీకేంటని ఊరుకుందామా. అందరికీ చేయుతను అందిద్దామా, అందరికీ చేయుతను అందిద్దామా. ఆలోచించి అంద

0: కవిత పేరు అమ్మతనం. రూపమెరుగుకున్న పేగు పంచి, రూపమెరుగుకున్న పేగు పంచి, రంగు తెలియకున్న రక్తం పంచి, రంగు తెలియకున్న రక్తం పంచి, లోకం తెలియకున్న లౌక్యం నేర్పి, లోకం తెలియకున్న లౌకం నేర్పి, నరకపాయపైన ప్రసవములో స్వర్గాన్ని వెదికి, సంతోషదార్పణంలో తన ప్రతిబింబాన్ని చూసి, ఉప్పొంగే మాతృత్వానికి గర్వపడి, తుద్విశ్వాస వరకు బిడ్డల ఉన్నతికి తపనపడే అమ్మకి వందనం, పాదాభివందనం. మరో కవిత. కవిత పేరు ఊసుపోక ఎదురుచూపు. విశాల హృదయంతో విస్తరించిన రాజసం, విశాల హృదయంతో విస్తరించిన రాజసం, నలుగురికి నీడనిచ్చే హుందాతనం, నలుగురికి నీడనిచ్చే హుందాతనం, బాల్యపు ఊసులతో పెనవేసుకున్న బంధం, బాల్యపు ఊసులతో పెనవేసుకున్న బంధం, కన్నీటి గుండెలను అక్కున చేర్చుకునే బాంధవ్యం, కన్నీటి గుండెలను అక్కున చేర్చుకునే బాంధవ్యం, మాయదారి కరోనా రక్కసికి భయపడి సవ్వడి లేక వినిపిస్తున్న నిట్టూరుపు, భారమైన ఒంటరితన కనిపించినంత దూర కళ్ళప్పగించి చూసిన పసినవ్వుల జాడ, కానరాక ఉసురుమంటుంటే ఇన్నాళ్ళకిన్నాళ్లకు మనసు మురిసింది, ఇన్నాళ్ళకిన్నాళ్లకు మనసు మురిసింది, చిన్నారులు ముచ్చట్లు మాటలు విప్పుతారని నా మనసు మరింత విప్పారింది, చిన్నారుల ముచ్చట్లు మూటలు విప్పుతారని నా మనసు మరింత విప్పారింది, భేదభావమెరుగని మనసుతో ప్రేమగా పలుకరిస్తుంది, భేదభావమెరగని మనసుతో ప్రేమగా పలుకరిస్తోంది మాబడిలో మర్రి చెట్టు. మరో కవిత. కవిత పేరు నిను వదలలేను. నీసడి వినబడక, నీసడి వినబడక నా మదిలో అలజడి, నా మదిలో అలజడి, నీవు తలతిక్క వేషాలేసినా, నీవు తలతిక్క వేషాలేసినా తలనొప్పించానా, నీ ఉనికే నాకు ఉల్లాసానిస్తుంది, నీ ఉనికే నాకు ఉల్లాసానిస్తుంది, నీ యక్ష ప్రశ్నలతో విసిగించానా, నీ యక్ష ప్రశ్నలతో విసిగించానా, నీ చిలిపి చేష్టలతో ఆట పట్టించానా, నీ చిలిపి చేష్టలతో ఆట పట్టించానా, ఆ అల్లరి వేషాలు సరదా పుట్టిస్తాయి, ఆ అల్లరి వేషాలు సరదా పుట్టిస్తాయి, నీవు ఎన్ని వంకలు చెప్పి ఇల్లు చేరాలన్నా, నీవు ఎన్ని వంకలు చెప్పి ఇల్లు చేరాలన్నా, దొంగ నొప్పులు పుట్టి మాయమవుదామన్నా నేను ఇట్టే పసిగడతాను సుమా, మాయమవుదామన్నా నేను ఇట్టే పసిగడత సుమా, నీ భవితే నాకు ముఖ్యం మరి, నీ బాల్యం అల్లరితే నీ జీవితం సుడిగుండమే ఇక అందుకే నిన్ను వదలలేను, సుడిగుండమిగా అందుకే నీకు వదలలేను, నీ భవిష్యత్తు గురించిన కలలు నా కష్టం, నీ భవిష్యత్తు గురించిన కలలు నా కష్టం, నీ భవిష్యత్తు గురించే నా కలలు నా కష్టం, నిండు మనసుతో నీకు అక్షరాన్ని నేర్పించి నీకు జీవిత మార్గదర్శనం చేస్తా, నిండు మనసుతో నీకు అక్షరాన్ని నేర్పించి నీకు జీవిత మార్గదర్శనం చేస్తా. మరో కవిత. అందమైన చిత్రం. అదిగదిగో అందాల పూల తేరు, అలలుగా కదులుతున్న చెరువు నీరు, అదిగదిగో అందాల పూల తేరు, అలలుగా కదులుతున్న చెరువు నీరు, కదలికతో మెరుస్తున్న చేప పిల్లలు, చిరుగాలితో చటించే పంట చేలు, కదలికతో మెరుస్తున్న చేప పిల్లలు, చిరుగాలితో ముచ్చటించే పంట చేలు, ఘుమ్మని పరిమళించే కమలాలు, జుమ్మంటు భ్రమరాల నాదాలు, ఘుమ్మని పరిమళించే కమలాలు, జుమ్మంటు భ్రమరాల నాదాలు, అబ్బురమై సౌందరము విచిత్రాలు, సంబరంగా సొగసైన ప్రకృతి చిత్రాలు, అబ్బురమై సుందరము విచిత్రాలు, సంబరంగా సొగసైన ప్రకృతి చిత్రాలు.
1: ఇప్పటిదాకా సంబరం కార్యక్రమంలో బోరజ్ మండలం పిప్పర్వాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రజనీకాంతారావు రాసిన పిల్లల పాటలు విందాం.

0: మీరు వింటున్నారు సంబరం కార్యక్రమం.
1: త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా.
2: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
1: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
2: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
4: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: సంబరం కార్యక్రమంలో ఇప్పుడు విందాం పైడిపాటి సుబ్బరామ శాస్త్రి రచించిన మరో పిల్లల పాట.

ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకొంచెం సేపట్లో 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు, తర్వాత తాంసీ మండలం మండల్ నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన దేవుని పాటలు వింటారు.

రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం సోయా చిక్కుడు సాగుకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఆ తర్వాత భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానం జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఇక రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానంభవతి 101 కథలు సంపుటి నుండి నాన్న తప్పిపోయాడు కథ వింటారు. రచన కేవీ నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఇక ఇనుండ్రి సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపతి కిషోర్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు వి గోపీచంద్. ఈ కార్యక్రమం ఈ రాత్రి 9:45 ప్రసారమవుతుంది. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు వేయి పడగలు నాటకం 17వ భాగం వింటారు. నవలామూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల. ఈయల రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటలు కూడా వినిపిస్తా. ఇవి ఈయల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, సూక్ష్మ యోగంలో బుద్ధి స్మరణ మేధాశక్తి వికాసంలో గురించి యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం వింటారు. తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో నైపుణ్యం విజ్ఞానం అందించే యాప్లు ఉపయోగాలు గురించి విద్యావేత్త కెరీర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసీ కుమారి నంద ప్రసంగం వింటారు హిందీ భాషలో. పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపతి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక నుండి 31వ భాగం వింటారు. అంశం కుప్పాంబిక. ఇక రేపొద్దుగల 8:30 కథనం కథమానంభవతి 101 కథల సంపుటి నుండి నాన్న తప్పిపోయాడు కథ వింటారు. రచన కేవీ నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. రేపొద్దుగల 10:00

నిండిజాల గ్రామానికి చెందిన అమరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు ఆరవ భాగం వింటారు. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఆ తర్వాత రైతు అంతరంగంలో వానాకాలం యాసంగి పంటల సాగు అనుభవాలు గురించి ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సింధేతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానభవతి 101 కథల సంపుటి నుండి నాన్నగది కథ వింటారు. రచన కేవీ నరేందర్, చదివింపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఇంకా రాత్రి 10:00 కర్ణాటక సంగీతంలో ఓలేటి వెంకటేశ్వరరావు గాత్రం మొదటి భాగం వింటారు. రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు కూడా వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు, ప్రసార విశేషాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎపిసోడ్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. ఈ రోజు రాష్టంలోని ఒకటి రెండు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తెలంగాణలో రాజకీయ పార్టీలు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించి జాబితాను శుద్ది చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని పార్టీలపై ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని ఒక వర్గం ఓటర్లను ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
1: రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదని ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసి గ్రామాల్లో తహసీల్దార్, జిల్లాలో జిల్లా కలెక్టర్, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలో ఈ ఓటర్ లిస్టు ఎస్ఆర్ జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతి బూత్ కు రాడు. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ బూత్ లో ఇంటింటికి తిరగాడు. బీజేపీ కార్యకర్తలు తిరగారు. ప్రభుత్వ అధికారులు తిరుగుతారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్స్ అక్కడ ఉంటారు. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బురదలేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది.
0: ముఖ్యమంత్రి బూత్ లెవెల్ అధికారులను కించపరచడం తగదన్నారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారుల అక్రమ ఓట్లుంటే వెతికి మరీ తొలగించాలని అధికారులను కోరారు. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ కిందికి ఇబ్బందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అకాల వర్షాలతో కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాసులను ఆయన పరిశీలించారు. అనంతరం పిడుగుపాటుతో 30 పొట్టేళ్లు మృతి చెందిన రైతును పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: తడిసిన ధాన్యాన్ని కూడా మొక్కలైనా వరి అయినా కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తా ఉందంటే అమాలుల కొరత, గోదాముల కొరత. ఉన్న గోదాములు పట్టక పత్తి మిల్లులు కూడా ప్రైవేటు గోదాములు, ఫంక్షన్ హాల్ కూడా తీసుకుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. వడ్లైనా మొక్కలైనా అన్ని పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది, కానీ వాళ్ళు కొనడం లేదు. ఆ భారం మొత్తం రాష్ట్రం వైపున మోపుతా ఉన్నారు. సో ఎన్ని ఇబ్బందులున్నా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తున్నాం.
0: ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లాలోని అక్కేపల్లి చెరువును ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ధర్మపురి రైతాంగం ఇక్కడ సాగునీరు కోసం రైతులంతా కూడా తీవ్ర ఆందోళన పడేది.

0: ఇక్కడ అక్కపల్లి రిజర్వాయర్ సంబంధించిన విషయం కానీ, వెలగటూరు లిఫ్ట్ గాని, ధర్మపురి, వెలగటూరు, గొల్లపల్లి, పిగడపల్లి, ధర్మారం ఈ ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు కోసం శాశ్వత పరిష్కారము ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అధికారులు పిలిపించి నా నియోజకవర్గానికి సంబంధించిన ఏమేమి సాగునీరు సంబంధించిన పనులు అయిపోయినాయని చెప్తే వారు ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ అక్కపల్లి రిజర్వాయర్ గురించి చెప్పడం జరిగింది.
1: ఈరోజు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మంత్రి సీతకను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా నియమితులైన కమిషన్ చైర్పర్సన్ సభ్యులను మంత్రి సీతక అభినందించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ ను ఈ రోజు ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కళ్లిచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. ప్రముఖ క్రీడాకారిణి సానా నెహ్వాల్, రెజ్లర్ షంకి సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మ్యారథాన్ లో సుమారు 5,000 మంది రన్నర్స్ పాల్గొన్నారు. తెలుగు రాష్టాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ రైలును మంజూరు చేసినందుకుగాను రైల్వే శాఖ మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైల్వే సర్వీస్ ఈ రోజు నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈ వేళ విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన కేవలం 6 రోజే ఫలితాలను విడుదల చేస్తుండడం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్ పైనే మార్కులు కనిపించేలాగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 97,241 మంది పరీక్ష రాయగా 44,704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73,294 మంది అర్హత సాధించారు. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తారన్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు స్వచ్చంద గోసేవకులు విధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసేవారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. దేశంలో అన్ని మతాల ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రామచంద్రరావు తక్షణమే గోరక్షకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గోసేవకులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు విమర్శలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నా బూత్ నా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పీఆర్ఎస్, బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం వెనుకుండిపోయిందని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. ఈరోజు రాష్టంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని యూనిట్ 3 పరిధిలో ఉన్న టర్బైన్ డ్రివెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్ ఆవరణలో దట్టంగా పొగలుముకోవడంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్, వాల్వ్లు దెబ్బతినగా ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నార్కోటిక్ జగిలాలతో గంజాయి, మత్తు పదార్థాల నివారణ లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కిరాణా కొట్లు, పాన్ షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలపై నార్కోటిక్ డ్రగ్స్ సహాయంతో నిఘా ఉంచారు. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని పళ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచుతూ అధిక ఆదాయం పొందాలని హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఈరోజు నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మామిడి ప్రదర్శనను పరిశీలించారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. ఈ రోజు పలు ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్

0: ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యాభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యావారోత్సవాల ముగింపు సందర్బంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రమైన బెజ్జూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ నీతికా పంత్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వోద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జుబ్బల కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈవేళ రాష్టంలో ఒక రెండు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. పల్లె పదాలు. జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలాడుగులో కామరా
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. పల్లెజనులు వారి అలసటను మర్చిపోతందుకు ఎన్నో రకాల పాటల్ని పాడుకుంటూ వారి వారి పనులను చేసుకుంటూ ఉంటారు. అందులో కైగట్టి పాడుకునే పాటలు, బావమరదళ్ల పాటలు, జానపద గేయాలు, కీర్తనలు, భజనలు, ఇట్లా ఎన్నో రకాల పాటల్ని పాడుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈయల్ల భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు, ఇంకా తాంసీ మండలం పండల్నాగ్పూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన దేవుని పాటలు ఇప్పుడు విందాం. ముందుగా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు విందాం.
5: నా పేరు పశుల కళాబాయి. అంబాడి మహారాజు పాటలు పాడుతున్నాము. జిల్లా ఆదిలాబాద్, మండలం భీంపూరు, గ్రామం పిప్పల్కోటి. బోయినపల్లి పేమ, ఉల్వల పద్మ, చిలుక లక్ష్మి, జక్కుల ఉమ, దాని పెళ్లి సునీత. ఉన్నంత వాటికే మనది గురుని సేవ చేసి బతకాలంటే పోయినప్పుడు మనది ఏది ఎంబర్ రాదు. ధనము దైవం ఇవంతా

0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు.
2: దేవుడు పోయేటప్పుడు నువ్వు వస్తున్నావు సిలుక గాని ఇవన్నీ చేసి వెళ్ళేస్తున్నావా, నీకు నువ్వు వస్తున్నావా అని అడుగుతాడు అన్నట్టు దేవుడు నచ్చ.

ఎటు తిరిగినా ఏమిది లేదు, ఏడ ఉన్నవో తప్పించుకొని తిరుగుతున్నావు పుట్టకు లేక. అంత ఇది వేసినా గాని ఆత్మలింగం వల్ల నిండి ఉండని చెప్పుడు.

0: ఇంతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు విన్నారు. పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తాంసి మండలం పండల్ నాగ్పూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన దేవుని పాటలు.
1: శ్రీమన్నారాయణుని నామశరణ రజన ఏయింది అంటే అది ఆత్మ చచ్చిపోయినాక అప్పుడు నువ్వు ఏమి ఏయలే కదా, మరి ఇప్పుడు చచ్చిపోయినావుగా, ఇప్పుడు ఓళ్ళని కోరుకుంటున్నావు ఏమనుకుంటున్నావుగా అని ఈ పాట ద్వారా చెప్తున్నాం అన్నట్టు. ఇది మేము చెప్పింది కాదు, గురులు వాళ్ళు కయేశ్వరు కయ్యేసింది పాటని మేము పాడుతున్నాం.

0: విపశ్యన ధ్యానము. మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశ్యన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. May 20 నుంచి May 31 దాకా మన ఆదిలాబాద్లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీ క్యాంపస్లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చిలకా వలకకపాయ ఎవరే మన్నలే రామంటే ఆమె ఆయన చనిపోయి ఉంటాడు. తిరువోలే చుట్టూ సురు అట్లా చుట్టూగా చుట్టాలుంటారు. చనిపోయి ఉంటే చుట్టూ అవుసున్న వాళ్ళు ఏమంటారు, చిలకా వలకకపాయ ఎవరే మన్నలే రామని ఆ చిలకని పాట ద్వారా చెప్తున్నాను అన్నమాట.
5: చిలకా వలక

0: Malona Maya Yasi Marisi Poti Vara Majinuka Malona Maya Yasi.
1: ఇంతవరకు పల్లెపదాలు కార్యక్రమంలో తాంసి మండలం బండల్ నాగ్పూర్ గ్రామానికి చెందిన కత్తిగంగమ్మ బృందం పాడిన దేవుని పాటలు విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన పాటల్ని మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా ఇవి మా యూట్యూబ్ ఛానల్లో రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇంతటితో ఈ పల్లెపదాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆది మంగళ గురువారాలల్లా పొజమట్టు 6:20 ప్రసారమవుతాయి.

రేపొజమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సిబీ గ్రామానికి చెందిన దుర్వరాము బృందం పాడిన డెంసా పాటలు 6వ భాగం, ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 6వ భాగం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ కింద ఎంపికైన పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజశేష ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి 5వ తరగతి ప్రవేశాలకు అర్హత గల ఎస్సీ విద్యార్థులు జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు DSCDO కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. అయితే 1వ తరగతిలో 45, 5వ తరగతిలో 47 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత కుటుంబ వార్షికాదాయం 1,50,000, పట్టణ ప్రాంతంలో 2,00,000లోపు ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 9618305418 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇప్పుడు ఇంకో సమాచారం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజశేష తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశంలో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అయితే మే 20న మావలలోని చిల్కూరి లక్ష్మీ గార్డెన్లో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొని 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పిండ్రు. ఇప్పుడు ఇంకొక సమాచారం. NEET UG 2026 పరీక్షను జూన్ 21 ఆదివారంన నిర్వహించనున్నట్లు NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

0: చింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3న పరీక్ష జరగగా పేపర్ లీక్ అవ్వగా ఎగ్జామ్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సందేహాలుంటే neet-ug@nta.ac.in లేదా neet-ug@nta.ac.in/011-4075900 ఈ నంబర్ని సంప్రదించవచ్చు అని చెప్పిండ్రు. ఇంతటితో విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. రేపు 7 గంటలకు ప్రసారమయ్యే విద్యా ఉద్యోగంలో మరిన్ని సమాచారాలను వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:05. మరికొంత సేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాండర్ లేన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోతెన్బర్గ్కు బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు వీడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజార్టీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన వీడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వీడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లికర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026

ఉండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్టల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్, దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్దిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమాపేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, కనీసంధ్ర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎన్సీబీ నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని ఎన్డీపీఎస్ చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. కౌజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 ఎన్సీబీ కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యకుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్ లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ను స్థాపించిన గుర్తుగా ఈ రోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈ రోజు జరిగే మరో మ్యాచ్ లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు.
కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం

0: చేస్తుంది. శత్రు దేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: ఇల్లు ఎవసం. ఎవసం దారుల కార్యక్రమం ఇది. ఇలా రైతులకు ఏ పంటలు ఎప్పుడెప్పుడేయాలా, వాటిని ఏ విధంగా సాగు చేయాలా, చీడపీడలు వచ్చినప్పుడు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమేం మందులేయాలా, అధిక దిగుబడి రాతందుకు ఎసుంటి జాగ్రత్తలు మెలకువలను పాటించాలా అన్న అన్ని అంశాలను అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను అందించే కార్యక్రమం ఇది. ఇయ్యలటి కార్యక్రమంలో వానాకాలం సోయా చిక్కుడు సాగుకు ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరుతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట వెళతారు కేలినిన్. ఆ తర్వాత భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానం, జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో కేలినిన్ వెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం ప్రధానంగా ఎండగా ఉన్నది. గాలిలో తేమ 31%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలలో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనవి. ఇక రానున్న 24 గంటలలో ఎక్క ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశమున్నది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది 100.2 FM. మీరు వింటున్నారు ఇల్లు ఎవసం, ఎవసం దారుల కార్యక్రమం. అయితే చాలామంది రైతులు సోయా చిక్కుడు పంటను పండిస్తూ ఉంటారు. మరి ఈ పంటకు ఎసుంటి నేలలు అనుకూలమైనవి, మరి ఈ సోయా చిక్కుడు పండించతందుకు రైతులు నేలను ఏ విధంగా సాగు చేసుకోవాలా, ఎప్పుడు సాగు చేసుకోవాలా అన్న అన్ని అంశాలను ఇప్పుడు విందాం. వానాకాలం సోయా చిక్కుడు సాగుకు ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట వీరితో ముచ్చట వెళతారు కేలినిన్.
1: నమస్కారం రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: అయితే మనం ఇప్పుడు ఈ సోయాబీన్ సాగుకు ముందు చేపట్టే చర్యలను గురించి మాట్లాడుకునే కంటే ముందు, మొన్నటి ఆనాకాలంలో సోయా ఎంత సాగు విస్తీర్ణం ఉండే, ఎంత దిగుబడి వచ్చింది, మరి ఈయోడు ఎంతవరకు ఈ సోయా విస్తీర్ణం ఉండొచ్చు, దాని గురించి చెప్తారా?
2: మన ఆదిలాబాద్ జిల్లాలో 5.5 లక్షల ఎకరాల సాగు అవుతుంది వానాకాలంలో. అందులో సుమారు 4 లక్షల ఎకరాల వరకు మనకు ముఖ్యమైన పంటగా పత్తి సాగు చేస్తున్నారు. తర్వాత ముఖ్యమైన పంట మనకు సోయా చిక్కుడు. పోయిన సంవత్సరం చూసుకుంటే మనకు అంత ముందు కంటే కొద్దిగా ఏరియా తగ్గింది. మనకు 65 నుంచి 70 వేల ఎకరాలు సాగు చేయబడిందండి. సో దిగుబడి వచ్చేసి అంటే మనకు పోయినసారి వర్షం చూసుకున్నట్టయితే మన యావరేజ్ సరాసరి వర్షపాతం మనకు 1100 మిల్లీమీటర్ ఉండగా మనకు 1550 నుంచి 1600 మిల్లీమీటర్ వరకు నమోదవడం జరిగింది. సో ఈ అధిక వర్షాల వల్ల దిగుబడి కాస్త తగ్గింది. పోయిన సంవత్సరం మనకు 5.5 నుంచి 7 క్వింటాల్ ఎకరానికి సోయా చిక్కుడు దిగుబడి అనేది రావడం జరిగింది. సో ఈసారి వర్షాలు మనకి ఏంటంటే ఎల్లినో సూపర్ ఎల్లినో ప్రభావం వల్ల సాధారణం లేదంటే అంతకంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి మనకు మళ్ళీ అంటే సోయా చిక్కుడు విస్తీర్ణం అనేది 70 నుంచి 80 వేల ఎకరాల మధ్యలో ఉండే అవకాశం ఉందండి.
1: ఈ సోయా చిక్కుడు సాగు చేయాలనుకుంటున్న రైతులు దీనికి అనుగుణంగా నేలని ఎట్లా తయారు చేయాలా, ఈ తయారు చేసే క్రమంలో ముందస్తుగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది?
2: మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న భూములన్నీ మనకు సాధారణంగా సోయా చిక్కుడు సాగుకు సూటబుల్ అండి. మన నల్లరేగడి భూములు. సో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ యాసంగిలో లేదంటే సమ్మర్లో వేసిన పంటలు ఉంటాయో తీసేసిన తర్వాత దుక్కి మాత్రం చాలా చక్కగా చేసుకోవాలండి. సో చివరి దిక్కులో వీలైతే 3 నుంచి 5 టన్నుల పశువుల విత్తనాలను వేసుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు దొరుకుతుంటాయి. ఈ పశువుల ఎరువు ఏదైతే ఉంటుందో ఇది వెంటనే మనకు ఎరువుల్ని సప్లై అయ్యకుండా మొక్క 20 నుంచి 25 రోజులు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా సప్లై అవ్వడం మొదలవుతుంది. కాబట్టి అప్పుడు మొక్కకు అవసరమైన సమయంలో వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి చివరి దిక్కులో ఖచ్చితంగా పశువుల ఎరువులు వేసుకోవాలి. దాంతోపాటు ఇంతకుముందు వేసుకున్న పంటలు జొన్న కానివ్వండి, మొక్క కానివ్వండి, ఇంకా వేరే పంటలు ఏమైనా విత్తనాలు ఉంటే మాత్రం వాటిని తీసేయాలి. ఎందుకంటే వాటి వేరు వ్యవస్థ నుంచి ఏమైనా పురుగులు సూప్తావస్థ దశలో ఉన్న పురుగులు ఏమైనా తిరిగి మన సోయా చిక్కుడుకు హాని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఏరిపారేయాలి. దాంతోపాటు మనము తయారు చేస్తున్న భూమి ఏదైతే ఉందో దాంట్లో మనం ఎన్ని ఎకరాల్లో సోయా చిక్కుడు వేయాలనుకుంటున్నాం దానికి తగ్గట్టు మనం విత్తనాల అందుబాటును తీసుకోవాలి. సో ముఖ్యంగా మనకు సోయా చిక్కుల్లో గమనించే ఏంటంటే విత్తనాల మొలకెత్తే శాతంలో తగ్గుదల ఉండడం లేదంటే నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోయాలు ఖచ్చితంగా ఎక్కడి నుంచి విత్తనాలు తీసుకున్నా కూడా తప్పనిసరిగా రసీదు అనేది తీసుకోవాలి. రసీదు తీసుకుని అది వాళ్ల వెంట ఉంచుకోవాలి. ఎవరి పేరు మీద అయితే పట్టా ఉంటుందో వాళ్ల పేరు మీద రసీదు తీసుకొని దాన్ని మనం పంట మొత్తం కోత వచ్చేసి అమ్మేసే వరకు దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎక్కడి నుంచి విత్తనం తీసుకున్నా ఎలా ఉన్నా విత్తన శుద్ధి అనేది మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. విత్తన శుద్ధి దేంతో చేసుకోవాలంటే ఇమిడాక్లోపిడ్ మందు లాంటిది కానివ్వండి, లేదంటే క్యాప్టన్ తైరము, మనకు చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు వీలైతే ట్రైకోడర్మా విరిడి పౌడర్, ఇంకా దొరికితే రైజోబియం కల్చర్ మనకు ఉంటుందండి, దాంతో చేసుకోవాలి. రైజోబియం కల్చర్తో చేసుకుంటే నత్రజని లభ్యత పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రైజోబియం కల్చర్ వచ్చేసి మనకు 200 గ్రాములు 8 కిలోల విత్తనాలకి మామూలుగా బెల్లం పాకలను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మనం ఇదేంటంటే విత్తే ఒక 30 నిమిషాల నుంచి ఒక గంట ముందు వరకు తీసుకుంటే సరిపోతుంది.
1: పంటని సాగు చేసే ముందు, పంటాలకే కంటే ముందు నేలని ఎంత తయారు చేసుకున్నది అవసరమో అంతే విత్తనాల మీద కూడా దృష్టి పెట్టడం అవసరం. ముఖ్యంగా ఈ విత్తనాల ఎంపిక విషయంలో, తర్వాత ఈ విత్తనాలకు సంబంధించి వేసుకునే కాలం ఆ సమయాన్ని మీద కూడా మన దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ విత్తనాలు విత్తుకోవాలి, దానికంటే ముందు అసలు ఈ విత్తనాల్లో అందుబాటులో ఉన్న విత్తనాల గురించి, ఏవైతే మేలైన విత్తనాలు అనిపిస్తుందో వాటి గురించిన సమాచారం చెప్తారు.
2: షార్ట్ విషయం, తక్కువ కాల పరిమితి కలిగిన రకాలు ఎంచుకుంటే బాగుంటది. మనకు ఆదిలాబాద్లో JS 9305 చాలా బాగా వస్తుంది తక్కువ కాల పరిమితిలో. దాంతోపాటు మన వ్యవసాయ పరిశ్రమ స్థానం ఆదిలాబాద్ నుంచి రిలీజ్ అయిన AISB 50 50, లేదంటే ఆదిలాబాద్ ఇండోర్ స్వయచ్ఛ కూడా ఒకటి, ఇది కూడా మనకు 90 రోజుల నుంచి 105 రోజుల మధ్యలో వస్తుంది. సో ఈ రకం కూడా బాగానే ఉంటది. దాంతోపాటు మనకు బయట JS 335 ఇలాంటి దొరుకుతున్నాయి. కాకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం తీసుకుంటున్న డీలర్ నుంచి కానివ్వండి ఎవరి నుంచి ఖచ్చితంగా రసీదు అనేది తీసుకోవాలి. సో మా దగ్గర ఒకవేళ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి పర్చేజ్ చేయాలంటే అక్కడికి వెళ్తే మనకు అక్కడ AISB 50 MAX 1460 లాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు సంప్రదిస్తే వాళ్ళు కూడా మీకు ఇస్తారు. సో దాంతోపాటు ఈ విత్తుకునే సమయం అనేది మనం జూన్ 15 నుంచి జూలై 5 లోపు విత్తుకోవాలి. దాని తర్వాత విత్తుకుంటే మనకు మొలక శాతంలో తేడా రావడం, లేదంటే పంట పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా ఉండకపోవడం మనం గమనిస్తుంటామండి. సో ఈ విత్తుకునేటప్పుడు కూడా ఈ వర్షం మనకు స్టార్ట్ అయిన తర్వాత భూమిలో తగినంత తేమ ఉండాలి, అంటే మినిమం 80 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాతనే మనం విత్తుకోవాలి. ఎందుకంటే మనకు ఉన్న ఈ విపరీతమైన ఎండల వల్ల మనకు మొలక మీద ప్రభావం చూపే అవకాశం ఉంటాయి. కాబట్టి 80 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత మనం విత్తుకున్నట్టయితే మొలక శాతం మంచి ఉండే అవకాశం ఉంటుంది.
1: విత్తుకునే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ తేమ శాతం వీటికి సంబంధించిన సమాచారం ఇచ్చిండ్రు, వీటిని చూసుకుని విత్తుకోవాలి. విత్తుకునే సమయంలో విత్తన శుద్ధి దాని గురించి కూడా చెప్పిండ్రు. ఇక విత్తుకునే టైంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెళుకువలు పాటించాల్సి ఉంటుంది?
2: సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే అండి, పంట ఇప్పుడు వేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు పక్క చేనులు ఎవరన్నా సీడ్ డ్రిల్ తోనే వేసినప్పుడు సడన్ గా వీళ్ళు కూడా వేద్దామని ప్లాన్ చేసుకుంటారు. అట్లా సడన్ గా ప్లాన్ చేసుకోకుండా నిజంగానే మీకు ఒకవేళ సీడ్ డ్రిల్ తోనే వేయాలనుకున్నా, లేదంటే గొర్రెతో నడిపే సీడ్ డ్రిల్ తోనే వేయాలనుకుంటే దాని తగ్గట్టు ముందస్తు ప్రణాళిక వేసుకోవాలి. ఇంకోటి విత్తన శుద్ధి మాత్రం ఖచ్చితంగా 30 నిమిషాల ముందు నుంచి 1 గంట లోపు చేసుకోవాలి. అంతకంటే తక్కువ డ్యూరేషన్ మనం విత్తనాలు విత్తుకోకూడదు, కాస్త ఆరిన తర్వాత వేసుకుంటే బాగుంటది. ఇంకోటి విత్తన శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాన్ని డైరెక్ట్ మనం సన్లైట్ కాకుండా కొంచెం చెట్టు కింద నీళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటది,
1: అంటే నేరుగా సూర్యరశ్మి
2: పడకుండా ఉంటే బాగుంటది. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే మనకు పంట యొక్క పర్ఫార్మెన్స్ లో తేడా వస్తుంది. కాబట్టి ఈ చిన్నవి చాలా దీంట్లో సమయం ఏమి తీసుకోదు. కాకపోతే ఏంటంటే సడన్ గా విత్తుకోవడం లాంటివి ప్లాన్ చేయకుండా సో ముందస్తు ప్రణాళిక ప్రకారం విత్తుకుంటే బాగుంటది. అదే విధంగా ఒకవేళ విత్తిన తర్వాత కూడా వర్షాలు లేవనుకోండి, ఇమీడియట్ గా మనం ఇరిగేషన్ పెట్టే ఫెసిలిటీ ఉంటే బాగుంటది. ఎందుకంటే సోయా చిక్కులో కొంచెం తేమ ఉండి విత్తనం ఉబ్బిన తర్వాత నీళ్ళు దొరకపోతే

0: పోతే విత్తనం మొలకల్లో మొలకెత్తకు పోవడం వల్ల మనకు డ్యామేజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది.
1: ఒకవేళ ఇప్పుడు విత్తనాన్ని విత్తుకునే కంటే ముందు విత్తన శుద్ధి చేసి ముందే పెట్టుకుని తర్వాత చేయొచ్చా, లేదు విత్తుకునే ముందే విత్తన శుద్ధి చేసుకోవాలా?
0: విత్తుకునే ఒక గంట ముందు చేసుకుంటే బాగుంటుంది అండి, ఎందుకంటే మనం మరీ ముందు అవసరం లేదు. మనం ఏంటంటే చేసేటానికి కెమికల్స్ ఉన్నాయి కాబట్టి అవి ముందు అవుతాయి. ఇప్పుడు మనం లాస్ట్ మనం చేసే ట్రైకోడర్మా విరిడి పౌడర్ కానివ్వండి, ఈ రైజోబియం కానీ ఏంటంటే జీవరాశులు, ఇవి చనిపోయే అవకాశం ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం మనం ఒక గంట ముందు వరకు చేసుకుంటేనే బాగుంటుంది. దాంతో పాటు విత్తిన వెంటనే ఖచ్చితంగా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ గడ్డి మందని ఖచ్చితంగా కొట్టాలి. మనకు అందుబాటులో ఉన్న పెండి మిథైలిన్ ఉంటుంది, అది 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ ఎకరానికి, లేదంటే డైక్లోజులం స్ట్రాంగ్ ఆర్మ్ అనే పేరుతో దొరుకుతుంది. మనకు అది ఎకరానికి 12 నుంచి 14 గ్రాములు ఎకరానికి కొలితే మనకు ఏంటంటే మొదటి 15 నుంచి 20 రోజులు ఎలాంటి కలుపు లేకుండా మనకు పంటని కాపాడుతుంది.
1: అయితే ఇప్పుడు రైతులు విత్తిన వెంటనే చేయాల్సిన పనుల్లో ఒకటి ఇప్పుడు మందులు కొన్ని పిచికారీ చేయాల్సినవి ఉన్నాయి, వాటి గురించి చెప్పిన, ఇంకా ఏం చేయాల్సి ఉంటది విత్తిన వెంటనే రైతులు?
0: విత్తిన వెంటనే అదేనండి, ఇప్పుడు ఎవరైతే తేమ లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, అంటే వర్షాలు అప్పటికి పడలేదు మనకు లేట్ అయితుంది అనుకుంటే వెంటనే ఇరిగేషన్ ఫెసిలిటీ సౌకర్యం ఉంటే ఇరిగేషన్ చేసుకోవాలి. ఇంకోటి గడ్డి మందు మాత్రం ఖచ్చితంగా కొట్టాలి. సో ఈ గడ్డి మందు కొట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా తేమ ఉండాలి భూమి పైన, తేమ లేకుంటే గడ్డి మందు అనేది పనిచేయదు. అదే విధంగా విత్తిన వెంటనే దాని ట్యాగ్ ఏవైతే ఉంటే లాట్ నంబర్ కానివ్వండి, అలాంటివి కూడా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది.
1: అయితే ఇప్పుడు కొందరు ప్రధాన పంటగా కాకుండా కొంత అంతర పంటగా కూడా వేసుకుంటారు కదా, మరి ఈ అంతర పంటగా వేస్తే ఎట్లా, ప్రధాన పంటగా వేస్తే ఎట్లా, ఎట్లాంటి పద్ధతులు ఉంటాయి?
0: అది సేమ్ ఉంటాయండి. ఈ మధ్య మనకు ఈ సీడ్ డ్రిల్స్ వచ్చినాయి కదా, అంతర పంటగా మనం ముఖ్యంగా తొగర్లు వేస్తారు మన హైదరాబాద్లో. సో ప్రతి 6 సార్లకు ఒక తొగర్ సార్లు వచ్చినట్టు మనకు సీడ్ డ్రిల్స్ కూడా అరేంజ్ అయిపోతున్నాయి కాబట్టి అదేం ప్రాబ్లం కాదు. కాకపోతే ఏంటంటే ఆ విత్తుకునే దూరం ఉంటది కదా, ఈ సీడ్రిల్తో వేసినప్పుడు 37.5 సెంటీమీటర్లు వరుసకు వరుసకు ఉంటది, మొక్కకు మొక్కకు 5 నుంచి 7.5 సెంటీమీటర్లు ఉంటది. లేదు మామూలుగా మనము అచ్చం సోయా వేసుకుంటే 45 సెంటీమీటర్లు అంటే 1.5 ఫీట్ వరుసకు వరుసకు మొక్కకు మొక్కకు 5 సెంటీమీటర్లు పెట్టుకుంటే మంచి మొక్కల పాపులేషన్ ఉండి మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటది.
1: అయితే రైతులు గత వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరిస్థితుల్లో విత్తిన విత్తనం వృధా కాకుండా ఫలవంతం కావాలంటే ప్రధానంగా తీసుకోవాల్సిన లేదా పాటించాల్సిన మెళుకువలు గానీ ఏమైనా ఉంటే సూచిస్తారా?
0: ఇదేనండి, వెళ్ళిన ప్రభావం వల్ల మనకి ఏంటంటే వర్షపాతం కొంచెం తగ్గుదల కనబడవచ్చు. ఇంకోటి ఏంటంటే మన పంట ఎదిగిన క్రమంలో ఒకవేళ మనకు బెట్ట పరిస్థితి వచ్చినట్టయితే పోషకాలను కింది నుంచి కాకుండా పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఒకటి మనకు 19-19-19 ఇలా 20-20-20 ఇది ఏంటంటే షాకి దశలో ఉన్నప్పుడు, అదే మనకు ఒకసారి కాయలు ఏర్పడిన తర్వాత 13-45 మల్టీకి అంటారు. దాంతోపాటు పల్స్ అక్యూ స్ప్రే అని మన కోరమండల్ వాళ్ళు ఉంది, అది కూడా 1 కేజీ ఎకరానికి సరిపోతుంది. దాని కూడా 5 గ్రాములు లీటర్ 2 కలుపుకొని పిచికారీ చేసుకుంటే మన కాయలు మంచిగా ఊరి తక్కువ నీరు వస్తున్నప్పుడు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా వానాకాలం పంటగా సాగు చేసే సోయాబీన్ విత్తుకునే కంటే ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి సవివరంగా తెలియజేసిండు. మరి రైతులు ఈ పద్ధతుల్ని పాటించి సోయా విత్తుకుని తర్వాత మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు వానాకాలం సోయా చిక్కుడు సాగుకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరుతో కేలినిన్వెట్టిన ముచ్చట విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసం, వ్యవసాయదారుల కార్యక్రమం. రైతులు ఏ రకమైన పంటలను పండించినప్పటికీ అందుకు మనకు కావాల్సింది ముఖ్యంగా మంచి భూమి. మరి ఈ భూమిని రైతులు ఏ విధంగా కాపాడుకోవాలా, ఎంత మోతాదుల భూమికి ఎరువులను మందులను అందియాలా అన్న అన్ని విషయాలను ఇప్పుడు విందాం. భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానం, జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో కేలినిన్వెట్టిన ముచ్చట్లు.
1: ఏ పంట దిగుబడి తీసుకున్నా అది భూసారం మీద ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి భూసారాన్ని తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. మరి ఈ భూసార పరీక్షల వల్ల భూసారమే తెలుస్తుందా, ఇంకా ఎలాంటి విషయాల్ని మనం తెలుసుకోవచ్చు, ఏ రకంగా ఈ భూసార పరీక్షలు రైతులకు మేలు చేస్తాయి అనే విషయాలను గురించి చెప్పుతుందుకు ఇలా ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణి గారు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సంధ్యారాణి గారు.
3: నమస్కారం అండి.
1: అయితే ముందుగా ఈ భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తారా?
3: ముఖ్యంగా ఇప్పుడు మనకి రైతులు పంటలు పండించడానికి ముఖ్య ఆధారం మనకు తెలిసిందైతే భూమి. అంటే భూమి ఉంటే భూమిలోనే పంటలు పండుతాయి. మరి అట్లాంటి పంట పెరుగుదలకు కావలసినటువంటి స్థూల పోషకాలు కానివ్వండి, సూక్ష్మ పోషకాలు ఏదో కొద్దిపాటి పరిమాణంలో భూమిలో అయితే ఉంటాయి. కానీ మనం చూస్తున్నట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఏం చేస్తున్నారంటే అధిక దిగుబడులను ఆశించి మోతాదుకు మించి విచ్చలవిడిగా ఈ రసాయన ఎరువులను కానివ్వండి వీటిని వాడటం వల్ల ఏమైతుందంటే భూమిలో సహజంగా ఏదైతే ఈ స్థూల మరియు సూక్ష్మ పోషకాలు ఉండేటటువంటి సమతుల్యత క్షీణిస్తున్నది. సో దాంతో ఏమైతుంది అని అంటే మనందరికీ తెలుసు సాగు భూములు నిస్సారం అయిపోతున్నాయి, దాంతోపాటు నేల కాలుష్యము, వాతావరణ కాలుష్యము, మళ్ళీ అదేవిధంగా రైతుల యొక్క పెట్టుబడులు కూడా గణనీయంగా పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా తగ్గుతుంది. సో ఇట్లాంటి పరిస్థితులలో మనము ఈ భూసార పరీక్ష చేయించుకోవడం వల్ల ఏమైతుంది అంటే మరి ఆ భూమిలో ఎంతవరకు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, మనం వేసేటటువంటి పంటకు ఇంకెంత మోతాదులో మనం పైపాటుగా అందిస్తే ఆ కావలసినటువంటి పంటకు అంటే ఎక్కువ కాకుండా మరియు తక్కువ కాకుండా ఎంత పరిమాణంలో మనం ఆ భూమిలో ఉన్నటువంటి పోషకాల ఆధారంగా మనము ఎరువులను అందించగలిగితే ఇటు రైతుకు నష్టం వాటిల్లకుండా అట్లనే దిగుబడి పెరుగుతూ అట్ ద సేమ్ టైం మనకి ఈ నేల కాలుష్యం అనేటువంటిది, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యము వీటన్నింటినీ కూడా మనము సమర్థవంతంగా ఎదుర్కొంటూ మనము అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. అంటే మనం భూసార పరీక్ష చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంబంధిత నేలలో మనకి ఎంత పరిమాణంలో స్థూల పోషకాలు అంటే నత్రజని కానివ్వండి, భాస్వరం, పొటాషియము ఎంత ఉన్నాయి, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు తీసుకున్నట్టయితే జింక్ గాని, మ్యాంగనీస్, కాపర్, ఐరన్ అవి ఎంత పరిమాణంలో ఉన్నాయి, మళ్ళీ మనం వేయబోయే పంటకి మనం ఇంకెంత వేయాలి అన్నది మనకు అక్యురేట్ గా తెలుస్తుంది భూసార పరీక్ష ద్వారా. సో ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా రైతులు ఇప్పుడు ముఖ్యంగా ఈ ఏప్రిల్ మే మాసాలు ఎప్పుడైతే మనకి అంటే ఈ ల్యాండ్ ఫ్రీ ఉంటది కాబట్టి ఈ టైంలో మనం మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్ష చేసుకున్నట్టయితే వచ్చే ఈ జూన్ కి మనకు వేయబోయేటువంటి పంటకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలన్నటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ భూసార పరీక్షలు చేయించుకోవడానికి మట్టి నమూనాలు సేకరించాల్సిన అవసరం ఉంటది కదా, మరి ఈ మట్టి నమూనాల సేకరణకు సంబంధించి ఎట్లాంటి పద్ధతి ఉన్నది, ఎట్లాంటి విధానం, ఏ పద్ధతిలో నమూనాలు సేకరించాలి దాని గురించి చెప్తారు?
3: అయితే మనము ఈ భూసార పరీక్షలో ఈ మట్టి నమూనా సేకరణ అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనము మట్టి నమూనా గాని ఒకవేళ సరిగ్గా సేకరించనట్టయితే ఏమైతుందంటే మనం భూసార పరీక్ష చేసి ఎరువుల సిఫారసు చేసినా కూడా మనం ఇచ్చిన రిజల్ట్ ప్రకారం మనము ఎరువుల్ని వాడినా కూడా అది అక్యురేట్ కాదు. ఎందుకంటే మట్టి నమూనా తీయడమే కరెక్ట్ లేనప్పుడు మనం ఎంత భూసార పరీక్ష చేసి వాడినా అది రాంగ్ అవుతుంది. సో అది అంటే ఇది ఒక కీలకమైనటువంటి విషయంగా మనం అనుకోవచ్చు. సో దానికోసం మనం ముఖ్యంగా ఏం చేస్తామంటే ఏదైతే మనం పొలంలో మట్టి తీయాలి అని అనుకుంటున్నామో జనరల్ గా మనం ఒక 5 ఎకరాల వరకు కూడా అంటే ఒక మట్టి నమూనా సరిపోతుంది. ఆ 5 ఎకరాల్లో మళ్ళీ మనకు తేడా ఉంది, వేరే వేరే భూమిలాగా అనిపిస్తుంది అంటే మళ్ళీ వేరే వేరే నమూనా తీసుకోవాలి. కానీ ఒకవేళ ఒకేలాంటి భూమి ఉన్నప్పుడు మనం 5 ఎకరాలకు ఒక నమూనా సేకరించవచ్చు. సో అట్లా సేకరించేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పొలంలో ఒక V ఆకారంలో 15 సెంటీమీటర్ల డెప్త్ వరకు కూడా పారతోని గుంట తీసుకోవాలి. అందులో పైనుండి కింది పొర వరకు కూడా ఒక పక్కగా మట్టిని సేకరించుకోవాలి. సో ఇట్లా ఎన్ని ప్లేసెస్ లో తీసుకోవాలి అని అంటే 8 నుంచి 10 ప్లేసెస్ లో జిగ్జాగ్ మేనర్ లో తీసుకోవాలి. అట్లా తీసుకున్నటువంటి మట్టిని మళ్ళీ మనం ఒక దగ్గరికి చేర్చి బాగా కలిపేసేయాలి. కలిపి దాన్ని 4 సమభాగాలుగా విభజించుకోవాలి. ఇట్లా విభజించిన తర్వాత అందులో ఏవైతే 2 ఎదురెదురు భాగాలు ఉంటాయో వాటిని తీసుకొని మళ్ళీ మిగతా ఎదురు భాగాలను తీసేయాలి. మరి తర్వాత నెక్స్ట్ మనము మళ్ళీ ఇదే పద్ధతిని పాటించాలి. మళ్ళీ దాన్ని మనము 4 భాగాలుగా చేసి ఇప్పుడు ఏదైతే 2 ఎదురు భాగాలను తీసేసినామో అది కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే 2 భాగాలను ఇప్పుడు తీసుకోవాలి. సో దీన్ని మనం క్వార్టరింగ్ మెథడ్ అని అంటాము. ఇట్లా మనం ఒక 3-4 సార్లు ఇదే పద్ధతిని పునరావృతం చేసి అంటే మనకు ఒక 1/2 కిలో మట్టి వచ్చే వరకు ఈ పద్ధతిని చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇట్లా సేకరించేటువంటి మట్టిలో మనము పంట వేర్ల మొదలు కానివ్వండి, రాళ్ళు పెద్ద పెద్దవి అవేం లేనట్టుగా చూసుకొని ఒకవేళ మనకు కొంచెం తడిగా ఉన్నట్టుగా ఏమన్నా అనిపిస్తే నీడలో ఆరబెట్టుకోవాలి, ఎండలో కాకుండా. మళ్ళీ అట్లనే మనం ఈ మట్టి సేకరించిన తర్వాత దాన్ని నమూనా ఏదైతే ప్యాక్ చేస్తామో దానికోసం ఎప్పుడు కూడా ఈ రసాయనిక ఎరువులున్నటువంటి సంచులను లేదంటే సేంద్రియ ఎరువులున్నటువంటి సంచులను వాడకూడదు. శుభ్రమైనటువంటి ప్లాస్టిక్ షీటు లేదంటే మామూలు క్లాత్ బ్యాగ్స్ కూడా వాడుకోవచ్చు. సో ఇట్లా మనం ఏదైతే మట్టి నమూనా తీస్తామో దాన్ని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఈ భూసార పరీక్షల్లో మట్టి నమూనాల సేకరణనే కీలకమని చెప్తున్నారు కదా, మరి ఇట్లాంటి కీలకమైన దశలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి దాని గురించి సూచిస్తారు?
3: అదే అదే మనం ఏమనుకున్నాం అంటే మట్టి నమూనా జనరల్ గా ఒక 8 నుంచి 10 చోట్ల తీసుకోవాలి పొలంలో నుండి అనుకున్నాము. సో దాంట్లో మళ్ళీ మనం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ నమూనా కోసం మనం పొలంలో మట్టిని తవ్వేటప్పుడు గట్ల దగ్గర కానివ్వండి, పంట కాలువల దగ్గర మట్టిని

0: తీసుకోకూడదు. అట్లనే కొన్ని పెద్ద పెద్ద చెట్లు చూస్తుంటాం మనం చేన్లలో, అట్లా చెట్ల కింద ఉన్నటువంటి పొలం భాగం నుండి కూడా మట్టిని సేకరించొద్దు. మళ్ళీ ఈ పశువుల పేడ కానివ్వండి, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ ఇవి కుప్పలు వేసి ఉంచుతాం కదా ఇప్పుడు జనరల్ గా ఈ ఎండాకాలంలో, అట్లాంటి ప్లేసెస్ నుండి మనము మట్టిని సేకరించొద్దు. మళ్ళీ పొలంలో కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్ లో నీరు ఎప్పుడు నిలవబడి ఉండేటటువంటి కొన్ని పల్లపు స్థలాలు ఉంటాయి, అంటే వాటర్ స్టాగ్నేషన్ ఉంటూ ఉంటుంది, అట్లాంటి ప్లేస్ నుండి కూడా మనం మట్టిని సేకరించొద్దు. ఒకవేళ పొలంలో మళ్ళీ వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, స్లోపీ ఉన్నప్పుడు దాన్ని మనం టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి, ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించుకొని మళ్ళీ మనం వేరువేరు మట్టి నమూనాలను సేకరించాల్సి ఉంటది. మళ్ళీ మనకు కొన్నిసార్లు ఏమైతుందంటే పొలంలో కొన్ని కొన్ని ప్యాచెస్ లో చౌడు ఉన్నట్టుగా కనిపిస్తుంటది, అక్కడక్కడ చౌడు ఉన్నట్టుగా కనిపిస్తుంటది, కారు చౌడు కావచ్చు, తెల్ల చౌడు, అట్లాంటి ప్రాంతాల్లో కూడా మనం ప్రత్యేక నమూనా తీసి మళ్ళీ దాన్ని చౌడు లక్షణాల పరీక్ష కొరకని సపరేట్ గా శాంపుల్ పంపాలి. అంతేగాని మళ్ళీ అదే మట్టిని నార్మల్ గా ఉన్న సాయిల్ తో కలిపి మనము కలపకూడదు. ఇప్పుడు ఇదంతా చెప్పుకున్నాం మనం అంటే అగ్రికల్చర్ క్రాప్స్ కి. ఒకవేళ మనము హార్టికల్చర్ క్రాప్స్ అంటే పండ్ల తోటలకి కూడా మనము టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు, మనం మామూలుగా అంటే కొన్ని అడుగుల లోతు నుంచి తీసుకోవాల్సి ఉంటది, అంటే ఫీట్ వైజ్ మనము శాంపుల్ సేకరించాలి. ఇప్పుడు అగ్రికల్చర్ క్రాప్స్ కి అయితే మనం 15 సెంటీమీటర్స్ డెప్త్ అనుకున్నాం, అదే పండ్ల తోటలు అని అనుకుంటే మనము 1 ఫీట్ కి ఒక శాంపుల్, 2 ఫీట్, 3 ఫీట్, అది డిపెండ్స్ ఆన్ ద క్రాప్ మనం తీసుకోవాల్సి ఉంటది. సో ఈ విధంగా మనము ఇట్లా నమూనాలు తీసుకుని భూసార పరీక్ష కేంద్రానికి అన్ని వివరాలు జత చేసి పంపించాల్సి ఉంటుంది.
1: రైతులు మట్టి నమూనాలు సేకరించిన తర్వాత పరీక్ష కోసం భూసార పరీక్ష కేంద్రానికి పంపేటప్పుడు ఏ వివరాలు జత చేయాల్సి ఉంటుంది, అట్లాగే ఎవరి ద్వారా పంపాల్సి ఉంటుంది? నేరుగా రైతు వచ్చి ఇవ్వచ్చా, లేదా ఇంకేమైనా వ్యవసాయ అధికారులు గానీ ఇంకా ఇతర అధికారుల ద్వారా పంపాల్సి ఉంటుందా? అట్లాగే రైతులు జత చేయాల్సిన వివరాల గురించి కూడా చెప్తారు.
0: మనం ఇప్పుడు ఏదైతే నమూనాగా సేకరించిన మట్టి ఉందో దాన్ని మనము ముఖ్యంగా ఫస్ట్ నీడలో కొంచెం గాలికి ఆరనిచ్చుకోవాలి, తేమ ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది. దాన్ని మనం ప్లాస్టిక్ బ్యాగ్ లో గానీ గుడ్డ సంచిలో గానీ నింపిన తర్వాత, అంటే 1/2 కేజీ అని మనం ముందే చెప్పుకున్నాం, 1/2 కేజీ శాంపుల్ పంపాల్సి ఉంటది. సో సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించిన ఈ భూసార పరీక్ష కేంద్రానికి కొంచెం సమాచారంతో పంపాలి. ఏం సమాచారం అంటే దాంట్లో రైతు పేరు, సర్వే నంబరు, గ్రామము, మండలము, అట్లనే వాళ్ళకి కావలసినటువంటి పరీక్ష, అంటే నార్మల్ గా ఏ క్రాప్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు భూసార పరీక్ష, అంటే నెక్స్ట్ వేయబోయే పంట పండ్ల తోట వేయాలనుకుంటున్నా, లేదంటే ఏదన్నా అగ్రికల్చర్ క్రాప్ పత్తి సోయా అది రాయాలి, అట్లనే మళ్ళీ వాళ్ళు ఇంతకు ముందు వేసిన పంట ఏంది, మీరు భూసార పరీక్ష ఇప్పుడు తీసుకున్నారు సాయిలు, ఈ ల్యాండ్ లో ఇంతకు ముందు వేసినటువంటి పంట ఏది, దానికి ఎట్లాంటి ఎరువులు వాడిండ్రు, అట్లనే మళ్ళీ నెక్స్ట్ ఏ క్రాప్ వేయబోతున్నారు, ఈ వివరాలన్నీ జత చేసి సాధారణంగా ఒక కాగితం పైన ఈ విషయాలనేటువంటివి రాసి శాంపుల్ లోపల ఒక కవర్ ఒకటి వేయాలి, ప్లస్ దాంతో పాటు కవర్ పైన కూడా ఈ వివరాలను ఒకటి జతపరిస్తే ఇంకా బాగుంటది. ఈ విధంగా జతపరిచిన తర్వాత వాళ్ళ సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారి ద్వారా భూసార పరీక్ష కేంద్రంకు పంపొచ్చు, లేదు వాళ్ళు రైతులు కూడా నేరుగా వాళ్ళు భూసార పరీక్ష కేంద్రానికి తీసుకుని కూడా రావచ్చు. సో వాళ్ళు ఇట్లా తీసుకొస్తే మనం ఇక్కడ వాళ్ళకి కావలసినటువంటి సమాచారం ఇస్తూ వాళ్ళు వేయబోయేటటువంటి పంటకి ఎంత మోతాదులో ఎరువులు వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందో అట్లాంటి సమాచారం అంతా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భూసార పరీక్షలు చేసుకుని ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడి సాధించుకుంటారని అనుకుంటున్నాను.
1: చాలా సంతోషం సంధ్యారాణి గారు. ముఖ్యంగా భూసార పరీక్షల ప్రాముఖ్యత ప్రాధాన్యతను గురించి వివరిస్తూనే రైతులు ఏ రకంగా భూసార పరీక్షకు అవసరమైన మట్టి నమూనాల్ని సేకరించాలి, ఆ మట్టి నమూనాల్ని సేకరించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఎవరైతే రైతులు ఇప్పుడు వానాకాలం పంటలకు సిద్దమవుతున్నారో ఇది సరైన సమయం, ఈ సమయంలో మట్టి నమూనాల్ని సేకరించి భూసార పరీక్షలు చేయించుకుని దాంట్లో ఉన్న సారానికి అనుగుణంగా పంటల్ని ఎంపిక చేసుకుని సిఫార్సు చేసిన మోతాదుల్లో ఎరువులు మందులు వాడి పంటల సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ, అందుకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలు పనికొస్తే అని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానం, జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో కేలినిన్విటిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చట్లను ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను ప్రసార సమయంలో మీరు వినలేకపోయినా లేక మల్లమల్ల అయినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలను ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. ఆ కార్యక్రమాలను వినాలంటే మీరు సంప్రదించాల్సిన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మీరు వినడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు కూడా ఇన్పియ్యండ్రి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరకొనరి. కార్యక్రమంలో ఇప్పుడు టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయం పాట విందాం.

రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇంకా రైతు అంతరంగంలో వానాకాలం యాసంగి పంటల సాగు అనుభవాలు గురించి ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సింధేతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా బర్ఫీ చిత్రం నుంచి ఈ పాట విందాం.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు దిల్ పసంద్ కార్యక్రమంలో హిందీ సినీ గీతాలను. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బాజీఘర్ చిత్రం నుంచి ఈ పాట.

0: ఈ పాటతో ఇయలటి దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

Ουσιαρού. Ήδη, μιλώ ζόρουν ον υπέσυρμα πάταλα χώρου. శ్రోతలు, మరి మీరు కూడా గీ జోరులో హోరైన పాటలు వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0878732 ఇది ఆదిలాబాద్ స్ట్రీట్ కోడ్, దీన్ని జత చేసి 295081 లేదా ఇంకో నంబర్ 2300081 ఈ నంబర్లకు ఫోన్ చేసి మాతో మంచిగా ముచ్చట పెట్టి మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా సుఖ మా శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అయితే అందుకు మీరు ఫోన్ చేయాల్సినటువంటి ఫోన్ నంబర్లను మరొకసారి చెప్తున్నా. 0878732 ఇది ఆదిలాబాద్ ఎస్టేట్ కోడ్, దీన్ని జత చేసి 295081 ఇంకొక నంబర్ 2300081 ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. కార్యక్రమంలో ముందుగా ప్రేమకు వేలాయరా చిత్రం నుంచి పి ఉన్నికృష్ణన్ చిత్ర ఆలపించిన ఈ గీతం విందాం.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: అట్లా సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
0: సతీష్ గారు ఎట్లున్నారు?
1: బాగున్నా మేడం. ఇప్పటికి కూడా మాకు కారం మిల్లు ఉన్నది, పిండి మిల్లు ఉన్నది. మిరపకాయలు పట్టుకుంటూనే రేడియో వింటూ ఫోన్ చేయడం జరిగింది.
0: ఓకే, రేడియో ఉందా? యాప్ లో వింటారా?
1: యాప్ లో వింటాం మేడం. ఆదిలాబాద్ రాదు కదా, మాకు లోకల్ అయితే మాకు రెండు ఉన్నాయి రేడియోలు. ఒకటి హోమ్ థియేటర్ లో ఉంటుంది, ఒకటి మామూలు టేప్ కమ్ రేడియో. ఇది వరకు టేప్ రికార్డు అట్లా పెట్టుకుని వినేది కదా. ఏదంటే మా దగ్గర ప్యానాసోనిక్ టేప్ కమ్ రేడియో ఉంది. ఇది వరకు మా చిన్నతనంలో మేడం, ఎందుకంటే ఇప్పుడు ఈ టాపిక్ చెప్పడం గారి కారణం, ఇప్పుడు ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం, శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఎలాంటి మనకు ఈ డిజిటల్ యుగం లేనప్పుడు ఇట్లా క్యాసెట్ పెట్టుకుని రేడియోలో వచ్చే పాటలు కూడా రికార్డ్ చేసుకునేది మేము. మళ్ళీ అదే పదే పదే వినేది. మా ఇంటి దగ్గర ఒక అతనికి స్పీకో రేడియో అని టేప్ కమ్ రేడియో, దాంట్లో రేడియోలో పాటలు వచ్చినప్పుడు ఒక ఎంటి క్యాసెట్ తెచ్చుకొని అన్ని రికార్డ్ చేసుకుని పాలన పాట వచ్చినప్పుడు అన్ని రికార్డ్ చేసుకుంటూ మధ్య మధ్యలో పాప ఆయన కూడా సైకిల్ పంచర్లు చేసేది. ఆయన చేస్తామని చూసుకుంటే మేము కూడా చేసి మా నాన్న చేసేది చూసుకుంటే నాకు కూడా ఇప్పుడు అదే బతుకు తెరిపోయింది. నాకు కూడా ఇటు మిల్లు, ఇటు గేదెలు, ఇటు పంచర్లు. నా జీవనం ఏంటంటే ఇప్పుడు ఇటు రేడియోతోనే పూర్తిగా సమీకరమైంది. రేడియోనే జీవన సంజీవని లాగా రేడియోనే నాకు అందుబాటులో అయిపోయింది కాబట్టి ప్రతి నిత్యం
0: ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు వింటారన్నట్టు
1: మేడం.
0: అన్ని కార్యక్రమాలు ప్రతిరోజు వింటారు?
1: వింటా ఉంటాం మేడం. ఎందుకంటే నాకు ఇది చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే అట్టిగా టైం వేస్ట్ చేస్తారు. నేను అట్టిగా వేస్ట్ చేయకుండా రేడియో వింటూ నా పనులన్నీ చేసుకుంటా ఉంటాను. కాకపోతే నాకు రేడియో లేకపోతే అదంతా.
0: ఏ స్టేషన్ లో వింటారు?
1: ఇటు ఆదిలాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్, విద్యుత్ భారతి, వరంగల్. అంటే మనకు సమయాన్ని బట్టి ఏమేమి మంచి మంచి కార్యక్రమం. 9:30 మన మార్కపురం మహిళా భారత అని ఒక ప్రోగ్రామ్, అది వింటాను. 10:00 మీ కొరికి ఈ పాట వస్తుంది. మనకు అంబటాల సంగతిలో ఆదిలాబాద్ లో యోగమనే అదృష్టం, అది ఖచ్చితంగా వింటాను.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పు.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో అశోక్.
1: నమస్తే మేడం.
0: నమస్తే నమస్తే. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అశోక్? ఆదిలాబాద్ భాగ్యనగర్. మరి మస్తు హుషారుగా ఉన్నావు ఎందుకు? మస్తు హుషారుగా ఉన్నావు ఎందుకు? హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసినా అనే, లేకపోతే ఏమన్నా హ్యాపీ న్యూస్ ఏమన్నా ఉందా? బాగా రోజుల నుంచి

బాగా రోజు ఫోన్ చేస్తున్నావా? అయితే ఇవాళ కలిసిందని మస్తు హుషారుగా ఖుషీగా ఉన్నావు అన్నట్టు, అంతేనా? ఏమంటున్నావు? వాయిస్ మంచిగా వస్తలేదు. 20 సంవత్సరాల నుంచి వింటున్నావా రేడియో? బాగా రోజులకు తలిగిందా? అందుకు ఖుషీగా ఉన్నావన్నట్టు అశోక్ కదా? ఓకే అశోక్, మరి మంచిగా మాట్లాడినావు, మరి ధన్యవాదాలు. ఏ పాట వింటావు ఇవాళ? అన్నమయ్య నుంచి ఏదైనా పాట ఏనా? సరే మరి పాట వస్తుంది, మరి విందాం.

ఇది నాలుగు జిల్లాల ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో సువర్ణ, హలో సువర్ణ, మరి నీ ఫోన్ లైన్ అయితే కట్ అయినట్టుంది. నువ్వు జమిని నుంచి చుక్కల్లోకి ఎక్కినాడు అనే పాట అడిగినావు, నీకోసం ఈ పాట వినిపిస్తున్నా, విను మరి.

శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్, దీన్ని జత చేసి 2958. ఇంకొక నంబర్ 2300081.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి. ఎట్లున్నారు, మంచిగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: నేను బాగున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: పేరు?
1: నా పేరు రవీందర్ రావు అండి.
0: రవీందర్ రావు?
1: అవునండి.
0: రవీందర్ రావు గారు ఏం చేస్తుంటారు మీరు?
1: నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా చేసి రిటైర్ అయ్యానండి.
0: ఓకేనండి. రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మరి?
1: నేను 10 సంవత్సరాలుగా వస్తుందండి.
0: ఓకే, మీ వాయిస్ అయితే మంచిగా క్లియర్ గా చక్కగా వస్తుంది. 10 సంవత్సరాలు అయింది మరి.
1: ఆకాశవాణి వల్లనేనండి, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతుంటాం, అప్పుడిప్పుడు ఫోన్ లో గానీ మాట్లాడుతుంటాం కదా. మీతో మాట్లాడుతున్న కొద్దీ మాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంటది. అందరికి ఆ వాయిస్ ఆకాశవాణి వల్లనే ఇట్లా ఉందండి నాకు.
0: ఓకేనండి, ధన్యవాదాలు. మరి చెప్పండి, ఇప్పుడు రిటైర్ అయిపోయినారు కదా, మరి 10 సంవత్సరాల నుంచి మరి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఇంట్లో ఖాళీ ఉంటారా?
1: అంటే కొంత ఒక 1-2 ఏళ్ళు పనిచేశానండి ప్రైవేట్ కాలేజ్ లో, చేసి మానేశాను. మళ్ళీ బయట కూడా పరిస్థితి బాగాలేకుండా కదా అప్పుడు, ఈ వైరస్ అని బాగా భయంకరంగా ఉండే అప్పుడు మానేసిన.
0: ఓకే,
1: మళ్ళీ ట్రై చేస్తే కూడా దొరకలేదండి.
0: ఓకే, పర్వాలేదండి, మంచిగా ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైం కాబట్టి. మీరు ఇంట్లో మీకు ఎవరు మన్మరలు మన్మరాలు అట్లా ఎవరైనా ఉన్నారా టైం పాస్ కు?
1: ఉన్నారండి, మన్మడు మన్మరాలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు.
0: అదే
1: వాళ్ళతో ఆటలు పాటలు
0: అంతే, ఇంకా ఫుల్ టైం పాస్ మీకు.
1: అవునండి, బయట పనులన్నా పని ఉంటే వెళ్ళడం, స్నేహితులను కలవడం, మాట్లాడడం, ఫోన్ చేయడం.
0: అవును,
1: అదే
0: సాయంకాలం అట్లా.

0: సరదాగా మంచిగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి చాయ్ తాక్కుంటూ ముచ్చట్లు పెట్టి కొద్దిసేపు టైం పాస్ చేసి వస్తే కథం దినం అయిపోతుంది. గుడికి వెళ్ళి వస్తారు, అయిపోయాం మన్మరాళ్ళతో మన్మరాలతో ఆడతారు అట్లా ఈజీగా టైం పాస్ అయిపోతుంది. చెప్పండి ఇంకా ఇవాళ ఏ పాట వింటారు? మరి
1: నాకు లక్ష్యం సినిమాలో బాలుగారు పాడిన పాట ఒకటి ఉంది. బాలుగారు కాదు ఎవరో యదు బాలకృష్ణను ఎవరు నాకు గాయకుడి పేరు గుర్తురావడం లేదు. దాంట్లో గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే అడిగానుగా పాట చాలా బాగుంటుందండి. అది ఆ పాట
0: తప్పకుండా పాట వినిపిస్తా. మరి శ్రోతలకు ఏమైనా చెప్తారా మీరు మీ తరపున?
1: ఏం లేదండి, ఇప్పుడు ఎండలు బాగున్నాయి, ఎండలకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా ప్రతి గ్రామాల ప్రతి జిల్లాలో కూడా విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎండ నుంచి తప్పించుకునేది అవసరం ఉంటేనే తప్ప ఎండ ఎక్కువ ముందు అనుకోవాలి. మొత్తం తగ్గిపోయినాక సాయంత్రం అయినా బయటకు
0: వెళ్ళాలండి.
1: ఇంకోటి రాగానే కూడా తొందర తొందర పడి నీళ్లు తాగొద్దు. ఎండలించి రాగానే ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు విశ్రాంతిగా కూర్చొని అప్పుడు నీళ్లు
0: తాగండి. సరేనండి, చాలా చక్కగా మాట్లాడిండ్రు మరి రవీందర్ గారు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
1: ఉంటానండి, నమస్కారం అండి.
0: ధన్యవాదాలు.

రవీందర్ గారు కూరిన చక్కటి పాట విన్నారు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873732, ఇది ఆదిలాబాద్ ఎస్టేట్ కోడ్, దీన్ని జత చేసి 295081, ఇంకొక నంబర్ 2300081. ఈ నంబర్లకు ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. గీ నడుమల ఫోన్లు చేయండి, పాటల్ని కోరుండ్రీ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జులాయి చిత్రం కోసం అద్నాన్ సామి ఆలపించిన ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీప్రసాద్, సాహిత్యం దేవిశ్రీప్రసాద్.
2: నీ పేరు చెప్పలేదు?

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. హలో హలో చెప్పమ్మా, నీ పేరు?
1: వైష్ణవి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బరంపూర్ నుంచి. చెప్పు వైష్ణవి, ఏం చేస్తావు నువ్వు?
1: డిగ్రీ కంప్లీట్ అయింది.
0: మొన్ననే కంప్లీట్ అయిందా?
1: అవునా.
0: ఎగ్జామ్స్ బాగా రాసినావా మరి?
1: సూపర్.
0: ఏ కాలేజ్? కృష్ణవేణి. ఓకే, సూపర్ గా రాసినావు అయితే. నెక్స్ట్ మళ్ళా మరి ప్లాన్ ఏంటి డిగ్రీ తర్వాత? డిఎడా బిఎడా? బిఎడ్. ఓకే, ప్రిపేర్ అవుతావా మరి? అవుతున్నావా? మే 21st కా? మరి ఇంకా దగ్గరలోనే ఉంది. మరి ఇన్ని రోజులు ప్రిపేర్ అయినావా లేదా? ఓకే, ఏం కాదు, మంచిగా భయపడకుండా రాయి, మంచిగా రాస్తావు, నీకు సీట్ కూడా వస్తుంది. సరేనా? చెప్పు వైష్ణవి, మరి ఏ పాట వింటావు? ఓకే, మరి తప్పకుండా వినిపిస్తా, విందామా మరి పాట? చెప్తావేమన్నా శ్రోతలకు చెప్తావా, ఇంకా మాట్లాడతావా? పాట పాడతావా మరి? సరే మరి, నువ్వు కోరిన పాట వస్తుంది, విందాం.
1: ఓకే.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: ఇంతటితో ఇలటి హుషారు కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇయ్యల రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటల్ని కూడా వినిపిస్తా. రేపు పొద్దుగల్ల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమంలో కూడా కోరిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45 వస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 9:30 కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 ఎఫ్ఎం.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं सरफिरोजी.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథనం. ఇలాంటి కథనం కార్యక్రమంలో కథమానం భవతి నూటొక్క కథలు సంపుటి నుండి నాన్న తప్పిపోయిండు. కథ వింటారు రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. కెవి నరేందర్ దాదాపు 3 దశాబ్దాలుగా తెలుగు కథా సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తున్నారు. ఈయన రాసిన మెరుపులాంటి 101 కథలను కథమానం భవతి పేరిట కథ సంకలనంగా

0: వెలువరించిండ్రు. ఈ 101 కథలను ధారావాహికగా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం కథనం కార్యక్రమంలో. ఇయ్యలటి కథనం కార్యక్రమంలో ఇప్పుడు విందాం కథమానంభవతి 101 కథలు సంపుటి నుండి నాన్న తప్పిపోయాడు కథ. రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి.
1: శాంత దిగాలుగా కూర్చుంది. చాటలో ఉన్న బియ్యంలో రాళ్లేరబోతూ భర్త గుర్తొచ్చి దీర్ఘాలోచనలో పడిపోయింది. ఎన్నాళ్లైంది ఆయన్ని చూసి? సరిగ్గా 7 ఏళ్ళు. ఆవేశం, అన్యాయాన్ని సహించని ఆ చూపులు, కొరడాతో కొట్టినట్టుండే ఆ మాటలు, అన్నీ కలిపి అడవిదారి పట్టించి అప్పుడే 7 ఏళ్ళు గడిచాయి. ఎప్పుడో ఎక్కడో ఎవరో తుపాకీ తూటాలకి నేల కొరిగారని తెలిసినప్పుడల్లా చిగురుటాకులా వణికిపోతూనే ఉంది. అప్రయత్నంగా తాలిబొట్టుని కళ్ళకద్దుకుంటూనే ఉంది. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏమయ్యాడో. 7 ఏళ్లలో ఒక్క ఉత్తరం లేదు, ఒక్క సందేశం లేదు. అసలు భార్య, ఇద్దరు పిల్లలు ఏమయ్యారోనన్న ధ్యాసే లేదు. రవిగాడు 2 నెలల పసిగందుగా ఉన్నప్పుడు, తాను పచ్చి బాలింతగా ఉన్నప్పుడు ఎవరికీ చెప్పకుండా ఏ అర్ధరాత్రో లేచి వెళ్ళిపోయాడు. రవిగాడికి అప్పుడే 7 ఏళ్ళొచ్చాయి. 2వ తరగతి పట్టాడు. పెద్దోడు సీనుగాడికి 11 ఏళ్ళొచ్చాయి. వాడు 5వ తరగతికొచ్చాడు. ఈ మధ్య ఆయన మీద పోస్టర్లేశారంటే ఎంత ఆతృతగా పరుగు పరుగున బస్టాండ్ గోడ దగ్గరికెళ్లి చదివింది. ఆయన ఫోటో చూసి కన్నీళ్ల పర్యంతమైంది. కాని ఆయన్ని పట్టిస్తే 10 లక్షల రివార్డ్ అని చదివి కంపించిపోయింది. కొత్తగా మరో భయం పట్టుకుంది. ఆయన ఇంటికి రాకపోయినా పర్లేదు, కాని డబ్బు కోసం ఎవరైనా ఆయన్ని పట్టిస్తే? అందుకే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తన గుండె బిక్కచెచ్చిపోతుంది. ఆలోచనల్లో మునిగిపోయిన శాంతని దాటేస్తూ రవి స్కూల్ నుంచి వస్తూనే ఇంట్లోకెళ్లి బ్యాగ్ పడేసి జేబులో దాచుకున్న బొమ్మ పిస్తోల్ని తల్లివైపు విసిరేశాడు. దాంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చింది. ఆశ్చర్యపోయింది. ఏమైందిరా, పిస్తోలు బొమ్మ కావాలని 4 రోజులు ఏడ్చి పట్టుబట్టి మరీ కొనిపించినావు, ఇప్పుడేమో ఏడుస్తున్నావు, ఏమైందిరా దీనికి అంది కోపంగా. నీ అవ్వ స్కూల్లా ఈ బొమ్మ చూసి టీచర్లంతా నవ్విండ్రు, అడవిలోంచి మీ అయ్య వంపినారా అని బాగా నవ్వుకున్నారు అన్నాడు వాడు విచారంగా ముఖం పెట్టి. శాంత మనసు చిన్నబోయింది. తన పిల్లల పట్ల జనం చూపించే జాలికి ప్రతిసారి దుఃఖం పొంగుకొస్తుంది. ఇప్పుడిప్పుడే బుద్ధికొస్తున్న సీనుగాడిని జనం అడిగే ప్రశ్నలకి వాడి దగ్గర జవాబులు లేవు. తనని అడగలేక ఇంటికొచ్చి హోంవర్క్ ముందేసుకుని ఏమీ రాయకుండా అలాగే కూర్చుండిపోతుంటాడు. తండ్రి ఫోటో ముందు కూర్చొని నిశ్శబ్దంగా దుఃఖిస్తాడు. తన కళ్లల్లో నీళ్లు కనబడితే నేనున్నాను కదమ్మా అంటూ చెక్కీలు తుడుస్తాడు. ఆయన మీద కోపం వచ్చి ఏ తాగుబోతుని కట్టుకున్నా ఇంత అరణ్యరోదన ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఆయన ఇంటికొస్తే కట్టుకున్నదానికి కనీస భద్రత ఇవ్వకుండా సమాజం గురించి కలలుగనే మీలాంటి వాళ్ల కామెర్లకు చచ్చేదాకా మందులుండేవేమో అని నిలదీసి అడగాలనిపిస్తుంది. పేరంటాలకి పిలిస్తే ఎక్కడ తన మీద ఇన్ఫార్మర్లు అనే ముద్ర పడుతుందేమోననే భయంతో బంధువులంతా ఏ పండక్కీ పిలవకపోయినా ఓదార్చేది పెద్దోడే. చిన్నోడికి మాత్రం కనిపించని నాన్నంటే కోపం. ఏ స్కూల్ పిల్లాడైనా తండ్రితో కనిపిస్తే వాడిలో కసి కనిపిస్తుంది. అమ్మా, నాన్న ఇంటికొస్తే ఇన్నాళ్ళు మమ్మల్ని విడిచి ఎక్కడికెళ్లావని డిష్యం డిష్యం అని ఈ పిస్తోల్తో చంపేస్తా అంటాడు ఆ బొమ్మ పట్టుకొని. చిల్వకోడూరు జాతరలో ఏడ్చి సాధించి కొనుక్కున్నాడు వాడు దాన్ని. వాణ్ణి ఎలా సముదాయించాలో శాంతకి అర్థం కాలేదు. బియ్యం చాట పక్కన పెట్టి వాణ్ణి ఎత్తుకుంది. వాడు తల్లి కళ్లలోకి సీరియస్గా చూస్తూ నాన్నెప్పుడొస్తాడు అన్నాడు. వస్తాడ్రా అంది ముభావంగా. రాగానే మా టీచర్లని తన్నమని చెప్పాలి. అట్లా అనొద్దు బిడ్డా, నువ్వు బాగా చదువుకోవాలి అని వాడి తలని భుజం మీద ఆనించుకుంది. అప్పుడే స్కూల్ నుంచి శ్రీను సైకిల్ మీదొచ్చాడు. సైకిల్ లోపల పెట్టేసి తమ్ముడికి ఏమైందమ్మా అన్నాడు. అంత చిన్న వయసులోనే వాడి ముఖంలో మాటలో ఏదో గాంభీర్యం కనిపిస్తోంది. ఏం కాలేదు గాని, నువ్వు ట్యూషన్కెళ్ళవా బిడ్డా అంది శాంత. వెళ్ళనమ్మా అంటూ దిగాలుగా ఇనుపకుర్చీలో కూలబడ్డాడు. నీకేమైంది బిడ్డా అంది అనునయంగా. వాడిలో మౌనం. ఏమైందిరా సీను అంది. చిన్నోడు చంకదిగి మళ్లీ బొమ్మ పిస్తోలు అందుకున్నాడు.

0: ఏం కాలేదమ్మా, 10 లక్షలిస్తామని బాపు మీదేసిన పోస్టర్ల గురించి ఇవాళ క్లాస్లో నా సోపతోళ్ళందరూ అడిగిండ్రు అని చెప్పిండువాడు. శాంత కూడా మూగబోయింది. తండ్రి గురించి ఎవరడిగినా ఆ పసిపిల్లల దగ్గర ఏం జవాబులున్నాయి? అవన్నీ వట్టించుకోవద్దు బిడ్డా, నీ చదువు పాడైతది అంది దగ్గర కూర్చుంటూ. అదిగాదే అన్నాడు ఏదో బాధతో. వాడి కళ్లల్లో కన్నీటి పొరలు చూసి శాంత కదిలిపోయింది. వాడెంత కుమిలిపోతున్నాడో అర్థమై దుఃఖం సుడిగుండమై ఎగిసొచ్చింది. కాసేపట్లో తల్లి ఏడవబోతుందని గ్రహించిన శ్రీను తమాయించుకున్నాడు.
1: నేను ట్యూషన్కు పోతా, నాకు చాయ్ పెట్టి అంటూ లేచిండు.
0: శాంత కూడా తమాయించుకుంది. శీను కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు. వాడికింకా నాన్న గుర్తున్నాడు. తనంటే నాన్నకింత ప్రేమ. 4 ఏళ్ల వయసులో ఓసారి జాతరలో తప్పిపోయి 3 గంటల తర్వాత దొరికాక ఎన్ని ముద్దులు కురిపించాడో ఇంకా గుర్తుంది ఆ సంఘటన. బుగ్గలు, బోలుపేలాలు, ముద్దలు గొనిచి ఇంటిదాకా భుజంమీద ఎత్తుకొచ్చాడు. అంతటి ప్రేమగల తండ్రి తమని మర్చిపోవడం వాడి పసిమనసుకు ఇంకా మింగుడుపడని విషయం. అంతలో శాంత ఛాయ్ గ్లాసు తీసుకొచ్చింది. ఛాయ్ తాగి పుస్తకాల సంచి భుజానికేసుకుని సైకిల్ మీద వెళ్ళిపోయిండు. వాడి పెద్ద మనసుకి శాంత మనసు కన్నీళ్లతో పొంగిపోయింది. మరునాడు పిల్లలిద్దరూ స్కూల్కెళ్ళిపోయాక మధ్యాహ్నం ఎన్నడూ లేనిది పోస్ట్మ్యాన్ లెటర్ తెచ్చివ్వడం శాంతకి ఆశ్చర్యం కలిగించింది. ఆ ఉత్తరం తన పేరు మీదే రావడం మరింత విస్మయం కలిగించింది. తను 3వ తరగతి వరకు చదువుకుందే కాబట్టి ధైర్యంగా కవర్చించింది. తెల్ల కాగితం మీద ఎర్రటి అక్షరాలు, శాంతకి క్షమాపణలతో. బాగున్నావా శాంత? శీను, రవి ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొంత దెబ్బతిన్నది. మీరంతా గుర్తొస్తున్నారు. ఇందులోంచి బయటకు రావాలనిపించింది. ఈ నెల 27న కరీంనగర్లో పోలీసులు లొంగుబాటు మేళా నిర్వహిస్తున్నారు. అందులో లొంగిపోవాలనుకుంటున్నాను. నా పేరు మీద ఇప్పుడు 10 లక్షల రివార్డు ప్రకటించారు. నేను లొంగిపోతే ఆ డబ్బు కూడా నాకే ఇస్తారు. ఇన్నాళ్ళు నిన్ను కష్టపెట్టుకున్నందుకు మరోసారి క్షమించు. 27వ తేదీన ఇంటికొస్తాను. ఇట్లు సదాశివ్ అలియాస్ క్రాంతివీర్. ఆ ఉత్తరం చదివి దుఃఖమో సంతోషమో తెలియకుండానే శాంత బావురుమని ఏడ్చింది. 5 నిమిషాల్లో కళ్ళు తుడుచుకొని గబగబా తలుపులేసి అనసూయమ్మకి, గంగత్తకి, మల్లనబాపుకి చెప్పొచ్చింది. గుండెలో విపరీతమైన దడ, కాలు చెయ్యి ఆడనివ్వనంత ఆరాటం, పిల్లలు స్కూల్ నుంచి ఎప్పుడొస్తారన్న ఆతృత. 27వ తారీఖు కొన్ని వేలసార్లు పలవరించింది. క్యాలెండర్ను చూసింది. ఇంకా 6 రోజులు, ఇంకా 6 రోజులు, 6 రోజులు. బీడిల చాటని మూలకు విసిరేసింది. దేవుడి పటాలు కొంగుతో తుడిచింది. చీపురుతో బూజు దులిపింది. మనసులో మనస్సు నిలవక చిన్నోడు స్కూల్ నుంచి రాగానే ఎత్తుకుని ఆనందంతో ముద్దాడింది. వాణ్ణి గిరగిరా తిప్పింది.
1: మీ నాన్న వస్తున్నారా అంది.
0: వాడు కోపంగా చూశాడు. బొమ్మ పిస్తోల్ తెచ్చి జేబులో పెట్టుకున్నాడు. శాంత నవ్వింది నిండారుగా, నింపాదిగా, నిష్కల్మషంగా. ఆ నవ్వు వాడిలో ఏదో ధైర్యాన్ని నింపింది. వెంటనే
1: మా నాన్న వస్తున్నాడో
0: అని అరుస్తూ బయటకు పరిగెత్తాడు. అప్పుడే శీను సైకిల్ దిగి లోపలికొచ్చాడు. ఇంట్లో ఏదో కొత్త వాతావరణం కనిపిస్తున్నట్టుగా అనిపించింది. బావి దగ్గర గిన్నెలు కడుగుతున్న శాంత
1: శీను శీను
0: అంటూ పరిగెత్తుకొచ్చింది. తల్లి మొహంలో అంత ఆనందాన్ని వాడెప్పుడూ చూడలేదు. తడిచేతులు తుడుచుకోకుండానే కొంగుకు కట్టుకున్న ఉత్తరాన్ని తీసి,
1: శీను ఇది చదువురా, మీ బాప అస్తుండు అంది.
0: శీను ఆ ఉత్తరాన్ని చదివాడు. అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడు. వాడిలో ఏ సంతోషమూ కనిపించలేదు. శాంత నివ్వెరపోయింది.
1: అదేమిట్రా, మీ బాపు వస్తుందంటే నువ్వట్లైనావు అంది.
0: వాడు ఎటో చూస్తూ, అమ్మా నాన్న రావటం నాకిష్టం లేదు అన్నాడు. ఆ మాటకి శాంత నోరు తెరిచింది.
1: ఎందుకురా
0: అంది కోపంగా. నాన్న ప్రజలకి ద్రోహం చేస్తున్నాడు, ఏదో దీర్ఘాలోచనలకెళ్ళిపోయి అన్నాడు వాడు.
1: నీకేమన్నా పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు అని అరిచింది.
0: అవునమ్మా, ఏ అజ్ఞాత నాయకుడైనా ప్రభుత్వానికి దొరకట్లేదంటే ప్రజలు దాచిపెట్టడం వల్లనేనమ్మా. ఎన్నిసార్లు వాళ్లు దాచిపెట్టడం వల్ల నాన్న తలకి 10 లక్షల రేటు పెరిగింది. మరిప్పుడు నాన్న లొంగిపోతే ఎవరికి లాభం, ఎవరికి ద్రోహం? వయసుకు మించిన కొడుకు మాటలకి నిర్ఘాంతపోయిన శాంత స్థాణువైంది. నాన్న ఉద్యమంలో చచ్చిపోయి వస్తే సంతోషపడతాను, కాని 10 లక్షలతో లొంగిపోయి వస్తే భరించలేను. ఆ మాట తల్లితో అనలేదు, మనసులో అనుకున్నాడు. ఉత్తరాన్ని తల్లి చేతిలో కుక్కి పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకుని సైకిల్ తీసుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. శాంత మళ్లీ కంపించిపోయింది. అగరొత్తి పొగలాపరుచుకున్న ఆనందమేదో ఆవిరైపోతున్నట్టుగా తోచింది. ఇరవై 25వ తేదీ తెలతెలవారుతుండగా ఆ దుర్వార్త శాంతని చేరింది. రామగిరిగుట్టల్లో రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో సదాశివ్ చచ్చిపోయాడు. పిల్లలింకా నిద్రలేవలేదు. శాంత దుఃఖంతో ఉలిక్కిపడి లేచింది. ఇన్నాళ్లూ లేని ధైర్యంతో ఒక్కొక్కరే ఆ ఇంటివైపు సానుభూతితో వస్తున్నారు. పిల్లలిద్దరికీ విషయం తెలిసి తల్లితో పాటు బావురుమన్నారు. శాంత తలబాదుకుంటూ వాళ్ళని దగ్గరికి తీసుకుని మరింత ఏడ్చింది. కుంగున ముడేసుకున్న ఉత్తరాన్ని విప్పి చూసుకుంటూ గుండెలవిసేలా ఏడ్చింది. వచ్చిన వాళ్లంతా ఎవరి జ్ఞాపకాల్ని వారు నిమరేసుకున్నారు. సూర్యుడికి దడపుట్టి పడమటి దిక్కుల్లోకి వెళ్లిపోయాడు. సాయంత్రమవుతుండగా శవం వచ్చింది. త్వరగా అంత్యక్రియలు చేయడానికి పెద్ద మనుషులు హడావిడి పడుతున్నారు. శాంత శవం మీద పడి భోరుమంది. పాడెకట్టారు. దాన్ని భుజాలకెత్తుకునే ముందు, ఆఖరిసారిగా మీ అయ్యని చూసి కాళ్ళు మొక్కుండ్రి అంటూ నలుగురు పెద్ద మనుషులు సీనుని రవిని తీసుకొచ్చిండ్రు. సీను కన్నీళ్లతో తండ్రి మొహంలోకి చూసి చేతులెత్తి మొక్కాడు. తండ్రి శవం దగ్గరికి అడుగులు అడిగేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ వచ్చిన రవి ఒక్కసారిగా పెద్ద మనుషుల్ని విదిలించుకుని అరిచాడు.
1: నేను నాన్నని చూడాను, ఇప్పుడు చూస్తే ఎప్పుడూ గుర్తొస్తాడు. నిన్ను చూడా, నాన్న జాతరలో తప్పిపోయిండనుకుంటా, నిన్ను ముఖం చూడా
0: అంటూ ఏడుస్తూనే ఇంట్లోకి పరిగెత్తాడు. వాడి చర్యకి అందరూ చలించిపోయారు. వాడు ఇంట్లో దూరి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడే శవాన్ని ఎత్తుకున్నారేమో. వాడి ఏడుపు డప్పుల చప్పుడుతో కలిసిపోయింది. ఆ శవం తరలిపోయింది.
2: ఇప్పటి వరకు కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథలు సంపుటి నుండి నాన్న తప్పిపోయాడు కథ విన్నరు. రచన కెవి నరేందర్. చదివి వినిపించిండ్రు పి కమలాకర్ రెడ్డి.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
2: ఇంతటితో ఈ కథనం కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథలు సంపుటి నుండి నాన్నగది కథ వింటారు. రచన కెవి నరేందర్. చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇగయినున్రి ఇప్పటి ఈ కార్యక్రమంలో సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు వి గోపీచంద్.
4: నమస్కారం అండి కిషోర్ గారు.
5: నమస్కారం సార్.
4: మీకు తెలుగు పత్రికా రంగంతో దశాబ్దాల పరిచయం ఉంది, అదేవిధంగా తెలుగు సాహితీ ప్రక్రియలతో కూడా అంత అవినాభావ సంబంధం ఉంది.
5: కొంత
4: సరే, మీరు కొంతన్నా మేమంతన్నా కూడా మొత్తానికి ఏంటంటే ఇవాళ ఒక చర్చ జరుగుతుంది తెలుగునాట భాష గురించి, ఈ భాషా ప్రక్రియల గురించి, సాహిత్యంలో సాహిత్య ప్రక్రియల గురించి రకరకాల వాదనలు చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు తెలిసినది. ఇటీవల కాలంలో ఏంటంటే కథ విషయానికి వచ్చినప్పుడు చిన్న కథ పెద్ద కథ

0: విశ్లేషకుడుగా, ఒక రచయితగా, ఒక పత్రికా రంగ నిపుణులుగా కూడా మీ అభిప్రాయం ఏమిటంటారు?
1: ఈ విశ్లేషణాలు పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న చర్చ లో మధ్యలో ఇలాగ ఇంట్రూడ్ కావడం అంత మర్యాద కాదు నాకు. దానికి అంతగా చిన్న అభ్యంతరం ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ చర్చ నేను అంత క్లోజ్ గా ఫాలో అవటం లేదు. ఫాలో అవ్వకుండా దాని మీద ఏదో జడ్జి చెప్పినట్టు జడ్జిమెంట్ చెప్పినట్టు ఆర్గ్యుమెంట్స్ వినకుండా జడ్జిమెంట్ చెప్పడం చాలా అధర్మం. అలా కాకుండా ఒక వాస్తవం చెప్పుకోవాలి. తెలుగు సాహిత్యానికి సంబంధించి మీరు చెప్పారు భాష, సాహిత్య ప్రక్రియలు, వాటిలో వచ్చే మార్పులు, వాటిలన్నింటి గురించి చర్చ ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఇది ఈ చర్చ మన సాహిత్యం చాలా వైబ్రెంట్ అండ్ డైనమిక్. ఇది ఒక దానికి స్పందన శక్తి బాగా ఉంది. ఇది మొదటి నుంచి జరుగుతోంది ఇది ఈ చర్చ. ఈ ఇలాంటి ఇదే చర్చ కాకపోయినా ఇలాంటి చర్చలు పదే పదే జరుగుతూనే ఉన్నాయి. అలా జరగడం మన సాహిత్యం ఆరోగ్యానికి మంచిది, మన పాఠకుల ఆరోగ్యానికి మంచిది, తద్వారా మన రచయితల ఆరోగ్యానికి కూడా మంచిది. అంచేత నేను ఒక విమర్శకుడిగా కాకుండా నేను ఒక పాఠకుడిగా ఇందులో స్పందిస్తా. దాన్ని నేను నా ప్రిఫరెన్స్. అది
0: మీరు తెలియవల్లాలు కాబట్టి పాఠకుడిగా మీ స్పందన చెప్తా ఉన్నారు, చాలా సంతోషం.
1: నా లెక్క నాకుంది, ఆ లెక్క చెప్తాను మీకు. అది మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నాను. నమ్మకం కూడా నాకుంది. అదేమిటంటే రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, పత్రికా రచయిత, సమీక్షకుడు, మీరు ఎన్ని పేర్లైనా పెట్టండి, అతని ప్రయాణం మొదలయ్యేది మాత్రం పాఠకుడిగానే. పాఠకుడే మంచి పాఠకుడే, సమర్థుడైన పాఠకుడే, విమర్శన శక్తి, విశ్లేషణ శక్తి తనకి ఉన్నవాడే, ఉంది అనుకున్నవాడే మంచి రచయిత అయినా కాగలడు, మంచి విమర్శకుడైనా కాగలడు, మంచి విశ్లేషకుడైనా కాగలడు, మంచి సమీక్షకుడైనా కాగలడు. పత్రిక రచయిత కావడానికి కూడా ఈ లక్షణాలన్నీ చాలా అవసరం. మన వాళ్ళు చాలా మందికి పత్రిక రచనకి ఈ పాఠకుడు కావడానికి ప్రత్యక్షంగా సంబంధం ఉందనే విషయం పెద్దగా స్ఫురించినట్టుగా మాట్లాడతారు ఎక్కువ మంది. దయచేసి అలాంటి వాళ్ళకి అందరికి కూడా నా మనం ఏంటంటే ఒక రకమైన విన్నపం ఇది, పత్రికా రచయితలు అందరూ కూడా ప్రాథమికంగా రచయితలే, అది గుర్తించండి. అది మిగతాది ఏంటంటే నన్ను అడిగితే పత్రికల్లో రాసే రచయితలు అందరూ కూడా పత్రికా రచయితలే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. ఈ వాస్తవంతో మొదలు పెడితే ఏమవుతుందంటే నేను ఎక్కడికి తీసుకొచ్చానో, ఎక్కడి నుంచి మొదలు పెట్టానో అక్కడికే వస్తున్నాం మనం. ఈ పత్రికా రచయితలు వీళ్ళందరూ కూడా ముందెవరు పాఠకులు, సమర్థులైన పాఠకులు, ఆరోగ్యవంతమైన మెదడులు ఉన్న పాఠకులు, మంచి సాహిత్యానికి, మంచి సాహిత్య విమర్శకి, మంచి రూప విమర్శకి, అంటే ఆ సాహిత్యంలో కూడా చాలా రకాల విమర్శలు ఉన్నాయి, ఆ రకాల విమర్శలు అన్నింటికీ కూడా దాని ఆరోగ్యం బాగుండడానికి అన్నింటికీ కూడా ఈ మంచి పాఠకులే కారకులు అవుతారు. మంచి పుస్తకం రచయిత దగ్గర నుంచి రావాలంటే దానికోసం ఒక మంచి పాఠకుడు ఎదురు చూస్తూ ఉండాలి. అలాంటి పరిస్థితి ఉంటేనే ఆ మంచి పుస్తకం వస్తుంది, లేకపోతే మంచి పుస్తకం దాని అంతర్గతి గాలిలోంచి ఊడిపడదు. ఇది నా ప్రకటన విశ్వాసం. దీని వెనకాల ఇది నేనే మొదటిసారి చెప్తున్నది కాదు, చాలా మంది మహానుభావులు ఇంతకుముందు ఈ విషయం చెప్పారు. భాష అనేది సమాజం ఉత్పత్తి చేసేది, ఆ భాష నుంచి కొనసాగింపుగా ఆ భాషకి ఒక వినియోగంగా వచ్చేదే సాహిత్యం. అంటే అప్పుడు సాహిత్యం కూడా మరి సమాజం నుంచి ఉత్పత్తి అయిందే కదా. మనకు ఈ స్పురం, మనకు సమాజం అంటే పెద్దగా గౌరవం లేకపోవడం అనేది ఒక కారణం కావచ్చు. ఈ విషయం మీద మన వాళ్ళు అంత స్పృహతో మాట్లాడరు. నాకు పెద్ద గొప్ప స్పృహ ఉందని కాదు, కానీ కొంచెం ఉంది, అది వినియోగంలోకి తెస్తాను మీరు అనుమతిస్తే.
0: అని చెప్పండి. అంటే ప్రధానంగా ఇవాళ
1: పాఠకుడిగా నేను స్పందిస్తాను అన్నదానికి నాకున్న ఆర్గ్యుమెంట్ ఇది. అంతేగాని ఇదేదో లౌక్యంగా ఈ చర్చలోంచి తప్పించుకుని

0: మన అంటారు కదా ఏంటిదా ఆబుతులు కొట్లాడుకుంటూ ఉంటే ఆవుదోళ్ళ కాళ్ళు ఇరుగుతాయని. అలాగా నేను తప్పించుకుపోయి ఆవుదోడిని కాదు, నేను ఒక ఆంబూతినే, చిన్న సైజు ఆంబూతిని కాకపోతే. అయితే
1: సరే, ఇవాళ మా శ్రోతలకి మీరు ఒక సమర్థుడైన పాఠకుడిగా మీ అనుభవం, లేకపోతే మీకు ఒక ఉంటుంది కదా సమర్థమైన పాఠకుడుగా కూడా మిమ్మల్ని కదిలించినయను, లేకపోతే మీరు గమనించినవి, మీరు ఒక క్రమ పద్ధతిలో ఆ మార్పు గనక ఇవాళ మా శ్రోతలకు తెలియజేస్తే బాగుంటుందని మా నమ్మకం.
0: తప్పకుండా తప్పకుండా చర్చిద్దాం. మీరు ఒక ప్రత్యేకమైన ఒక రిఫరెన్స్ పాయింట్ ఏదైనా ఒక దాని నుంచి మొదలు పెడదాం.
1: అంటే ముఖ్యంగా మనం కథ తీసుకుందాం.
0: ఆల్రైట్.
1: అంటే కథ, ఎందుకంటే కథ ఇవాళ అనేక కారణాల వల్ల కొంతమంది చిట్టి కథలు పొట్టి కథలను చాలా నిడివి సైజ్ తక్కువని, కొంతమంది పెద్ద కథలని, గతంలో లాగా పెద్ద కథలు రావటం లేదని ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే వాటి పట్ల ఒక పాఠకుడిగా మీరేమనుకుంటున్నారు? అంటే ఈ కథా గమనంలో వచ్చిన మార్పు గమనిస్తూ ఉంటారు కదా.
0: ఈ మనకి కొన్ని మాటలకి ప్రాపర్ నౌన్స్ గా, అంటే వాటిని పేర్లుగా మనం గుర్తించక తప్పదు వాడుకలోకి వచ్చాక. గోపిచంద్ అని నేను పెట్టుకున్న పేరు తిరగడానికి వీల్లేదు. నా పేరు గోపిచంద్ కాదు, నా పేరు కిషోర్. మీ పేరు గోపిచంద్. అలాగే మనం ఆల్ ఇండియా రేడియోకి ఇంకొక పేరు పెట్టడానికి వీల్లేదు. అది ఒక ప్రాపర్ నౌన్. ఆ పేరుని అలాగే గౌరవించాలి. కథ అని అంటున్నారనుకోండి మీరు, అది ఒక సాహిత్య ప్రక్రియకి దానికి పెద్దలు పెట్టిన పేరు. కథానిక అది వేరే రూపం. కథ, కథానిక ఒకటి కాదు, అవి రెండు వేరే వేరే రూపాలు. కథానికలోనే అలాగే నవల, నవలిక, అలాగే రకరకాల నాటకం, నాటిక. ఇక నాటక లక్షణాల్లోకి వెళితే రకరకాల నాటక రూపాలు ఉన్నాయి. అవి భాసుడు లాంటి వాళ్ళు అన్ని నాటక రూపాల్లోనూ ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. మధ్యమ ఆయోగం అని భాసుడు ఒక నాటకం రాశాడు. ఇదేమి సంబంధం లేని చర్చ అనుకోకండి, సంబంధం ఉన్నదే మనం చర్చించబోయే దానికి. ఆ మధ్యమ వ్యాయోగం అని ఒకటి రాశాడు. మధ్యమ వ్యాయోగం అనే దాంట్లో మధ్యముడు అనేది ఆ నాటకంలో ఉండే ఒక పాత్రకి పేరు. వ్యాయోగం అనేది ఆ రూపం పేరు. ప్రకరణం అని ఒకటి ఉంటుంది, నాటిక, నాటకం, ఇవన్నీ వీధి నాటకాలు అవి ఉంటాయి. అవన్నీ రకరకాల యక్షగానాలు ఉంటాయి. వీటిలన్నింటికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు. అలాగే ఈ అన్ని ప్రదర్శన కళల్లోనూ అన్నింటికి ఒక్కొక్క రూపాలు ఉంటాయి. మనం ప్రత్యేకంగా కథ, కథానిక అనేవి ఇప్పటికీ బాగా ప్రచలితంగా ఉన్న రూపాలు ఇవి. అంటే బాగా పాపులర్ ఫామ్స్ అన్నమాట ఇవి. ఇవి అందరూ చాలా మంది రచయితలు, చాలా మంది పాఠకుల, చాలా మంది చాలా పత్రికల, చాలా పుస్తక ప్రచురణకర్తల వీళ్ళందరి ఆదరణకి నోచుకున్న ప్రక్రియ ఇవి రెండుని. ఈ ప్రక్రియలు మొదలైంది చాలా కాలం అయింది, ఎప్పుడో మొదలైంది, అప్పుడు మొదలైంది, ఇప్పుడు మొదలైంది అని చెప్పి చాలా చర్చలు జరుగుతున్నాయి. మన దగ్గర దొరికిన క్యాలెండర్ ఆధారాల ప్రకారం చూస్తే 20వ శతాబ్దం మొదట్లోనే 1903-04 ఆ ప్రాంతాల్లో ఈ కథానిక అనే ప్రక్రియ రూపుదిద్దుకుందని చెప్తున్నారు. బండారు అచ్చువాంబ గారు, రాయసీమ వెంకటశివుడు గారు ఇలాంటి వాళ్ళు రాశారు. తొలితరం రచయితల్లో బాగా ఎక్కువ పేరు వచ్చింది గురజాడ అప్పారావు గారికి. గురజాడ అప్పారావు గారు రాసిన దిద్దుబాటు అనే కథని చాలా సంవత్సరాల పాటు అదే మనకి మొదటి కథ. ఆ మొదటి కథే లోపరహితమైన కథ అని చేత బలంపాటి వెంకట సుబ్బయ్య గారు అనుకుంటా అన్నారు, తెలుగు కథని పుడుతూనే యవనంలోకి వెళ్ళింది అన్నారు. దానికి బాల్యం లేదు అని. మరి క్యాలెండర్ అలా చెప్పట్లేదు, అంటే సాహిత్య పంచాంగం అలా చెప్పడం లేదు. మన జాతకం డిఫరెంట్గా ఉంది అందులో. అందులో ఏం చెబుతుందంటే మనం ఏమంత ప్రత్యేకమైన జాతి కాదు, అందరు మనుషుల్లాగే మనవుని, అన్ని సాహిత్యాల్లాగానే మనవుని, అన్ని భాషల్లాగానే మనవుని. మనకి అందరికీ అందరు మనలో అందరం నేల మీద దొర్లాడి దోగాడి పాకి లేచి నిలబడి పడి తర్వాత నెమ్మది

0: నడిచి ఇప్పుడు ఇవాళ ఈ స్థితికి చేరుకున్న వాళ్ళం. అలాగే సాహిత్యం కూడా, మన సాహిత్యం కూడా అంతే. అలాగా దాంట్లో క్రమంలో, ఆ క్రమంలో భాగంగా ఏమవుతుందంటే మన అవయవాలన్నీ వికసిస్తాయి. మన అవయవాలు వికసించడంతో పాటు మన మెదడు కూడా వికసిస్తుంది. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు, సిఎన్ఎస్, అది దానికి తగినట్టుగా ఎక్విప్ అవుతుంది. దానికి తగినట్టుగా మన వెన్నుపూస అది రూపుదిద్దుకుంటుంది. అది మనల్ని ఇలాగా రూపస్గా నిలబడుతుంది. ఆ నిలబెట్టి దానికి ఒక మనకి ఒక క్యారెక్టర్ రావడానికి అవన్నీ ఒక కారణాలు అవుతాయి. ఇవి ఒక వ్యక్తికి పరిమితమైన లక్షణాలు కాదు, మానవాళికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే నేను మీకు చెప్తున్నది. ఇది సామాన్యమైన విషయం. దీనికి ప్రధానమైన ఏదో ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి అని చెప్పి వాటిని అనవసరమైన ఫోకస్ అనవసరం వద్దు. ఫోకస్ దేని మీద ఉండాలంటే, ఫోకస్ దీనికి దారి తీసే కారణాలు, ఈ మార్పుల్ని అన్నింటినీ కారణం, వాటికి కారణమయ్యే కారణాలు ఉంటాయి. వాటి మీదకి మనం ఫోకస్ పెడితే ఏమవుతుందంటే సాహిత్యానికి ఏమైనా మంచి జరుగుతుంది. మనకేముంది, మనకేం పెద్ద మంచి ఏం జరగకపోవచ్చు, అలా ఆలోచించకూడదు. అంత సంకుచితంగా ఆలోచించడం ధర్మం కాదు.
1: అంటే పాఠకుడిగా మీరు ఇంతకుముందు అన్నారు కథ కథానిక, మీరు ఇంగ్లీష్ సాహిత్య చదువరి మీరు వద్దనుకున్నా కూడా మరి పాఠకుడు అంటారు అనుకోండి, పాఠకుడిగా కూడా షార్ట్ స్టోరీ ఇట్లో మీరు కంపారిజన్ వచ్చినప్పుడు ఏమైనా నిడివి మీరు ఇంతకుముందు అన్నారు ఆ నిడివితో సంబంధం లేదో, నిడివి అట్లా అనలేదు కానీ అంతరంగం అట్లా గోచరిస్తూ ఉంది. ఆ నిడివి రీత్యా కూడా కథ కథానిక నవల నవలిక అట్లా ఉందంటారు.
0: నాకు తెలిసి దీని నిడివికి సంబంధించిన సమస్య కాదు. దీని నిడివికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి చెప్తాను మీకు. ఇప్పుడు ఆఫ్రికాలో కొన్ని దేశాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యావరేజ్ హైటే 6 అడుగులు. అలాగే సాధారణంగా మనం అందరం ఏమనుకుంటాం, ఆఫ్రికన్లు అంటే కారు నలుపుగా నల్లగా ఉంటారా అని అనుకుంటాం, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఆఫ్రికాలో కొన్ని జాతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెల్లగా ఉంటారు. కొందరు ఇప్పుడు పిగ్మీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, తెల్లగా ఉంటారు, ఒకటి పొట్టిగా ఉంటారు. అది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల భాషలో ప్రవేశించి పిగ్మీ అనేది లిటరరీ పిగ్మీ అని అంటారు. అదొక ఇడియంగా మారింది, అంటే అది ఒక నుడికారంగా మారింది. పిగ్మీ అంటే చిన్నవాడు, చాలా సంకుచితమైన మనిషి అన్న అర్థంలో ఒక దానికి ఒక ఆలంకారికమైన అర్థం వచ్చింది, మెటాఫర్ అంట. అది అలా వచ్చింది. అవన్నీ ఆ నిడివి అవన్నీ ఒకలాగా ఉంటే కదా, పిగ్మీ లేని చోటు ఎక్కడుంది? ఇంకా మనకి పెద్ద పెద్ద జైంట్స్, టాల్ జైంట్స్ లేని చోట్లు ఉన్నాయేమో గాని పిగ్మీ లేని చోటు ఎక్కడా లేదు. మన కథల్లో నిడివిని మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అనుకోను నిడివిని బట్టి ఈ కథలకు గాని కథానికలకు గాని ఆ రూపం వచ్చిందని నేను అనుకోను. దాన్ని కథాశిల్పం లాంటి పుస్తకాలు రాసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు, నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను, నాకు సీనియర్ మిత్రులు, ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు కథ అనే దానికి ఒక ఇతివృత్తం ఉండాలి, ఆ ఇతివృత్తంలో ఒక ఘర్షణ ఉండాలి, ఆ ఘర్షణకి ఒక క్రమం ఉండాలి, ఆ సంఘటనల క్రమం అన్నమాట. ఆ సంఘటనల క్రమానికి ఒక పతాక సన్నివేశం ఉండాలి, ఆ పతాక సన్నివేశంలో ఒక ట్విస్ట్ ఉండాలి, అది దాంతో అది ఒక ముగింపుకి వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒక రఫ్గా చెప్పిన ఒక ఇది. రచయితలు విమర్శకులు రాసిన పుస్తకాలు చదివి కథలు రాయరు, విమర్శకులే రచయితలు రాసిన కథలు చదివి ఆ పుస్తకాలు రాస్తారు. ఇది మనం మనసులో పెట్టుకోవాల్సిన విషయం.
2: ఇంతవరకు ఇగయి నుండ్రి సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్ తో ముచ్చట విన్నారు.

వీరితో ముచ్చట పెట్టినరు వి గోపీచంద్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో మట్టిపొరల్లో దాగిన చారిత్రక సంపద, నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట రెండవ భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: రేడియో మాణిక్యాలు. ఇప్పటి ఈ కార్యక్రమంలో వేయి పడగలు నాటకం 17వ భాగం వింటారు నవలామూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల. ఇప్పుడు విందాం రేడియో మాణిక్యాలు.
1: ఆకాశవాణి

వేయి పడగలు. ధారావాహిక నాటకం 17వ భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజ నిర్మల. జరిగిన కథ కిరీటి శశిరేఖల వివాహానికి అతడి మేనమామ ఒప్పుకుంటాడు. దొంగనోట్లు ముద్రిస్తున్నాడు అన్న అభియోగంపై రామేశ్వరానికి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మంగమ్మ తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి రామేశ్వరం వల్ల వచ్చిన డబ్బును ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటుంది. గిరికకు స్వప్నంలో శ్రీకృష్ణ దర్శనమవుతుంది. తప్పులు చేసిన స్త్రీలను ఆదుకోవలసిన అవసరం ఉంది అంటాడు ధర్మారావు. వినండి 1000 పడగలు ధారావాహిక నాటకం 17వ భాగం.

0: అన్నా అన్నా, ఒకసారి హాస్టల్ విద్యార్థులందరూ చెప్పుకున్నారు, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి ఈ ఊరికి నీకు ఏదో సంబంధం ఉందట.
1: నాకు స్వామికి ఏమి సంబంధం? నా దారి నాది, ఆయన దారి ఆయనది. నువ్వే చూడు ఆ విగ్రహం ఎలా కనబడుతుందో.
0: అన్నా, అది విగ్రహం కాదు, నిజం పామే. ఇలాంటి దేవాలయాన్ని నేనెక్కడా చూడలేదు.
1: అసలు ఆయనవి 1000 పడగలు, ఇక మిగిలినవి 2. నీకు ఇంకో సంగతి తెలీదు, ఇందాక గణాచార్య నిన్ను చెయ్యెత్తి దీవించిందయ్యా.
0: నిజంగా నాది ఎంత అదృష్టం అన్నా. ఆ వస్తున్నాయనేనా జమీందారు బిడ్డ?
1: అవునవును, ఆయనే హరప్పనాయనే వారు, నా దగ్గరే చదువుకుంటున్నారు. కానీ ఈడ్సన్ ద్వారా కూడా చదువు చెప్తున్నాడు. ఆయనకు 1200 ఇచ్చేవారు.
2: బాబుగారు వందనాలు.
1: వందనాలు. చిన్నబాబు గారు, ఈయన కిరీటి.
2: నమస్కారం.
0: నమస్కారం.
1: నా మిత్రుడు, మేమిద్దరం ఆలయంలోకి వెళ్ళాము. ఇతనికి స్వామి 2 పడగలతో ప్రత్యక్షమైనాడు.
2: నిజమే, స్వామి పడగలు నశించిపోయాయి. కాదు కాదు, దేవాలయం నుండి వెళ్లిపోయాయి అంతే. నన్ను వివాహమాడమంటారు. నేను స్వామి 1000 పడగలు చూడవలసిన వాణ్ణి కాని 2 పడగలు చూడవలసిన వాణ్ణి కాదు. 1000 పడగలు చూసే అదృష్టం మా తాతలతోనే పోయింది. కాలమహిమ
0: అన్నా. ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడూ ఒకేలాంటి తలగుడ్డ, ఒకేలాంటి అంగి, నిద్ర కూడా ఈ దుస్తులతోనేనా?
1: ఆయన అసలు నిద్రపోతే కదా, హరప్పనాయన వారి తల్లి సరోజినీదేవి గారు చనిపోతూ ఈ దుస్తులు వేసి వెళ్లిపోయింది. నాటి నుండి ఇవే రకం దుస్తులు వేసుకుంటున్నాడు. అంతటి మాతృప్రేమ
0: అన్నా. వదిన రాలేదే.
1: ఆమె నీకొక శుభవార్తను అందిస్తుంది. నువ్వు పినతండ్రివి కాబోతున్నావు. అరుంధతి ప్రసవ వేదనతో ఉంది.
0: ఆహా, ఈయన ఎటువంటి అన్నగారు! భార్య ప్రసవ వేదనతో ఉంటే ఈయన వేదాంతం వల్లిస్తున్నాడు. తప్పు తప్పు, కాలు కాలిన పెళ్లిలా దేవాలయాల వెంట పొలాల వెంట తిరుగుతున్నాడు. ఆందోళన బాపుకోవడానికేనేమో.

0: రామేశ్వర శాస్త్రి గారు మళ్ళీ నా ఇంటికి వచ్చేశారు. నా తండ్రి నా ఇంటికి వచ్చేశారు. పిల్లవాడు మరీ ఎలుక పిల్లంతున్నాడు అంది మంగ. తమ్ముడు పసరిక, ఏమిటా దూకుడు? ఒక్క ఉదుటిన మీద పడ్డావు, ఏమో సంతోషం. బాబాయి అయినావనా? పద పద, నీతో వస్తా పద. ఊచబియ్యం లేవు, మొక్కజొన్న కండెలు లేవు, పెసరకాయలు లేవు. సరే మళ్ళీ వస్తాలే. పిచ్చి నాగన్న పరుగెత్తుకెళ్ళి పాముని ఒడిసి పట్టుకుంటున్నాడు. అది బుస్సున కరిచింది. వీడు దాన్ని తోకతొక్కాడే. కిలకిలా నవ్వుతున్నాడు. ఏం ఆటలో ఏమిటో. మేము ఎప్పుడు వచ్చినా పాములు కనిపించవు, పసరికతో వస్తే అన్నీ పాములే, అన్నీ పెట్టలే.
1: ధర్మం.
0: ఏం రాఘవ,
1: రెండేళ్లు చెరసాల్లో పడిన కష్టమంతా మీ ఊళ్ళో 2 నెలలుంటంతో తీరిపోయింది. కూర, గేదె పెరుగు, ఉతికారేసిన మడత పంచలు, పరిభోగం అంటే రాఘవరావుదేనో.
0: రాఘవ, నేను ఏం తింటే అదే పెట్టాను. జైల్లో అంత కష్టపడి వచ్చావు, నీకు ప్రత్యేక వసతులు ఏమీ ఏర్పాటు చేయలేకపోయాను. ఇందుకు బదులుగా నీతో అప్పుడప్పుడు వచ్చి నీకు ఆయాసం వచ్చినప్పుడల్లా నీ మాట అందుకొని కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ అని పాడతాలే.
1: అది పెద్ద సాయమే. ఎంతో కష్టపడి సంపాదించుకొని కళ్ళు పాకల్లో పోస్తున్నారు.
0: నిజమే రాఘవ, నీతో వచ్చి పాకల్లోని ఆ పిల్లలు, ఆడవాళ్లు ఈ తాగుబోతులతో ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని అగసాట్లు పడుతున్నారో చూస్తున్నాను. అన్ని అర్థం చేసుకుంటున్నాను. రాఘవ, నీ శరీరంలో కండ క్షీణించిన మద్యపాన నిషేధ ప్రచారం అఖండంగా చేస్తున్నావు. 100లో 10లన్నా మారుతున్నారు.
1: నా కోసం రాజబంధువులు వలలు వేసే ఉంచారు. మళ్ళీ ఇవాళ రేపో నేను నా కటకటాలు. ధర్మ, నీ సహచర్యం మళ్ళీ ఎన్నాటికి లభిస్తుందోరా.

0: అన్నా, రాఘవరావు మళ్లీ జైలుకెళ్ళాట కదా?
1: అవును కిరీటి, వాడు దేశానికి మేలు చేయాలనుకున్నాడు కదా. మరి
0: అన్నా, రాధాపతి అని ఉండేవాడు గుర్తుందా? మహారాష్ట్ర గాయని బిజిలీని పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట వెళ్ళాడు.
1: అవునవును, బాగా గుర్తుంది. ఆమె గొంతులోని తీయదనం అంత తేలిగ్గా మర్చిపోతామా? ఆయన ఎక్కడ కనిపించాడు?
0: ఈ ఊర్లోనే కుమారస్వామి ఇంటి దగ్గర. మన గ్రామలక్ష్మి ఉంది.
1: అంటే?
0: అన్నా, ఈ పేరు నేను పెట్టలేదు, కుమారస్వామి అంటూ ఉంటాడు. అదే గ్రామలక్ష్మి అంటే మంగమ్మ గారు.
1: ఎవరు? జోష్యుల భార్య మంగమ్మ? ఇదిగోనో కుమారస్వామి, కుమారస్వామి, ఆగాగు.
2: గురువుగారు, మీరు ఇవాళ తప్పనిసరిగా మా ఇంటికి రావాలి. మా పంకజమ్మ గారు, శ్యామల మిమ్మల్ని గురించి కలవరిస్తున్నారు.
1: అలాగే అలాగే.

0: అప్పుడే వచ్చారే, కుమారస్వామి వాళ్ళ ఇల్లు మిమ్మల్ని వదిలిందా?
1: నా భార్య నన్ను బ్రతకనియదు, మళ్లీ వస్తాను, ఇప్పటికి వదులు అంటే మరీ బిగుసిపోబోయింది.
0: ఏమిటి ఇల్లా?
1: ఎలాగోలా వదిలించుకుని వచ్చాను. ఇదిగో కుమారస్వామి ఇంట్లో ఇంకో కొత్త పురాణం.

0: కథలంటే కిరీటి శశిరేఖ వంటివి కాదు.
1: అలా ఎలా అనుకుంటానండి? అలాంటి వాళ్ళు కోటికొక్కరు.
0: రాధాపతి ఇద్దరిని ప్రేమించి కారణాంతరాల వల్ల మళ్లీ మూడో ప్రయత్నం చేస్తున్నట్ట. ఈసారి మన జోసుల భార్య మంగమ్మట.
1: అయ్యో,
0: ఇదొకటి. ఇకపోతే కుమారస్వామి పంకజమ్మ గారి కూతురు శ్యామలను ప్రేమిస్తున్నాడు, అది అన్నమాట.
1: ఆ మంగమ్మ
0: ఇప్పుడు ఆమె చాలా తెలివిమీరిందిలే. ఎన్ని విషయాలు ఆకలింప చేసుకుంది. ఆమె దగ్గర రాధాపతి కాక మరొక సేవకుడు కూడా ఉన్నాడు. అతను కొద్దిగా ఆడదానిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉత్తరీయాన్ని ఇదిగో ఇలా పవిట్లాగా వేసుకుంటాడు.
1: అబ్బా, ఎందుకొచ్చిన దిక్కుమాల సంగతులండి ఇవన్నీను.
0: అరుంధతి, అందరూ గిరికిలాగా భక్తులుగాను, శశిరేఖలాగా దివ్య ప్రణయినిగాను, అరుంధతిలాగా పతివ్రతగాను ఉండరు. కొంతమంది అభాగినులు కూడా ఉంటారు. అనేక కారణాల వల్ల, లోభాల వల్ల, మోసాల వల్ల కట్టుదప్పి ఉంటారు. వారి పట్ల కూడా మన బాధ్యతను మర్చిపోకూడదు.
1: ఓహో, అయితే ఈ రకమైన సంఘసేవ కూడా మొదలు పెట్టారన్నమాట. ధర్మమూర్తులు,
0: మరి
1: మీకు ఏది సరైందని తోస్తే అది చెయ్యండి. మధుర సంగీతం విన్నాక గార్ధప స్వరాన్ని ఆస్వాదించలేం కదా.
0: ఇదేం పతివ్రత అండి బాబు? అస్తమానం మొగుణ్ణి హద్దుల్లో పెట్టాలని చూస్తుంది. నేనేం చెబితే అది చిత్తం పతిదేవ అని వినాలి గాని.
1: నేను ఆ రకం పతివ్రతను కాదు సుమండి. ఇదిగో ఇక పడుకోకపోతే, అబ్బా, రేపు పొద్దున నేను అస్సలు లేవలేను.
0: సరే సరే సరే.

0: ఏమండి,
1: మీరు రాజావారి కాలేజీలో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నానన్నారు కదూ?
2: అవునవును, ముందు ఈశ్వం దొరగారు ఇద్దామనే అనుకున్నారు.
0: అంటే అయిపోయిందా? ఏ
2: అయినట్లే అయిపోయింది. నారాయణరావు గారు దొరగారికి లేఖ రాశారట, నేను తోటి ఉపాధ్యాయులతో పోట్లాడతానట, విద్యార్థులను రెచ్చగొడతానట,
0: అయ్యో
2: వాళ్లతో స్నేహంగా ఉంటానట. ఇంకో పెద్ద అభియోగం ఏమిటో తెలుసా? తరగతిలో పెద్ద గొంతుతో పద్యాలు చదువుతానట.
0: బాగుంది, ఏదోలేండి, బుల్లి జమీందారు గారి ధర్మం అని భక్తికి లోటు లేదు కదా.
2: అవునవును, నారు పోశాడు కదా, నీరు పోయాకేం చేస్తాడు? భగవంతుడే ఆశ్రిత పక్షపాతి అయినప్పుడు కాలేజీ కమిటీ వాళ్ళెంత. ఆయన గారు మోక్షాన్ని ముద్ద చేసి గుప్పెట్లో పెట్టుకుని గోలు గోలుమని ఏడ్చిన వాళ్లకు తలో పెసరంతా మొహానేస్తాడు.
0: పోన్లేండి, మనదేదో మనకు వస్తుంది.
2: కాదు కాదు, మనకు వచ్చిందే మంది.
0: సరేలేండి, ఏదో ఒకటి కాసిన సీస పద్యాలు చదువుకోండి. శ్రీనాథునివో పోతనవో.
2: నన్ను రెచ్చగొడితే నీకేమిటి లాభం? శ్రీనాథుని సీసాలంటే నాకు మంచి అభిప్రాయం లేదు. అసలు సీసాలను ఆయన పాడు చేశాడు.
0: మద్యం సీసాలైతే పర్వాలేదు కదూ మీకు, మీ రాఘవకు.
2: ఇదిగో, నీతో నేను వాదించలేను గాని రాధాపతి రేపు పంకజ గారింటికి రమ్మన్నాడు. అక్కడ శ్యామల వీణ వాయిస్తుంది, కుమారస్వామి పద్యాలు చదువుతాడు.
0: మరి మంగమ్మ గారు
2: నిజంగా సూక్ష్మగ్రాహి, కళ్లతోనే వినేస్తుంది. ఆమెలో ఒక వ్రతం కనిపిస్తుంది అరుంధతి, ఏదో మంచి పని చేయాలనే తపన, తప్పు చేశానని వ్యథ, తనను తాను శిల్పంలాగా చెక్కుంటోంది.
0: వేమని స్త్రీ రూపం ఎత్తాడు అనుకుందాం, ఎప్పటికైనా తప్పు తెలుసుకున్న వాళ్ళు ధన్యులేనండి. పుణ్యక్షేత్రాల్లో అపరాధ క్షమాపణలు చెప్పుకుంటుందిలేండి.
2: నిజంగా అదే జరుగుతోంది. మంగమ్మ గారు తీర్థయాత్రలకు వెళ్లారు, ఎంతైనా సుబ్బన్నపేటలోని దైవం ఆమెను సన్మార్గంలో పడేస్తున్నాడు. సరే సరే, ఇంకో విషయం చూడు, నాగన్న కొడుకు వెంకటరత్నం లేడు, ఆయన స్వామికి సప్తాహం చేస్తున్నట్ట. తండ్రి సంపాదన తన సంపాదన కలిపి నాలుగో వంతు అన్నదానాలకు స్వామి వైభోగానికి వెచ్చిస్తాట.
0: అబ్బో, పెళ్లికి బిచ్చం కాకి ఎంగిల్ చెయ్యి వెదల్చని వెంకటరత్నం అంత పని చేస్తున్నాడు. అయితే ఇంకనే మళ్లీ కూచిపూడి నాటకాలు, పురాణాలు, భజనలు, హరికథలు, అబ్బో అన్ని జరుగుతాయన్నమాట.
2: కాని ఎన్ని జరిగితే, నువ్వు ఇల్లు కదలడానికి లేదు కదా, పసివాడు ఏడవడు.
0: అదేం లేదు, అత్తయ్య దగ్గర పడుకో పెడతాను, గిరికని రథంతర్ని శశిరేఖని కూడా రమ్మంటాను.
2: సరే సరేలే, నీ పసివాడిని అత్తయ్య దగ్గర పడుకో పెడతావు, నా పసివాడు నా ఉత్తరయం వదలడు కదా. ఈ 7 రోజులు గిరిక, హరప్ప, అహర్నిశలు సప్తాహం 12లోనే ఉంటారు.

0: మీ పసివాడు అంటే హరప్ప నాయని వారా? బాగుందండి. అసలు ఏమైనా సరే మీ అదృష్టమే అదృష్టం. ఒక చేత్తో హరప్ప నాయని వారిని, మరో చేత్తో గిరికను ఉద్ధరిస్తున్నారు.
1: అవునవును, ఆ ఇద్దరిని ఉద్ధరిస్తున్న నన్ను నువ్వు ఉద్ధరించటంలా. సరే గాని కుమారస్వామి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది. ఎందుకంటే కిరీటిలాగానే ఇతను కూడా గురువుగారు గురువుగారు అంటూ నా మీద అభిమానం పెంచుకున్నాడు. సంస్కృతాంధ్ర భాషల్లో పంచకావ్యాలు చదివాడు కూడా.
0: కిరీటి పెళ్ళంత కష్టమవుతుందంటారా?
1: శ్యామలా వాళ్ళమ్మ పంకజం గారు కొంచెం ఊగుతున్నారు. ఇంకొకడొచ్చాడు చక్రవర్తి అని, కుమారస్వామికి పోటీ.
0: ఓహో,
1: నిన్న అందరం కూర్చుండగా ఒక బాణం వేశాలే, ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.
2: గురువుగారు,
0: అదిగో వచ్చేసాడు మీ శిష్య పరమాణువు.
1: రా రా కుమారస్వామి రా. ఏమిటి సంగతులు, ఏమంటున్నాడు మన సార్వభౌముడు?
2: చక్రవర్త, నిన్న మీరు వేసిన ప్రశ్నకు అతని గుండె బద్దలైంది.
1: అవునవును పంకజమ్మ గారు, కుమారస్వామికి శ్యామలకు ఎప్పుడు పెళ్లి చేస్తారు? వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు కదా అని అన్నాను. అతని మొహం పెనం మీద పేలగింజలాగా మాడిపోయింది. పంకజమ్మ గారికి కూడా ఇష్టమే అన్నాను.
2: తెల్లవారులు నిద్ర పట్టలేదు. మీరు ఉత్తరాలు కూడా రాసుకున్నామని చెప్పారు కదా, ఆ ఉత్తరాలు చూపమంటాడు. మా చుకి ఒకటి చూపించా, ఇంకా చూపించమంటాడు. అవి చూపించకూడదు, అతి రహస్యం అని చెప్పా. ఇక చూసుకోవాలి, ఏం చెయ్యాలో తోచలేదు. ఎంతో ఆస్తితో పాటు అందమైన పిల్ల దక్కుతుందనుకున్నాడు. కానీ గురువుగారు, మీరంటే చిర్రుబుర్రులాడుతున్నాడు. మీరు ఇవాళ కూడా రావాలి గురువుగారు.
1: కాదు కాదు, 4 నాళ్ళైన తర్వాత వస్తాలే. నీకు తెలీదు, మందు పనిచేసేందుకు సమయం పడుతుందయ్యా. అరుంధతి, నేను వెళుతున్నాను, తలుపేసుకో.
0: ఆ ఇంటికేనా? చూడండి, అలాంటి చోట్లకు వెడితే మటుకు స్వామి మీ వంక కూడా చూడడు.
1: స్వామి పంపకుండా నేను ఎక్కడికి వెళ్ళగలను?
0: ఆహా, అంతా దైవేచ్ఛేనా? మీ ఇచ్ఛ ఏమీ లేదంటారు.
1: నా ఇచ్ఛ ఒక్కటే, గిరిక పసరిక వీరితో గడిపాక మిగిలిన సమయం ఏం చెయ్యాలి? నా కొడుకు రామేశ్వర శాస్త్రి కూడా నా పక్షం కాదు, వాడు నీ పక్షమే. పాపం ఆ బడుగు జీవులు నేను ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు.

0: రండి రండి గురువు గారు, మేమంతా మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం. మీరేమో ఎప్పుడో పండగ నాడు పిండి వంటలా వస్తారు.
1: ఇంకా నయ్యం భోగిమంట అన్నావు కాదు,
0: కొందరికి అంతేలేండి. ఏదేమైనా మీరు లేకపోతే ఏదో పెద్ద వెలితిగా ఉంటుంది. మా చక్రవర్తికి మరీను
2: ఈసారి మీరు పద్యాలు చదవకుండా వెళ్ళటానికి వీల్లేదు అంతే.
0: ఇందుకు చక్రవర్తి గారేమంటారు? కవిత్వం అంటే మన దేశంలో ఏముంది? ఇప్సన్, బెర్నార్డ్ షా మొదలైన వారి నాటకాలు వంటివి చూపించమంటారు అంతేనా?
2: అలా అనకండి. ఆయన ఎంత కోపంగా ఉన్నారో చూసారా? హ్యూగో, డ్యూమాస్, హార్డీల సంగతి మరిచారా ఏమిటి?
1: మీరు ముఖ్యమైన విషయం దాటేస్తున్నారు. రెండు జాతులు రెండు భిన్న భావ పునాదులపై ఆధారపడి ఉన్నాయి. మనం కర్మ, ప్రారంధము, పునర్జన్మ, త్రింశత్కోటి దేవతలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులయందు ఆత్మ ఉన్నది అంటాం. ఇవి ఈ సంఘానికి, జాతికి ముఖ్యాలు. వారికి అవి లేవు. మన పూర్వీకులు విచారించిన మార్గం వేరు, వారి పూర్వీకులు విచారించిన మార్గం వేరు.
0: ఇంత చక్కని విషయం మాకందరికీ ఎందుకు తట్టలేదు?
1: ఇంకా చూడండి, దైవము అన్నా గాడ్ అన్నా అర్థం ఒకటే. ప్రతి శబ్దానికి వారి అర్థము వేరు, మన శబ్దార్థము వేరు. దేవుడు అనే శబ్దాన్ని చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు. వారికన్నా ఉన్నతాధికారి కూడా ఉన్నాడు, అదే పరబ్రహ్మం. ఇక గాడ్ను చూడండి, ఆయన్ని మించిన వాడు లేడు. అన్నిటికీ అతడే హేతువు, లోకమంతా అతని లీల. మనం సర్వవ్యాపిగా భగవంతుణ్ణి భావిస్తాం.
3: అవును, బాగా చెప్పారు.
0: ఈ మధ్య మంగమ్మ గారు చాలా భాషలు నేర్చుకుంటున్నారు, సంగీత ప్రవేశ పరీక్ష కూడా తయారవుతున్నారు. ఎన్ని విద్యలలో ఆరితేరుతున్నారో. పూర్వపు ముతక చీరల మంగమ్మ గారు కాదు, ముఖములు వేసిన బర్మా చెప్పులు, కళ్ళద్దాలు, పక్క పాపిట, ఆరు జతల బంగారు గాజులు, అన్నీ నాగరికత చిహ్నాలే. ఏమండి మంగమ్మ గారు, మళ్ళీ మీరు సినిమా హాల్ నడుపుతారా?

0: అవును, అంతేకాదు ఒక నాటక సమాజాన్ని కూడా నడుపుతాను.
1: మీరు నాటకాల్లో వేషాలు వేస్తారు కదూ, మీకు రానిదేదీ లేదనుకుంటా. ఒక్క సంవత్సరంలో మీలో ఇంత మార్పా? అగస్త్యుడు సముద్రాన్ని పుక్కిట పట్టినట్లు విద్యలన్నింటినీ మీరు పుక్కిట పట్టేశారు.
2: మరీ అంతగా పొగడుకు, ఇప్పటికే చెట్టెక్కి కూర్చుంది.
0: మా మొదటి నాటకం సారంగధర.
2: అవునవును, మీరు చిత్రాంగి, రంగావధాని సారంగధరుడు, ఎవరో పెద్ద నటుడు రాజరాజ నరేంద్రుడు. రాధాపతి గారు కోపంగా చూడకండి, ఆమె బానే ఉన్నారు.
0: కుమారస్వామి ఏమన్నా నాకు కోపం రాదు.
2: ఎందుకనో,
0: కొన్నిటికి కారణాలు చెప్పలేం అంతే.
1: అందరూ కలిసి ధర్మారావు గారిని పద్యాలు చదవకుండా చేశాం.
2: గురువుగారు, వదిలి గారికి తెలుగు వైద్యం చేయిస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది?
3: కొద్దిగా నెమ్మలించిందనే చెప్పాలి. తను ఉండి వెళ్లి వచ్చినప్పటి నుంచి బెంగపడింది.
1: ఉండిలో ఏమి ఉండెను?
3: అక్కడ ఒక చిన్న అరుంధతి ఉండెను. ఇద్దరి ప్రాణాలు ఒక్కటే నా ప్రాణాలు తీస్తున్నారు.
2: అనగా?
3: మేము వచ్చేసిన తర్వాత చిన్న అరుంధతి అన్నం తినలేదట. మళ్లీ అన్నం అలవాటు చేసేసరికి వారికి తల ప్రాణం తోక్కొచ్చింది. చిన్న అరుంధతి అంటే నా మిత్రుడు పశుపతి అనసూయల కుమార్తె. ఆ పిల్లకు అరుంధతి అన్న పేరు పెట్టారులేండి. తన పేరు అయ్యేసరికి నా భార్యకు ఆ పిల్లంటే తాదాత్మ్యం కలిగింది. ఆ పిల్లకి మేమిద్దరం అంటే అమితమైన అభిమానం, మా అబ్బాయి అంటే ఎంతో ముద్దు ఏర్పడింది.

0: ఊరికే ఆ కన్నీళ్ళు ఏమిటా రుంధతి? మరీ పసిపిల్లవవుతున్నావా?
1: కాదండి, ఆ ఊళ్ళో ఉండగా నాకు ఒక కల వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు రెండు తలలతో కనిపించాడండి. ఒక్క క్షణంలో ఒక్క తలే ఉంది. రెండో తల కోసం పట్టి పట్టి చూశానండి. దాని వెనకే ఇంకో తల కనిపించింది. మూడు తలలా అనుకున్నాను, కానీ రెండే. నాకు ఈ కలకు అంతరార్థమే తెలియటం లేదండి. రెండు కనిపించి ఒకటి మాయమై మళ్ళీ వెనకగా ఇంకో తల రావడం ఏమిటి? అసలున్నది ఒకటా, రెండా, మూడా? ఏమీ అర్థం కావటం లేదు.
0: కానీ ఉన్నది రెండేనే. అవును, ఈ కల తెల్లవారుజామున వచ్చిందా?
1: లేదు, ఇంకో జాముంది.
0: అంటే స్వప్న ఫలితం కొంత ఆలస్యం కావచ్చును. అయినా దీని అంతరార్థం ఏమిటి? సరే గాని అరుంధతి, వశిష్ఠుడు పుత్రశోకంతో నదిలో పడి మరణిద్దాం అనుకున్నట్ట. వెంటనే నది 100 పాయలుగా చీలిందిట. వశిష్ఠుని 100 మంది కొడుకులకు గాను 100 పాయలైంది ఆ నది. అందుకే ఆ నది శతద్రువు అయింది.
1: సరే సరే, వశిష్ఠుని ఆశ్రమ ధేనువుని ఇయ్యనన్నాడని విశ్వామిత్రుడు బలవంతంగా ఆవును తోలించుకుపోతుంటే నందిని ఒళ్ళు విదిల్చింది. శరీర రోమ కోపం నుంచి సహస్రాధికంగా సైన్యం పుట్టుకొచ్చింది. నాకు తెలుసండి కథలు. నేనేమైనా చిన్న బిడ్డనా కథలు కాకరకాయలు విని మనసును మళ్లించుకోవడానికి? చెప్పండి, నేను వెళ్ళనా? చిన్న అరుంధతిని ఇక్కడికి రప్పిస్తారా? చెప్పండి.
0: ఆ కథ పనిచేయలేదన్నమాట. సరే, ఇంకొక కథ చెప్తాను.
1: ఏమి అక్కర్లేదు, మా అన్న పశుపతి చెప్పాడు కదా, నేనే దానికి బుద్ధులు గరపాలని.
0: అరుంధతి, నీకే చీరలు నగలు తేలేక బాధపడుతున్నాను. అది కూడా ఎందుకు?
1: నాకేమీ తేవద్దండి, దానికే తండి. నిజం చెప్తున్నాను, నా కోపిక ఏమాత్రమూ లేదు. రోజు రోజుకి తగ్గిపోతోంది. మందులు దారి మందులదే గాని ఎక్కువ రోజులు బతకనని తెలిసిపోతోంది.
0: అరుంధతి,
1: నీవు లేక నేను లేను అని మాత్రం అనకండే. మీరుండాలి, చిన్ని దాని కోసమైనా మీరుండాలి. మన చిన్నవాడి కోసం ఉండి తీరాలి. ఏమండి, మీరు దాన్ని చక్కగా చూసుకోవాలి సుమా.
0: అంత బెంగ పెట్టుకోక అరుంధతి. వేణుగోపాల స్వామి కళ్యాణానికి పశుపతి అనసూయ వస్తారు కదా, అప్పుడు ఆ పిల్లను క్షణం వదలొద్దులే. ముద్దులు మురిపాయలు అప్పుడు చూసుకో.
1: సరే, ఆ రోజు మీ జేబులో 50 రూపాయలు మా అన్న పెట్టాడు.
0: అవును,
1: నాకు చాలా బాధేసిందండి. మా నాన్న నుండి మీకు 1 రూపాయి కూడా లాంఛనంగా రాలేదు. పశుపతి లాంటి మామే ఉంటే మీరు ఇంకా సుఖపడేవారు.

0: కణాచారి నాలుగు వైపులా వేప మండలి వేసింది.
1: అదిగో దేవాలయానికి నాలుగు వైపులా ఇల్లు అంటుకున్నాయి, అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి.
2: అమ్మా అమ్మా, కష్టపడి ఇంట్లో సామాను బయటకు తీసుకురాకు. 25,000 ఇల్లైపోతే 200-300 సరుకులు పోతాయే, అనవసరంగా కష్టపడకమ్మా. అంతగా అయితే పచ్చడి జాడీలు తెచ్చుకో. ధర్మము, అగ్ని, తస్కరుడు, రాజు ఈ నలుగురు అన్నదమ్ములు. ధర్మానికి అన్యాయం జరిగితే ఈ ముగ్గురు ఊరుకోరు. అగ్ని తగలబెడుతుంది, తస్కరుడు దొంగిలిస్తాడు, రాజు పన్నులు వేస్తాడు. అరుంధతి, ఇంకో ధర్మారావు పుట్టాడు. కుమారస్వామి శ్యామలా వాళ్ళ అబ్బాయికి ధర్మారావు అని పేరు పెట్టారు.
3: ఏటో, ఎంతో మందికి మనవాళ్లు పుడితే గాని వాళ్ళ పేరు పెట్టుకోరు. మీకు నాకు మనం ఉండగానే మన పేరు పెట్టేసుకుంటున్నారు. అవును, కళ్యాణోత్సవాలు ఇంక 5 నెలలున్నాయి కదూ.
2: అవును అరుంధతి, అంతా భగవంతుని దయ. ఇన్నాళ్లకి హరప్ప గిరికల కోరిక నెరవేరుస్తున్నాడు. హరప్ప తను కళ్యాణాలు చేయించడానికే పుట్టాననుకుంటారు. గిరిక తనకు కళ్యాణంతో బ్రతుకు తెల్లవారుతుంది అనుకుంటుంది. అటు మంగమ్మ గారు కూడా 1,000 కళ్ళతో ఎదురు చూస్తోంది, స్వామికి ఎన్నో చేయించాలనుకుంటోంది.
3: వాలెలా ఉన్నాడు? మంగమ్మ గారు కోతిని పెంచుకోవడం ఏమిటి, దానికి వాలి అని పేరు పెట్టడం ఏమిటి?
2: మనక్కపి అన్నారు శంకరులు. తన మనస్సునే కోతికి ప్రతిరూపంగా వాలిని దృష్టిలో పెట్టుకుని యోగ సాధన చేస్తోంది.
3: అయితే ఆవిడికి మీరే గురువు. నా మాట నిజమే కదూ.
2: గురువో బరువో నాకు తెలీదు, క్రమక్రమంగా ఆమెలోని చెడును తొలగించుకుంటోంది. ఆమెకు నా మాటలు బాగా ఉపయోగపడ్డాయి.

0: కుమారస్వామి, దొరల సంగతి జమీందారుల సంగతి మనం మాట్లాడకూడదు.
1: కాని ఊరు ఊరంతా చెప్పుకుంటోంది, రంగారావు గారి దొరసాని శశిని వెళ్లిపోయిందని, రంగారావు గారు సింహళం నుంచి మరొక లంకిణిని సివిల్ మ్యారేజ్ చేసుకుని తీసుకువచ్చారని.
0: అవును, ఆమె అంటే శశిని సుబ్బన్నపేట వచ్చారు. ఆమె వెళ్లి రెండేళ్లు.
1: అవునా, రెండేళ్ల నుంచి లంకిణి ఉందా?
0: అవును, నెలకు 500 మనోవృత్తి పంపించేందుకు రంగారావు గారికి బియాట్రిస్ కి ఒప్పందం జరిగింది.
1: అయ్యో,
0: కాని రంగారావు గారికి ఏదో మహావ్యాధి వచ్చిందిట.
1: అయ్యయ్యో,
0: శశిని సరోజినీదేవి గారి జవహరి అంతా సంగ్రహించి 20 లక్షల రొక్కం తీసుకుని దాచుకుందిట. ఒకనాడు తండ్రికి ఎక్కువైనప్పుడు హరప్ప తండ్రి దగ్గరికి వెళ్లాడు. వ్యాధి వచ్చినప్పటి నుంచి హరప్ప అంటే తండ్రికి అమితమైన ప్రేమ కలిగిందిట.
1: పాపం, ఆ బిడ్డకు ఇన్నాళ్లకు తండ్రి ప్రేమ లభించిందన్నమాట.
0: శశిని తాను తన దేశం వెళ్లి ఈయనకు వ్యాధి తగ్గిందని తెలియగానే వస్తానన్నదిట. రంగారావు గారు కూడా అంగీకరించారు. దివాన్ని పిలిచి ఆమె దగ్గర 20 లక్షలు, మొదటి భార్య నగలు ఉన్నాయని, అంత ధనం పోకుండా చూడమన్నాడు. కాని ఈయన ఏమీ చేయలేకపోయాడు. కాని హరప్పనాయని వారు ఆమె దగ్గరకు వెళ్లి మా తల్లి నగలు మాత్రం తిరిగి ఇచ్చేయమని అడిగారు. శశిని ఆ నగలను హరప్ప వారికి ఇచ్చేసింది. హరప్పనాయని వారు కోటలో అధికారం నడుపుతున్నారు, అప్పులన్నీ తీర్పించేశారు.
1: ఇక కళ్యాణములు జరిపిస్తున్నారు. తల్లికి నాయనమ్మ గారికి కర్మలు జరిపించి అశౌచం నుండి బయటపడ్డారు.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 17వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు

ధర్మారావు, శ్రీ యు సుబ్బరాయ శర్మ, జోస్యులు శ్రీ సిహెచ్ సురేందర్రాజు, రామేశ్వరం శ్రీ వైవిఎస్ఎన్ పాత్ర, కిరీటి శ్రీ కృష్ణార్జునరావు వెన్న, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, గిరిక శ్రీమతి జి శిల్ప, మంగమ్మ శ్రీమతి ఎం కృష్ణకుమారి, కుమారస్వామి శ్రీ వై మల్లికార్జునం, శ్యామల శ్రీమతి కె మాధవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజ నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు. ఈ నాటకంపై శ్రోతలు తమ అభిప్రాయాల్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి తెలియజేయవలసిందిగా మనవి.

ఇంతవరకు రేడియో మాణిక్యాలు 1000 పడగలు నాటకం 17వ భాగం విన్నారు. నవలామూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల. శ్రోతలు, ఇప్పుడు జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం ఆకాశవాణి ఆదిలాబాద్ మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరేనుండ్రి, మీ దోస్తులకి వినిపించండి. మీరందరినాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఈ రేడియో మాణిక్యాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీతంలో ఓలేటి వెంకటేశ్వరరావు గాత్రం మొదటి భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా మధురిమ. అలసిన మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పాత కొత్త పాటలను వినిపించే కార్యక్రమం మధురిమ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజా చిత్రం కోసం కెఎస్ చిత్ర ఆలపించిన ఈ గీతానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతాన్ని స్వరపరిచిన ఈ పాట విందాం.

ఇది మనందరినీ అలరిస్తున్నా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని. పంతొమ్మిది వందల 1986లో బాలు మహేంద్ర రచించగా భానుచంద్ర చందర్ అర్చన నటించిన చిత్రం నిరీక్షణ. ఒక విహారయాత్రకు వెళ్తున్న బస్సును ఆపడం, అతని కథను వినిపించడము, హీరో భావోద్వేగాలను చూపించడము ఇందులోని ప్రధానాంశం. ఈ నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఈ పాట విందాం. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

ఇది తెలంగాణ యాసావాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొమ్మరిల్లు చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట బొమ్మను గీస్తే నీలా ఉంది అనే పాటకు సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం భాస్కర్ భట్ల.

ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీ స్నేహం చిత్రం నుంచి ఉషా ఆలపించిన ఈ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం సమకూర్చగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో ఈ పాట విందాం.

ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభి, మాసేబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింటా. మీరు వింటున్న మధురిమా కార్యక్రమంలో చివరిగా విందాం పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం విందాం. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

ఇంతటితో ఇయలటి మధురిమ కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమల మరిన్ని హాయైన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం ప్రధానంగా ఎండగా ఉన్నది. గాలిలో తేమ 31%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలల్లా గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక రానున్న 24 గంటలల్లా ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశమున్నది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, సూక్ష్మ యోగంలో బుద్ది సమర్పణ మేధాశక్తి వికాసంలో గురించి యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం, ఇంకా చౌరస్త విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో నైపుణ్య విజ్ఞానం అందించే యాప్లు ఉపయోగాలు గురించి విద్యావేత్త కెరీర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసికుమారి నందా ప్రసంగం హిందీ భాషలో వింటారు. పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లక్ ప్రసంగ మాలిక 31వ భాగం వింటారు. అంశం కుప్పాంబిక. కథనం కార్యక్రమంలో కథమానంభవతి 101 కథల సంపుటి నుండి నాన్న తప్పిపోయాడు కథ వింటారు. రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు కమలాకర్ రెడ్డి.

రేపు పొద్దుమట్టు 6:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన నాగర్తు రాజమణితో ముచ్చట పాటల నడుమ ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సిబి గ్రామానికి చెందిన దుర్వరాము బృందం పాడిన డెంసా పాటలు 6వ భాగం. ఇంకా కుమరం భీమాసేవా జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్.

తర్వాత రైతు అంతరంగంలో వానాకాలం యాసంగి పంటల సాగు అనుభవాలు గురించి ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సింధేతో కేలినిన్వెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో కథమానుభవతి 101 కథల సంపుటి నుండి నాన్నగది కథ వింటారు. రచన కేవీ నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. రాత్రి 10:00 కర్ణాటక సంగీతంలో ఓలేటి వెంకటేశ్వరరావు గాత్రం మొదటి భాగం వింటారు. రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు కూడా వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 11:00 దాటి 2:06. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జైహింద్.